ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 9వ తేదీ ఆదివారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ఇయలటి ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి సమయం 5:55 దాటి 39 సెకండ్లు అవుతున్నది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6 గంటలవుతున్నది. మరికొంచేసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 నిమిషాలకు ఇంగ్లీష్ల వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఇప్పటిదాకా మీరు నామ రామాయణం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.

ఇప్పుడు దాకా మీరు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇయలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. మళ్ళా రేపు ఉదయం 6:10 ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో విశ్వనాథాష్టకం శివకథ ఇంటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇయాలటి కార్యక్రమాలు ఇప్పటి సందైతే 11:00 ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలు, పరిచయాలు, ప్రసంగాలు, ముచ్చట్లు, కథా కథంబం, సినీ జానపద సంగీతం, గిట్ల తీరొక్క కార్యక్రమాలతో ఇలా మిమ్మల్ని అలరించబోతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ముందుగా ఈ పొద్దుటి పూట కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ పొద్దుల ఏడుంపావుకి అంటే అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆదివాసుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఆంథ్రోపాలజీ విద్యార్థి మంగం విషమరావుతో ముచ్చట, అదైనాక గోండుల సంస్కృతి ఆచారాలను గురించి కవి రచయిత విశ్రాంత భాషోపాధ్యాయుడు బొందిడి పురుషోత్తమరావు ప్రసంగం ప్రసారమవుతాయి. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ రెండు కార్యక్రమాలు ఇయ్యలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ప్రసారమవుతాయి. ఇవి పునఃప్రసారం. ఇక 8:30 పుస్తకంతో ఈ కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 20వ భాగంలో ప్రముఖ గాయని గిరిజాదేవి గురించిన విశేషాలింటారు రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో. ఇక ఇయ్యలటి ప్రాయోజిత కార్యక్రమం 8:45 న్యాయశాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఇక పొంజామట్ల 5:30 సంబురం చిన్నపిల్లల కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కడెం మండలం ఎలగడప గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. ఇక 6:20

0: పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం ఉంటది. గల్లా తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు రెండవ భాగం, తలమడుగుకు చెందిన ఎల్చల్వార్ మాణికరావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు నాలుగవ భాగం ప్రసారమవుతాయి. ఇక రాత్రి ఏడంపావుకి ఇల్లు యోసం. యోసం ధరల కార్యక్రమంలో పంట మార్పిడి ఆవశ్యకత, ఆచరణీయమైన పంటల సరళులు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటుంటది. అదైనాక పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం, సేంద్రియ ఎరువులు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 9:30 కథనం. ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే ఈ కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి తెల్లారేదాంక ఉంటే కదా కథ ప్రసారమవుతుంది. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఇక ఈనుండి కార్యక్రమంలో రాత్రి 9:45 ఉద్యోగం, వ్యవసాయం రెండు రంగాల్లో అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం సారంగపూర్కు చెందిన కూచనపల్లి శ్రీనివాస్తో ముచ్చటింటారు. ఇక రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు, అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలను వినిపించే ఈ కార్యక్రమంలో వర విక్రయం శ్రావ్య నాటకం రెండో భాగం ప్రసారమవుతుంది. రచన కాళ్లకూరి నారాయణరావు, రేడియో అనుసరణ నిర్వహణ బందా కనకలింగేశ్వరరావు. ఇవే కాకుండా వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమాలు సుగా ఉంటాయి. పొద్దుగల 8:09 సింగిడి సినీ గీతాల హరివిల్లు, పొజామట్ల 5:00 మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి, రాత్రి 7:30 క్షమించండి 7:45 దిల్ పసంద్ హిందీ సినీ గీతాల కార్యక్రమం, 8:00 హుషారు సరదా సినీ గీతాలతో సందడి చేసే కార్యక్రమాలుంటాయి. రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటలింటారు. ఇవే కాకుండా హిందీ తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ ముంబై కేంద్రాల నుంచి రిలే అవుతాయి. ఇగో ఇది ఇయ్యలటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:45 అవుతున్నది. మరికొంచెంసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అట్లనే 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్ విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమ రూపకల్పనపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 79 సంవత్సరాలు పూర్తయి 80వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణతో పాటు ప్రజల్లో జాతీయ భావన పెంచే దిశగా కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. మై నేషన్, నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి ఇంటికి చేరాలని ఆదేశించారు. రాష్ట్ర దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత, విద్యార్థులు కీలక పాత్ర పోషించేలా కార్యక్రమాలను రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్ విక్రమార్క తెలిపారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో సమావేశమై తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అవకాశాలను వివరించారు.

0: తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు చేయడానికి సన్నద్దమవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. బలమైన స్వావలంబంతో నిండిన అభివృద్ది చెందే దేశాన్ని నిర్మించటమే స్వాతంత్ర సమరవీరులకు మనమిచ్చే గుర్తింపని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. చరిత్రలో కొన్ని ఘట్టాలు దేశం దిశను మార్చడమే కాదు, ఆ దేశ ప్రజల ఆత్మను మేల్కొల్పుతాయని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర పోరాటాన్ని ఉద్ధృత జాతీయ ఉద్యమంగా మలచిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 1942 ఆగస్టు 8న మహాత్మాగాంధీ ఇచ్చిన డూ ఆర్ డై పిలుపు కోట్ల మంది భారతీయుల్లో ధైర్యాన్ని, అచంచల దేశభక్తిని రగిలించిందని, మెరుగైన భారతాన్ని మనం నిర్మించడంతోనే వారి త్యాగానికి సరైన న్యాయం చేసిన వారమవుతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా భావనను, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో హర్ఘర్ తిరంగా 2026 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి త్రివర్ణ పతాకంతో సెల్ఫీలను హర్ఘర్ తిరంగా పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం కోరింది. జాతీయ పతాకం ప్రాధాన్యతను, జాతీయ గేయం వందే మాతరం విశిష్టతను, హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసే ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ది వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి వస్తున్న కొత్త పరిశ్రమలతో త్వరలో 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, రాష్ట్రం అభివృద్ది చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ చెబుతూ,
1: ఏ రాష్ట్రంలోనైనా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవటం వల్ల అటు కార్మికులు కావచ్చు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్స్, ఇంజనీర్లు, ఇలా ఎంతో మందికి యాక్చువల్ గా ఉపాధి అవకాశాలు కలిగితే, ఎక్కడైతే హౌసెస్ కడతారో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఫ్యాక్టరీస్ వస్తాయి, అక్కడ కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ డెవలప్ అవటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రాన్ని యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరిగినప్పుడే మన సంక్షేమాలు కానీ లేదా డెవలప్మెంట్ కానీ చేయొచ్చు.
0: పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పాముకాటు బాధితులను ఆసుపత్రికి తరలించేలోపే విష ప్రభావం ఎక్కువై ప్రాణాపాయ స్థితి ఎదురవ్వకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 108 అంబులెన్సుల్లో అందుబాటులో ఉంచేందుకు 5,28,000 రూపాయల విలువైన యాంటీ స్నేక్ వెనమ్ ఇంజెక్షన్లు కొనుగోలు చేశారు. ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయాలకు వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరాన్ని నైపుణ్య రాజధానిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు చెప్పారు. హైదరాబాద్ రాయదుర్గం టీ వర్క్స్ లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల యువత కోసం ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ది చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి మాట్లాడుతూ, జర్మనీ వంటి దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి

0: రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తుఫాను మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా హ్యః ఐఐటి దిల్లీ ఇతి భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య విద్యార్థినః సమాకారితాః యత్తే స్వనిర్ణయేషు రాష్ట్రహితం సర్వోపరి స్థాపయంతు. ఐఐటి దిల్లీ ఇత్యస్య 75వ దీక్షాంత సమారోహం సంబోధయన్ శ్రీమోదీ అవదత్ యత్ ప్రత్యేకం సంతతిః తాత్కాలికం విశిష్టం సమాహ్వానం సమ్ముఖీకరోతి, స్వస్య రాష్ట్రీయ దాయిత్వం చ నిర్వహతి. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ దేశే నూతనానాం క్షేత్రాణాం వికాసేన యువభ్యః నూతనాః అవసరాః సృజ్యంతే. సెమీకండక్టర్, అంతరిక్ష, డ్రోన్ ఇత్యాదీనాం క్షేత్రాణాం ఉదాహరణాన్ని ఉద్ధృత్య సహ అవదత్ యద్ భారతం సర్వేషు క్షేత్రేషు ఆత్మనిర్భరతా ప్రాప్తయే కార్యం కుర్వనస్తి. శ్రీమోదీ అవదత్ యత్ ఆత్మనిర్భరతాయాః అయముపక్రమః వికసిత భారతస్య నిర్మాణార్థం దృఢాధారస్య కార్యం కరిష్యతి. అర్ధచాలక క్షేత్రం అపి ఉదాహరణం అస్తి. అత్రావసరే ప్రధానమంత్రిణా ఐఐటి దిల్లీ ఇత్యత్ర పరమ ప్రజ్ఞా ఇతి ఉచ్చ దక్షతాయుక్తస్య సంగణ సౌవిధ్యస్య ఉద్ఘాటనమపి కృతం. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా హ్యః అమెరికాదేశస్య ఉపరాష్ట్రపతినా జెడీ వెన్స్ ఇత్యనేన సహ దూరభాషమాధ్యమేన వార్తా కృతా. ఏకస్మిన్ సామాజికాంతర్జాలీయ లేఖే శ్రీమోదీ అవదత్ యత్తౌ ప్రముఖేషు క్షేత్రేషు భారత అమెరికా సమగ్ర వైశ్విక సామరిక సహభాగితాం ఇతోపి సుదృఢం కర్తుం ఉపాయేషు చర్చితవంతౌ. ఉభౌ ఉచ్చస్తరీయ కార్యేషు నిరంతరగతిం దృష్టవంతౌ అపి చ వ్యాపారస్య రక్షాయాః మహత్వపూర్ణ ఉదయోన్ముఖ ప్రౌద్యోగికీనాం ఊర్జాసురక్షాయాః మహత్వపూర్ణ ఖనిజానాం చ క్షేత్రేషు సహకారం ఇతోపి సుదృఢం కర్తుం ప్రతిబద్ధతాం పునరుద్ఘాటితవంతౌ. ఉభౌ నేతారౌ పరస్పర హితస్య క్షేత్రీయస్య వైశ్వికస్య చ వికాస విషయే అపి విచారాణాం ఆదాన ప్రదానం కృతవంతౌ. హరఘర్ తిరంగా ఇత్యభియానం అద్యారభ్య అస్మిన్ మాసే 17 దినాంక పర్యంతం చ ప్రచలిష్యతి. రాష్ట్రధ్వజారోహణార్థం నాగరికాన్ ప్రోత్సాహయితుం దేశభక్తిం రాష్ట్ర ఐక్యం భారతస్య సాంస్కృతిక పరంపరాం చ ఆచరితుం కార్యక్రమేషు భాగగ్రహీతుం చ అస్య ఉపక్రమస్య ఉద్దేశ్యః అస్తి. द्वाविंशत्यधिक द्विसहस्रतमे वर्षे आजादी का अमृत महोत्सवस्य अंशरूपेण आरब्धम

0: एतत् अभियानं ततः परं देशस्य बृहत्तमेषु जनसहभागित्व आन्दोलनेषु अन्यतमम् अभवत्। वर्षानुवर्षेषु एतत् यथार्थ जनान्दोलनत्वेन परिवर्तितम्, यत् भारतस्य एकतायाः, सम्मानस्य, सामूहिक राष्ट्रिय अस्मितायाः च प्रतीकरूपेण त्रिवर्णध्वजम् आचरितुं प्रदेशेषु, समुदायेषु च नागरिकान् प्रेरयति। अस्य वर्षस्य अभियानस्य विशिष्टं महत्त्वं वर्तते यत् एतत् भारतस्य राष्ट्रियगीतस्य वन्दे मातरम् इत्यस्य सार्धैकशततमस्य वार्षिकोत्सवस्य संयोगेन भवति, यत् राष्ट्रध्वजं राष्ट्रगीतं च देशभक्तिविशेषस्य उत्सवे सङ्गृह्यति। उत्सवस्यांशरूपेण सम्पूर्णे देशे वन्दे मातरम् इत्यस्य सामूहिकगायनस्य आयोजनं भविष्यति। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णनवर्यः अद्य श्रीविजयपुरं नगरस्य फ्लैग पॉइंट इत्यत्र हरघर तिरंगा अभियाने भागं स्वीकृत्य राष्ट्रध्वजम् उत्तोलयिष्यति। उपराष्ट्रपतिः ह्यः अण्डमान निकोबार द्वीपानां द्विदिवसीय यात्रायै श्रीविजयपुरं नगरे सम्प्राप्तवान्। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य प्रेसिडेंट्स पुलिस कलर इति राष्ट्रपति आरक्षक वर्ण प्रदान समारोहे भागं ग्रहीष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7 గంటలు. యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ బి రమేష్.
2: ప్రతి రోగికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో నమోదు చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, ఏబిడిఎం డైరెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో నిర్వహించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వర్క్ షాప్ లో ఆమె మాట్లాడారు. ప్రతి పౌరుడికి ఏబిహెచ్ఏ హెల్త్ ఐడి కల్పించి దేశంలో ఎక్కడైనా వైద్య చరిత్రను సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గ్రామాల్లో నీటి సంరక్షణ చర్యలను ముమ్మరం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ సీఈఓ శోభారాణి సూచించారు. జిల్లాలోని చౌటుప్పల్, సంస్థ నారాయణపురం మండలాల్లో రైతులకు నిర్వహించిన అవగాహనా సమావేశాల్లో ఆమె మాట్లాడారు. ఇంకుడు గుంతలు, ఊట కుంటలు, ఫామ్ పాండ్ల ద్వారా భూగర్భ జలాలను పెంపొందించాలని, ప్రతి ఇంట్లో ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయురాలిని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా నియమించినట్టు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ జయరాజు తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 180 మంది చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లకు బాలల హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధం, జువెనైల్ జస్టిస్ చట్టంపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో అర్హులైన ఒక ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చూడాలని రాష్ట రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లాలోని ఆత్మకూరు ఎంలో నిర్వహించిన బీఎల్ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణను విజయవంతం చేయాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జిల్లాలోని యాదగిరిగుట్ట ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి తనిఖీ చేసి మాట్లాడారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, సురక్షితమైన వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 విస్తరణ పనులను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన రోడ్ సేఫ్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయాలని, రహదారులపై అక్రమ పార్కింగ్, ఆక్రమణలు లేకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు పనిచేయాలని సూచించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు చేపట్టడం ఎంతో శ్రేయస్కరమని యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రవంతి అన్నారు. జిల్లాలోని మోటకొండూరులో ఆయిల్ పామ్ తోటను సందర్శించిన ఆమె రైతులకు అవగాహన కల్పించారు. రోగులకు అత్యవసర వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యము ఉండకూడదని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జీజీహెచ్ ను మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, అటెండెంట్లకు షెడ్ క్యాజువాలిటీలో అదనపు బెడ్లు, మార్చురీ విస్తరణతో పాటు అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఖాళీగా ఉన్న 54 పోస్టులను భర్తీ చేసినట్టు దేవాదాయ శాఖ

0: మంత్రి కొండా సురేఖ తెలియజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరిలో కేజీబీవీలో ఏర్పాటు చేసిన రోబోటిక్ ల్యాబ్ తో పాటు ఇతర సౌకర్యాలను ప్రారంభించిన ఆయన కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో విద్యార్థులకు ఆధునిక వసతులు కల్పించడం ఆనందదాయకమన్నారు. ప్రభుత్వం చేపట్టిన నక్షా సర్వేతో భూ రికార్డుల్లో పారదర్శకత పెరిగి భవిష్యత్తులో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 30 నెలల్లో 3,600 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు చేపట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో 358.18 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రహదారి పనులకు ప్రభుత్వ విప్ ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మరిన్ని వసతులు కల్పిస్తామని వైటీడీ చైర్మన్ డాక్టర్ ఎం సత్యనారాయణ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశించారు.
1: మీరింతవరకు యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు బి రమేష్. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది ఎంట్రపాటి మాధవీలత. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు త్రివర్ణ పతాకాన్ని దేశ ఐక్యత, గౌరవం, సమిష్టి జాతీయ గుర్తింపుకు ప్రతీకగా భావించి వేడుకల్లో పాల్గొనేలా ఇది స్ఫూర్తినిస్తోంది. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉంది. భారత జాతీయ గీతం వందే మాత్రం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి రావడం ఒక విశేషం. దేశభక్తిని చాటే ఈ ప్రత్యేక వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతర గీతం నిర్వహిస్తారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత విభజన సందర్భంగా ప్రజలు ఎదుర్కొన్న బాధలు, నిరాశ్రయత్వాన్ని స్మరించుకోవడానికి ప్రభుత్వం 14 ఆగస్టున దేశవ్యాప్తంగా విభజన విషాదాల స్మృతి దినం పాటించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మౌన ప్రదర్శనలు, భారత విభజనపై డాక్యుమెంటరీల ప్రదర్శనలతో పాటు పలు స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. జాతీయ జెండాను గర్వంగా ఎగురవేయాలని, వందే మాతరం నేర్చుకుని ఆలపించాలని, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, భారత స్వాతంత్ర ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన త్యాగాలను స్మరించుకోవాలని కోరింది. ఈ కార్యక్రమంలో భాగంగా 200కు పైగా భారత

0: రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ ఏడాది సూర్యపద్ తిరంగా డిజిటల్ రిలే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో ఈరోజు జాతీయ యుద్ద స్మారక చిహ్నం వద్ద భారత వైమానిక దళం బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనుంది. వందే మాతరం 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ జాతీయ ఐక్యతను పెంపొందించడమే ఈ దేశభక్తి ప్రదర్శన లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేదికపై 32 మంది ఎయిర్మెన్, 8 మంది అగ్నివీర్, 3 మహిళలతో కూడిన వాయుసేన బృందం, సంగీత బృందం ప్రదర్శన ఇవ్వనుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న ముంబైలో జరిగిన సహకార నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి, పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ భద్రత, డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ NFSU ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నింటికీ ఒక సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NUCFDలో చేరాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నింటికీ పిలుపునిచ్చారు.
1: मेरा जो कोऑपरेटिव का समझ है, बड़ा व्यापार करने के लिए छोटे छोटे लोगों की कोऑपरेटिव बनाकर छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. దేశాభివృద్ధి కి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీ అన్నారు. నిన్న గుజరాత్లోని భావనగర్లో మహారాజా కృష్ణకుమార్ సింహ్జీ భావనగర్ యూనివర్సిటీలో యువతతో ముఖాముఖి నిర్వహించారు. భారత జనాభాలో ఎక్కువ మంది 35 లోపు వారేనని పేర్కొంటూ, వారికి సరైన దిశ, అవకాశాలు, దృఢమైన సంకల్పం కల్పిస్తే దేశాభివృద్ధికి తోడ్పాటునందించిన వారమవుతామని అన్నారు. విశ్వవిద్యాలయానికి చెందిన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో కూడా డాక్టర్ మాండవీయ మాట్లాడారు. వారి విజయాలను అభినందించి మరింత ఉన్నత స్థాయి ప్రతిభను కనబర్చేందుకు కృషి చేయాలని ప్రోత్సహించారు. దేశ నిర్మాణ లక్ష్యంతో చేపడుతున్న మై భారత్ కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం భావనగర్లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్లో భాగంగా నిర్వహించిన బీజేపీ శిక్షణ కార్యక్రమంలో కూడా డాక్టర్ మాండవీయ పాల్గొని పార్టీ కార్యకర్తలతో సంభాషించారు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాలని ప్రధానమంత్రి చెప్పారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 చేపట్టే కార్యక్రమాలు వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
2: సెమీ కండక్టర్ సెక్టర్ కా ఉదాహరణ భీ హమారే సామనే హై, జబ్ హమనే ఇస్ దిశా మే కదమ్ బఢాయా, లేకిన్ ఆజ్ పహలీ సెమీ కండక్టర్ యూనిట్స్ మే ప్రొడక్షన్ శురూ హో చుకా హై, ఔర్ మే సాఫ్ మాన్తా హూ చీప్ సే లేకర్ కే షీప్ తక్ సబ్ కుచ్ యహీ పర్ ఆప్ హీ కే హాథో సే బనేగా.
0: చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్ లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. తొలి ఎలిమినేషన్ రౌండ్లో 34 జంటలు పోటీ పడగా, అందులో టాప్ 14 జట్లు

ఫ్లైట్ ఏకు అర్హత సాధించాయి. భారత జంట కూడా ఇందులో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత రౌండ్ రాబిన్ విధానంలో పోటీలు నిర్వహించగా సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి 377.67 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం పుదుచ్చేరి చేరుకున్నారు. అనంతరం ఆయన నిన్న లోక్ నివాస్కు వెళ్లారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈరోజు గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి పోలీసులకు రాష్టపతి పోలీస్ కలర్ ప్రదానం చేస్తారు. అనంతరం హర్ఘర్ తిరంగా ర్యాలీని కూడా హోంమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్దికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్ లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

అంబటాల సంగతులు. విజ్ఞానం, సమాచారం, చైతన్యం అందించే కార్యక్రమం ఇయలటి కార్యక్రమంలో ఆదివాసీల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఆంథ్రోపాలజీ విద్యార్థి మంగం విషమరావుతో ముచ్చట అదైనాక గోండుల సంస్కృతి ఆచారాలు కవి రచయిత విశ్రాంత భాషోపాధ్యాయుడు బుందిడి పురుషోత్తమరావు ప్రసంగం ప్రసారమవుతాయి.

తెలుగు పంచాంగం ప్రకారం స్వస్తి స్త్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణయానం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్షం ఏకాదశి మృగశిర నక్షత్రం ఇది ఇయలటి తెలుగు తిథి.

వాతావరణం. జిల్లాల వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటలల్లో జిల్లాలో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 83%. ఇక వచ్చే 24 గంటలల్లో ప్రధానంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది. అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నరు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరింటున్నారు అంబటాల సంగతులు. మనిషిని ఉత్తేజపరిచేది, మనసుకు స్వాంతన చేకూర్చేది సంగీతం. ఇప్పుడు విందాం 2 నిమిషాల పాటు వాద్య సంగీతం చెవులకింపుగా.

0: ఇయ్యలటి కోసం యోసం సలహా.
1: నా పేరు సి అశ్విని. హార్టికల్చర్ డిప్లొమా కాలేజీలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనం కూరగాయ పంటలు గనక చూసుకున్నట్లయితే మిరప, వంగ, టమాటో, బంతి నారు అనేది వేసుకోవడం జరుగుతుంది రైతులు. అయితే మనకు ఇప్పుడు నారుమడి దశలో కొన్ని తెగుళ్లు ఆశించడం వల్ల మనకు విత్తనం అనేది మొలకెత్తక ముందే చనిపోవడం జరుగుతుంది. దాంట్లో తెగుళ్లు చూసుకున్నట్లయితే నారుకుళ్ళు తెగులు కానివ్వండి, ముదలుకుళ్ళు తెగులు కానివ్వండి, వేరుకుళ్ళు అలా మనకు ఆశించడం వల్ల రైతులు అనేది నష్టపోతున్నారు. కాబట్టి మనము ప్రతి సంవత్సరం వాడే మందులు కాకుండా మ్యాంకోజెబ్ ప్రతి సంవత్సరం పిచికారీ చేయకుండా దాని బదులు మెటాలాక్జీలు కాంబినేషన్ తో మ్యాంకోజెబ్ రెండు కలిపి రెడోమిల్ గోల్డ్ మనకు బయట మార్కెట్ లో దొరుకుతుంది. దాని గనక మనం 2.5 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే ఆ నారుమడి దశలో మనకు నారుకుళ్ళు తెగులు కానివ్వండి, ముదలుకుళ్ళు తెగులు కానివ్వండి, వేరుకుళ్ళు రాకుండా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ లేదు, రైతులు సాంప్రదాయంగా మనము వద్దు, మనం రసాయనాలు వద్దు అనుకున్న సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళైతే మనకు ట్రైకోడర్మా విరిడే అనే మందును మనం 10 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా మనకు ఈ నేల ద్వారా వ్యాపించే శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో నారుకుళ్ళు కానివ్వండి, ముదలుకుళ్ళు కానివ్వండి, తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
0: ఇది ఇయలటి యోసం సలహా. గిన్ల కూరగాయల నారుమడుల్లో తెగుళ్ల నివారణకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని చెప్పిన సలహా విన్నారు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతుల కార్యక్రమం. చరిత్రలో ఈరోజు చరిత్రలో తెరిచి చూస్తే ఒక్కో రోజుకు ఒక్కొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఉంటుంది. మరి ఈయలటి రోజుకున్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం ఈయలటి చరిత్రలో ఈ రోజులో. ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకటరామయ్య, రచయిత జాలాది జయంతి ఇయ్యల, ఇంకా ప్రముఖ నటుడు మహేష్ బాబు పుట్టినరోజు సుఖ ఇయ్యలనే. అట్లనే ఇయ్యల అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం, కాకోరి సంఘటన వార్షికోత్సవం జరుపుకుంటున్నారు.

0: ఇయ్యాళ్ళ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని 1994లో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించి ప్రజల్లో ఆదివాసీ హక్కుల గురించి అవగాహన కల్పిస్తారు. ఆదివాసీలకు అండగా నిలబడిన వారిని స్మరించుకుంటారు. 1994 నుంచి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశవాణి ఆదిలాబాద్ ఇలా రెండు ప్రత్యేక కార్యక్రమాలు, ఒకటి ముచ్చట ఒకటి ప్రసంగం ప్రసారం చేస్తున్నది. అందులో ముందుగా ఆదివాసుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఆంథ్రోపాలజీ విద్యార్థి మంగం విషం రావుతో ముచ్చట ఇప్పుడు వింటారు. ఈ ముచ్చట పెట్టింది కే లెనిన్. ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల సంస్కృతి ఎంతో విశిష్టమైంది. అట్లాంటి గిరిజనుల జీవన స్థితిగతులపైన గతంలో కూడా ఎన్నో అధ్యయనాలు పరిశోధనలు జరిగినాయి. ప్రస్తుతం అదే సమూహం నుంచి వచ్చిన యువకుడు మంగం విషంరావు గిరిజనుల్లో ఉన్న అసమానతలపైన పరిశోధనలు చేసి ఇప్పుడు పాండిచ్చేరి విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసినారు. త్వరలోనే డాక్టరేట్ కూడా అందుకోబోతున్నారు. మరి ఈ పరిశోధన వైపు రావడానికి గల కారణం, తాను చేసిన అధ్యయనం పరిశోధనలో గమనించిన అంశాలు, అసలు ఈ అసమానతలు ఎట్లా నెలకొన్నాయి, మరి వీటిని రూపుమాపడానికి ఎలాంటి పరిష్కారాలు వారి ఆలోచనల్లో ఉన్నాయి, ఇలాంటి విషయాలను గురించి ఇప్పుడు మనతో పంచుకునేందుకు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం విషంరావు గారు.
1: నమస్కారం సార్.
0: అయితే ముందుగా మీ నేపథ్యం గురించి మా శ్రోతలతో పంచుకోండి. మీ స్వస్థలం, విద్యాభ్యాసం, ప్రాథమిక విద్య ఎక్కడ జరిగింది, దాని గురించి.
1: నమస్కారం. నా పేరు మంగం విషంరావు. మా అమ్మ మంగం లక్ష్మీబాయి మాణిక్రావు తల్లిదండ్రులు. మా గ్రామము మత్తడిగూడ, ఊట్నూరు మండలం. అయితే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బిర్సైపేటలో యూపీఎస్ స్కూల్లో చదవడం జరిగింది. తర్వాత 5 నుంచి 6 నుంచి 10th వరకు ఊట్నూరులోని కేపీ కాంప్లెక్స్ స్పోర్ట్స్ స్కూల్లో చదవడం జరిగింది. అక్కడి నుంచి 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ లాల్టెక్డీలో చదవడం జరిగింది. తర్వాత డిగ్రీ కాలేజ్ ఏమో పాల్వంచ ఖమ్మం జిల్లా, అప్పుడు అక్కడ డిగ్రీ చేయడం జరిగింది. తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ అంటే ఆ మధ్యలో ఒక స్కూల్లో వివీగా పనిచేయడం జరిగింది. అప్పుడే పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ రాయడం జరిగింది. అప్పుడు అక్కడ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీలో పీజీలో సీట్ రావడం జరిగింది. 2008-09 కాలంలో పీజీ పూర్తయింది. తర్వాత ఎంపిల్ అయింది. ఎంపిల్ తర్వాత పిహెచ్డి కంప్లీట్ అయింది. అవార్డు తీసుకోలేదు.
0: అయితే ఇప్పుడు మీరు ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా స్వస్థలం, మీ మత్తడి కూడ, చుట్టుపక్కల ఊర్లు ఊట్నూరు ఇట్లా ఈ పరిసరాల్లోనే జరిగింది. తర్వాత కొంత ఉన్నత విద్య కోసం ఖమ్మం పాల్వంచ అటు వెళ్లాల్సి వచ్చింది. మధ్యలో కొమరంభీం స్పోర్ట్స్ స్కూల్లో కొంతకాలం చదివినామని చెప్పిండ్రు కదా, అంటే మీకు ఆటలతో పరిచయం ఉన్నదా, ఏదన్నా క్రీడాంశంలో పాల్గొనేదా?
1: లేదా, నాకు ఆటలంటే ఎక్కువ ఇష్టం లేదు, ముఖ్యంగా చదువు అంటే ఇష్టం.
0: మరి స్పోర్ట్స్ స్కూల్లో చేరిండ్రు?
1: చేరినంటే అప్పటికి స్పోర్ట్స్ అనేది లేదు, జస్ట్ నామినల్ గా ఉంది. అంతకు ముందు మొత్తం స్పోర్ట్సే ఉండేది. అంతకు ముందు మా మేము జాయిన్ అయ్యే టైంలో స్పోర్ట్స్ అనేది అంతకు లేదు. ఇంట్రెస్ట్ క్యాండిడేట్ స్పోర్ట్ చేసేది, కానీ నేను ఎక్కువగా స్పోర్ట్స్ లో ఏది పార్టిసిపేట్ చేసేది కాదు. ముఖ్యంగా ఏ చిన్న కాగితం దొరికినా మేము చదువు పైన అంత ఇంట్రెస్ట్ ఉండేది.
0: అయితే ఇప్పుడు ఇట్లా ఈ చదువు పట్ల ఆసక్తి పెరగడానికి కలగడానికి ఎవరు స్ఫూర్తి మీకు కలిగించింది?
1: ఎవరంటే ఇప్పుడు పేపర్ వస్తుంది, కొన్ని విజయ గాథలు చెప్తారన్నట్టు, చాలా మంది సక్సెస్ ఎట్లా అయ్యారు వాళ్ళ చదువుకుంటూ ఇట్లా. ఇప్పుడు అబ్దుల్ కలాం గాని అలాంటి వాళ్ళ చదవడం వల్ల మనకు మంచి ఇన్స్పిరేషన్ దొరికేది అన్నట్టు. అంటే వాళ్ళు కూడా చాలా పేదరికంలో ఉండేవారు, మేము కూడా చాలా పేదవాళ్ళం, అయినా కూడా వాళ్ళు కూడా ఒక మంచి స్థాయిలో చేరుకున్నారంటే వాళ్ళు కూడా బాగా చదివినరు. దాంట్లో పేపర్ చూడడం గాని, ఇప్పుడు మళ్ళా సండే బుక్స్ వస్తాయి, సండే బుక్ లో కూడా మంచి మంచి వ్యక్తుల గురించి రాస్తారు, అది చదవడం వల్ల బాగా ఇన్స్పిరేషన్ వచ్చింది.
0: అయితే ఇప్పుడు ఎన్నో రకాల సబ్జెక్టులు ఉన్నప్పటికీ మీరు ఆంథ్రోపాలజీని ఎంచుకున్నారు పీజీలో. ఆంథ్రోపాలజీని ఎన్నుకోవడానికి కారణం?
1: అంటే ఆంథ్రోపాలజీ అనేది యాక్చువల్ గా నేను పీజీ లో జాయిన్ అయ్యి ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుదామని ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ కోసం తీసుకోవడం జరిగింది. అంటే చాలా మంది ఆంథ్రోపాలజీ అంటే ఒక మంచి ఆప్షనల్ అని,
0: అంటే సివిల్స్ కి ప్రిపేర్ కావడానికి ఆంథ్రోపాలజీ ఒకటి బాగా ఉపయోగపడుతుంది.
1: ఉపయోగపడుతుంది. బుక్స్ కూడా హైదరాబాద్ వెళ్లి బుక్స్ కొన్నా మొత్తం ఐఏఎస్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ కోసం. అయితే అక్కడ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ వాతావరణం ఎట్లా అంటే, ప్రొద్దునుంచి సాయంత్రం వరకు మొత్తం క్లాసెస్ ఉంటాయి అన్నట్టు. అక్కడ మనకు ప్రిపరేషన్ కోసం టైం దొరికేది కాదు. ఈ సబ్జెక్ట్ క్లాస్ కు వెళ్లడం, సార్లు చెప్పింది పాఠాలు వినడం, తర్వాత లైబ్రరీకి వెళ్లడం, ఇట్లా అది పీజీ అయిపోయింది. మళ్ళీ ఎంపీలకి మనకు రీసెర్చ్ కోసమే టైం అయిపోయేసరికి ఇక సివిల్స్ వైపు అంత వెళ్లలేదు, ఇక అట్లా అయిపోయింది అన్నట్టు.
0: అయితే ముందు ఈ పాండిచ్చేరి యూనివర్సిటీలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య పూర్తి చేసిండు, ఎంఫిల్ ఎక్కడ అక్కడే చేశారు. ఎంఫిల్ కు సంబంధించి మీ అనుభవాలు చెప్పండి, ఎట్లా దాంట్లో ప్రవేశం పొందిండు, దేనిపైన అక్కడ పరిశోధన సాగించింది?
1: అయితే ఎంఫిల్ లో పీజీలో ఏమైందంటే, మాకు రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ అని వస్తుంది. పీజీ అయిన తర్వాత అప్లికేషన్ ఉంటుంది. నేషనల్ లెవెల్లో ఒక 500 or 600 మెంబర్స్ ఉంటారు, సెలెక్ట్ చేస్తారు అన్నట్టు. ఫస్ట్ అప్లై చేయడం, తర్వాత మా రాసి ఒక ప్రపోజల్ పంపేది ఉంటది. అది పంపిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఒక ఫెలోషిప్ ఇప్పుడు ఎక్కువ వస్తుంది, అప్పట్లో తక్కువ వచ్చేది, 15,000 or 20,000 వచ్చేది అన్నట్టు. ఆ ఫెలోషిప్ కి నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటది, ఎంపీల్ కూడా, అది రాయడం ఇది రాయడం రెండు కలిసి రావడం జరిగింది అన్నట్టు. దాంట్లో నేను సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఎంపీల్ కి అక్కడ జాయిన్ అవడం జరిగింది అన్నట్టు.
0: మళ్ళీ పిహెచ్డి ప్రవేశం ఎట్లా జరిగింది?
1: పిహెచ్డి ప్రవేశం అంటే నేను ఆల్రెడీ ఆర్జీఎన్ఎఫ్ ఉన్నది కాబట్టి, మా గైడ్ ఎంపీలు ఎవరైతే గైడ్ చేసి ఉన్నారో వాళ్లే మమ్మల్ని తీసుకున్నారు అన్నట్టు, డైరెక్ట్ గా అట్లా అన్నట్టు.
0: అయితే పాండిచ్చేరి యూనివర్సిటీని ఎంచుకోవడానికి కారణం?
1: అంటే ఇప్పుడు యూనివర్సిటీలో చదివితేనే బాగుంటది. అంటే క్యాంపస్ లో చదివితే మనం లైబ్రరీ ఉంటది, ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని ఉంటాయి కాబట్టి అక్కడ చదివితే మాకు ఒక జ్ఞానం అనేది పెరుగుతుంది, విద్య మనం డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో క్యాంపస్ ఎక్కడైనా కావచ్చు. అయితే పాండిచ్చేరిలో రావడం జరిగింది. మా సీనియర్ ఒక అతను ఉండే మండడి గణపత్ అని, ఆయన ద్వారా మేము అప్లై చేయడం జరిగింది, అక్కడ చేరుకోవడం జరిగింది అన్నట్టు.
0: అయితే ఇప్పుడు మీరు ఎంచుకున్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు ఈ గిరిజనుల్లో అసమానతల పైన మీ పిహెచ్డికి సంబంధించిన పరిశోధనల్ని కొనసాగించారు కదా, మరి ఏ రకంగా ఆ పరిశోధన కొనసాగింది, ఎట్లా మీరు ఈ పరిశోధన క్రమంలో ఎవరెవరిని కలిసిండ్రు, ఎట్లాంటి విషయ సేకరణ ఎట్లా జరిగింది, దానికి సంబంధించిన అనుభవాల్ని పంచుకుంటారా?
1: ఇప్పుడు ముఖ్యంగా ఇది అంటే గిరిజనులలో అసమానతలు. ఇప్పుడు ఐటీడీఏ ఉంది, ఐటీడీఏలో దాదాపు ఒక మన దగ్గర 8-9 తెగలు ఉన్నాయి. అయితే అందరు వస్తారు ఐటీడీఏ, కానీ ఎవరు రిసీవింగ్ చేస్తున్నారు స్కీమ్స్? అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది, కానీ ఎవరు తీసుకుంటున్నారు ఎక్కువగా అనే దానిపైన మెయిన్ జరిగింది. దాంట్లో లంబాడీస్ ఫస్ట్, సెకండ్ గోండ్స్, తర్వాత పర్ధాన్, తోటి, కులం ఇట్లా వచ్చారు అన్నట్టు. అయితే దానికి ముందు మేమే ఒక ఫీల్డ్ విలేజెస్ సెలెక్ట్ చేసినాం, ఒక 4-5 విలేజెస్ కూట్నూరు చుట్టుపక్కలలో. వాళ్ళ హౌజ్ కన్స్ట్రక్షన్స్, ఇప్పుడు లంబాడీస్ ఇల్లు ఎట్లున్నాయి, వాళ్ళ దగ్గర ఏమేమి ఆస్తులు ఉన్నాయి లంబాడీస్ దగ్గర, ఉద్యోగస్తుల లేకపోతే వాళ్ళకి ఆవులు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, ఎట్లా జీవిస్తున్నారు లంబాడీస్,
0: అంటే వాళ్ళ జీవన విధానం, స్థితిగతుల గురించి.
1: తర్వాత గోండ్స్
0: వీళ్ళ స్థితిగతులు,
1: వీళ్ళ స్థితిగతులు. తర్వాత కోలంస్, తోటి, పర్ధాన్, ఇట్లా ఒక 50-60 ఇల్లు అన్నట్టు రీసెర్చ్ చేసి, ఇది ఒక వన్ సైడ్ అన్నట్టు ఫీల్డ్ లెవెల్లో. తర్వాత ఇటు ఆఫీషియల్ లెవెల్లో డేటా, ఇప్పుడు వచ్చినటువంటి స్కీమ్స్ ఎవరు ఇక్కడ యూజ్ చేస్తున్నారు,
0: ఎక్కువ మంది ఎవరు ఉపయోగించుకున్నారు,
1: యూజ్ చేస్తున్నారు. దీంట్లో మెయిన్ అయితే లంబాడీస్ ఇప్పుడు అన్ని రంగాలలో ముందంజలు ఉన్నారు. ఐటీడీఏ స్కీమ్స్ యూజ్ చేయడంలో గాని ఇటు క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళ జీవన విధానం అనేది ముందులో ఉన్నది. అట్లా మేము దీన్ని ఒక గమనించడం జరిగింది, రీసెర్చ్ చేయడం జరిగింది.
0: అంటే మరి ఇప్పుడు ఈ కొంతవరకు ఆ అసమానతలకు కారణాలు ఏమనేది పరిశోధనల ద్వారా మీరు వెలుగులోకి తెచ్చలేదా, తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రు. మరి దీనికి ఎట్లాంటి పరిష్కారాలు బాగుంటాయి, ఎట్లాంటి పరిష్కారాలు ఉంటే మంచిగుంటుందని మీరు అనుకుంటున్నారు?
1: ఇప్పుడు పరిష్కారాలు అంటే ముఖ్యంగా మన ఆదివాసులు ఎవరైతే ఉన్నారో తెగలు, ముఖ్యంగా వాళ్ళ కల్చర్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మనము ఏదైతే వాళ్ళ నమ్మకాలు ఉంటాయో, బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మనము స్కీమ్స్ గాని ఏదన్నా కార్యక్రమం విజయవంతం కావాలంటే, వాళ్ళు ముందుకెళ్లాలంటే వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు

0: ఏవైతే ఉన్నాయో నమ్మకాలు, దాని ఆధారంగా మనం ఏదన్నా స్కీమ్స్ తీసుకొస్తే విజయవంతం అవుతుంది. ఉదాహరణకు గోండి లాంగ్వేజ్ ఉంది. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ లేకపోవడం వలన ఇప్పుడు ఇంగ్లీషు తెలుగు వాళ్ళకి అర్థం కాదు కాదు. అదే అఫీషియల్ గా ఒక గోండి లాంగ్వేజ్ ఉంటే ఈజీగా అర్థం అవుతుంది. నేర్చుకోవడం కావచ్చు లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటట్టు ఏదైనా మనం నేర్చుకోవడానికి ఈజీగా ఉంటది అన్నట్టు. ఇట్లా కొన్ని కల్చర్ ఉంది. కల్చర్ అంటే ఇప్పుడు దీవాడి ఉంది, దీవాడికి హాలిడేస్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, మనల్లేమో అక్కడ దసరా సెలవులు ఇస్తారు, దీపావళికి ఉండదు. దసరాలో మేము అంటే ఆదివాసులు అంతగా చేస్తారు కానీ కొంచెం తక్కువ ఉంటది,
1: దీపావళి ఎక్కువ
0: ఎక్కువ ఉంటది. అయితే ఇక్కడ ఈ టీచర్స్ ఏమంటారు అంటే మీరు బడిలో ఉండాలంటారు. వీళ్ళ మనసేమో ఇటు ఉంటుంది. కాబట్టి ఇది కల్చర్ సెంటర్ ఆధారంగా మనము కొన్ని పాలసీస్ తీసుకొస్తే అది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు అదే 10 డేస్ దీపావళికి ఇస్తే ఈయన మంచిగా ఫ్రెష్ గా ఉంటాడు, అన్ని ఉంటది, తర్వాత ఎడ్యుకేషన్ కూడా బాగా జరుగుతుంది, ఏమి ఇబ్బంది ఉండదు. కొన్ని ఇలాంటి కొన్ని లోపాలు ఉన్నాయి అన్నట్టు. ఇది తీసుకొస్తే కంపల్సరీ గిరిజనుల్లో మార్పు తీసుకురావచ్చు అట్లా.
1: అయితే ఇప్పుడు ఒక పరిశోధక విద్యార్థిగా ఇప్పుడు వస్తున్న గిరిజన యువత గాని విద్యార్థులకు గాని మీరిచ్చే సూచన సలహా?
0: ఇప్పుడు అంటే ఈ కాలంలో ఈ మొబైల్ టెక్నాలజీ రావడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉపయోగం అంటే మేము మాకు టీవీ లేదు ఏం లేదు, కాకపోతే న్యూస్ పేపర్స్, తర్వాత రేడియో గాని, రేడియో మాకు మీరు నాకు రేడియో వినడం చాలా ఇష్టం. అప్పట్లో ఇంటర్వ్యూలు గాని లేకపోతే పాటలు గాని సపరేట్ రేడియో ఉండేది, అట్లా ఇన్స్పిరేషన్. అయితే ఇప్పుడు యూట్యూబ్ గాని లేకపోతే చాలా
1: మాధ్యమాలు ఎక్కువ వచ్చినాయి.
0: కాబట్టి మనం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పేదరికంలో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా మంచి మంచి సక్సెస్ అన్ని రంగాల్లో, చదివే కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏ రంగంలో అయినా వాళ్ళు మంచి మంచి స్థాయిలో ఉన్నారు. మరి వాళ్ళు ఎట్లా ఒక స్థాయికి వచ్చారు, వాళ్ళ గురించి మనం స్టడీ చేస్తే మనకు కూడా మనలో అవేర్నెస్ పెరుగుతుంది,
1: స్ఫూర్తి ప్రేరణ కలుగుతుంది.
0: ఇప్పుడు చాలా ఛానల్స్ ఉన్నాయి, సక్సెస్ స్టోరీస్ చాలా మంది సక్సెస్ అన్ని రంగాల్లో ఉన్నాయి. దీన్ని మనము యూజ్ చేస్తూ మనలో ఏం లోపాలు ఉన్నాయి, చలో మనకు తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, బట్టలు లేవు, ఓకే ఇవి లేవు గాని ఉన్న దానితో మనం ఎట్లా ముందుకు పోవాలి. ఆర్థికంగా డబ్బులు లేవు మనకు, కానీ ఉన్న దానితో మనం ఎట్లా ముందుకు పోవాలి. మాకు ఇప్పుడు నేను పాండిచ్చేరి పోవాలంటే 500 తోటి పోయేది నేను. ఇప్పుడు మన స్కూల్ పిల్లలకి 17,000 30,000 కడుతున్నాం. అయితే ఇప్పుడు కనీసం నేను ఇంటి నుంచి కేబీ రావాలంటే డబ్బులు లేకుండే, అప్పుడు ఆటోలు లేకుండే, గానీ డబ్బులు లేకున్నా మేము దీపావళి ఉన్నా కూడా స్కూల్లోనే ఉండేవాళ్ళం. మత్తడి కూడా అంటే ఒక 2 కిలోమీటర్స్. కానీ పండుగలు అన్ని ఇష్టమే, కానీ ఇప్పుడు ఈ చదివే టైంలో మేము దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే చదువు మీద చేయాలి. వేరే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది తప్పుదో అంటే వేరే దారికి తీస్తుంది. కాబట్టి నేను చదివే టైంలో పాండిచ్చేరి వరకు ఎప్పుడైతే చదివినో అప్పటి వరకు ఓన్లీ స్టడీ మీదనే, దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసిన. అట్లా ఎవరైనా మనలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చదివే కావచ్చు, ఏ రంగంలో అయినా మనం చేసే పనిలో దాని మీదనే దృష్టి పెట్టి దాంట్లో లోపాలు ఏమున్నాయి, మనం ఎట్లా ముందుకెళ్తే బాగుంటది, ఇతరులు ఎట్లా స్కిల్స్ పెంచారు, మనం ఎట్లా పెంచాలా, దీనిపైన దృష్టి సాధిస్తే మనం తప్పకుండా ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాలు ఛానళ్ల గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్రశ్న విశ్వనరావు గారు, మీరు కూడా స్వయంగా ఒక ఛానల్ ని నిర్వహిస్తున్నారు, ఈ ఛానల్ ద్వారా గిరిజన సంస్కృతి పండుగలు వాటి విశిష్టతని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా, మరి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఎలాంటి వాటిని మీరు ఈ ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు?
0: అయితే నాకు ఇప్పుడు పేపర్ చదవడం ఎంత ఇష్టమో, చిన్నప్పటి నుంచి ఫోటోలు గానీ వీడియోలు తీయడం బాగా కల్చర్ మీద బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు. అయితే నేను చదివింది కూడా ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అంటే కల్చర్, హ్యూమన్ బీయింగ్ గురించి, ట్రైబల్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ ఉంటది, కాబట్టి అది నాకు బాగా ఉపయోగపడ్డది. ఇప్పుడు ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల నేను ఇప్పుడు ఒక ఛానల్ అంటే తెలియకుండా ఛానల్ పెట్టడం జరిగింది, నేను ఏదో చేయాలని కాదు గాని, ఇట్లా ఎక్కడ వెళ్ళినా దానికి సంబంధించినటువంటి, ఇప్పుడు పెరసాపేన్ దేవత ఉంది ప్రస్తుతం, ఇప్పుడు భావేమానలు గుస్సాడి ఉంది, తర్వాత పెళ్లిలు ఆకాడి, ఇట్లా ప్రతిదీ నేను వెళ్లి వీడియోలు తీయడం. అట్లాగే మన పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు అసలు దీపావళి ఎందుకు చేస్తారు, ఆకాడి ఎందుకు చేస్తారు, పెరసాపైన అంటే ఏంటిది, ఇట్లా వాళ్ళని అడగడం, తెలుసుకోవడం అనేది చాలా జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు నేను చదివిన చదువుకు ఛానల్ పెట్టడం, మళ్ళా ఛానల్ పెట్టి చాలా గ్రామాల్లో తిరగడం, అందులో ఉన్నటువంటి మా కల్చర్ గురించి, అట్లాగే మా చరిత్ర, కొన్ని రాజు

0: రాజ్యములు పరిపాలించారు, వాళ్ళ చరిత్ర గురించి చెప్పడం, ఇట్లా ఇది ఒక ఎవరు మీరు కూడా చేస్తున్నారు, కానీ నేను స్పెసిఫిక్ గా చేస్తున్నా దీంట్లో, ఇది చాలా ఉపయోగపడుతుంది నాకు, చాలా మనస్సంతృప్తి కూడా ఇది అనిపిస్తుంది చాలా ఛానల్ వాడన, అట్లాగే మా నేను చదివినటువంటి సబ్జెక్ట్ వలన కూడా.
1: చాలా సంతోషం విషయం రావు గారు, ముఖ్యంగా మీరు ఎంచుకున్న అంశం గిరిజనుల్లోని అసమానతలు, మరి దీని మీద మీరు సాగించిన పరిశోధన, మీరు అధ్యయనం చేసిన తీరు, అట్లాగే మీ అధ్యయనంలో తెలుసుకున్న కారణాలు, మరి వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాల్ని మీరు మాతో పంచుకున్నారు. తప్పకుండా ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకుని గిరిజనుల్లో ఉన్న అసమానతలను రూపుమాపి వారిని సాంస్కృతికంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా అభివృద్దిలోకి తీసుకొస్తాయని ఆశిస్తూ, మీ ఈ పరిశోధనలకు సంబంధించిన అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటిదాకా మీరు ఆదివాసుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఆంథ్రోపాలజీ విద్యార్థి మంగం విషమరావుతో ముచ్చటైనరు. ఈ ముచ్చట పెట్టింది కే లెనిన్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 7

0: వందల యాభైకి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
1: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
3: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పటి నుండి గోండుల సంస్కృతి ఆచారాలు గురించి కవి రచయిత విశ్రాంత భాషోపాధ్యాయుడు బొందిడి పురుషోత్తమరావు ప్రసంగం.
4: మన భారతదేశంలోని పలు ప్రదేశాలు ఆటవికులకు ఆదివాసీలకు ఆలమాలం. మన రాష్ట్రంలోని ఆటవిక జాతులలో ఒక ప్రముఖమైన జాతి గోండు జాతి. ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం వీరి నివాస భూమిగా ఆదివాసులు పేర్కొంటారు. గోండులు హిందువులే. వీరి గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. జాతి ఉత్పత్తి వికాసం. గోండుల పుట్టుక గురించి తెలుసుకోవాలంటే వారి పురాణ గాథల్ని గురించి పరిశీలించాలి. వారిలో ప్రచారంలో ఉన్న అనేక గాథలు వారి పుట్టుకను వికాసాన్ని తెలుపుతాయి. వీళ్ల దేవతలుగా భావించే 33 కోట్ల దేవతల్లో లింగ మూలపురుషుడుగా వీరు పేర్కొంటారు. ఇతడు బ్రహ్మచారి, ఎల్లప్పుడూ తపస్సులో మునిగి ఉండేవాడు. ఒకనాడు దేవతలంతా వనభోజనం జరపడానికి నిశ్చయించారు. అందులో లింగా మాత్రం లేడు. దేవతలంతా పంక్తిలో కూర్చొని భుజించడానికి ఉపక్రమిస్తున్నంతలో ఒక ఉడుత వారి మధ్య నుండి పరుగెత్తింది. అలా పరుగెత్తి అది ఒక గుహలో దూరుతుంటే వీరందరూ కూడా భోజనాలు చేయకుండగానే దాని వెంట పరిగెత్తారు. ఈ దేవతలంతా దాన్ని వెంబడించి గుహలో దూరారు. అది ఆ గుహద్వారా పాతాళానికి వెళ్లిపోగా వారు కూడా దాన్ని అనుసరించి పాతాళానికి వెళ్లిపోయారు. వీరిలా వెళ్లగానే మరో దేవగణం వచ్చింది. గుహ కడ్డంగా ఒక పెద్ద బండరాయి ఉంచి వారు విడిచి వెళ్లిన పదార్థాలన్నీ శుభ్రంగా పంక్తిలో కూర్చొని వీరంతా భుజించారు. పంక్తిని గోండులు ఖడా అంటారు. తపస్సమాధిలో ఉన్న లింగ దివ్యదృష్టితో జరిగింది గ్రహించి ఆ గుహ దగ్గరకు వచ్చాడు. ఆ గుహద్వారానికి అడ్డంగా ఉన్న బండ రాయిని తొలగించి మొదట 4 దేవతల్ని బయటకు తీసి వారిని 101 మందికి నాయకులుగా నియమించాడు. తరువాత 5 దేవతలను 3, 89 దేవతలను 4, 7 దేవతలను 1 అధిష్టాన దేవతలుగా నియమించాడు. అంటే వారిని 4 భాగాలుగా చేసి మొదటి దానిలో 105 మందిని, రెండవ దానిలో 8 మందిని, మూడవ దానిలో 95 మందిని, 4వ దానిలో 8 మందిని నియమించాడు. ఈ 4, 5, 6, 7 దేవగణాల్ని వరుసగా నాలుం వేంక్, సీయుం వేంక్, సారోం వేంక్, ఏడుం వేంక్ అని గోండులు వ్యవహరిస్తారు. ఈ విధంగా పాతాళానికి వెళ్లిన దేవతలు మానవులుగా మారి తిరిగి వచ్చిన ఘట్టాన్ని వీరు పేన్క సోంజి వేన్కా తాంగ్, దేవతలు మనుషులయ్యారు అని ఒక గాథగా దీన్ని వ్యవహరిస్తారు. ఈ 4 దేవగణాలకు చెందిన వారంతా కూడా 4 జాతులుగా ఏర్పడి క్రమంగా వృద్ధి చెంది వ్యాపించారు. 4 దేవగణాలని కొలిచి ఈ 4 జాతులకు లింగ 4 ధర్మాలను నియమించాడు. తరువాత 4 వెదురు బొంగులను 4 అడవి ఆవుతోక వెండుకలతో కట్టి ఈ 4 జాతులకు కలిపి ఏకంగా పెర్సాపేన్ అనే దేవతను ప్రతిష్ఠించాడు. తెలుగు భాషా ప్రభావంతో ఈ దేవతను కొందరు గోండులు జలదేవర అనే పేరుతో పిలుస్తారు. గోండులందరికీ ఇది ఇలువేలుపుగా అందరికీ కూడా ఆరాధ్య దైవంగా భావిస్తారు. ముఖ్యంగా వ్యవసాయమే వృత్తిగా జీవించే గోండులందరూ ఈ పెర్సపేన్ కి ముందు పూజలు చేయంది ఏ రకాల వ్యవహారాలను చేయరు. ఈ దేవతను 4 గణాల గోండులు విధిగా పూజిస్తారు. పూజించేవారు 4 దేవతల గణానికి 4 వేన్కు చెందిన వారైతే 4 ధాన్యరాశులను వరుసగా పోసి ముందుగా పెర్సపేన్ కోసం మరొక రాశి పోస్తారు. ఇదే విధంగా సీయుం వేన్క్, సారోం వేన్క్, ఏడుం వేన్కుల వారు కూడా పెర్సపేన్కు ముందు ఒక ధాన్యరాశి ఉంచిన తర్వాత తమ గణదేవతల సంఖ్యననుసరించి ఆ రాశులు పోస్తారు. ఈ విధంగా గోండుల మూలపురుషుడైన లింగ 4

వధూవరులు విభిన్న గణాలకు అంటే గోత్రాలకు చెందిన వారై ఉండాలి. గోండును పూజించే మరో దైవం భీమన్న. ఇతడు సాక్షాత్తు పాండవ వంశోద్భవుడైన వృకోదరుడే. మరి గోండులు ఈ భీమన్నను పూజించడానికి కారణం, పాండవులు అరణ్యవాసం చేస్తూ అలా అడవులు తిరుగుతూ తిరుగుతూ ఆ అడవుల్లో రాజైనటువంటి లోకకంటకుడైన ఆటవికుల నందరిని బాధించే హిడింబాసురుడు అనేటువంటి రాక్షసుడి బారిన పడి వాళ్ల బతుకులు అల్లకల్లోలమై ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్న వేళ వాడికో చెల్లెలు హిడింబ అని ఉండేది. భీమన్న హిడింబాసురుని మర్దించి హిడింబను పెళ్లి చేసుకున్నాడు. తమకు రక్కసుని బాధలు తప్పించి ఘటోత్కచుని వంటి పరిపాలకుని ప్రసాదించినందుకు ఆటవికులైన గోండులకు భీమన్నపై ఆరాధనాభావం ఉదయించి తమ వేలుపుగా కొలవడం ప్రారంభించారు. కొలాంస్ అనే గిరిజన ఆదివాసీ తెగవారు భీమన్నను ముఖ్యంగా కొలుస్తారు. గోండులందరికీ మరో దైవం ఆదిలాబాద్ జిల్లాలోని కేసలాపూర్ అనే ప్రదేశంలో వెలిసిన నాగేంద్ర దేవుడు. ఈ దేవుని వీరు నాగోబా అని వ్యవహరిస్తారు. ప్రతి ఏటా ఈ దేవుని పేరిట కేసలాయిలో బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో గోండులు ఈ జాతరకు వచ్చి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. అసలు ఈ నాగోబా ఏడుంవేంక్ జాతిలోని ఒక కుటుంబంలో నాగుపాము రూపంలో అవతరించాడు. తల్లికి తన దివ్య రూపాన్ని దర్శింపజేసి కేసలాయిలో ఒక సొరంగంలో నిలవు నేర్పరుచుకున్నాడు. నాటి నుండి గోండులు ఆ నాగోబాను దైవంగా భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గోండులలో మూడు వర్గాలున్నాయి: రాజగోండులు, దేవగోండులు, దడవే గోండులు. రాజగోండులేమో క్షత్రియులు, దేవగోండులు బ్రాహ్మణులుగా పరిగణింపబడతారు, దడవే గోండులు శూద్రులు అనవచ్చు. వీరే మరల ఎన్నో తెగలుగా ఏర్పడ్డారు. కులాం, నైకపు, గోండ్, పరదాన్, గోండ్ గువారి, ఒజి మొదలైనవి ఇందులో ప్రధానమైన తెగలు. పరదాన్లనేవారు పురోహితుల వలె వ్యవహరిస్తారు. పెళ్లిళ్లు మొదలుగా గల శుభకార్యాలన్నీ వీరే జరిపిస్తారు. అయితే నాలుగు జాతుల గోండుల్లోనూ పరదాన్లు ప్రత్యేకంగా ఉంటారు. వర్తమాన కాలంలో గోండులు విద్యలు నేర్చుకుంటున్నారు. మహాభారత రామాయణాది హిందూ పురాణాల గురించి తెలుసుకుంటున్నారు. రాముడు, హనుమంతుడు, కృష్ణుడు, దుర్గా, లక్ష్మి, సరస్వతి మొదలైనటువంటి దేవతల్ని కూడా వీరు మిగతా తమ దేవతలతో పాటు కొలుస్తూ ఉన్నారు. ఇక వీరి పండుగలను పరిశీలిస్తే పెర్సపేన్ పండుగ వీరికి అత్యంత ప్రధానమైంది. ఈ పండుగ వైశాఖ మాసంలో అంటే భావేలో వస్తుంది. మూడు రోజులు ఘనంగా ఈ పండుగను వీరు జరుపుకుంటారు. మేకపోతులు మొదలుగా గల జంతువులను పెర్సపేనుకు సమర్పిస్తారు. వీరు ఏ పండుగ సందర్భంలోనైనా డప్పులు డోళ్లు వాయిస్తూ పాటలు బాజాలతో నృత్యం చేస్తారు. తరువాత వీరికి ముఖ్యమైన పండుగ భీమన్న పండుగ. మహాశివరాత్రి రోజున ఆదిలాబాద్ జిల్లాలోని కుంతల జలపాత ప్రాంతంలో వీరి జాతర ఘనంగా జరుగుతుంది. గోండులందరూ ముఖ్యంగా కులాములు ఈ పండుగను గొప్పగా జరుపుకుంటారు. వ్యవసాయదారులైన గోండులందరికీ మరో ముఖ్యమైన పండుగ చంచీ భీమల్. తొలకరి జల్లులు కురియగానే ఒకరోజు అందరూ ఊరి బయటకు వచ్చి ఒక చెట్టు కింద విత్తనాలు అలుకుతారు. అందులో ఏవి బాగా మొలకలేస్తాయో వాటిని ఆ సంవత్సరం చీలలో వేస్తారు. అంటే భవిష్యత్తును ఈ విధంగా ఊహిస్తారన్నమాట. అవే పంటలు ఆ ఏడు బాగా దిగుబడినిస్తాయని వీరి నమ్మకం. గోండులందరూ విధిగా హాజరయ్యే గొప్ప ఉత్సవం కేసలాయి జాతర. గోండులే కాకుండా అన్ని రకాల ప్రజానీకం ఈ జాతరను సందర్శిస్తారు. ఇవి వీరి ప్రత్యేకమైన పండుగలు. ఇకపోతే అందరికీ పండుగలైన దీపావళి, దసరా, సంక్రాంతి, హోలీ ఇవన్నీ కూడా వీరు చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా దివాళీ రోజున అంటే దీపావళి రోజున ఆవులను, లక్ష్మీదేవిని పూజిస్తారు. దసరా రోజున షమి పూజ చేస్తారు. ఇవే కాకుండా ఈ ప్రాంతంలోని హిందువుల పండుగలలో ప్రముఖమైన పొలాల పండుగను కూడా వీరు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున పశువులను పూజించి స్వేచ్ఛగా ఉంచుతారు. దీపావళి పండుగ సందర్భంలో ఒక తెగకు చెందిన గోండులు వేషాలు వేసుకుని డప్పులతో డోళ్లతో పాటలు పాడుతూ తమ నృత్యాలతో ఊరూరా తిరిగి బహుమానాలు అడుక్కుంటారు. ఆదిలాబాద్ జిల్లాయే ఆదివాసీ గోండుల ఉత్పత్తి స్థానమని గోండుల పూర్వీకులు, పెద్దలు పేర్కొంటారు. ఇందుకు సరియైన నిదర్శనం వేరే ప్రాంతం

0: తల గోండుల మాదిరిగా కాకుండా ఏ భాషతో సంపర్కం లేని అసలైన గోండీ భాషను, అంటే ద్రవిడ భాషా మూలంగా వికాసం చెందిన గోండీ భాషనే వీరు మాట్లాడతారు. దాన్నే మనం నిదర్శనంగా భావించవచ్చు. ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం చాలా వరకు రాజగోండుల ఏలుబడిలో ఉండేది. ఆనాడు ముఖ్యమైన గోండు రాజ్యాలుగా చంద్రపురి రాజ్యం, జన్గాం రాజ్యం అంటే ఆసిఫాబాద్ తాలూకాలోని ఆ ప్రాంతమంతా జన్గాం రాజ్యం కిందికి వచ్చేది. ఈ ప్రాంతపు గోండు రాజులలో ఖాండ్కే, బల్లార్షా, కర్ణషా ప్రముఖులని గోండులు పేర్కొంటారు. ఇక గోండు భాషను పరిశీలిస్తే ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందినదైన దీనిపై మహారాష్ట్ర భాషా ప్రభావం బాగా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని పదాలు తెలుగు భాషా సంబంధాలై ఉంటాయి. వీరి నెలల పేర్లు పరిశీలిస్తే చైత్ భావే, బుడుభావే, ఆకాడి, పోరా, అక్కుర్పోగ్, దివాలి, కార్తి, సట్టి, పూస్, మాహో, సింగా, ధురడి, ఈ రకంగా కొన్నింటిపైన మరాఠీ భాషాముద్ర కనిపిస్తుంది. వీరి భాషలో 7 వరకే అంకెలుంటాయి. ఉంద్, రండ్, మూండ్, నాలుం, సీయుం, సారుం, 7. ఆ తరువాత మరాఠీ భాషలో ఉచ్చరిస్తారు. ఈ రకంగా అభివృద్ధి పథంలో ఈరోజు ఎన్నో రకాల పథకాలని ఆదివాసీలకు ప్రభుత్వాలు ఏర్పరిచి వీరిని అభివృద్ధి చేయాలని సంకల్పిస్తున్నా. వీరిలో నిస్వార్థత, నిజాయితీ, మంచి గుణాలు, సంస్కృతి వీరిని అనవసరమైనటువంటి అలవాట్ల జోలికి పోనీయకుండా కష్టపడి బతికేటువంటి తత్వం కలిగిన ఆదివాసీ గోండులను సన్మార్గంలోనే నడిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా వేరే వాళ్లు వీరి పథకాలను ఉపయోగించుకున్న అభివృద్ధి చెందుతూ ఉన్న వీరు మాత్రం చాలా క్రమశిక్షణతో తమ సంస్కృతిని పరిరక్షించుకునే ఒక ఆశయంతో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వంచనకు పాల్పడకుండా, వంచన చేయబడకుండా ఉండాలని కోరుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు ప్రత్యేకంగా వీరి పట్ల శ్రద్ధ తీసుకుని ఆదివాసీ గోండులను ఒక సాంస్కృతిక పరమైన గొప్ప జాతిగా పరిగణించి వారి అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది. వారికి సంబంధించినటువంటి అభివృద్ధి సంబంధించిన నిధులన్నీ వారు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం వారికి కల్పించాలి.
1: ఇప్పటిదాకా మీరు గోండుల సంస్కృతి ఆచారాలు కవి రచయిత విశ్రాంత భాషోపాధ్యాయుడు బొందిరి పురుషోత్తమరావు ప్రసంగం విన్నారు. ఇప్పుడు దేశభక్తి గీతం. రచన రాయప్రోలు సుబ్బారావు, గానం పార్థసారథి.

తిరిగి రేపొద్దుగల్లా ఏడంపావుకి ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం, నేత్రాల రక్షణకు యోగ, యోగా శిక్షకులు సిద్ధిరాములు ప్రసంగం, చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిల ఫిజియోథెరపీ కోర్సులు ప్రవేశాలను గురించి ఫిజియోథెరపీ వైద్యుడు డాక్టర్ నాగరాజుతో ముచ్చట పెరటి చెట్టు. సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 42వ భాగం ఇంటర్వ్యూ.

0: U.S. Vice President J.D. Vance discuss ways to further strengthen comprehensive global strategic partnership in key areas. Har Ghar Tiranga campaign begins today, coinciding with 150th anniversary of India's national song, Vande Mataram. Appointment of 30 judges for High Courts of Madras, Calcutta, Madhya Pradesh and Karnataka notified. Amarnath Yatra to remain suspended from both Pahalgam and Baltal routes due to repair of tracks and forecast of bad weather. IMD issues orange alert for heavy rainfall in Uttarakhand and Chhattisgarh today. Sagnik Roy and Sayantan Kushari win gold medal in under 31 pairs at 9th World Bridge Federation Youth Transnational Championships. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం ఇయలటి కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 20వ భాగంలో ప్రముఖ గాయని గిరిజాదేవి గురించిన విశేషాలింటారు రచనా పఠనం సామల రాజవర్ధన్. ప్రముఖ భారతీయ శాస్త్రీయ సంగీత గాయని గాయకులు సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు. ఈ పుస్తకం నుంచి ప్రముఖ గాయని గిరిజాదేవి గురించిన విశేషాలను ఇయ్యలటి కార్యక్రమంలో ఇంటారు. గిరిజాదేవి ప్రముఖ భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. ఈమె బెనారస్ ఘరానా పద్ధతిలో పూరబి అంగ్ టుమ్రి పద్ధతుల్లో పాడి ఆ శాస్త్రీయ పద్ధతులకు ప్రాచుర్యం కల్పించిండ్రు. క్వీన్ ఆఫ్ టుమ్రిగా పేరుగాంచిన గిరిజాదేవి గురించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు విందాం రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో.
2: రెండు వేల 2017వ సంవత్సరం పోతూ పోతూ హిందుస్థానీ సంగీతంలోని మరో సంగీత శిఖరాన్ని అందుకొని వెళ్లిపోయింది. ఆ సంవత్సరంలోనే 7 సంఖ్య ఉన్నందుకేమో సంగీతాభిమానులను ఏడిపించి మరీ వెళ్లిపోయింది. బనారస్ ఘరానాకు చెందిన విఖ్యాత గాయిక శ్రీమతి గిరిజాదేవి 24 అక్టోబర్ 2017న తమ 88వ ఏట స్వర్గస్థురాలైంది. పూర్వి అంగ్ ఠుమ్రీ గాయనంలో ప్రసిద్ధురాలైన ఠుమ్రీ క్వీన్గా అభిమానుల నీరాజనాలందుకున్న గిరిజాదేవి ఇక లేదు అన్న చేదు నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు ఆమె శిష్యురాండ్రు. మే నెల 8వ తేదీ 1929వ సంవత్సరంలో వారణాసిలోని ఒక జమీందారీ కుటుంబంలో జన్మించింది గిరిజాదేవి. ఆమె తండ్రి రామ్దాస్ రాయి గొప్ప సంగీతాభిమాని, స్వతహాగా హార్మోనియం వాయించేవారు. తను సంగీతం నేర్చుకుంటున్న చోటికి చిన్నారి గిరిజాదేవిని వెంట తీసుకుని వెళ్లేవారు. ఆ విధంగా గిరిజాదేవిలో చిన్ననాటనే సంగీతం మీద ఆసక్తి కలిగింది. అది గమనించిన రామ్దాస్ రాయి 5 సంవత్సరాల పిన్న వయసులోనే సర్జూ ప్రసాద్ మిశ్రా అనే సంగీతజ్ఞుని వద్ద సంగీత శిక్షణ ప్రారంభింపజేసినాడు. తర్వాత శ్రీచంద్ర మిశ్రా వద్ద సంగీతం నేర్చుకున్నది. గిరిజాదేవి నేర్చుకున్నది అంటే సరిపోదు, కఠోర సాధన చేసింది అని కూడా అనాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదా పెద్దలు. అయితే ఈ సాధన కేవలం ఆత్మానందం కోసం మాత్రమే. తమది జమీందారీ కుటుంబం కనుక కచేరీలు చేసే వీలు లేదన్న విషయం గిరిజాదేవికి చిన్ననాటనే తెలుసు. అసలు బనారస్ ఘరానా సంగీతమే విలక్షణమైనది. ఈ ఘరానా గాన పద్ధతిని చౌముఖి గాయకి అంటారు. అంటే ఈ గానానికి 4 పార్శ్వాలుంటాయి. సామవేదంలోని శ్లోకాల ఆధారంగా ఈ సంగీత ఘరానా ఏర్పడిందని నమ్ముతారు. ఈ సంగీతాన్ని ప్రబంధమంటారు. ద్రుపద్ పద్ధతిలో ఖ్యాల్ గాయనం చేయటం ఇందులోని ముఖ్యమైన అంశం. ద్రుపద్ నుంచి ఖ్యాల్, టప్ప, టప్ ఖ్యాల్, ఖ్యాల్ నుమా, ఇంకా టుమ్రి, దాద్రా, గుల్నక్ష, కజ్రీ, చైతి, జాల మొదలైన జానపద పద్ధతులు ఈ ఘరానాలో శాస్త్రీయ సంగీతంగా తీర్చిదిద్దబడినాయి. ఉత్తరప్రదేశ్లోని తూర్పు ప్రాంత జానపద సంగీతాధారంగా ఈ గాయనం ఉంటుంది. కనుక ఈ ఠుమ్రి

టుమ్రీలను పూర్వీ అంగ్ టుమ్రీలు అంటారు, పంజాబ్ టుమ్రీలను పశ్చిమాంగ్ టుమ్రీలు అంటారు. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ పశ్చిమాంగ్ పూర్వాంగ్ శైలిని కలగలిపి టుమ్రీ గానం చేసేవారు. అయితే బనారస్ టుమ్రీలే మధురమైనవని అభిజ్ఞుల అభిప్రాయం. గిరిజాదేవి తమ గానాన్ని సంగీత రసజ్ఞుల కోసమే పాడింది, కానీ కచేరీలు చేసి పేరు సంపాదించుకోవాలనుకోలేదు. ఎందుకంటే ఆమె జమీందార్ల కుటుంబానికి చెందింది కనుక. మొట్టమొదటిసారి 1949లో అలహాబాద్ రేడియో స్టేషన్లో తన గానామృతాన్ని ప్రసారం చేసింది. తర్వాత 1952లో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో పాడే అవకాశం వచ్చింది. ఆ సభలో భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నారు. అతనికి ఈవిడ గానం బాగా నచ్చింది. తద్వారా ప్రతిష్టాత్మకమైన హరివల్లభ్ సంగీత సమారోహలో పాడడానికి ఆహ్వానం వచ్చింది. ఏ సంగీతజ్ఞుడైనా ఈ సభలో పాల్గొంటే చాలునని భావిస్తాడు. అటువంటి అవకాశం గిరిజాదేవికి అలవోకగా అందింది. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు. గిరిజాదేవి పేరు హిందుస్థానీ సంగీత సామ్రాజ్యంలో మారుమోగిపోయింది. గిరిజాదేవి తమ గురువుల వలన పొందిన సంగీతానికి ఏమాత్రం సేగి రాకుండా కాపాడుకుంటూనే తనదైన శైలి ఏర్పరచుకున్నది. ఇదంతా మా గురువులు మాకందించిన భిక్ష, దానికి తోడు సరస్వతీమాత కృప నా మీద ఉన్నందున నేను గానం చెయ్యగలుగుతున్నాను అని వినమ్రంగా పలికే గిరిజాదేవి మామూలు సగటు గృహిణి వలనే కనిపించేది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలందుకున్న విదుషి ఇంత సాదాసీదాగా ఉన్నదని ఆశ్చర్యపోతుంటారు. పడుచునాళ్లలో నిమ్మపండు ఛాయతో, పావలాకాసంత కుంకుమ బొట్టుతో, బనారస్ పాను వలన ఎర్రబారిన పెదవులు, తల చుట్టూ తిప్పి కప్పుకున్న పమిట కొంగుతో తంబూరా వాయిస్తూ కూర్చుండే గిరిజాదేవి సరస్వతీ స్వరూపంగా కనబడేది. ఆమె భర్త స్వర్గస్థులైన తర్వాత యోగినిగా మారిపోయినారు. తెల్లని వెండి వెంట్రుకలు, నుదుట పావులా కాసంత బనారసీ విభూతి, మెడలో ఒకటో రెండో బంగారు గొలుసులు, చెవులకు వజ్రాల కమ్మలు, ఎడమముక్కుకు ఒంటిరాయి పుడక, తెల్లని జరీ అంచు చీర నిండుగా భుజాల చుట్టూ తిప్పి వేసుకుని సర్వశుక్లా సరస్వతీలాగా దర్శనమిచ్చేది. తర్వాతి కాలంలో ఆమె శిష్యురాళ్లు చెరోవైపు తాంబూరా వాయిస్తూ కూర్చుండేవారు. ఆవిడ మధ్యలో కూర్చొని గానం చేసేది. ఇది స్థూలంగా ఆమె స్వరూపం. బేగం అఖ్తర్ కూడా పాన్బీడాలు తింటూ గజల్ గానం చేసేది. బాయి జద్దన్ బాయి పాందానైతే ఎంతో విశిష్టమైనదని చెప్పుకునేవారు. అయితే ఈ గాయకులు పాన్ మాత్రమే తినేవారు. సురశ్రీ కేసర్బాయి కేర్కర్ పండ్లకు దాశన కూడా పెట్టుకునేది. మరే గాయికకు ఆ అలవాటు లేదనుకుంటుంటే పూర్వీ అంగ ఠుమ్రీలు గానం చేసే హీరాదేవి మిశ్రా కూడా దాశన వాడేది. గిరిజాదేవి కూడా ఆ కోవలోకే వస్తుంది. పూర్వం దాశన కూడా పునిస్త్రీలు వాడే పదార్థమే. కుంకుమ, బుక్క, గులువాలతో పాటు దాశన పొట్లాలు కూడా అమ్మేవారు. ఈనాడు దాశన గురించి తెలిసిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. బనారస్లో జరిగే సంగీత సభలకు వేంచేసిన సంగీతజ్ఞులు తప్పకుండా గిరిజాదేవి ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందే. వారి వారి సంప్రదాయ గాత్ర వాద్య సంగీతాన్ని వినిపించవలసిందే. వారందరికీ స్వయంగా వండి వడ్డించడం ఆమెకు చాలా ఆనందకరమైన విషయం. అందుకే ఆమెనందరూ ప్రేమతో అప్పాజీ అని పిలుచుకుంటారు. తమ ఇంటికి దయచేసిన పెద్దలకు తమ మధుర సంగీతాన్ని వినిపించి చక్కని భోజనంతో కడుపు నింపి పంపే ఆ వృద్ధ గాయక మనస్సు పసిపిల్లల మనస్సు. అట్లా నిష్కల్మషంగా నవ్వడం ఆమెకు మాత్రమే సాధ్యం. కచేరీలకో మరెందుకో బయటి ప్రదేశాలకు వెళ్తే ముందుగా బజార్లో ఆమె వెతికేది చక్కని బొమ్మలు ఎక్కడ దొరుకుతాయని. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఎక్కడ కనబడ్డా తెచ్చి వాటిని భద్రపరచడం ఆమె హాబీ. ఆమె ఇంట్లో ఒక హాలు నిండా ఆమె సేకరించిన బొమ్మలే ఉన్నాయనటం నమ్మలేని నిజం. ఆమె శిష్యురాళ్లు, ఆమె అభిమానులు ఆమె కోసం తెచ్చే అపురూపమైన కానుకలు మరేవో కావు. చిన్నపిల్లలాడుకునే బొమ్మలే.
అవి అందుకుంటున్నప్పుడు ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది.

అయ్యేది. మహాభారతంలో ఉత్తరకు కూడా ఇటువంటి బొమ్మల సేకరణే అత్యంత ఇష్టమైన విషయమని ఉత్తర గోగ్రహణం వల్ల తెలుస్తున్నది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అంటే గిరిజాదేవికి వల్లమాలిన అభిమానం. అతనితో కలిసి ఎన్నో జుగల్బందీలు చేసింది. మేమిద్దరం బనారసీ వాళ్లమని సగర్వంగా చెప్పుకునేది. బంగష్ ఘరానాకు చెందిన ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ గిరిజాదేవిని అక్కగారని గౌరవించేవారు. గిరిజాదేవి అమ్జద్ అలీ ఖాన్ కు రాఖీ కట్టేది. ఒకసారి అమ్జద్ అలీ ఖాన్ తన తండ్రి పేరిట ఏటా ఇచ్చే ఉస్తాద్ ఆఫీజ్ అలీ ఖాన్ పురస్కారాన్ని గిరిజాదేవికి ఇయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆ పురస్కారాన్ని అందుకోవటం తనకు గర్వకారణమే, కాని తద్వారా వచ్చే డబ్బును మాత్రం తాను స్వీకరించను అన్నారు. మనలో మనకు ఇవన్నీ ఎందుకు అని ఆమె భావం. బనారస్కే చెందిన రాజన్ మిశ్రా, సాజన్ మిశ్రాలు గిరిజాదేవిని విపరీతంగా అభిమానిస్తారు, తమ సోదరిగా భావిస్తారు. ప్రముఖ కథక్ నాట్యాచార్యులు బిరుజు మహారాజ్ గిరిజాదేవి గానం చేసే ఠుమ్రీలకు భావ ప్రకటన చేసి చూపేవారు. రోణు మంజుందార్ తమ వేణుగానంతో గిరిజాదేవి గానంతో జుగల్బందీ చేసేవారు. మరో ప్రముఖ గజల్ ఠుమ్రీ గాయిక శోభాగుర్టు కూడా గిరిజాదేవితో జుగల్బందీ చేసేది. గిరిజాదేవి గానం చెయ్యని ప్రక్రియ లేదు. ద్రుపద్, ఖయాల్, ఠుమ్రీ, దాద్రా, కజ్రీ, చైతి, జాల మొదలైనవన్నీ అలవోకగా గానం చేసేది. ముఖ్యంగా అతి క్లిష్టమైన టప్పా గానంలో కూడా గిరిజాదేవి నిష్ణాతురాలు. టప్పా గానం చాలా కష్టసాధ్యమైనది. ఈనాడు టప్పా గాయకులు తక్కువని చెప్పవచ్చు. గిరిజాదేవి తరువాత విదుషి మాళిని రాజూర్కర్ ఒక్కరే టప్పా గానం చేసేవారు. ఇప్పుడు వారు కూడా స్వర్గస్థులైనారు. గిరిజాదేవి కలకత్తాలోని ఐటీసీ సంగీత రీసెర్చ్ అకాడమీలో కొన్నాళ్లు సంగీత పాఠాలు నేర్పింది. ఆ సమయంలో పాటియాలా ఘరానాకు చెందిన పండిత్ అజోయ్ చక్రవర్తితో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. బనారస్ తర్వాత ఆమెకు అత్యంత ఇష్టమైన ప్రదేశం కలకత్తా మాత్రమే. ఆమె చివరి శ్వాస కూడా కలకత్తాలోనే విడిచింది. కలకత్తా సంగీత రసజ్ఞులు ఆమెను అమితంగా గౌరవించి ఆదరించినారు. అయితే తానెక్కడున్నా తన మూలాలు బనారస్లోనే ఉన్నాయి కనుక తన అంత్య సంస్కారం వారణాసిలోనే జరగాలనేది ఆమె చివరి కోరిక. గిరిజాదేవి బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కూడా చాలా సంవత్సరాలు హిందుస్థానీ సంగీత పాఠాలు బోధించింది. కనుక ఆమెకు లెక్కకు మిక్కిరి శిష్యురాళ్లున్నారు. ముఖ్యంగా ఆమెతో పాటు ఎల్లప్పుడూ వెన్నంటి సంగీతం నేర్చుకున్న శిష్యురాళ్లు ఇద్దరు ముగ్గురున్నారు. వారిలో మాళిని అవస్తి పేర్కొనదగిన గాయిక, ఇంకా పూర్వీ పాఠక్, శివాంగిని వంటి వారు కూడా ఉన్నారు. వారందరూ గిరిజాదేవిని ఒక గురువుగా భావించలేదు, తమ తల్లిలాగా ప్రేమించినారు. ఆమె వాళ్లకు సంగీతం మాత్రమే నేర్పలేదు, జీవిత పాఠాలు నేర్పింది, సంస్కారం నేర్పింది, పెద్దలతో ఎట్లా మసలుకోవాలో నేర్పింది, వంట వార్పు నేర్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎట్లా బతకాలో అనే ఇగురం నేర్పింది. వీటన్నింటితో పాటు ప్రేమగా సంగీతం నేర్పింది. అందుకే ఆమె శిష్యురాళ్లు ఆమెలో మాతృమూర్తిని చూసుకున్నారు. ఆమె ఇక లేదని తెలిసి విషాదంలో మునిగిపోయినారు. గిరిజాదేవిని 3 పద్మ పురస్కారాలు వరించి వచ్చినాయని చెప్పుకున్నాం. సంగీత నాటక అకాడమీ పురస్కారం, మహాసంగీత సమ్మాన్ పురస్కారం, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ వంటి ఎన్నో పురస్కారాలను అందుకుని ఆ పురస్కారాలకే గౌరవాన్ని కల్పించింది గిరిజాదేవి. 88 వసంతాలు పూర్తి చేసుకున్న గిరిజాదేవి సంగీత యాత్ర కలకత్తాలో ముగిసినా ఆమె చివరి కోరిక మేరకు వారణాసిలో ఆమె ఏకైక కూతురు అల్లుని సమక్షంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగినాయి. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమీ పని నాటకము. సుబ్బలక్ష్మి నోట పలికించిన అన్నమాచార్యుని పలుకుల్లో ఎంత నిజమున్నది. పూల రథం మీద పడుకొని అలంకరింపబడిన వాహనంలో మణికర్ణికా ఘాట్కు బయలుదేరిన గిరిజాదేవి అత్తవారింటికి వెళ్లిపోతున్న ఆడబడుచులా కనిపించింది. అందుకే ఆమె ప్రియ శిష్యురాలు మాళిని అవస్తి బాబుల్ మొరా నైహర్ చూటో జాయ్ అనే ఠుమ్రీని గానం చేస్తూ వెంట నడిచింది.
ఆ గానాన్ని ఇంకా కొందరు గాయిక

గాయకులు అందుకున్నారు. వాజిద్ అలీ షా రచించిన ఈ ఠుమ్రీ కరుణ రసాత్మకమైన భైరవి రాగంలో బాణీ కట్టబడింది. ఈ ఠుమ్రీని కేఎల్ సైగల్ మొదలుకొని ఎందరో మహాగాయికా గాయకులు గానం చేసినారు. ఆడబడుచును అత్తవారింటికి పంపే అప్పగింతల గీతమిది. తాను పుట్టి పెరిగిన వాతావరణాన్ని, తల్లిదండ్రులను, తోబుట్టువులను వదిలి భర్త ఇంటికి బయలుదేరిన సందర్భంలో పాడే పాట ఇది. మాలిని అవస్థీ గానానికి కంట తడిపెట్టని వారు లేరు. అతి ప్రాచీనమైన మహాశ్మశానం, అందులో మణికర్ణికా ఘాట్. అక్కడ చితిపై గిరిజాదేవి పార్థివదేహం బూడిదగా మారి తాను నిరంతరం తలుసుకునే బాబా విశ్వనాథునికి పూజాపుష్పమైంది. తానెంతో పవిత్రంగా భావించుకున్న గంగామయ్యా గిరిజాదేవి దేహాన్ని అపురూపంగా అందుకొని తన ఒడిలోకి చేర్చుకున్నది. ఈనాడు గిరిజాదేవి లేదు, ఆమె యాది ఉన్నది. ఆమె సంగీతం అజరామరంగా ఉంటుంది. ఆమె జీవితాన్ని భావితరాలకు అందించాలన్న తపనతో హైదరాబాద్కు చెందిన సంగీతజ్ఞురాలు శ్రీమతి ఆరాధన కరాడే శాస్త్రి గిరిజాదేవి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారని చెప్పుకోవడం మనందరికీ గర్వకారణం. హైదరాబాదు వాసులైన అమిత్ బరారియా, ఆరాధన కరాడే శాస్త్రి గారు అభినందనీయులు. వారి ఈ పూనిక విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం.

0: ఇప్పటిదాక మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 20వ భాగంలో ప్రముఖ గాయని గిరిజాదేవి గురించిన విశేషాలు ఇన్నారు. రచన పఠనం సామల రాజవర్ధన్. ఇంతటితో ఇయలటి పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం సమాప్తం. మళ్ళా ఈ పుస్తకంతో కార్యక్రమం శుక్ర శనివారాల్లో రాత్రి 9:30, శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 ప్రసారమవుతుంది. రేపు పొద్దుగల 8:30 కథనం, ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమంలో పెద్దింటి అశోక్ కుమార్ రాసిన మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి కథ ఇంటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు న్యాయశాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం 6వ భాగం.
1: We bring you a talk on strengthening access to justice for senior citizens, from constitutional values to classroom learning, by Professor Vageshwari Deswal, University of Delhi. This talk was part of a webinar organized by the Department of Justice.
2: Bharat mein ek bahut hi speed se demographic transition ho raha hai. Hamari jo jansankhya hai usme jo hum elder population ki baat kare तो वो 2011 में जो 100 मिलियन के करीब थी वो 2036 तक जाते जाते 230 मिलियन हो जाएंगी, अर्थात कि वो डबल से भी ज्यादा हो जाएंगी. और हमें ये समझना होगा कि आने वाले समय में हर 7 भारतीयों में से एक भारतीय इसी कैटेगरी से बिलोंग करेगा, मतलब वो 60 या उससे ज्यादा उम्र का होगा. तो हम जब इस टॉपिक पे बात करें तो पहले ये समझें कि सीनियर सिटीजन कौन है. वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन ने कहा है कि जो भी 60 या उससे बड़ी उम्र के हैं उन्हें हम एल्डरली मानेंगे. इंडिया में भी नेशनल पॉलिसी ऑन सीनियर सिटीजन के हिसाब से जो भी 60 साल से ऊपर की आयु के हैं वो सब सीनियर सिटीजन हैं.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సింగిడి సినీ గీతాల హరివిల్లు. నింగి నేలను కలుపుతుంది ఆ రంగుల హరివిల్లు. శ్రోతలను ఆకాశవాణికి మరింత దగ్గర చేస్తున్నది ఈ పాటల హరివిల్లు. సింగిడి రంగుల తీరంగా తీరొక్క పాటలు, ఆ పాటల నడుమ శ్రోతలు చెప్పే తీరు తీరుల ముచ్చట్లను కలిపి వినిపించే ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 10:00 ప్రసారమవుతుంది. శ్రోతలు, ఈ సింగిడి కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి అడగవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. మీకు నచ్చిన పాటలని అడుగుడే కాకుండా మీకు తెలిసిన వింతలు విశేషాలేమున్నా గవిటిని శ్రోతలతోని పంచుకోవచ్చు పసందైన పాటల నడుమ. ఇక ఇలాంటి సింగిడి కార్యక్రమాన్ని షురు చేద్దాం గోదావరి చిత్రం నుంచి.

0: సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం సార్, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, మీ పేరు చెప్పలేదు.
1: మీ రేడియో కార్యక్రమాలు మాకు చాలా బాగా అనిపిస్తుంది, మేము ప్రతిరోజు వింటాం. అయితే మీరు ప్రసారం చేస్తే సామాజిక కార్యక్రమాల గురించి
0: అయితే ఇప్పుడు మీకు ఏ పాట వినాలనిపించింది ఫోన్ చేసిండ్రు? అడవి రాముడు చిత్రం నుంచి. సరే, మరి మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్న వినండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. అడవి రాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సుందరరామూర్తి గీతం, కెవి మహాదేవన్ సంగీతం.

0: கஜா பபலா
1: ஃபைபால்,
0: நடுவுல தாமரா
1: ஃபைபால்,
0: வரத புள்ளா
1: ஃபைபால்.
2: 80 சமச்சரால்கா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి ఫైబాల్.
3: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతోని మాట్లాడడానికి ఫోన్ లైన్ లో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో హలో
4: హలో
3: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? పేరు పింకీ. ఏ తరగతి
4: చదువుతున్నావు?
3: మరి ఇలా సండే హాలిడే కదా, ఏం చేస్తున్నావు ఇంట్లో? హోంవర్క్ చేసుడు అయిపోయిందా? ఉందా? ఏ ఆటలు అంటే ఇష్టం మీకు? ఏ ఆట అంటే ఇష్టం? ఆట ఆడుకుంటున్నా అని చెప్తున్నావు కదా, ఏ ఆటలు అంటే ఇష్టం? లూడో ఆడుతున్నావా? సరే, మరి ఏ పాట వినాలనిపించింది ఫోన్ చేసిండ్రు? సరే, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి. ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత లైన్ లో ఉన్నారు. హలో.
3: హలో
2: సార్, నమస్తే, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
3: షేక్ నయీమ్, ఆర్టీసీ డ్రైవర్, ఆదిలాబాద్ ఖానాపూర్.
2: ఇప్పుడు చేస్తున్నా, ఇప్పుడు రిటైర్డ్ అయింది కదా మీరు డ్రైవర్ గా పనిచేసి?
3: 2007.
2: అయితే ఎక్కువ ఏ రూట్ లో పోయేది మీరు డ్యూటీకి?
3: హైదరాబాద్, గుంటూరు, నాగ్పూర్, అమరావతి.
2: మరి ఇప్పుడు ఎట్లా ఏం చేస్తున్నారు కాలక్షేపం కోసం? ఖాళీగా ఉన్నారా? సరే, మరి ఏ పాట వినాలనిపించింది ఫోన్ చేసిండ్రు?
3: బొబ్బిలి పులి జనని జన్మభూమి.
2: బొబ్బిలి పులి చిత్రం నుంచి జనని జన్మభూమి. తప్పకుండా మీకోసం మీరు అడిగిన ఈ పాటను వినిపిస్తున్నాం, వినండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు ఈ గీతాన్ని వినండి. సంగీతం జేవి రాఘవులు.

విన్నారు కదా బొబ్బిలి పులి చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా తమకు ఒక పాటను వినిపించమని కోరుతూ శ్రోతల నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. అందులో నుంచి ఈ ఉత్తరం నిజామాబాద్ జిల్లా మేడిపల్లి మండలం జానకంపేట గ్రామం నుంచి రాసిండ్రు చిలుక నారాయణ అనసూయ యమున శ్రోతలు. వీరు అడిగిన పాట అమరదీపం చిత్రం నుంచి నా జీవన సంధ్యా సమయంలో అంటూ సాగే పాటను మాకోసం వినిపించండి అంటూ ఈ ఉత్తరాన్ని రాసిండ్రు. శ్రోతలు మీలో ఎవరైనా ఇలాగే ఉత్తరాల ద్వారా మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలను వినాలనుకుంటే మీరు రాసి పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్ 504001. చిరునామా మళ్ళొకసారి స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడు వీరి కోరిక మేరకు అమరదీపం చిత్రం నుంచి ఈ పాటను విందాం. వి రామకృష్ణ పి సుశీల పాడిన ఈ గీతాన్ని రాసింది వేటూరి సుందర రామ్మూర్తి. సంగీతం సత్యం.

శ్రోతలు ఇప్పుడు కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి శ్రోత లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? ఏం చేస్తుంటారమ్మా మీరు? సరే, ఇట్లా రేడియో కార్యక్రమాలు వింటుంటారా? సినిమాలు చూస్తుంటారా? సినిమాలు చూస్తుంటారా? ఎట్లాంటి సినిమాలు అంటే ఇష్టం మీకు? ఆ మధ్యలో వచ్చిన సినిమాలు మీకు బాగా నచ్చుతాయి. సరే, మరి ఇప్పుడు ఈ సింగిడి ద్వారా ఏ పాట వినాలనిపించింది, ఫోన్ చేసిండ్రు? సరే, మరి మీకోసం మీరు అడిగిన పాట ఇద్దరు మిత్రులు చిత్రం నుంచి పార్థసారథి చిత్ర పాడిన గీతం. ఇది సీతారామ శాస్త్రి సంగీతం. వినండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
5: కేఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
4: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
6: మన భాష మనియాస మనీ ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి అడగవచ్చు. ఈ కార్యక్రమం 10:00 కొనసాగుతుంది. మరి ఈ పాటల కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటలు వినాలనుకున్న శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు మీ అందరికీ ఎరుకనే. అయినా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2950081, ఇంకో నెంబర్ 2300081. ఇక శ్రోతల ఉత్తరాల ద్వారా తమకు నచ్చిన పాటలను కోరాలనుకుంటున్న శ్రోతల కోసం మా పోస్టల్ చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. అయితే శ్రోతలు, ఇవాళ ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకటరామయ్య జయంతి. తన హాస్య అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్న చిత్రుడు రేలంగి. సి పుల్లయ్య నిర్మించిన శ్రీకృష్ణ తులాభారం సినిమా ద్వారా రేలంగి చిత్రసీమలో అడుగుపెట్టిండ్రు. ఆ తర్వాత దాదాపుగా ప్రతి సినిమాలో ముఖ్య హాస్య పాత్రలో కనిపించిండు రేలంగి. హాస్య పాత్రలే కాకుండా తండ్రి, చిన్నాన్న, మామ, హీరోకు దోస్తుగా, ఇంకా వయసు పైబడిన పాత్రల్లో కూడా నటించి మెప్పించిండు. ప్రతి పాత్రలో ఒదిగిపోయేవారు రేలంగి. మిస్సమ్మ, మాయాబజార్, దొంగరాముడు, వెలుగునీడలు, నర్తనశాల, లవకుశ, జయభేరి, జగదేక వీరుడు, సువర్ణ సుందరి వంటి మస్తు సినిమాలలో రేలంగి హీరోతో సమానమైన పేరు సంపాదించిండ్రు. రేలంగికి జోడీగా ఎక్కువగా సూర్యకాంతం, గిరిజా నటించిండ్రు. రేలంగి సినీ నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టి 1960ల సమాజం అనే సినిమాను తీసిండు రేలంగి. పాటలు, పద్యాలు కూడా పాడిండు. 1970లో భారత ప్రభుత్వం రేలంగిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఈ పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి హాస్య నటుడు రేలంగి వెంకటరామయ్య కావడం విశేషం. ఇవాళ రేలంగి జయంతి సందర్భంగా ఆయన నటించిన పాతాల భైరవి చిత్రం నుంచి రేలంగి పాడిన పింగళి సాహిత్యం ఇప్పుడు విందాం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ యాస బాసలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఇవాళ ప్రముఖ నటుడు మహేష్ బాబు పుట్టినరోజు. బాలనటుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు కథానాయకుడిగా 25కు పైగా సినిమాలు అలా నటించిండు. మహేష్ బాబు తన 4వ ఏటనే దర్శకుడు దాసరి నారాయణరావు తీసిన నీడ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైండు. బాలనటుడిగా దాదాపు 8కి పైగా సినిమాల్లో నటించిండు మహేష్ బాబు. ఆ తర్వాత కథానాయకుడిగా 25కు పైగా సినిమాల్లో నటించిండు. మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి సినిమా రాజకుమారుడు. మొదటి సినిమా రాజకుమారుడితోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారాన్ని అందుకున్నాడు. 2003లో వచ్చిన నిజం సినిమాకు మొదటిసారిగా ఉత్తమ నటుడు పురస్కారం కింద నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత 2005లో వచ్చిన అతడు, 2011లో వచ్చిన దూకుడు, 2015లో వచ్చిన శ్రీమంతుడు సినిమాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలను గెలుచుకున్నాడు. ఇంకా ఫిలింఫేర్ సైమా అవార్డులను కూడా అందుకున్నారు. ఇవాళ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన మహర్షి చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

0: శిరస్సు మంచి శిఖర మంచు ముట్టిడే మట్టి నేలనే.
1: ఈ పాటను పాడినది శంకర్ మహాదేవన్, రాసింది శ్రీమణి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇయ్యల ప్రముఖ సినీ గీత రచయిత జాలాది రాజారావు జయంతి. జీవిత సత్యం బోధించిన పాటల సూర్యుడు జాలాది తన పూర్వ గీత రచయితల బాణీలోనే సాగుతూ తనదైన ముద్రను వేసిండ్రు ప్రముఖ పాటల రచయిత జాలాది రాజారావు. రాశికన్నా వాసిమిన్నా అన్న తీరున జాలాది పాటలు మురిపించినాయి. వందలాది సినిమాలల్లా ఆయన పాట తన ఉనికిని చాటుకున్నది. జానపదం పలికించగలిగినరు, సాహిత్యం కురిపించగలిగినరు, చైతన్య గీతాలను జ్వలింపజేయగలరు. ఏది చేసినా అందులో జాలాది బాణి ప్రస్ఫుటంగా కనిపించేది. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఆయన రాసిన కవిత్వం వల్లనే, కవితల వల్లనే చిత్రసీమకు జాలాది సాహితీ విలువలు తెలిసినాయి. జాలాది తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి స్పందించేవారు. జానపదంలోని సున్నితమైన శృంగారాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఆయన ఆ తర్వాత ప్రాణం ఖరీదు సినిమా కోసం ఓ పాటం రాసిండు. ఏతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు అనే ఈ పాటకు అనూహ్యమైన రీతిలా గుర్తింపచ్చింది. పలుపుతాడు మెడకెత్తే పాడి ఆవురా, పసుపుతాడు ముడులెత్తే ఆడదాయరా, కుడితి నీళ్లు పోసినా అది పాలు కడుపుతాదిరా, కడుపు కోత కోసినా అది మనిషికే జన్మనిస్తాది అంటూ స్త్రీ ఔన్నత్యాన్ని ఆవిష్కరించిన తీరు మనసు మైదానాన్ని తడిపేస్తుంది. ఇదే పాటలో అనేక అర్థాల్ని ప్రస్ఫుటించ రీచేలో ఈ పాటను జాలాది ఆవిష్కరించిండ్రు. ఇక వానపాటలు, వలుపు పాటలు, జీవన సత్యాలను ప్రతిబింబించే పాటలను రాసిన జాలాది పుణ్యభూమి నా దేశం నమో నమామి అంటూ తన దేశభక్తిని చాటుకున్నారు. ఈ పాట వింటే ప్రతి ఒక్కరిలో ఊపిరి వేడెక్కుతుంది, నెత్తురు ఉడుకుతుంది, హృదయం ఉబుకుతుంది, గుండెను జెండాగా చేసి ఎగరేయాలని అనిపిస్తుంది. అంతగా ఈ పాట ప్రభావితం చేసింది. తెలుగులో వచ్చిన దేశభక్తి గీతాల్లో ఇప్పటికీ ఈ పాటదే

అగ్రస్థానం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పాటల ద్వారా అర్థాలను, పరమార్థాలను, పరమసత్యాలను ఆవిష్కరించిన రచయిత జాలాది. జాలాది జయంతి సందర్భంగా ఇప్పుడు విందాం మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి పుణ్యభూమి నా దేశం అంటూ సాగే ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నోట. సంగీతం ఎంఎం కీరవాణి.

మీరు విన్న ఈ పాటతో ఇయలటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం సమాప్తం. మళ్ళా ఈ కార్యక్రమం రేపొద్దుగా 8:45 ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ కాలని శ్రోతలు ఫికర్ చేయకుండి పొజామట్ల 5 ప్రసారం అయ్యే మాట అయినండి, మాట చెప్పండి, పాట అయినండి కార్యక్రమానికి ఫోన్ చేయొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 అవుతున్నది. మరికొంచెంసేపట్ల వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు ఎగరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నుంచే ఈ సాంకేతికతపై పరీక్షలు మరింత వేగం పుంజుకుంటాయని చెప్పారు. బెంగళూరులో సర్లా ఏవియేషన్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఆ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువు రేపటితో ముగియనుంది. ఇంకా 20% ఎన్యూమరేషన్ దరఖాస్తులు వెనక్కు రాలేదని, సుమారు 20% ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలో సుమారు 74 లక్షల ఓట్లు వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఆదివాసీలకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీలు ఈ దేశ మూలవాసులని, అడవులు ప్రకృతిని కాపాడుతూ తరతరాలుగా పర్యావరణ పరిరక్షణకు వారు చేస్తున్న కృషి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పనుల కోసం 5,000 కోట్లు కేటాయించామన్నారు. బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నగరమంతా ముస్తాబైంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంతో నగరమంతటా ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వర్షం కురిసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఎవర్ గ్రీన్ హెడ్స్ చాలామందికి ఇష్టమైన ప్రోగ్రామ్ ఇది. ఎవర్ గ్రీన్ హెడ్స్లో మీకు కావాల్సిన పాటని 0402324 0852 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మంచి మంచి పాటలు వింటూ లెవెన్ ఎంజాయ్ చేద్దాం. 1995 నుంచి 2000 వరకు, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1995 అలాగే అంటిల్ 2000 వరకు ఏ సినిమాలు అయితే వచ్చాయో అందులో మీకు నచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ని 0402324 0852కి మెసేజ్ చేయండి. ఆ పాటలన్నీ వింటూ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు క్రిమినల్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

ఎవరు గ్రీన్ హిల్స్ వింటున్నారు? ఒసే రాములమ్మ సినిమా నుంచి పాట కావాలని ఆల్బమ్ నుండి రాధాకుమారస్వామి రియాన్స్ సార్ సార్ రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ కోసం ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఇంకేం కావాలి?
4: వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ.
5: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ, కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
6: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంహృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు పెళ్లి సందడి సినిమా నుంచి ఏదైనా పాట కావాలని. అండ్ ఏదైనా ఒక ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి. పెళ్లి సందడి నుంచి సామవేదం షణ్ముఖ శర్మ రాసిన పాట, ఎంఎం కిరవాణి సంగీతం, గానం, చిత్రం.

0: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. టుడే క్లాక్ టైం 10:20 క్రాసెస్ 40 సెకండ్స్ అవుతుంది. తర్వాత ఎవర్గ్రీన్ హిట్స్ లో ఎస్వి కృష్ణారెడ్డి స్వరపరిచిన పాట వస్తుంది. శ్రీమండ్ల సీతారామ శాస్త్రి రచన, గానం సునీత, చిత్రం ఎగిరి పావురమ. ఈ పాట కావాలని జిడిమెట్ల నుంచి కరీముల్లా, నజరీన్, రుహీనా రిక్వెస్ట్ చేశారు. అలాగే మొహమ్మద్ ముక్రమ్, మొహమ్మద్ జుబేర్, జునైద్ ఫాసీ, జమీర్, ఎంఏ వాహిద్ రుమాని, నోమాన్,

ఫక్రాన్, జాకిర్, ఫాజిల్ నిజామాబాద్ నుంచి వీళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు. ఇంకా స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుడ్డ సికింద్రాబాద్ నుంచి, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, రామయ్య, సుధా, చైత్రిక వీళ్ళు కూడా తెలంగాణ వనపర్తి నుంచి సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. రాజేష్ ఖన్నా, అనిత్రాజ్, అమిత్ ఖన్నా కూడా ఏదైనా ఒక పాట కావాలి రిక్వెస్ట్ చేశారు అందరి కోసం ఈ పాట.

0: అంతేనా?
1: ఇంకేం కావాలి?
0: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో టాక్ టైం 10:27 క్రాస్ చేసి 5 సెకండ్స్ అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. 0402324085 ఈ నెంబర్కి 1995 to 2000 ఈ ఇయర్స్లో వచ్చిన ఫిలిం నుంచి ఏదైనా ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ మీరు రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ప్లే చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు పోచారం గ్రామం, జిల్లా బోధ్ మండలం, ఆదిలాబాద్ జిల్లా నుంచి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత, నితిన్ వీళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు పెదరాయుడు సినిమా నుంచి పాట కావాలని. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అభేద ఆయేష వీళ్ళంతా కూడా అడుగుతున్నారు. ఎం వెంకటేష్ నందిపేట్, సుచిత్ర, సాయినాథ్, నిహాల్, స్వరూప, వంశీ, ఉమారాణి, రాజు, ఆర్ఆర్ చౌరస్తా నుంచి, ఇంకా ఇల్లంతకుంట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి గంగు, మహేందర్, నాగలక్ష్మి, గన్వీత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయిచరణ్, సాన్విక. నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింహరావు. అండ్ ఎలగందుల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను భూదానపోచంపల్లి నుంచి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, నిఖిల్ పీర్చాదిగుడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరి కోసం పెదరాడి సినిమా నుంచి కేజీ యేసుదాస్ చిత్ర పాడిన వండర్ఫుల్ ట్రాక్, సంగీతం కోటి శ్రీహర్ష సాహిత్యం.

0: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ అర్జున. స్టూడియో క్లాక్ టైం 10:34 ప్రసెస్ 22 సెకండ్స్ అవుతుంది. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు మాస్టర్ సినిమా నుంచి ఏదైనా పాట కావాలని. చింతా శ్రీనివాస్ షాపల్లి విలేజ్ జఫరాగఢ్ మండల్ జనగాం జిల్లా నుంచి, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ హనుమాన్లు వసంత హరిహరన్ వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఏదైనా ఒక మంచి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. ఎం కొండారెడ్డి ఎం రామలక్ష్మి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, జరుపోతల బుచ్చయ్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా పాట కావాలని. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి నుంచి అపర్ణ అరుణ రాజేందర్, అలాగే ఎంఎం శాస్త్రి ఉమా సుగంధి కార్తిక్ పంజగుట్ట హైదరాబాద్ నుంచి, సుజాత ఆర్ గణేష్ లిఖిత యతీష్ అజయ్ లీలా పూజ విస్మయ పూర్విక్ విమర్శ్ రాజాజీనగర్ నుంచి, సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. అందరికోసం హరిహరన్ సుజాత పాడిన ఈ పాట మాస్టర్ సినిమా నుంచి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఆహా మూవీ నుంచి పాట కావాలని పెద్దాపురం మండలం తూర్పుగోదావరి జిల్లా నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్మంత్ బాబు, నాగ భాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, ఇంకా పూజ, మనోజ్, రాజయ్య, శారద, భూదాన్ పూచంపల్లి నుంచి, వరంగల్ కాజిబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుంచి గోపికృష్ణ, ఉమావతి, నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంఘవి, శ్రీనివాస, లావణ్య, హేమచంద్ర, లతిక, అలాగే సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్, హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి, సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి, అలాగే కిరణ్, జ్యోతి, సుబ్రహ్మణ్యం, ఓల్డ్ మలకపేట నుంచి. అందరి కోసం ఆహా సినిమా నుంచి శ్రీనివాస్ పాడిన ఈ పాట.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవరు గ్రీన్ హిట్స్ వింటున్నారు? నేను మీ అర్జునా. స్టూడియో క్లాక్ టైం 10:46 క్రాస్ చేసి 50 సెకండ్స్ అవుతుంది. కనకారావు పార్వతి పెడన నుండి రిక్వెస్ట్ చేశారు నరసింహనాయుడు సినిమా నుంచి పాట కావాలని. జాషువా, యశ్వంత్, మహేష్, దీపక్, చక్రిక, సోహని, సన్విత, రాఘవేందర్, అజయ్ కుమార్, వినోద్ కుమార్, షాహీన్, ఆర్యాన్ వీళ్ళు కూడా ఏదైనా పాట వినిపించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుంచి అనుముల, పయ్యరామయ్య, లక్ష్మీ, సుభద్ర, రాజ్ కుమార్, రచన, మహిర వీళ్లంతా ఒక పాట కావాలని అడిగారు. చాంద్, ఫారూక్, అజీజ్ భాయ్, మాతిన్ భాయ్, షేక్, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయమని అడుగుతున్నారు. భావన్ల శ్రావణి, పవన్ కళ్యాణ్, మమత, రాజు, అమ్మా నాగమణి, భూదాన్ పోచంపల్లి, మాధవరెడ్డి చౌరస్తా నుంచి, నరసింహనాయుడు సినిమా నుంచి భువనచంద్ర రాసిన పాట, మణిశర్మ సంగీతం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హరిణి గానం.

0: అంతేనా?
1: ఇంకేం కావాలి?
0: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడెంట్ టైం 10:53 క్రాస్ చేసి 13 సెకండ్స్ అవుతోంది. భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుండి మధాసు సత్యనారాయణ కవిత రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా పాట కావాలని. హేమలత రమ్య చౌటుప్పల్ నుంచి, జూబ్లీ హిల్స్ నుంచి నరసింహ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ కావాలని. ఏకలవ్యనగర్ నుంచి రంగారెడ్డి జిల్లా, బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోనా, నాగాటి, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, సీతారామన్. అలాగే బచ్చన్నపేట నుంచి కే పాండు, కిరణ్, జ్యోతి, సుబ్రహ్మణ్యం, ఓల్డ్ మలక్పేట నుంచి, మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్, అవిష్, విధు, బాబు, రాగ్, విభాస్, లక్ష్మీ రమణ ఓల్డ్ అల్వాల్ నుంచి, ఇంకా కుమార్, నేహా, సురేష్, రాణి, దినేష్ కుమార్, అక్షయ్ ఫ్రమ్ ఆదిలాబాద్, హయత్ నగర్ గుంటూరు నుంచి శత్రుఘ్న రాజు, వీళ్ళందరి కోసం హలో బ్రదర్ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం కోటి.

0: అంటే నా
1: ఇంకేం కావాలి?
0: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
4: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ లో టైం ఎగ్జాక్ట్ గా 11 o'clock. ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సమాజాల జీవన విధానం ప్రపంచ నాగరికతకు మార్గదర్శకమని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ, పరిశ్రమలకు భూమి, నైపుణ్య మానవ వనరులు, నిరంతర విద్యుత్ మౌలిక సదుపాయాలు రాష్ట్ర బలాలని తెలిపారు. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగాన్ని ఆధునిక, పారదర్శక, సురక్షిత పోటీ సామర్థ్యంతో తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర హోంమంత్రి సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో సహకార్ నౌక్రాంతి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి

వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోదీ బాన్స్ విస్తృత చర్చలు జరిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు ఎగరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నుంచే ఈ సాంకేతికతపై పరీక్షలు మరింత వేగం పుంజుకుంటాయని బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి తెలిపారు. రాష్టంలో ఎస్ఐఆర్ గడువు రేపటితో ముగియనుంది. ఇంకా 20% ఎన్యూమరేషన్ దరఖాస్తులు వెనక్కు రాలేదని, సుమారు 20% ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలో సుమారు 74 లక్షల ఓట్ల వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పనులు కోసం 5,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. నగరంలోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఈరోజు రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వర్షం కురిసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:05. మరికాసపట్లో వింటారు గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలందరికీ శుభోదయం అంటున్నాడు మీ ఆర్జే పవన్. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వెరీ వెరీ స్పెషల్. ఎందుకో మీకు కూడా తెలుసు కదా, మన ఈ 105 తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్థానంలో ఎన్నో మరుపురాని సినిమాలు వచ్చుంటాయి. మరి ఎన్నో సినిమాలు హిస్టరీలో అలా నిలిచిపోయాయి, కానీ కొన్ని వేల సినిమాలు విడుదలై ఉంటాయి కదా. మరి అందులో ద బెస్ట్ సినిమాల లిస్ట్ తీయాలి అంటే ఎలా ఉంటుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా ఇష్టం ఉంటుంది, కానీ ఈరోజు మనం గుర్తు చేసుకోబోయే సినిమా వెరీ వెరీ స్పెషల్. మరి అందులో వేటికి చోటు ఉంటుంది? 20th సెంచరీలో విడుదలై 20 ఇయర్స్ నేటితో కంప్లీట్ చేసుకుంటున్న ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్న సినిమా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ సినిమా వెరీ వెరీ స్పెషల్ అని ఎందుకు నేను అన్నానంటే, 2006 August 9 విడుదలై ఈ సినిమా చాలా కుటుంబాల్లో చేంజ్ తీసుకొచ్చింది.

చాలా మంది తండ్రులు మారారు ఈ సినిమా చూసిన తర్వాత. ఈ సినిమా తర్వాత ప్రేమ అనే ఎలిమెంట్ ని రెండు కోణాల్లో చూడడం మొదలైంది. సినిమా ఇండస్ట్రీలో కూడా చేంజ్ తీసుకొచ్చింది ఈ సినిమా. లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ అనే ట్యాగ్ లైన్ తో అందరినీ ఆకట్టుకున్న బ్యూటిఫుల్ మూవీ బొమ్మరిల్లు సినిమా నేటితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. నాతో పాటు మీకు కూడా అనిపిస్తుంది, ఏంటి బొమ్మరిల్లు సినిమా వచ్చి 20 ఏళ్ళు అయిందా అప్పుడే అనుకుంటున్నారు కదా మీరు కూడా. అవునండి, 2006 ఆగస్ట్ 9, 2026 ఆగస్ట్ 9, అంటే 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ సినిమా విశేషాలు ఈనాటి ప్రత్యేక గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకుందాం, రీకలెక్ట్ చేసుకుందాం ఆ వండర్ఫుల్ మెమరీస్ ని. స్టే ట్యూన్డ్.

0: ప్రతి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashwani Telugu.
4: ఎస్, గుర్తుకొస్తున్నాయిలో 20 ఇయర్స్ ఆఫ్ బొమ్మరిల్లు సెలబ్రేట్ చేసుకుంటున్నావు. 2006 ఆగస్టు 9 విడుదలై ఇవాళకి సరిగ్గా 20 సంవత్సరాలు. ఈ బొమ్మరిల్లు సినిమా స్టార్టింగ్ మురళీమోహన్ గారి వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. సముద్ర పొడ్డున బుడిబుడి అడుగులు వేస్తున్న చిన్నపిల్లాడిని జాగ్రత్తగా ఆడిస్తున్న తండ్రి కనిపిస్తారు మనకి. ఆ పిల్లాడు ఎక్కడ కింద పడిపోతాడో అని భయపడే తండ్రి. ఓ తండ్రి కొడుకుల మధ్య మొదలయ్యే మొదటి సమస్య ఇదే అని చెప్తాడు డైరెక్టర్. నడవాలి అని ఆ పిల్లాడు చేసే ప్రయత్నంలో తప్పులేదు, పడిపోతాడేమో అని తండ్రి పడే భయంలోనూ తప్పులేదు. కానీ 24 ఏళ్ళు వచ్చాక కూడా ఆ కుర్రాడి చేతిని ఆ తండ్రి వదలకపోతే? ఇదే ఈ సినిమాలోని మెయిన్ ప్లాట్ అన్నమాట. ఈ కథలో విలన్స్ ఉండరు, రక్తపాతాలు ఉండవు, ఫైట్స్ ఉండవు, కానీ ఉన్న ప్రతి నాయకుడు నాన్న మాత్రమే. అదెలా అంటారా? కానీ ఆ నాన్నలోనే మితిమీరిన ప్రేమ ఉంటుంది. తమ పిల్లల్ని ఎంతో ఇష్టంగా ప్రేమిస్తారు. ఇష్టం ఓకే, ప్రేమ ఓకే, కానీ అది హద్దు దాటితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? అలాగే బాధ్యత గల తండ్రి, ఒక్కోసారి ఆ ప్రేమ ఎక్కువైనా కూడా చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. మరి ఆ ఇబ్బందులు కొడుకు ఎలా పడ్డాడు, కొడుకు పడ్డ మానసిక సంఘర్షణ ఏంటి, ఇదే థీమ్తో తెరకెక్కింది బొమ్మరిల్లు సినిమా. ఈ సినిమాలో ఈ ఎమోషన్స్ అన్నింటినీ కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ భాస్కర్. మరి బొమ్మరిల్లు సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, అవి ప్రేక్షకుల్ని అంతలా ఆకట్టుకోవడానికి కారణాలేంటి, ఇవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకోబోతున్నాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలకి ఓపెన్ అన్నమాట. మీరు కూడా ఈ బొమ్మరిల్లు సినిమాతో మీకున్న అనుబంధం ఏంటి, మీరు ఎక్కడ చూస్తారు ఈ సినిమా, అలాగే మీరు ఏ వయసులో ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది, ఈ సినిమా మీకు ఎందుకు అంత ఇష్టం, ఇవన్నీ కూడా మీకున్న అనుభవాల్ని షేర్ చేసుకోండి. ఆన్ 04023240852 నెంబర్ మీద శ్రోతలు పంపించిన మెసేజెస్ ని నేను చదువుతాను. లెట్స్ సెలబ్రేట్ బొమ్మరిల్లు.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, గుర్తుకొస్తున్నాయో, బొమ్మరిల్లు సినిమా 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆ సినిమా మనకి మిగిల్చిన మెమొరీస్ ని, అలాగే మనలో ఉన్నటువంటి ఆ పేరెంట్స్ మధ్య ఉండే ఒక సంఘర్షాన్ని మనం కూడా స్వయంగా ఫీల్ అయ్యేలా చేసిన ఒక అద్భుతమైన సినిమా బొమ్మరిల్లు. మనకి ఒక శ్రోత మెసేజ్ పంపించారు, రవికుమార్ వడ్లమాని గారు అల్మాస్గూడ నుంచి. నేను ఈ మూవీని నా 47 ఇయర్స్ ఉన్నప్పుడు హైదరాబాద్లోని యాదగిరి థియేటర్లో చూశాను. వెరీ నైస్ మూవీ, థ్యాంక్ యూ సార్ అని పెట్టారు. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక శ్రోత బ్రూస్లీ గారు సురారం కాలనీ నుంచి ఏమంటున్నారంటే, అసలు ఈ సినిమా 20 సంవత్సరాలు అయిందని అస్సలు నమ్మలేకపోతున్నాను సార్, నేను నా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం, అప్పుడు ఎంజాయ్ చేసాం ఈ సినిమా చూసి అని చెప్పారు. ఎస్, ఖచ్చితంగా నేను కూడా మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. కొన్ని కొన్ని సినిమాలు అసలు అప్పుడే 20 ఇయర్సా అయిపోయాయా అనిపిస్తుంటాయి. అలాంటి సినిమాలు బొమ్మరిల్లు ఒకటి. మీరు ఇప్పుడు చూస్తున్నా స్టిల్ నిన్న రిలీజ్ అయ్యి ఈరోజు మనం చూస్తున్నట్టే ఉంటుంది ఆ సినిమా. అయితే అసలు బొమ్మరిల్లు సినిమాకి బీజం ఎక్కడ పడింది తెలుసుకోవాలి కదా మనం కూడా. దిల్ రాజు గారు ప్రొడక్షన్ హౌస్ లో అప్పటికే ఆర్య భద్ర సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసేవారు భాస్కర్. ఆర్య సినిమాలో సుకుమార్ తో కలిసి ఎంతో యాక్టివ్ గా పనిచేసేవాడు భాస్కర్. ఒక్క రోజులోనే 48 షాట్స్ షూట్ చేసి చూపించాడు. అండ్ అతని వర్కింగ్ స్టైల్ కి ఇంప్రెస్ అయిపోయిన దిల్ రాజు గారు, మంచి కథ రెడీ చేసుకో భాస్కర్, నిన్ను డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తా అని మాటిచ్చారు. అప్పుడే భద్రా సినిమా టైంలోనే బొమ్మరిల్లు కథ చెప్పేశాడు. అప్పటికి దిల్ రాజు గారి ప్రొడక్షన్లో దిల్, ఆర్య, భద్ర ఇలాంటి సినిమాలు వచ్చాయి. కానీ కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ఏది రాలేదు. అలాంటి స్టోరీ చెప్పడంతో వెంటనే

ఇంప్రెస్ అయిన రాజుగారు మూవీ అనౌన్స్మెంట్ కూడా చేసేశారు. నటీనటుల విషయంలో కూడా పెద్ద తర్జన భర్జనలు ఏం పడలేదు, ఎందుకంటే భాస్కర్ కి స్టోరీ రాస్తున్నప్పుడే చాలా క్లారిటీ ఉంది. అయితే మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఒకరిద్దరు పెద్ద హీరోలను అనుకున్నారు. అయితే వాళ్ళ ఇమేజ్లు కనపడకూడదని అప్పటికే రెండు మూడు సినిమాలు చేసిన సిద్ధార్థ్ ని హీరోగా అనుకున్నారు, అండ్ ఫాదర్ గా అన్డౌటెడ్లీ అందరి ఒట్టు ప్రకాష్ రాజ్ కే పడింది, మదర్ గా జయసుధ గారు ఫిక్స్ అయిపోయారు. తర్వాత హాసిని క్యారెక్టర్ ఎవరు చెయ్యాలి అని ఉంటే అప్పటికే సిద్ధార్థ్ అండ్ జెనీలియా కాంబినేషన్ హిట్ పేరు ఉండడంతో బాయ్స్ సినిమాతో జెనీలియాని తీసుకుందామని ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలిచింది. ఫైనల్ గా సోల్ లాంటి క్యారెక్టర్ హాసిని అంటే మనకి వెంటనే గుర్తొచ్చే జెనీలియాని ఫిక్స్ చేసేశారు. సినిమా పట్టాలెక్కేసింది అనమాట షూటింగ్ తో. మరి బాయ్స్ సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి సిద్ధార్థ్ జెనీలియా కాంబినేషన్ వచ్చిన ఒక వండర్ఫుల్ సాంగ్ విందామా బాయ్స్ నుంచి. Stay tuned.

0: వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: బొమ్మరిల్లు సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 20 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా కొంతమంది శ్రోతలు రెస్పాండ్ అయ్యారు మనకి. పునా వెంకటేశం గారు ఏం రాస్తున్నారంటే, పవన్ గారు మీరు అన్నట్లు పిల్లల మీద ప్రేమ ఎక్కువైనా కష్టమే, తక్కువైనా ఇబ్బందే. ఈ సినిమా మా చిన్నబ్బాయి పుట్టినప్పుడు రిలీజ్ అయింది సార్. ఈ సినిమాలో మాదిరి మా అబ్బాయిలను చూసుకుంటున్నాను. ఇప్పటికీ మా అబ్బాయిలు ప్రతి విషయం నాతో షేర్ చేసుకునే నడుచుకుంటారు. గ్రేట్ అండి, మీరు చాలా మంచి ఫాదర్ గా ప్రూవ్ చేసుకున్నారు. నెక్స్ట్ మనకి మంగాభాస్కర్ గారు రాశారు, 49 ఇయర్స్ ఏజ్ లో చూశాము. తండ్రి కొడుకు, తండ్రి కూతురుల మధ్య అనుబంధాన్ని అద్భుతంగా చూపించారు. కోటా గారి డైలాగ్స్ సూపర్ అంటూ సెకండ్రాబాద్ నుంచి మంగాభాస్కర్ గారు పంపించారు. థ్యాంక్స్ మంగాభాస్కర్ గారు. 20 సంవత్సరాల క్రితం తీసినటువంటి ఈ సినిమా ఇప్పటి జనరేషన్ కూడా కరెక్ట్ గా సరిపోయినట్లు, ఆ రోజుల్లోనే అంత కరెక్ట్ గా తీశారు బొమ్మరిల్లు చిత్రం. ఇప్పటికీ అప్పటికీ ఏనాటికి ఎప్పటికీ అందరి హృదయాలకి దగ్గరగా ఉంటుందంటూ హయత్న గారు ఎల్లారెడ్డి కాలనీ నుంచి, మాధవాచారి గారు యమున గారు పంపించారు. మొండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్ గారు ఏమంటున్నారంటే, ఆయనకి 30 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ బొమ్మరిల్లు సినిమా వరంగల్లోని సునీల్ ట్యాకీస్ లో చూశారంట, కామెడీ చాలా బాగుంటుంది అంటూ పంపించారు. బొమ్మరిల్లు సినిమాని కళ్లకు కట్టినట్లు చాలా చక్కగా వివరిస్తున్నారంటూ థ్యాంక్ యూ అండి. మధుకర్ గారు నిజామాబాద్ నుంచి పంపించారు. తర్వాత మనకి బొమ్మరిల్లు సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా, 20 సంవత్సరాలు అయిందంటే అస్సలు నమ్మలేకపోతున్నాం. ఇలాంటి సినిమా గురించి గుర్తు చేసుకోవడం చాలా చాలా బాగుంది, మీకు ప్రత్యేక అభినందనలు వివిధ భారతికి అంటూ మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నిజామాబాద్ జిల్లా నుంచి పంపించారు. రెస్పాండ్ అయిన శ్రోతలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక బొమ్మరిల్లు సినిమా విషయానికి వస్తే, మనకి క్యారెక్టర్స్ ఆర్టిస్టులు ఫిక్స్ అయిన తర్వాత 2006 మొదట్లో ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టారు. కేవలం 3.5 నెలల్లోనే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కేవలం 100 వర్కింగ్ డేస్ లో చాలా పక్కా ప్లానింగ్ తో తెరకెక్కించాడు భాస్కర్. అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ బొమ్మరిల్లు మాత్రం ఒక విభిన్నమైన కథ. ఇందులో కూడా తండ్రి కొడుకుల సెంటిమెంట్ హైలైట్ గానే ఉంటుంది. అయితే ఇందులో మితిమీరిన ప్రేమ చూపించే తండ్రి వల్ల కొడుకు పడే ఇబ్బందులు చాలా వినోదాత్మకంగా, అట్ ద సేమ్ టైం ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే విధంగా షూట్ చేశారు భాస్కర్. సిద్ధార్థ్ పాత్రకు అదే పేరు పెట్టాడు, సిద్ధు అంటూ. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిన సిద్ధు తను ఎలా ఉండాలి అనుకుంటున్నాడో అలాంటి చలాకీ అమ్మాయి హాసిని తనకు పరిచయం అయిన తర్వాత తన లైఫ్లో తనకెదురైన ఫన్నీ ఇన్సిడెంట్స్ని అలాగే ఎమోషనల్ మూమెంట్స్ను ప్రేక్షకుల్ని నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, అలాగే కంటతడి కూడా పెట్టిస్తాయి చివరిలో. అలాగే హాసిని క్యారెక్టర్తో మనల్ని కూడా లవ్లో పడేస్తాయి. భలే చలాకీగా ఉంది అమ్మాయి, ఎంత బాగుంది అంటూ మనం ఇప్పటికీ హాసిని క్యారెక్టర్ని ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ఆ సినిమా వచ్చిన కొత్తలో చాలామంది అమ్మాయిలు హాసిని డ్రెస్సింగ్ స్టైల్ కానీ లేకపోతే బాగా పాపులర్ అయిన డైలాగ్, అంతేనా ఇంకేం కావాలి, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. చాలామంది అప్పటికి ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవు కానీ అప్పుడున్న సెల్ ఫోన్స్లో ఎక్కువగా రింగ్ టోన్స్గా కూడా పెట్టుకున్నారు ఆ డైలాగ్ని. మరి ఇలాంటి మెమరీస్ గుర్తొస్తున్నాయి కదా ఒక్కొక్కటిగా, మాట్లాడుకుందాం ఇంకా చాలా ఉన్నాయి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్, స్టే ట్యూన్డ్.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గుర్తుకొస్తున్నాయి.

0: Go Retro with Akashvani Telugu.
1: ఎస్ 11:37 స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి వెరీ వెరీ స్పెషల్, ఎందుకంటే 20 సంవత్సరాల బొమ్మరిల్లుని గుర్తు చేసుకుంటున్నాం మనం. ఆ మెమరీస్ ని, ఆ లవ్ ని, ఆ పేరెంటింగ్ ని, అలాగే హాసిని చిలిపితనాన్ని, సిద్ధు సంఘర్షణని, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. బొమ్మరిల్లు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేవి డైలాగ్స్. అబ్బూరి రవి గారు ఈ సినిమాకి డైలాగ్స్ అందించారు. అప్పటికి అప్కమింగ్ బడ్డింగ్ రైటర్గా ఉన్నారు ఆయన. అబ్బూరి రవి గారు ఎవరంటే త్రివిక్రమ్ గారి ఫ్రెండ్ అనమాట. భీమవరం నుంచి వచ్చారు ఆయన కూడా. భగీరథ సినిమాకి అంతకన్నా ముందు డైలాగ్స్ రాశారు. అప్పుడే కొత్త రైటర్ని ట్రై చేద్దాం, ఫ్రెష్గా ఉండాలి సినిమా, ఇంతకు ముందున్న డైలాగ్స్లో ఉండకూడదు. ఎందుకంటే అప్పటికే త్రివిక్రమ్ డైరెక్టర్ అయిపోయారు, త్రివిక్రమ్తో రాయించలేరు, ఆయన రాసే టైం లేదు. మరి ఎవరిని కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలన్నప్పుడు అబ్బూరి రవి గారిని దిల్ రాజ్ గారు సజెస్ట్ చేశారంట భాస్కర్కి. ఇక వాళ్ళిద్దరు కూర్చుని రాసిన డైలాగ్స్ అయితే నభూతో నా భవిష్యత్ అని చెప్పాలి ఖచ్చితంగా. అంతేనా, ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అదేంట్రా ఇంత ఇంత తింటున్నావు, పెద్ద ముక్కది అది ఇప్పుడు తిను. చెప్పవే ఆడికి అలా తింటేనే ఒంటికి పడుతుందని. హహ హాసిని, ఇలాంటి డైలాగ్స్తో పాటు క్లైమాక్స్లో వచ్చే డైలాగ్స్ మొత్తం మీరే చేశారు, తిట్టేస్తాను మిమ్మల్ని, ఇలాంటి డైలాగ్స్ కూడా ప్రేక్షకుల్ని టచ్ చేస్తాయన్నమాట. నిజానికి బొమ్మరిల్లు సినిమాలో అదో మ్యాజిక్ ఉందండి కదా. ఈ సినిమా ఎప్పుడు చూసినా నిన్నే రిలీజ్ అయిందేమో అనిపిస్తుంది, అంత ఫ్రెష్గా ఉంటుంది. ఎలా అయితే తేనె ఎప్పటికీ రుచి కోల్పోదో, గంధం ఎప్పటికీ ఇగిరిపోదో, అలాంటి సినిమానే బొమ్మరిల్లు. ఖచ్చితంగా బొమ్మరిల్లు సినిమా కూడా ఎప్పటికీ తన ఫ్రెష్నెస్ని కోల్పోదు, ఎప్పటికీ పాతబడదు కాదంటారా? పంపించండి ఇంకా మీ మెమొరీస్ని, చదువుతాను నేను. స్టే ట్యూన్డ్.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: బొమ్మరిల్లు ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఒక్కొక్కటి ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటుంటే నిజంగా సినిమా అనేది మనల్ని టైం ట్రావెల్ చేయించడంలో ఒక ముఖ్య సాధనం అనమాట, ఒక రిఫరెన్స్ పాయింట్ గా ఉంటుంది. ఫలానా బొమ్మరిల్లు అప్పుడు చూశాను నిన్ను, ఫలానా బొమ్మరిల్లు సినిమా అప్పుడు మా అబ్బాయి పుట్టాడు. చాలా మంది శ్రోతలు మాట్లాడుతున్నారు మనకి. మనకి మాధురి సిర్పూర్ నుంచి మెసేజ్ పంపించారు. తను ఏమంటున్నారంటే, థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు, చాలా మెమరీస్ ని రీకలెక్ట్ చేశారు అంటూ మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ మాధురి గారు, మీరు ప్రోగ్రామ్ వింటూ మెసేజ్ పంపించినందుకు. మనకి కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి ఏమంటున్నారంటే, మ్యూజిక్ ఎక్కువగా వింటాను నేను, ఏంటో ఆ పాటలు గూస్ బంప్స్ వస్తాయి అంటూ చెప్తున్నారు. తను థియేటర్లో చూడలేదంట, బట్ టీవీలో చాలాసార్లు చూశారంట. అండ్ తర్వాత మనకి వెంకట ప్రసాద్ గారు ఏమంటున్నారంటే, శంకర్ ప్రసాద్ హూ ఈజ్ ఇన్ కెనడా నౌ, మై ఫ్రెండ్ టుక్ మీ టు దిస్ ఫిల్మ్ ఎట్ ప్రసాద్ ఐమాక్స్, వి ఎంజాయ్డ్ దిస్ మూవీ వెరీ మచ్ అంటున్నారు. సో ఆయన కెనడాలో ఉన్నారు ఇప్పుడు. అండ్ బొమ్మరిల్లు సినిమా చూడండి, కెనడాలో ఉన్నా కూడా దేశాలు దాటినా ఆ సినిమాని మాత్రం మనం మర్చిపోలేకపోతున్నాం అనమాట. అంత పవర్ ఉంది ఆ సినిమాలో. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ఇలాంటి సినిమాలు ముందు ముందు రావాలి, దిల్ రాజు గ్రేట్ అంటూ ఎస్ఏ దొర గారు సఫిల్ కూడా మల్కాజ్గిరి హైదరాబాద్ నుంచి మనకు మెసేజ్ పంపించారు. తర్వాత ఈ సినిమా 20 సంవత్సరాలు అయింది, నాకు 25 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ సినిమా చూశాను, అందుకే నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం జంపాల వీధి నుంచి గంగాధర్ లక్ష్మీ శ్రీధర్ గారు మనకి మెసేజ్ పంపించారు. తర్వాత భోగ మార్కండేయ అనిత గారు ఏమంటున్నారంటే, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఒక తండ్రిగా కరెక్ట్ అయినా పిల్లలకు ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకి ఆలోచించే ఫ్రీడమ్ ఇవ్వాలి అనేది నా అభిప్రాయం. ఎగ్జాక్ట్గా సినిమాలో ఉన్న పాయింటే మీరు కూడా పాయింట్అవుట్ చేశారు మార్కండే గారు. తర్వాత మనకి ప్రదీప్ గారు ల్యాబర్త్ నుంచి, బొమ్మరిల్లు మూవీని ఇప్పటికీ టీవీలో వస్తే ఖచ్చితంగా మిస్ కాకుండా చూస్తాం, ఇంకా ఆ పాటలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేమంటూ మెసేజెస్ పంపించారు శ్రోతలు. థ్యాంక్ యూ అండి స్పందించినందుకు. ఇక బొమ్మరిల్లు సినిమా విషయానికి వస్తే, 20 ఏళ్ల అమ్మాయి ఎంత అల్లరిగా ఉంటుంది, ఎంత అణకువుగా ఉంటుంది, ఎంత అమాయకంగా ఉంటుంది, ఇవన్నింటినీ పండించింది జెనీలియా. అన్నింటికన్నా ముఖ్యంగా తనకు నచ్చినట్టుంటుంది, అదే సిద్ధార్థ్ని అట్రాక్ట్ చేస్తుందన్నమాట. అలా హాసిని పాత్రలో జీవించింది జెనీలియా. తండ్రిగా కోట శ్రీనివాసరావు గారి పాత్ర అద్భుతం. ఇందాక మంగాభాస్కర్ గారు చెప్పినట్టుగా చాలా అద్భుతమైన నటన ప్రదర్శించారు కోట గారి సినిమాలో. ఇక మిగతా నటీనటుల గురించి మాట్లాడుకుంటే, అటు భర్తకు ఎదురు చెప్పలేక కొడుకు గురించి ఆలోచిస్తూ కొడుకు సంఘర్షణని చూస్తూ ఉండలేక ఇద్దరి మధ్య నలిగిపోయే సిద్ధు తల్లి పాత్రలో జయసుధ గారు అంతే సహజంగా నటించారు. దిల్ సినిమాలో హీరోయిన్ గా చేసిన నేహ ఇందులో ఒక కీ రోల్లో కనిపిస్తారు. సత్తి ఓ మంచి పనోడు అనే మేనరిజంతో సునీల్ నవ్వులు పోయించాడు. తనికెళ్ళ భరణి గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం.

గారు, అలాగే ఫ్రెండ్స్ గా యాక్ట్ చేసిన చిత్రం శ్రీను, రవివర్మ అక్కగా సురేఖ వాణి, వదినగా సత్యకృష్ణన్, అన్నగా శ్రీరామ్, చెల్లెలుగా సుదీప వాళ్ళ వాళ్ళ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అబ్బూరి రవి మాటలు సినిమాకి ప్రాణమనే చెప్పాలి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైంది మనం మాట్లాడుకోవాల్సింది ఖచ్చితంగా బొమ్మరిల్లు క్లైమాక్స్ గురించి మాట్లాడుకుందాం మరి ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: అలాగే డి బాలాజీ గారు వనస్థలిపురం నుంచి పంపించారు. ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. బొమ్మరిలో ఒక హైలైట్ నేను ఈసీఐఎల్లో ఉన్నప్పుడు చూశాను. ఈ సీన్స్ చాలా బాగుంటాయి. మీరు చెప్తుంటే మళ్ళీ మా కళ్ళ ముందు మెదులుతున్నాయి ఆ మెమరీస్ అంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మనం బొమ్మరిల్లు క్లైమాక్స్ గురించి మాట్లాడుకోపోతే ఎలా? ఈ సినిమాతో భాస్కర్ కాస్త బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. ఎలా అయితే సిరివెన్నెల సినిమాతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అయిపోయారో చాలా కొద్ది మందికి ఆ అదృష్టం దొరుకుతుంది కదా. తను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా పేరే అతని ఇంటి పేరుగా స్థిరపడిపోయింది అనమాట. బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. మరి ఈ సినిమా చివరికి వచ్చాక ప్రతి ఒక్కరికి, ప్రేక్షకుడికి కూడా ప్రేమ పుడుతుంది ప్రతి క్యారెక్టర్ మీద. అయ్యో సిద్ధుయే కరెక్ట్ కదా అనిపిస్తుంది. కొంతమంది పర్సెప్షన్ ప్రకాష్ రాజ్ గారే కరెక్ట్ కదా, ఆయన ఏం చేశాడు ప్రేమ చూపించాడు అది తప్ప అని కూడా చాలామంది అడిగేవాళ్ళు ఉన్నారు. మరి అందరికీ ఆన్సర్ ఇవ్వాలి కదా, అందరినీ సాటిస్ఫై చేయాలి కదా, కథ సుఖాంతం అవ్వాలి కదా. మరి ఎలా ముగించాలి ఈ సినిమాని? ఒక భావోద్వేగ భరిత కథను ఎలా ముగించాలి? అంత ఈజీ కాదు. అందుకే బొమ్మరిల్లు క్లైమాక్స్ ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్స్. సిద్ధు చిన్నప్పటి నుంచి తను పడే బాధలను తండ్రికి వివరించే సన్నివేశాలు నిజంగా అద్భుతం. అక్కడ అబ్బూరి రవి గారి కళానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే ప్రకాష్ రాజ్ తన నటనలో వివరించే సన్నివేశాలు ఒక అద్భుతం. అలాగే ప్రకాష్ రాజ్ చూపించిన పరిణితి అమోఘం. ఈ సీన్ కంప్లీట్ అయ్యేసరికి మనకు తెలియకుండానే ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లుంటాయి. అలా సిద్ధు చేయి తండ్రి స్వేచ్ఛగా వదిలేయడం. సిద్ధు అంటాడు కదా, ఇప్పటికీ నా చెయ్యి మీ చేతుల్లోనే ఉంది నాన్న అంటాడు. సో ఆ చెయ్యి వదిలేయడంతో తనే స్వయంగా కుటుంబంతో కలిసి హాసిని దగ్గరికి వెళ్ళి ఇద్దరిని కలపడంతో కథ సుఖాంతం అవుతుంది. అయితే చివరి కొంచెం ఫనీగా ముగించారు అనుకోండి. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో మొత్తం చంద్రబోస్ గారు, కులశేఖర్, అనంత్ శ్రీరామ్, సిరివెన్నెల గారు, భాస్కర్ భట్ల గారు పాటలు రాశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అల్టిమేట్. ఈ సినిమా మొత్తం 7 నంది అవార్డ్స్ని కొల్లగొట్టింది. బెస్ట్ మూవీ, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ప్రకాష్ రాజ్, బెస్ట్ డైలాగ్ రైటర్గా అబ్బూరి రవి, బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సవితారెడ్డి హాసిని క్యారెక్టర్కి చెప్పారు. అంత ముద్దు ముద్దుగా చెప్తారనమాట. ఆవిడకి నంది అవార్డు వచ్చింది. బెస్ట్ యాక్ట్రెస్ జ్యూరీగా జెనీలియాకి అవార్డు వచ్చింది. బెస్ట్ డైరెక్టర్గా భాస్కర్ అవార్డు వచ్చింది. మొత్తానికి ఈ సినిమాని ఒక చిన్న లైన్తో నేను ముగించాలనుకుంటున్నాను, కొంచెం ఫనీగా. సినిమా కూడా అలాగే ఫనీగా ఎండ్ అవుతుంది కాబట్టి. శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్లో భాస్కర్ అనే సినీ ఇంజనీర్ కట్టిన అద్భుత సౌధం ఈ బొమ్మరిల్లు. లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: విశిష్టత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. భాగ్యనగరం బోనమెత్తిన వేళ, ఆషాఢమాసం ఆఖరి ఆదివారం అమ్మకి ఉత్సాహంగా బోనాలు సమర్పించే సుదినమివాళ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బోనాలు. ఆషాఢమాసంలో వీధి వీధిన పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో ఊరంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంది. గ్రామదేవతలైన మహంకాళి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించే ఈ బోనాల పండుగకు ఘనమైన చరిత్ర ఉంది. అసలు బోనం అంటే ఏంటి, బోనాల్లో ఎన్ని రకాలుంటాయి, ఈ పండుగను అసలు జరుపుకునే కారణమేంటి, ఇవన్నీ కూడా ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకోబోతున్నాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో 12:08 అవుతోంది. నేను మీ ఆర్జే పవన్.
1: అరే ఇంకొలబై నీకు అమెరికా ఈత వచ్చినకి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదిచ్చి సులపానంతో సోపతికి దావతి ఇవ్వాలని పప్పతి పట్టినం జనభద్రంగా ఎల్లి రాబిటో

వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

స్టూడియో క్లాక్ లో 12:14 అవుతోంది. నగరమంతా, భాగ్యనగరం అంతా బోనాల శోభతో కళకళలాడిపోతోంది. రోడ్లన్నీ కూడా అమ్మవారి వైపే బోనమెత్తి నడుస్తున్న ఎన్నో దృశ్యాలు కనపడుతున్నాయి. బోనాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అసలు బోనాల పండుగ ప్రత్యేకత ఏంటి, ఆషాఢమాసంలోనే భాగ్యనగరంలో బోనాలు ఎందుకు చేస్తారు, ఇవన్నీ తెలుసుకుందాం. బోనాలంటే కేవలం ఒకరోజు పండుగ కాదు, నెల రోజులు నిర్వహించే సంప్రదాయ సంబురం, అట్టహాసంగా అమ్మవారిని పూజించే ఒక పుణ్యక్రతువు. పేద ధనిక తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి ధూమ్ధామ్గా జరిపే వేడుకే బోనాలు. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు, అనుకోని విపత్తుల నుంచి రక్షించమని గ్రామదేవతలకు మొక్కుకుని బోనం సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటే ఉత్సవాలివి. అన్నానికి ముద్దు పేరు బువ్వ. అది భిక్షపాత్రలో వేస్తే కబళం అంటాం, సామూహికంగా ఆరగిస్తే సంతర్పణ అంటాం. ధనుర్మాసంలో విష్ణుమూర్తికి సమర్పించే నైవేద్యాన్ని భోగం అని పిలిస్తే, తెలంగాణలో మహాకాళి అమ్మవారికి సమర్పించే భోజనాన్ని బోనం అని పిలుస్తారు. గ్రామదేవతలకు పండ్లు ఫలహారాలు నివేదిస్తే సాత్వికం. అన్నం, పిండి వంటలు, పాయసం లాంటివి రాజస నివేదన అంటారు. మాంసాహార సమర్పణ తామసం అంటాం. సికింద్రాబాద్లో వెలసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించే రాజస భోజనాల నైవేద్యమే బోనం. భాషాపరంగా భోజనం ప్రకృతి అయితే బోనం వికృతి. మరి బోనాల పండుగ తెలంగాణ అంతటా, అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మరి ఈ బోనాలకి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 21 నిమిషాలు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాను. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ అంశం గురించి డాక్టర్ జి స్వర్ణలత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. తప్పక ట్యూన్ చేసుకోండి ఈరోజు రాత్రి 7:15 ఆరోగ్య జీవనం.
2: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు.
3: ఇదే పాట ప్రతి చోట ఇలా

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆషాఢమాస బోనాలకి సంబంధించి ఆఖరి ఆదివారం కావడంతో చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో బోనాలు పండుగ విశిష్టత గురించి మాట్లాడుకుంటున్నాం. మరిన్ని విశేషాలు బోనాలు పండుగ విశిష్టతకి సంబంధించి చైతన్య స్ఫూర్తిలో న్యూస్ తర్వాత 12:40 నుంచి మళ్లీ వినొచ్చు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన మూడు కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మోదీ ప్రభుత్వం వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన మూడు కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మరింత సాంకేతికత ఆధారిత, కాలపరిమితితో కూడిన న్యాయ వ్యవస్థ ద్వారా పౌరులకు సత్వర న్యాయం అందించడమే ఈ కొత్త చట్టాల ముఖ్య ఉద్దేశమని అమిత్ షా చెప్పారు. పుదుచ్చేరిలోని గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగిన రాష్టపతి పోలీస్ కలర్ ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పుదుచ్చేరి పోలీసులను అభినందించిన అమిత్ షా, రాష్టపతి పోలీస్ కలర్ అందుకోవడం క్రమశిక్షణ కలిగిన ఏ పోలీసు బలగానికైనా అత్యంత గర్వకారణమైన సందర్భాల్లో ఒకటన్నారు. పుదుచ్చేరి పోలీస్ బలగంలో 5,000 మందికి లోపే సిబ్బంది ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిని రక్షించడం, అంతర్గత భద్రతను కాపాడడం, దాని గౌరవం, ప్రతిష్టను పరిరక్షించడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు.
1: రాష్ట్రపతి ధ్వజ్ కిసి భీ డిసిప్లిన్ పోస్ట్ కే లియే ఉస్కే జీవన్ కాల్ కా

0: सबसे गौरवपूर्ण क्षण होता। पुदुचेरी पुलिस भले ही संख्या में 5,000 से कम हो, मगर आप इस देश की आध्यात्मिक धरोहर को संभाले हुए पुदुचेरी की रक्षा, आंतरिक सुरक्षा और पुदुचेरी के सम्मान की रक्षा करने का काम करते हैं।
1: మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం నియామకాల్లో 20 మంది న్యాయవాదులు, 10 మంది న్యాయాధికారులు ఉన్నారని న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. మొత్తం 30 మందిలో 15 మంది మద్రాస్ హైకోర్టుకు, 8 మంది కోల్కతా హైకోర్టుకు, 6 కర్ణాటక హైకోర్టుకు, 1 మధ్యప్రదేశ్ హైకోర్టుకు నియమితులయ్యారు. భారత రాష్టపతి, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు కొలీజియంతో సంప్రదించి ఈ నియామకాలను చేపట్టారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి వస్తోంది. జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని కలిపి దేశభక్తిని చాటే ప్రత్యేక వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతరం గానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశమిస్తూ మోదీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారి ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. మహాత్మాగాంధీ నాయకత్వంతో స్ఫూర్తి పొందిన క్విట్ ఇండియా పిలుపు భారత స్వాతంత్ర పోరాటానికి కొత్త శక్తిని అందించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచలమైన సంకల్పాన్ని క్విట్ ఇండియా ఉద్యమం ప్రతిబింబించిందన్నారు. భారత అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కీలక రంగాల్లో మరింత బలోపేతం చేసే మార్గాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ చర్చించారు. నిన్న అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. వాణిజ్యం, రక్షణ, కీలక అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ఇంధన భద్రత, ఖనిజాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్న తమ నిబద్దతను పునరుద్ఘాటించారు. పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈరోజు రాంచీలో రాష్ట ప్రభుత్వ ప్రతినిధులతో మరొక విడత చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కమిటీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో సమావేశమై విద్యార్థులతో జరిగిన తొలి విడత చర్చల్లో సాధించిన పురోగతిని ఆయనకు వివరించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకునేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. అస్సోంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. 147,000 మందికి పైగా ప్రజలు ఇప్పటికీ వరద ప్రభావంలో ఉన్నట్టు అధికారిక బులెటిన్ తెలిపింది. సోనిత్పూర్, నాగాం, గోలాఘాట్, శివసాగర్, హోజాయ్, దర్రాంగ్, జోర్హాట్, ధేమాజీ, చరాయిదేవ్, కార్బీ ఆంగ్లాంగ్, లఖింపూర్, విశ్వనాథ్ జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. మొత్తం 147,376 మంది ప్రజలు వరదల బారిన పడగా గోలాఘాట్ జిల్లాలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం 53 సహాయ శిబిరాలను నిర్వహిస్తోంది. వీటిలో వరదల కారణంగా నిరాశ్రయులైన 8,568 మందికి ఆశ్రయం కల్పించారు. మరో 41 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి.

ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్టాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్తో పాటు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇదిలా ఉండగా ఒడిశాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో రాష్టంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన హాన్ కియాన్ షీపై అస్మిత 14-21, 21-14, 21-14 స్కోర్తో విజయం సాధించారు. చైనాలోని హెఫైలో జరుగుతున్న 9వ వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్ యూత్ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్ లో అండర్-31 పెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. జమ్మూకాశ్మీర్లో వార్షిక అమరనాథ యాత్రను ఈరోజు నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, యాత్రా మార్గాల్లో మరమ్మతు పనులు, రానున్న కొన్ని రోజుల పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పెహల్గాం, బల్తాల్ రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేశారు. యాత్రా మార్గాల పరిస్థితితో పాటు భారత వాతావరణ శాఖ జారీ చేసిన వాతావరణ సూచనలను పరిగణనలోకి తీసుకుని యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన 3 కొత్త నేర చట్టాలు, సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. నేను మీ ఆర్జే పవన్. బోనాల పండుగ విశిష్టత గురించి మాట్లాడుకుంటున్నాం. ఈనాటి చైతన్య స్ఫూర్తిలో భాగ్యనగరం అంతా బోనం ఎత్తిన వేళ శోభాయమానంగా వెలిగిపోతున్న అమ్మవారి దేవాలయాలు, పోతరాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్ళు, భక్తుల నివేదనాలు, అలాగే మంచి కమ్మటి భోజనం చేస్తూ అందరూ ఈ బోనాల పండుగని ఎంజాయ్ చేస్తున్న సందర్భం. అయితే బోనాల పండుగ విశిష్టత, దాని చరిత్ర గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో, అలాగే అక్కడక్కడ రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ బోనాల వేడుకని ఆషాఢమాసంలో జరుపుతారు. అయితే భాగ్యనగరంలో ఆషాఢంలో బోనాలు జరిగితే, మిగతా ప్రాంతాల్లో, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో శ్రావణ మాసంలో బోనాల పండుగ నిర్వహిస్తారు. అయితే ఈ వేడుకలకు ఆషాఢ బోనాలు, లష్కర్ బోనాలు, మహంకాళి బోనాలు అనే రకరకాల పేర్లున్నాయి. ఆషాఢమాసం తొలి ఆదివారం గోల్కొండ జగదాంబిక ఆలయంలో బోనాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత సికింద్రాబాద్, ఉజ్జయిని

మహంకాళి అమ్మవారు, తర్వాత పాతబస్తీలోని షాలిబండ అక్కన్న మాదన్న మహంకాళి, లాల్ దర్వాజా మహంకాళి, ఇలా మొత్తం 14 అమ్మవారి దేవాలయాల్లో ఈ బోనాలు పండుగ నిర్వహించాక తిరిగి గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఈ బోనాలన్నవి ముగుస్తాయి. అయితే చరిత్ర గురించి మాట్లాడుకుంటే మనం చాలా క్లుప్తంగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 1813 సంవత్సరంలో ప్లేగు వ్యాధి చాలా బీభత్సం సృష్టించిందనమాట. అప్పట్లో ఆ పరిస్థితి చూసి సైనిక దళంలో డోలి మోసే సురితి అప్పయ్య అనే వ్యక్తి చలించిపోయాడనమాట. అతడు ఉజ్జయిని మహంకాళి దేవి భక్తుడు, మధ్యప్రదేశ్కి చెందినవాడు. ప్లేగు వ్యాధి సమసిపోయి ప్రజలందరూ సురక్షితంగా ఉంటే ఉజ్జయిని నుంచి అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి హైదరాబాదులో ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నాడనమాట. ఎవరు ఈ అప్పయ్య అనే వ్యక్తి? కొన్ని రోజులకు పరిస్థితులు చక్కబడ్డాయి. అతడు ఉజ్జయిని నుంచి మహంకాళి అంశను ఆవహింపజేసిన అమ్మవారి చెక్క విగ్రహాలు రెండింటిని తెచ్చి 1814 సంవత్సరంలో ఆషాఢమాసంలో సికింద్రాబాద్లో ఇప్పుడున్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడిలో ప్రతిష్ఠించాడనమాట. ఆ విగ్రహాలే మహంకాళి, మాణిక్యాల దేవి. మరుసటి ఏడాది ఆలయాన్ని కట్టారు. ఆషాఢంలో ప్రతిష్ఠించారు కనుక ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలోనే ఉత్సవాలు నిర్వహించడం కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోందనమాట. 1864 సంవత్సరంలో ఎక్కడైతే ఈ చెక్క విగ్రహాలని ప్రతిష్ఠించారో ఆ స్థానంలో అప్పుడున్న భక్తులు, ఆ తరం వారు రాతి విగ్రహాలని నెలకొల్పారనమాట. ఇది క్లుప్తంగా ఈ బోనాల పండుగ మనం ఎందుకు జరుపుకుంటాం అనే దానికి చారిత్రక ఆధారాలు, చారిత్రక కారణాలు. మాట్లాడుకుందాం ఇంకా బోనాల పండుగ విశిష్టత గురించి ఈ అద్భుతమైన పాట తర్వాత. ఇంటూ ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

12:49 అవుతోంది. స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తిలో ఆషాఢ మాస బోనాలు సందర్భంగా, ఆఖరి ఆదివారం సందర్భంగా చైతన్య స్ఫూర్తిలో బోనాల పండుగ విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే బోనాలతో ఆలయానికి వెళ్లే మహిళలను అమ్మవారు ఆవహిస్తుందని నమ్ముతారు. వారు నడిచి వెళ్తున్నప్పుడు కొందరు భక్తులు వారి పాదాలని నీళ్లతో కడిగి అమ్మవారికి సమర్పించే పాద్యంగా భావిస్తారు. ఇలా చేసే అవకాశం అందరికీ ఉండదు కనుక పాద్యం ఇవ్వడాన్ని భాగ్యంగా భావిస్తారు చాలా మంది. బోనాల పండుగలో ఎన్నో విశేషాలున్నాయి. బోనంగా తెచ్చిన ప్రసాదాన్ని ఒక దగ్గర కుప్పగా పోయడాన్ని వడి అంటారు. ఆలయం చేరిన అందరూ అమ్మవారికి బెల్లం పానకం పోస్తారు. దీన్ని సాకపోయడం అంటారు. సంతానం కలగాలి, బాలారిష్టాలు తొలగాలని కోరుకుంటూ అమ్మవారికి వెదురు బద్దలతో చేసిన ఉయ్యాల సమర్పించడాన్ని తొట్టెలు అంటారు. ఈ వేడుకల్లో భవిష్యవాణి ముఖ్య ఘట్టం అన్నమాట. ఈ సందర్భంగా అమ్మవారు ఆవహించిన ఒక అవివాహిత స్త్రీ రాబోయే సంవత్సర విశేషాల్ని తెలియజేస్తుంది. ఆవిడ్ని జోగిని అంటారు. ఇలా భవిష్యత్తును చెప్పడాన్ని రంగం అంటాం. రంగమని పిలుస్తాం కదా, ఆ మహిళను మాతంగి అంటారు. క్షమించాలి, ఆ మహిళను మాతంగి అంటారు. పండుగ అనంతరం అమ్మవారిని మంగళ వాయిద్యాలతో వీధుల్లో ఊరేగించి ఉత్సవాన్ని ముగిస్తారు. ఈ కార్యక్రమాన్ని సాగనంపటం అని వ్యవహరిస్తారు. బోనాలు భక్తి ప్రకటనకే పరిమితం కాదు, ప్రజల మధ్య సానుకూలత కలిగించి బంధుమిత్రుల్లో ఆత్మీయతను పెంచుతాయి, అందరినీ ఒకచోటికి చేరుస్తాయి. అలాగే చక్కగా అలంకరించుకుని అందరూ అమ్మవారి నామస్మరణతో అలా నడిచి వెళ్తూ ఉంటే ఆ కోలాహలం చూడ్డమే తప్ప వర్ణించలేమన్నమాట. సంస్కృతి సంప్రదాయాలను నిలబెడతాయి ఈ బోనాల ఉత్సవాలు. మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఆషాఢ మాసంలో సమృద్ధిగా వానలు కురవాలని అమ్మకు నివేదించుకున్న తర్వాత ఆ తల్లి అనుగ్రహంతో సమృద్ధిగా వానలు కురుస్తూ ఉంటాయి. అందుకే తెలంగాణ సంప్రదాయంలో, తెలంగాణ సంస్కృతిలో బోనాలు ఒక భాగం. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇక బోనాల్లో చాలా రకాలున్నాయన్నమాట. బోనాలు సమర్పించే విధానంలో ప్రాంతాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి కొన్ని రకాలున్నాయి. అవి మట్టి బోనం అంటాం, సాధారణ బోనం కూడా అనొచ్చుతుంది. పవిత్రమైన మట్టి కుండలో పాలు, బెల్లం, బియ్యంతో వండిన ప్రసాదాన్ని ఉంచి సమర్పిస్తారు. ఇది అత్యంత సాధారణమైన ప్రాచీనమైన పద్ధతి అన్నమాట. ఇప్పుడు చాలా రేర్గా చూస్తున్నాం మనం మట్టి బోనం సమర్పించడం అనేది. ఇత్తడి లేదా రాగి బోనాలు, ప్రస్తుత కాలంలో మట్టి కుండలతో పాటు ఇత్తడి లేదా రాగి పాత్రలను కూడా అలంకరించి బోనంగా తీసుకెళ్తున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది బంగారు బోనం. ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం కదా మనం ఈ పేరు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా ఆలయాల్లో ప్రభుత్వం విఐపీల తరపున అత్యంత నిష్ఠతో సమర్పించేది బంగారు పాత్రలో బోనాన్ని సిద్ధం చేసి అమ్మవారికి నివేదిస్తారు. అలాగే తొట్టెల ఊరేగింపు గురించి మాట్లాడుకుంటే కాగితాలు, మూగ వెదురు పుల్లలతో రంగురంగుల చిన్న గోపురం తయారు చేస్తాం కదా, తొట్టెలు అంటాం. తొట్టెలను ఊరేగించిన తర్వాత నిమజ్జనం చేస్తారు కదా తొట్టెలు, దానికి సంబంధించి అమ్మవారికి కానుకగా సమర్పించడం కూడా ఒక ముఖ్యమైన ఆచారం. సాక బోనం, కుండలో ప్రసాదంతో పాటు నీళ్లు లేదా కళ్ళు, అంటే పురాతన గ్రామదేవతల ఆచారం ప్రకారం కళ్ళును కూడా నివేదిస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో. అవి ఉపయోగించి అమ్మవారి పోచమ్మ, ఎల్లమ్మ రూపాలకు నైవేద్యంగా పెడతారు. మొత్తానికి బోనాల ఉత్సవంలో ముఖ్యమైన ఘట్టాలు పలహారం బండ్లు, రంగురంగుల విద్యుత్ దీపాలు, అలంకరణలతో పలహారం బండ్లను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్తారు. ఇక పోతరాజుల గురించి చెప్పుకోవాలంటే అమ్మవారి సోదరుడుగా భావించే పోతరాజు వేషధారణ, డప్పు చప్పులకు అనుగుణంగా కొరడా చేత పట్టుకుని చేసే నృత్యం, తాళ్లతో కొట్టుకునే విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మొత్తానికి బోనాల జోరు, అది కలిగించే హుషారు, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లిని మొత్తం నువ్వే చూసుకోవాలి తల్లి, వచ్చే సంవత్సరం వరకు ఎలాంటి కరువు కాటకాలు లేకుండా అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండేలా చూడమ్మా అని అందరూ మానవాళి ఏకమై మొక్కుకునే అద్భుతమైన జాతర బోనాలు. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇప్పుడు వినండి పెద్ది సినిమా నుంచి, రచన ఆనంద్ శ్రీరామ్, సంగీతం గానం ఏఆర్ రెహమాన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని సాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లో బోనాల పండుగ కోలాహలంగా సాగుతోంది. మహంకాళి ఆలయాలన్నీ భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. రాష్టంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్లోని తన నివాసంలో ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగరవేశానని సామాజిక మాధ్యమం వేదికగా కేంద్ర మంత్రి తెలియజేశారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తి ఐక్యతాభావాన్ని చాటాలని కోరారు. దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకొచ్చి కాలాతీతమైన జాతీయ ఐక్యత దేశభక్తి స్ఫూర్తిని చాటుకోవాలన్నారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని విజయవంతం చేయడం ద్వారా దేశ సమైక్యత దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులతో ఆయన సమావేశమయ్యారు. పరిశ్రమలకు భూమి, నైపుణ్య మానవ వనరులు, నిరంతర విద్యుత్ మౌలిక సదుపాయాలు రాష్టం బలాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ద్వారా ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షిస్తామని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 trillion తీసుకువెళ్లడమే లక్ష్యమని చెప్పారు. ప్రవాసులు పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగాన్ని ఆధునిక, పారదర్శక, సురక్షిత, పోటీ సామర్థ్యంతో తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో ఏర్పాటు చేసిన సహకార నవక్రాంతి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశంలోని సుమారు 1400 పట్టణ సహకార బ్యాంకుల్లో 6 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లున్నాయని చెప్పారు. చిన్న బ్యాంకులకు ఆధునిక సాంకేతికత, సైబర్ భద్రత, డిజిటల్ సేవలను తక్కువ ఖర్చుతో అందించడమే అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా పట్టణ సహకార బ్యాంకుల కోసం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, బ్యాంక్ ఇన్ ఏ బాక్స్ సేవలను ప్రారంభించారు. NUCFDC, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీలకు శుభాకాంక్షలు.

0: అంశాలు తెలియజేశారు. ప్రకృతిని దైవంగా అడవిని తల్లిగా భావిస్తూ తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సమాజాల జీవన విధానం ప్రపంచ నాగరికతకు మార్గదర్శకమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రకృతి పరిరక్షణ, సమిష్టి జీవనం, సాంస్కృతిక విలువల పరిరక్షణలో వారి జ్ఞానం, సంప్రదాయాలు యావత్ మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆత్మగౌరవం కోసం అందరూ కలిసి నిలబడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్టంలోని ఆదివాసీలకు మంత్రి సీతక్క, వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసీ ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వారు తెలియజేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో అధికారిక కార్యక్రమానికి ముందు స్థానిక రాయి సెంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి డీసీసీ అధ్యకురాలు సుగుణ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరారు. జోడేఘాట్లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో కుమరం భీం జన్మస్థలం రౌటశంఖపల్లిలో ప్రత్యేక వేడుకలు జరుగుతున్నాయి. అన్ని మండల కేంద్రాల్లోనూ ఆదివాసీ సంఘాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేడుకల సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలంలో ఐటీడీఏ, వివిధ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. నగరంలో బోనాలోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారి బోనాలతో నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు, పరిసర ప్రాంతాల్లో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు, డప్పుల మూతలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్దలతో బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయాల మధ్య ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు తరలివస్తుండటంతో పోలీసులు విస్తృతంగా భద్రతా చర్యలు చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు తదితర ప్రముఖులు ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం రేపు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ వరంగల్ హనుమకొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. మామునూరులోని 4వ బెటాలియన్ ను సందర్శించి సిబ్బంది విధులు, సంక్షేమం, సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విపత్తు నిర్వహణ విభాగం ఏర్పాటు చేసిన రెస్క్యూ పరికరాలు, సాంకేతిక సామగ్రిని పరిశీలించి సిబ్బంది నైపుణ్యాన్ని అభినందించారు. ఆధునిక సాంకేతికత, నిరంతర శిక్షణతో బెటాలియన్ పోలీసింగ్ ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని డీజీపీ పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీ ట్రస్ట్ ఏర్పాటు చేసిన గాంధీ ఫోటో పుస్తక ప్రదర్శనలను, గాంధీ విగ్రహాలను నాయకులు తిలకించారు. సేవదళ చైర్మన్ జితేందర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం రాష్టంలో 2వ స్థానంలో నిలిచింది. బీఎల్ఓలు, అధికారులు సమన్వయంతో ఇంటింటి ఓటర్ల పరిశీలన, ఫామ్ల సేకరణ, డిజిటలైజేషన్ను వేగవంతంగా పకడ్బందీగా నిర్వహించారు. ఎన్యూమరేషన్, మ్యాపింగ్ పనుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పరకాల ఘనత సాధించింది. ఈ సందర్భంగా ఆర్డీఓ డిఎస్ వెంకన్న మాట్లాడుతూ,
1: ఎస్ఐఆర్ కంప్లీట్ చేసుకున్నాము 100%. నాకు 7 మండలాలు ఉంటాయి. 7 మండలాల తహసీల్దారులు, వాళ్ళ సిబ్బంది, బీఎల్ఓలు, బీఎల్ఎల్ కూడా ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయాలని ఒకటే టార్గెట్ పెట్టుకున్నాము. అందరు ఖుషి వల్ల మనం ఈ రోజు రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. థ్యాంక్ యూ టు ఆల్.
0: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 10వ తేదీన నాగార్జున సాగర్ లోని కృష్ణానది ఒడ్డున వరుణయాగం నిర్వహించనున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు రాష్టంలోని ప్రధాన ఆలయాల అర్చకులతో ఈ యాగం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. జూరాల నుంచి 36,233 క్యూసెక్కుల వరద నీరుస్తుండగా నీటి మట్టం 878 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 178 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 16,548 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 1,075 అడుగులు, నీటి నిల్వ 42 టీఎంసీలుగా ఉంది. జూరాల జలాశయం.

శనికి వరద ప్రవాహం తగ్గి 80,000 క్యూసెక్కులకు చేరింది. ప్రస్తుత నీటి 47.66 టీఎంసీలుగా ఉంది. జూరాల నుంచి దిగువన ఉన్న శ్రీశైలానికి 39,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ తో పాటు రాష్టంలోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అర్దరాత్రి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండతో పాటు పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. ప్రస్తుతం తెలంగాణ, మహారాష్ట సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయని, మరో 2 రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగరం మండలం కొండమడుగు శివారులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. 27 కిలోల మెఫెడ్రోన్, 40 కిలోల అసిటోన్ స్వాధీనం చేసుకుని ముగ్గురు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మహారాష్టకు తరలిస్తుండగా వాహన తనిఖీల్లో ఇవి పట్టుబడ్డాయి. గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల చెల్లింపులో కరీంనగర్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని కలెక్టర్ చిత్రా మిశ్రా చెప్పారు. జనవరి నుంచి జులై 2026 వరకు గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలు 11.26 కోట్ల రూపాయలుండగా, పంచాయతీ విద్యుత్ శాఖల సమన్వయంతో సొంత నిధుల నుంచి 5.71 కోట్ల చెల్లించినట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మై భారత్ ఇంటెన్సివ్ నమోదు కార్యక్రమం ఈ నెల 15 తేదీ వరకు కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఈ విషయం తెలియజేశారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్ లో బోనాల పండుగ కోలాహలంగా సాగుతోంది. మహంకాళి ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. రాష్టంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: Yes, once again, good afternoon, listeners. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. విత్ మీ ఆర్జే పవన్. August 9th ఇవాళ మనం గుర్తుకొస్తున్నాయిలో బొమ్మరిల్లు సినిమాని సెలబ్రేట్ చేసుకున్నాం కదా, 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా. అలాగే ఇవాళ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, అందరికీ తెలుసు, అదే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే అనమాట. 51 ఇయర్స్ మహేష్ బాబుకి. అంటే ఎవరైనా నమ్మగలరా, నాకన్నా యంగ్ గా ఉన్నాడు ఆయన ఇప్పటికీ చెప్పాలంటే. మరి ఆ సీక్రెట్ ఏంటో ఆయనకే తెలుసు. అండ్ మొత్తానికి ఈరోజు షో టైం మొత్తం నేను మహేష్ బాబు గారికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. మన వివిధ భారతి లిజనర్స్ అందరి తరఫున ఒకసారి వెరీ హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు. మరి ఇవాళ షో టైంలో క్వశ్చన్స్ అన్నీ కూడా మహేష్ బాబుకి సంబంధించే ఉంటాయి. మరి నేనైతే కొంచెం కష్టంగానే అడగబోతున్నాను ఇవాళ అనుకుంటున్నాను. మీరు ఎక్కడ వెతికినా దొరకకూడదు అని చాలా చాలా రీసెర్చ్ చేసి క్వశ్చన్స్ రాసుకొచ్చాను ఇవాళ. చూద్దాం మరి ఎంతమంది శ్రోతలు ఇవాళ కరెక్ట్గా ఆన్సర్స్ పంపిస్తారో. రోజు ఈజీ క్వశ్చన్స్ అడిగితే అక్కడెక్కడ సెర్చ్ చేసి ఆన్సర్స్ పంపించేస్తున్నారు. ఇవాళ మాత్రం అసలు అలా జరగొద్దని నేను చాలా గట్టిగా ఉన్నాను. చూద్దాం మరి, మీరు కూడా కొంచెం మహేష్ బాబు గారి గురించి తెలుసుకుని రండి. ఈ లోపల ఒక మంచి సాంగ్ విన్నాం, రాజకుమారుడు సినిమా నుంచి. మణి శర్మ గారు కంపోజ్ చేసింది, వేటూరు గారి సాహిత్యం, బాలుగారు చిత్ర గారు పాడింది. షో టైంలో ఈ పాట తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. వింటున్నారు షో టైం విత్ మీ ఆర్జే పవన్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

127 క్రాస్ చేసి 27 సెకండ్స్ ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో షో టైమ్ లో మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఇవాళ షో టైం క్వశ్చన్స్ అన్ని కూడా మహేష్ బాబుకి సంబంధించి అడగబోతున్నానని చెప్పాను కదా నేను. మరి శ్రోతలు కూడా మేము రెడీగా ఉన్నాం అంటూ మనకి మెసేజెస్ పంపించేస్తున్నారు ఆల్రెడీ. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే, నేను అడగబోయే క్వశ్చన్స్ అన్ని కూడా మహేష్ బాబు హీరోగా మారిన తర్వాతే, అంటే రాజకుమారుడు సినిమా తర్వాత నుంచే క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసిన ఏ క్వశ్చన్స్ కూడా నేను తీసుకోబోవడం లేదు. అది ఒకటి పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకుని ఆన్సర్స్ పంపించండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హీరోగా మారిన తర్వాత మహేష్ బాబు కృష్ణ

కృష్ణ గారు కలిసి మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారు? సింపుల్ క్వశ్చన్, బట్ ఆలోచించి ఆన్సర్ పంపించండి. హీరోగా మారిన తర్వాత మహేష్ బాబు కృష్ణ గారు కలిసి మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారు? సాంగ్ అయిపోయే లోపల మీ ఆన్సర్ రావాలి. అప్పటి వరకు లోపల వచ్చిన ఆన్సర్స్ మాత్రమే నేను చదువుతాను, తర్వాత మేము పంపించామండి టైంకి అని మళ్ళీ మీరు నన్ను నిలదీస్తే ఏమాత్రం ఉపయోగం ఉండదు. క్వశ్చన్ సింపుల్, హీరోగా మారిన తర్వాత మహేష్ బాబు కృష్ణ గారు కలిసి మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారు?

0: సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా నుంచి విన్న పాట అది. రాహుల్ నంబియార్ శ్వేత పండిట్ పాడింది. మిక్కీ జెమేయర్ సంగీతం, ఆనంద్ శ్రీరామ్ సాహిత్యం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఎలా, అసలు ఎలా సాధ్యమైంది ఇది? చాలా మంది కరెక్ట్ గా పంపించారే. ఉందా, ఎక్కడైనా దొరికిందా మీకు? ఏమో మరి, నిజంగా మీరు మీ సొంత

ఆలోచనతో ఆన్సర్స్ పంపించి మీరు కౌంట్ చేసి పంపించుంటే ఐ రియల్లీ అప్రిషియేట్, బట్ ఇది ఎక్కడన్నా దొరికితే మాత్రం ఓకే. ఎస్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు చాలా మంది శ్రోతలు, చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా పంపించారో. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, రవికుమార్ రమాదేవి గారు మల్కాజ్గిరి నుంచి, అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి, రాధాకుమార్ స్వామి గారు, నల్ల సుదర్శన్ సరిత గారు బ్రహ్మయ్య కర్నూలు నుంచి, పున్నా వెంకటేశం గారు నెమ్మాని నుంచి, భూమిదేన లక్ష్మీనారాయణ అమ్మన్గుర్తి నుంచి, కృష్ణకుమార్ గారు ఖమ్మ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుంచి, డోర్నాల బాలాజీ గారు వనస్తేపురం నుంచి, జేరిపోతుల బుచ్చే గారు తరాలపల్లి నుంచి, మురహరేశోద జానకిరాజ్ గారు కరెక్ట్ గా పంపించారు, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ గా పంపించారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు కరెక్ట్ ఆన్సర్ పంపారు, చింతా శ్రీనివాస్ గారు కరెక్ట్ గా పంపించారు. ఎస్ వీళ్ళు కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. మనకి శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, ఆయన కూడా మనకి ఇన్ టైంలోనే సాంగ్ అయిపోయే లోపలే పంపించారు. ఎస్ కొంతమంది మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ పంపిస్తున్నారండి, అవేమి నడవవు. మీరు ఫస్ట్ ఏ అయితే ఆన్సర్ పంపించారో దానికే స్టిక్ అయి ఉండాలి.

కరెక్ట్ ఆన్సర్ మొత్తం 3 సినిమాల్లో నటించారు. చాలా మంది కొంతమంది పేర్లతో సహా పంపించారు, బట్ నెంబర్ నేను అడిగాను. 3 సినిమాలు, 1 రాజకుమారుడు, 2 వంశీ అండ్ టక్కరి దొంగ సినిమాలో లాస్ట్ లో ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్ లో వస్తారు ఆయన, కృష్ణ గారు. మొత్తం 3 సినిమాలు, రాజకుమారుడు, వంశీ అండ్ టక్కరి దొంగ. ఈ 3 సినిమాల్లో మహేష్ బాబు గారు, కృష్ణ గారు కలిసి నటించారు. మహేష్ బాబు గారు హీరోగా మారిన తర్వాత

ప్రొద్దుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు కూడా, దస్తగిరి సంధ్య ఇద్దరు కూడా కరెక్ట్గా ఇన్ టైంలోనే మనకి ఆన్సర్ పంపించారు మూడు సినిమాలు అని చెప్పి.

0: తక్కరి దొంగ సినిమా నుంచి విన్న పాటది. శంకర్ మహాదేవన్ పాడింది, మణిశర్మ గారి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: 141 అవుతుంది స్టూడియో క్లాక్ లో, షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. సెకండ్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీగా ఉన్నాను. మహేష్ బాబు గారి బర్త్డే స్పెషల్ సందర్భంగా షో టైం మొత్తం ఆయనకే డెడికేట్ చేస్తాం. ఇవాళ ఆయనకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను. సరే, ఇందాక ఈజీగా చెప్పేశారు, బట్ చూద్దాం దీనికి ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ పంపిస్తారు. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఏంటంటే, మొత్తం ఎంతమంది డైరెక్టర్స్ తో మహేష్ బాబు ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేశారు? క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఆన్సర్ ఈజీగానే వస్తుంది మీరు కౌంట్ చేసుకుంటే. మొత్తం ఎంతమంది డైరెక్టర్స్ తో మహేష్ బాబు ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేశారు, అంటే ఎంతమంది డైరెక్టర్స్ ని ఆయన రిపీట్ చేశారు, అంతే కదా సింపుల్ గా అర్థం చేసుకుంటే. ఆలోచించండి, ఆన్సర్ పంపించండి, నెంబర్ పంపించండి చాలు, సినిమాలు ఏంటన్నవి నేను తర్వాత ఆన్సర్ చెప్పినప్పుడు రివీల్ చేస్తాను. మొత్తం ఎంతమంది డైరెక్టర్స్ తో మహేష్ బాబు ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో నటించారు? 0402324085 2 నెంబర్ పైన మీ ఆన్సర్స్ పంపించండి. స్టే ట్యూన్డ్.

0: శ్రీకాంత్ అడ్డాల సాహిత్యం, కార్తీక్ పాడిన పాట, సంగీతం మికీ జే మేయర్, బ్రహ్మోత్సవం సినిమాలో పాట విన్నారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎస్, 1:48 అవుతుంది స్టూడియో క్లాక్ లో. నేను క్వశ్చన్ చాలా సింపుల్ గా చాలా క్లియర్ గా అడిగాను, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, వాళ్ళ క్వశ్చన్ అర్థం కాలేదు అనుకుంటా, బట్ చాలా మందికి అర్థమైంది, చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, కాబట్టి నో కన్ఫ్యూజన్ ఇన్ ద క్వశ్చన్. కాబట్టి ఆన్సర్స్ పంపించిన శ్రోతలు ఆల్మోస్ట్ కొద్ది మందే పంపారు, బట్ వాళ్ళంతా కరెక్ట్ క్యాలిక్యులేషన్తోనే పంపించారు. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం మహేష్ బాబు గారు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారో ఒకటి పంపించారు, కొంతమంది మూడు సినిమాలు గుణశేఖర్ గారితో చేశారు అట్లా అని కొంతమంది పంపించారు, బట్ అవేవి కూడా కరెక్ట్ ఆన్సర్స్ కాదు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు నేను చదివేస్తాను ఫాస్ట్గా. రాధాకుమారస్వామి గారు ఆర్మూర్ నుంచి పంపించారు, అడపు సంతోష్ కుమార్ గారు కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, డాక్టర్ వెంకన్న గారు బెల్లంపల్లి నుంచి పంపించారు, పున్నా వెంకటేశం హేమలత గారు నెమ్మాని గ్రామం నుంచి పంపించారు, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి కరెక్ట్ గా పంపారు, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, యలగందుల మార్కండేయ లక్ష్మి గారు భూదాన్ పోచంపల్లి నుంచి, రమాదేవి గారు మల్కాజ్గిరి నుంచి పంపించారు. వీళ్ళందరూ కూడా ఇన్ టైమ్ లో మనకి సాంగ్ అయిపోయే లోపల కరెక్ట్ గా పంపించిన శ్రోతలు. మరి కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేయాలి కదా. మొత్తం నేను క్వశ్చన్ ఏమి అడిగాను, మొత్తం ఎంతమంది డైరెక్టర్స్ తో మహేష్ బాబు ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేశారు, మొత్తం డైరెక్టర్స్ ఎంతమంది అని అడిగాను. నేను ఒక డైరెక్టర్ గురించి అడగలేదు. కరెక్ట్ ఆన్సర్ ఆరుగురు డైరెక్టర్లు. ఆరుగురు డైరెక్టర్లు ఎవరితో ఒకటి కన్నా ఎక్కువ సినిమాలు చేశారంటే, గుణశేఖర్ గారితో ఒక్కడు, అర్జున్ సైనికుడు, త్రివిక్రమ్తో అతడు, కలేజ గుంటూరుకారం, పూరి జగన్నాథ్తో పోకిరి బిజినెస్ మ్యాన్, శ్రీను వైట్లతో దూకుడు ఆగడు, కొరటాల శివతో శ్రీమంతుడు భరత్ అనే నేను, శ్రీకాంత్ అడ్డాలతో సిరిమల్ల సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, బ్రహ్మోత్సవం, ఇవి ఎక్కువగా డైరెక్టర్స్ ని రిపీట్ చేసిన సంఖ్య అన్నమాట. మొత్తం ఆరుగురు. మీకు అర్థమైంది కదా ఆన్సర్. సరే, మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ అడిగేస్తాను. థర్డ్ క్వశ్చన్ కి కరెక్ట్ గా పంపించండి ఆన్సర్స్, కన్ఫ్యూజన్ లేకుండా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అర్జున్ సినిమాలో మహేష్ బాబు మేనత్త పాత్రలో నటించిన నటి ఎవరు? అర్జున్ సినిమాలో మహేష్ బాబు మేనత్త పాత్రలో నటించిన నటి ఎవరు? ఆన్సర్స్ పంపించండి 0402324 0852 నెంబర్ పైన. షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. స్టూడియో క్లాక్ లో టైం 1:51 అవుతోంది సరిగ్గా.

ఆగడు సినిమా నుంచి సూరత్ సంతోష్ ఎంఏ మానసి పాడిన పాట విన్నారు. తమన్ సంగీతం, భాస్కర్ భట్ల సాహిత్యం. థర్డ్ క్వశ్చన్ అడిగాను నేను, ఆన్సర్స్ కూడా చాలా మంది కరెక్ట్ గానే పంపించారు. అర్జున్ సినిమాలో మహేష్ బాబు మేనత్త పాత్రలో నటించింది ఎవరు అని అడిగాను నేను. అందుకే మేనత్త అని స్ట్రెస్ చేశాను నేను. చాలా మంది, కొంతమంది సరిత గారని పంపించారు, ఆవిడ అత్తగారు అవుతారు తప్ప మేనత్త కాదు. మేనత్త పాత్రలో నటించిన నటి ఎవరో నేను చెప్పే ముందు కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు: బుజ్జి గారు హుడా కాలనీ నుంచి, ఎంఎం శాస్త్రి గారు పంజగుట్ నుంచి, ఎస్ఎన్ మూర్తి రాణి గారు సూరారం నుంచి, పుట్టపాక నుంచి భవాని వెంకట్ గారు, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట నుంచి, డోర్నాల బాలాజీ గారు వనస్థలీపురం నుంచి, మౌనిక బాలు బిఎన్ రెడ్డినగర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తు నుంచి, కస్తూరి రాముడు గారు చౌటుప్పల్ నుంచి, పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, షేరే బాలాజీ సావిత్రి కుబేర్ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి, హరిబాబు శ్రవంతి బాచుపల్ నుంచి, అరుణ రాజేంద్ర గారు జక్రాన్పల్ నుంచి, చింతా శ్రీనివాస్ గారు షాపల్ నుంచి, పున్నా వెంకటేశం హేమలత గారు నెమ్మాని గ్రామం నుంచి. వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్, అర్జున్ సినిమాలో మహేష్ బాబు మేనత్త పాత్రలో నటించిన నటి పేరు వెన్నిరాడై నిర్మల గారు. ఆవిడ తమిళ్లో హీరోయిన్ గా యాక్ట్ చేశారు చాలా సినిమాల్లో. ఆవిడ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చిన సినిమా కలిసుందామ్రా. కలిసుందామ్రాలో వెంకటేష్ గారి తల్లి పాత్రలో కనిపించారు. తర్వాత చాలా సినిమాల్లో నటించారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి గారి తల్లిగా, అలా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, వెన్నిరాడే నిర్మల గారు. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి షో టైంలో పార్టిసిపేట్ చేయండి. ఇలాగే హుషారుగా ఆన్సర్స్ పంపించండి. మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేయండి. ఇది ఇవాళ షో టైం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా?

అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェル。
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలకు వస్తోంది. మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: రంగం సినిమా నుంచి విన్న పాట అది. ఉన్నికృష్ణన్, శ్వేతామోహన్ పాడింది. రచన వనమాలి, సంగీతం హారిస్ జయరాజ్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: రెండు గంటల 32 నిమిషాలు శక్తిశీలిలో డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సూరి శ్రీమతి గారి డాక్టర్ ప్రస్థానం ఎలా సాగిందో మనం తెలుసుకోవాలంటే అసలు ఆవిడ ఎక్కడ విద్యను అభ్యసించారో కూడా మనం తెలుసుకోవాలి కదా. 1958లోనే మెడిసిన్ పూర్తి చేశారు డాక్టర్ సూరి శ్రీమతి గారు. డాక్టర్ శ్రీమతి గారి విద్యాభ్యాసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగింది. 58లో MBBS పూర్తి చేసిన ఆమె తర్వాత 1965 అక్టోబర్లో ఉస్మానియాలోనే గైనకాలజీలో MD పట్టా అందుకున్నారు. చిన్నతనంలోనే తన తోబుట్టువులు అలాగే ఈ స్మాల్ పాక్స్ మసూచి వ్యాధి అప్పట్లో బాగా ఎక్కువగా ఉండేది కదా, ఆ కాలంలో దానికి వ్యాక్సిన్ చాలా లేటుగా వచ్చింది. అప్పటికి దాని బారిన పడితే అనారోగ్యం పాలవడమే తప్ప దానికి చికిత్స ఉండేది కాదు అప్పట్లో. కాబట్టి వాళ్ళ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మసూచి బారిన పడి తీవ్ర అనారోగ్యం పాలవడమే తాను వైద్య వృత్తిని ఎంచుకోవడానికి ప్రధాన కారణమని సూరి శ్రీమతి గారు చెప్పారు. అండ్ ఆ రోజుల్లో మహిళలు మెడిసిన్ చదవడం అనేది చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఆర్థడాక్స్ ఫ్యామిలీస్లో ఎలో చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే మృతదేహాలతో పనిచేయడాన్ని సమాజం తీవ్రంగా వ్యతిరేకించేది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబం కూడా ఎంతో ప్రెషర్ని ఎదుర్కొన్నారంట తను డాక్టర్ చదవడానికి. ఇలా ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత 58లో మెడిసిన్ పట్టా పుచ్చుకున్నారు. అండ్ గత 60 ఏళ్లుగా వైద్యురాలుగా సేవలు అందిస్తున్నానని ఒక ఇంటర్వ్యూలో కూడా ఆవిడ చెప్పారు. మరి శ్రీమతి గారి ఫస్ట్ డెలివరీ ఎప్పుడు చేశారు ఆవిడ, దాని తర్వాత ఆవిడ వైద్య వృత్తి సాఫీగానే సాగిపోయిందా లేకపోతే ఏమన్నా సవాళ్లను ఎదుర్కొన్నారా, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం శక్తిశీల్లో ఓ పాట విన్న తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీ అందరి కోసం బాలుగారు, శ్రేయా ఘోషల్ పాడిన పాట వచ్చేస్తోంది. సుభాష్ చంద్రబోస్ సినిమాలోంచి మణిశర్మ గారు కంపోజ్ చేస్తుంది.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు వింటున్న కార్యక్రమం శక్తిశీలి. శక్తిశీలిలో 92 వయస్సులోను రిటైర్మెంట్ అనేది తీసుకోకుండా తనకు తెలిసిన వైద్య వృత్తిని నలుగురికి పంచుతున్న ఒక గొప్ప వారియర్ డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె జీవిత ప్రస్థానం గురించి కూడా తెలుసుకుంటున్నాం. సంగారెడ్డిలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 1959 సూరి శ్రీమతి గారు తన మొదటి ప్రసవాన్ని ఒంటరిగా విజయవంతంగా నిర్వహించారన్నమాట. 10 వయస్సున్న అలాగే 15 బాలికకు ఆమె సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి ప్రస్తుతపున్న ఆధునిక ఆపరేషన్ థియేటర్స్ అవి ఉండేవి కాదు కదా, ప్రత్యేక బృందాలు కూడా ఏవి ఉండేవి కాదు. కానీ అంటే అప్పట్లో డాక్టరే చాలా రేర్గా చదివేవాళ్ళు, అందులో ఆడవాళ్లు, అండ్ ఆ వృత్తిలో కొనసాగాలంటే ఎంతో కష్టపడి చదవాల్సి వచ్చేది. అయితే అన్నీ తానే వ్యవహరించారనమాట. తానే అనస్థీషియనిస్ట్, తానే గైనకాలజిస్ట్, తానే పీడియాట్రిషియన్ అనమాట. సో ఆనాటి రోజుల్ని ఆవిడ గుర్తు చేసుకుంటూ కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇలా దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న డాక్టర్ సూరి శ్రీమతి గారి వద్ద ఒకే కుటుంబానికి చెందిన 3 జనరేషన్స్ మహిళలు ఆవిడ దగ్గరే పురుడు పోసుకున్నారంట. చాలామంది, చాలా రేర్గా జరుగుతుంటుంది, ఒక డాక్టర్ దగ్గర తల్లి కూతురు మళ్ళీ ఆమెకు సంబంధించిన ఇంకొక డాక్టర్, వీళ్ళు 3 జనరేషన్స్కి ఒకే డాక్టర్ ఆపరేషన్ చేయడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కదా. మరి సహచర వైద్యులు సైతం ఆమె పనితీరును అభినందిస్తూ ఉంటారు. 88-91 బ్యాచ్లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆమె చదువుకున్న డాక్టర్ రజనీకుమారి గారు, ఆమె వద్ద చదువుకున్న డాక్టర్ రజనీకుమారి గారు ఏమంటారంటే, ఆవిడ వయస్సులో పెద్ద ఆవిడైనా చేతులు అనేవి ఆపరేషన్ సమయంలో వణకడం అనే మాటే ఉండదని చెప్తూ ఉంటారనమాట. జనరల్గా ఒక మనకి వయసు మీద పడే కొద్దీ షివరింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా, మన నర్వ్స్ ఆటోమేటిక్గా వయసుతో పాటు వీక్ అవుతూ ఉంటాయి, కొంచెం వణుకుతూ ఉంటాయి చేతులు. కానీ ఈ 92 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో కూడా ఆపరేషన్ చేసే టైంలో సూరి శ్రీమతి గారి చేతులు అసలు వణకవంట. కొన్నిసార్లు అయితే వీళ్ల చేతులే వణుకుతాయి కానీ ఆవిడ చేతులు ఎప్పుడూ వణకలేదు అని ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు డాక్టర్ రజనీకుమారి గారు. తన గురువు గారు రాత్రింబవళ్ళు ఆసుపత్రి వార్డుల్లోనే గడిపే అత్యంత చాలా దయాగుణం ఉన్న వైద్యురాలని, ఎంతో చక్కని శస్త్రచికిత్స నైపుణ్యాలు కలిగిన నీట్ అండ్ మెటిక్యులస్ సర్జన్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్తారన్నమాట ఆవిడ ఈ సూరి శ్రీమతి గారి గురించి. అట్లా ఆవిడ దగ్గర శిక్షణ పొందిన ఎంతో మంది ఇవాళ టాప్ డాక్టర్స్గా ఉన్నా కూడా ఏమాత్రం లాభాపేక్ష లేకుండా తన చివరి రోజు వరకు వైద్య వృత్తిలోనే కొనసాగుతూ ఎంతో మందికి వైద్య సేవలు అందించాలన్నదే సూరి శ్రీమతి గారి టార్గెట్ అంట. ఎంత గొప్ప విషయం కదా, అంత గొప్ప దయాగుణం ఉండడం అనేది. మాట్లాడుకుందాం ఇంకా సూరి శ్రీమతి గారి గురించి ఒక పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శరత్ వాసుదేవన్ సంగీతంలో వనమాలి గారు రాసిన పాట ఇది. చిత్ర గారు పాడారు కలవరమాయే మదిలో సినిమాలోంచి. శక్తిశీలిలో డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 92 వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్తూ తనకి తెలిసిన వైద్యాన్ని నలుగురికి పంచుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించే డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉండొచ్చు, 92 వయసులో కూడా ఆవిడ అంత ఫిట్ గా ఉన్నారు అంటే మరి ఆవిడ దినచర్య ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. కాబట్టి డాక్టర్ శ్రీమతి గారు తన దినచర్యని రోజు ఉదయం 5:30 ప్రారంభిస్తారంట. యోగాతో ప్రారంభిస్తారు ఆవిడ దినచర్యని. ఈ యోగా విద్యను ఆమెకు తండ్రి సూరి రాఘవ దీక్షితులు గారు నేర్పించారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో యోగా మార్గదర్శకుడిగా పేరు పొందారు. 90 వయసులో కూడా ఆయన సైకిల్ తొక్కేవారట. మరి అక్కడి నుంచే వచ్చింటుంది బహుశా సూరి శ్రీమతి గారికి కూడా ఆ ఎనర్జీ అండ్ ఆ శరీర పటుత్వం అనేది. ఇక ఉదయం 8:30 ఆ రోజు చేయాల్సిన ఆపరేషన్స్ అన్ని ప్లాన్ చేసుకుంటారంట శ్రీమతి గారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకుని ప్రయారిటీస్ సెట్ చేసుకుంటారు. ఇక సాయంత్రం వేళల్లో అయితే 1999 ఆవిడ స్వయంగా ఏర్పాటు చేసుకున్న హోమ్ క్లినిక్ లో కన్సల్టేషన్స్ చేస్తారంట. అంతేకాదు నగరంలో తన కారుని తనే స్వయంగా నడుపుకుంటూ నేటికి ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవిస్తున్నారు ఆమె. వైద్య రంగంలో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సూరి శ్రీమతి గారు నిత్యం శ్రమిస్తూ ఉంటారు. ఇది కూడా చాలా ముఖ్యం కదా, ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. అది ఏ రంగాన్ని వదిలిపెట్టలేదు కాబట్టి ఆబ్వియస్గా అది మెడిసిన్లో కూడా ప్రవేశించింది. మరి తనని తాను అప్డేట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే రీసెంట్గా పబ్లిష్ అయ్యే జర్నల్స్ని చదవడం, ఎన్నో కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వడం, అలాగే కొన్ని కొన్ని సెమినార్స్కి అటెండ్ అవ్వడం, ఇవన్నీ చేస్తూ తను తాను ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారంట సూరి శ్రీమతి గారు. అయితే రిటైర్మెంట్ ఆలోచన ఉందా మీకు అని ఎవరైనా అడిగితే ఆలోచన అసలు నా దరిదాపుల్లో కూడా రాదు అంటారంట. చాలామంది ఆవిడ కన్విన్స్ చేయడానికి ట్రై చేశారంట, ఎందుకమ్మా ఇంకా చాలు కదా అలసిపోయారు జీవితంలో ఇంకా రెస్ట్ తీసుకోండి అంటే నాకు పనిలోనే రెస్ట్ ఉంటుంది అని చాలా గడుసుగా అంతే వినమ్రంగా సమాధానం చెప్తారంట శ్రీమతి గారు. డాక్టర్ శ్రీమతి గారు తన స్టెతస్కోప్ ని పక్కన పెట్టే ఆలోచన మాత్రం లేదనే చెప్తున్నారు. తను ఉన్నంతకాలం ఈ వైద్య వృత్తిలోనే కొనసాగుతారని, ఎప్పుడు అందరికీ ఆరోగ్యం

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు కావస్తోంది. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. తిరిగి తెలుగు కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల నుండి.
1: विविध भारती राष्ट्रीय सेवा मन चाहेगी. इस कार्यक्रम के लिए बस थोड़ा सा इंतजार.

దుర్గా, బండారు నాగరాణి, శంకరయ్య, పి రంగనాయకులు, సంగీతం కె సత్యనారాయణమూర్తి, నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. వినండి జరుగుతున్న కథ.

0: హలో రాణి, నువ్వా? బాగున్నావా? అందరం బాగున్నాం. ఆహా, కొత్తిలా? కొత్తింటికేమి, బ్రహ్మాండంగా ఉంది. గృహప్రవేశానికి ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ రానేలేదుగా. అలాగా? సరే సరే, మా అత్తయ్య వాళ్ళ బాగున్నారే, ఇప్పుడే కాసేపట్లో రావాలి. వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. మా వారు స్టేషన్ కూడా వెళ్ళారు తీసుకురావటానికి. రాణి, మా అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటాను. బాయ్ బాయ్. రండి అత్తయ్య, రండి మావయ్య. ప్రయాణం బాగా జరిగిందా మావయ్య?
1: బాగా జరిగిందమ్మా. మధు ఏడి?
0: మీకోసమే స్టేషన్కి వెళ్ళాలి అన్నారు, రాలేదా?
1: రాలేదమ్మా,
0: ఆఫీసులో కుదరలేదేమో.
2: అయ్యో, మీరు వచ్చేశారా? మీకోసం స్టేషన్ అంతా తిరిగానమ్మా.
3: అవునా? స్టేషన్లో మీ నాన్న నిలబడినిస్తేగా అన్నిటికీ కంగారేరా.
2: వెల్కమ్ టు తెనాలి నాన్న. ఇలా మన సొంతింట్లో మనం ఉండటం చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా నాన్న.
1: అవునరా, చాలా హ్యాపీగా ఉందిరా.
3: అవునరా, చాలా సంతోషంగా ఉంది.
2: పార్వతి, పార్వతి, సామాన్ లోపల పెట్టు, అమ్మా నాన్న విశ్రాంతి తీసుకుంటారు.
0: అలాగేనండి.
3: అయ్యో, నీకెందుకమ్మా శ్రమ, నేను తీసుకెళ్తాలే.
0: మరేం పర్వాలేదు అత్తయ్య, మీరు అలా కూర్చోండి.
2: అమ్మా, తీసుకెళ్ళని. నానా, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను ఆఫీస్కి వెళ్ళి అర్లీగా వచ్చేస్తాను. బైది బై, మీరు వస్తున్నారని గుంటూరు నుంచి అక్క కూడా వస్తానంది. ఏ క్షణంలైనా రావచ్చు. ఉంటాను, వస్తానమ్మా.
3: మంచిదిరా.
2: అలాగే.
3: ఏమండి, చూసారా వాడు ఆదరణ ఆపే అయిత? అలాంటి వాడిని మీరు అనుమానించారు. వాడి ఇంటి కోసం డబ్బు అడిగినప్పుడల్లా నాకేదో కొడుతుంది నాకేదో కొడుతుంది అంటూ సతాయించేవారు. ఇప్పుడు ఏమంటారు?
1: నేను పనిచేసింది ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమే, నెల నెల పెన్షన్ కూడా ఉండదు, కనుక ముందు జాగ్రత్త కోసం అలా అన్నాను. వాడు నాకు కొడుకే, పగవాడేం కాదుగా.
4: నానా, ఎంతసేపు అయిందానా మీరు వచ్చి?
1: ఇప్పుడేనమ్మా.
4: ఆరోగ్యం బాగుందా అమ్మా?
3: బాగుందమ్మా.
4: నానా, మీ మోకాళ్ళ నొప్పులకి ఆయింట్మెంట్ తెచ్చాను, రాయండి.
1: చాలా సంతోషం తల్లి.
3: అల్లుడి గారు రాలేదా అమ్మా?
4: రాలేదమ్మా.
3: ఆయన ఉద్యోగం విషయం ఏమైంది?
4: అదే స్థితి. కిందటి నెలలో 100 మందిని ఉద్యోగంలో నుండి తీసేశారు, ఈ నెలలో 200 మందిని తీసేస్తావు అంటున్నారమ్మా.
1: అల్లుడు గారు ఉద్యోగం పోతుందనే కదమ్మా, వ్యాపారం చేసుకుంటాడు అని డబ్బులు పట్టుకెళ్ళావు కదా.
4: తీసుకెళ్లిన 10 లక్షలు మా వీధి గదిని షాప్ గా మార్చడానికే సరిపోయినాయి నానా. ఇప్పుడేమో షాప్ లో

0: పూలు దింపడానికి ఓ 5 లక్షలు కావాలి. మీరే ఎలాగల సర్దాలి నానా?
1: ఇవ్వడానికి నా దగ్గర ఏం మిగులుందన్నమ్మా?
0: అవునులే, తమ్ముడికి ఇవ్వటానికైతే ఉంటాయి.
1: ఇంత క్రితం నీకు కూడా 10 లక్షలు ఇచ్చానుగా తల్లి.
0: ఇచ్చారు కానీ సరిపోలేదు నానా. మీరే ఎలాగల సర్దాలి నానా, లేకపోతే నా కాపురం కూలిపోతుంది. మీ అల్లుడు గారు నన్ను వదిలేస్తాను అంటున్నాడమ్మా.
2: అయ్యో అలా మాట్లాడకమ్మా.
0: మాట్లాడికేం చేయమంటారు? తమ్ముడినేమో బాగా చదివించి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా చేశారు, నన్నేమో ఇంటర్తోనే ఆపేసి ప్రైవేట్ ఉద్యోగస్తుడికి కట్టబెట్టారు. ఆయనేమో డబ్బుదే అంటాడు, మీరేమో లేదో లేదో లేదో అంటున్నారు. మధ్యలో నేను చేస్తున్నా ఈ దిక్క మళ్ళీ బతుకు బతికే కంటే రైలు పట్టాల మీద అడ్డంగా పడుకుంటే దరిద్రం తీరిపోతుంది.
1: అయ్యో అయ్యో అయ్యో, ఏంటి దీని పరిస్థితి?
2: పాపం మధ్యలో అది నలిగిపోతుందండి. వ్యాపారం అన్న తర్వాత షాపు నిండా సామాన్లు ఉండాలి కదా, అది అడిగేది కూడా న్యాయమే కదండి. ఒకసారి ఆలోచించండి ప్లీజ్ అండి.
3: అత్తయ్య, వదిలి గారు వచ్చినట్టున్నారు.
2: అవునమ్మా, లోపలికి వెళ్ళింది.
3: మావయ్య, నాకు తోచినట్టుగా మీ గదంతా సర్దేశాను, ఒక్కసారి మీరు కూడా చూస్తే.
1: అలాగేనమ్మా అలాగే.
3: అత్తయ్య, మీకు విషయం చెప్పాలి.
2: ఏమిటమ్మా?
3: ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు అత్తయ్య.
2: పర్వాలేదు చెప్పమ్మా.
3: మరి నాకు టీచర్గా ఉద్యోగం వచ్చింది అత్తయ్య.
2: అవునా? చాలా సంతోషం తల్లి.
3: కానీ నేను ఆ ఉద్యోగానికి వెళ్ళదలుచుకోవట్లేదు అత్తయ్య.
2: ఏమ్మా?
3: అత్త మామ పార్వతీ పరమేశ్వరులాగా ఇంట్లో ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తే ఎలా? నేను ఉద్యోగానికి పోతే వంట ఎవరు చేస్తారు, వంటెవరు కడుగుతారు, ఇల్లెవరు తుడుస్తారు, బట్టలెవరు ఉతుకుతారు? మిమ్మల్ని కూర్చోబెట్టి చేయాల్సిన వయసులో మీ చేత చాకరీ చేయించుకోనా?
2: అయ్యో అలా అంటే ఎలా అమ్మా? అవకాశం వచ్చినప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి.
3: మీ అబ్బాయి కూడా ఇదే మాట అన్నారు అత్తయ్య. ఇంతిల్లు కట్టుకున్నాము, బోళ్ళన్ని అప్పులైపోయాయి, ఆ బాకీలన్నీ నువ్వే తీర్చాలి అని. అయినా కుదరదని చెప్పేశాను అత్తయ్య.
2: అయ్యయ్యో ఎందుకు అలా చెప్పావమ్మా? నా బంగారు తెలివి కదూ, నా మాట వినమ్మా. ఇంత ముద్ద వండి పాడాడు నాకేం కష్టం కాదు, నా అమ్మ కాదు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళు.
3: సరే అత్తయ్య, మీరు అత్తయ్యే కాదు మా అమ్మ కూడా.
2: అమ్మగానే చెప్తున్నాను, రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, సరేనా?
3: అలాగే అత్తయ్య. కాఫీ తీసుకురానా?
2: వద్దమ్మా.
1: అమ్మాయ్యమ్మా, రూమ్ అంతా బాగా సర్దేశావు, ఇక బెడ్షీట్లే వెయ్యాలి తల్లి.
3: అయ్యో అక్కడే ఉన్నాయి మావయ్య, నేను వేసొస్తాలేండి.
1: అలాగే అలాగే. ఏ శ్యామలా, ఏంటి ఆలోచిస్తున్నావు?
2: మన దుర్గ గురించేనండి.
1: పిల్లల్ని కనగలం, వాళ్ళ అదృష్టాన్ని కనగలమా చెప్పు.
2: కనలేకపోవచ్చు, కానీ వాళ్ళ జీవితాన్ని నిలబెట్టే ప్రయత్నమైనా చేయాలిగా. ఏమండి, అల్లుడికి ఉద్యోగం లేకపోతే దానికి సంసారం ఉండదు. ఏమండి ఒక్కసారి ఆలోచించండి, దాన్ని పిలిచి ఆ 5 లక్షలు ఏదిస్తామని చెప్పండి.
1: దానికి 5 లక్షలు ఇస్తే ఇక మన దగ్గర మిగిలేది 2 లక్షలేనే. అయినా శ్యామల, భూమి సూర్యుడు చుట్టూ తిరగటం లేదే, డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఆ డబ్బు నీ దగ్గర ఉంటేనేనే అంతా నీ చుట్టూ తిరుగుతారు. నా మాట వినవే, నాకేదో కొడుతుందే.
2: ప్లీజ్ అండి.
1: సర్లే కాని. హలో, మధు, చెప్పరా చెప్పు. కలపవాడు బాకీ కోసం నీ ఆఫీస్కి వచ్చాడా? వాడికి 2 లక్షలు ఇచ్చి రావాలా? కోడలకి ఇచ్చేలేవా? నా దగ్గరున్నా డబ్బులు ఇవ్వాలా? సరే సరే, అలాగే లేరా, ఇచ్చేస్తాలే. శ్యామలా, మన దగ్గర మిగిలిన 2 లక్షలు కూడా కాళ్ళు వచ్చేసాయే. కలపవాడికి 2 లక్షలు ఇచ్చి రమ్మన్నాడు మధు. ఏమే శ్యామలా, మన ఇంట్లో కర్ణ పిశాచి ఉందేమే? సరిగ్గా మన దగ్గర 2 లక్షలే మిగిలాయని వాడికెలా తెలిసిందబ్బా?
2: మీరేమన్నా ఇవ్వక తప్పదు కదా.

0: అలాగే మన దుర్గ కూడా.
1: సరే సరే, చేసేదేముందిలే, నువ్వు వెళ్ళి ఆ బ్యాంకు పుస్తకాలు అయితే తీసుకురాపో వెళ్ళు.
0: అలాగే.
1: ఏమిటో, ఖచ్చితంగా నా దగ్గర 2 లక్షలే మిగిలాయని వాడికి ఎలా తెలిసిందబ్బా?

0: అమ్మా వెళ్ళొస్తానమ్మా.
1: మంచిదమ్మా, డబ్బు జాగ్రత్త. ప్రేమాధు, మీ నాన్న తెల్లవారులు దగ్గుతూనే ఉన్నారా? ఆ మోకాళ్ళ నిప్పులు కూడా తగ్గలేదు. ఎవరైనా డాక్టర్ చూపిస్తే బాగుంటుందేమో.
2: పెద్ద వయసు వచ్చాక ఏవో చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. ప్రతిదానికి డాక్టర్ చుట్టూ తిరిగితే ఎలా? వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, మిరియాలు చారుతాయితే దగ్గు తగ్గుతుంది.
1: అవన్నీ అయిన తర్వాతేరా నీ దగ్గరకు వచ్చింది?
2: నా దగ్గర మాత్రం డబ్బులుండొద్దు. నిన్న నా జేబుల్లో రూపాయి లేక ఆఫీస్ నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఆ మోకాళ్ళ నొప్పులకి ఈ మధ్య రోటరీ వాళ్ళు ఉచితంగా మందులిస్తున్నారంటగా. నాన్న ఖాళీనేగా, వెళ్ళి తెచ్చుకోవచ్చుగా.
1: ప్రేమధు,
2: ఏంటే
1: ఇదిగో పర్సు ఈ బట్టల్లో ఉంది.
2: థ్యాంక్స్.
1: చాలా డబ్బుందిరా, జాగ్రత్త.
2: అది అది ఆఫీస్ డబ్బులే.
0: అత్తయ్య నాకు కాస్త కాఫీ ఇవ్వండి.
1: అలాగేనమ్మా.
2: మా అమ్మ చేత ఇంటి పని వంట పని బాగానే చేస్తున్నావే.
0: నేనేం చేయమనలేదు, ఆవిడే చేస్తానని నన్ను బ్రతిమాలింది.
2: ప్లీజ్ నీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పాలు తేవటం మా నాన్నకు అప్పగించవే ప్లీజ్. నా బంగారానివి కదూ ప్లీజ్. ఏంటి
3: ఎరా, ఈ మధ్య తెలుగు పేపర్ వేయటం లేదేంట్రా?
2: నేనే వద్దన్నాను.
3: ఎందుకు వద్దన్నావురా?
2: ఇంట్లో మనిషికో పేపర్ అంటే బడ్జెట్ పెరిగిపోతుంది. నువ్వు కూడా ఇంగ్లీష్ పేపర్ చదువు.
3: అలాగే లేరా.
1: అమ్మా పార్వతి, ఇదిగో అమ్మా కాఫీ. కాఫీ బాగా రాలేదమ్మా, పాలు బాగా పలుచగా ఉన్నాయి
0: అన్నట్టు. మర్చిపోయాను మావయ్య, మన పాలబూతి వాడు మీ ఊరు వాడేగా. అతనికి డబ్బు కట్టేసి కార్డు తీసుకోండి, మార్నింగ్ మీరు వెళ్తే మంచి పాలు పోస్తాడు.
1: ఉదయాన్న ఆయనకి మంచు పడదమ్మా, దగ్గు వస్తుంది. ఇటువ నేను వెళ్తాను.
3: ఆడదాని ఒక్కతే చీకట్టు, నువ్వెందుకే? నేను వెళ్తానేవే.
0: అయితే వెళ్ళి డబ్బు కట్టేసి మార్నింగ్ వస్తానని చెప్పండి మావయ్య.
3: అలాగే అలాగేనమ్మా.
0: పనులు ఎలా పురమాయించాలో నన్ను చూసి తెలుసుకోండి. చూసారుగా నా స్కిల్లు.
2: హలో, ఎవరు? మీరా మామయ్య గారు? నమస్కారం. ఏంటి మామయ్య గారు పంపలేదు? మీరు వస్తారా? హలో హలో హలో. అమ్మో, కొంపలు అంటుకున్నాయి, ఆటంబం పేలబోతుంది. అబ్బో అమ్మో అమ్మో అమ్మో.
0: ఏమంటున్నాడు మా నాన్న?
2: ఇక్కడికి వస్తానంటున్నాడు. ఆయన ఇక్కడికి వస్తే మూడో ప్రపంచ యుద్ధమేనే. అబ్బో అమ్మో.
0: ఎందుకు వస్తున్నట్టు? మీరు డబ్బు పంపలేదా?
2: అవును పంపలేదే. ఇప్పుడు ఏదో చెయ్యాలి. అమ్మో, ఆయన ఇక్కడికి వస్తే గదేది?
0: ఈ గదిలోనే ఉంచుతాం.
2: అమ్మో, ఈ గదిలో మా అమ్మ నాన్న ఉంటున్నారు కదే, మా వాళ్ళతో కలిసి ఉండటానికి మీ నాన్న ఒప్పుకోడే. ఆయనకి సపరేట్ గది ఉండాలి. అమ్మో.
0: సరే సరే, ఏదో ప్లాన్ చేద్దాంలేండి.
3: అమ్మాయి.
0: మావయ్య,
3: ఇదిగోనమ్మా, ఆ పాలవాడికి డబ్బు కట్టేసి వచ్చేసాను, కార్డు కూడా ఇచ్చాడు. ఉదయం 5 గంటలకు వెళ్ళి పాలు తెచ్చుకోవాలమ్మా.
0: మీ దగ్గరే ఉంచండి మావయ్య, పాలు తీసుకురావాల్సింది మీరేగా.
3: సరే సరే, అలాగే.
2: నానా, మా మామగారు వస్తానని ఫోన్ చేశారు నానా.
3: అలాగా, రానివ్వరా.
2: ఆయనకి గది మంచం అన్ని సపరేట్ గా ఉండాలి నాన్న.
0: అవును మావయ్య, అసలే అనారోగ్యం మనిషి, ఆయనకి అన్ని సపరేట్ గానే ఉండాలి.
2: ఆయన వెళ్లే వరకు మీరే సర్దుకోవాలి నాన్న.
1: ఎవరు వెళ్లేదాకరా?
0: రేపు ఉదయం మా నాన్నగారు వస్తున్నారు అత్తయ్య.
1: అవునా, చాలా సంతోషం తల్లి.
2: ఆయనకి గది మంచం అన్ని సపరేట్ గా ఉండాలి.

0: సరిపోతుందా అందే ఉందిరా, నాలుగు రోజులు సర్దుకుంటే పోలా.
1: ఈరోజే మీ గది ఖాళీ చెయ్యాలమ్మా, ఆయన రేపే వస్తున్నారు.
2: అబ్బా చేస్తారులేండి అత్తయ్య, మీ భోజనాలు అయిపోగానే మీ సామాన్లు కాస్త ఆ మూలకు సర్దేసుకోండి, సరేనా? పదండి.
0: ఏమండి ఏమిటి ఆలోచిస్తున్నారు?
3: శ్యామలా ఇంతకీ తూర్పు పెట్టు.
0: ఏ తూర్పు తిరిగి దండం పెడతారా?
3: లేదే, మన గదికి వాస్తు ఉందో లేదో చూసుకోవాలి కదా.
0: అసలు మనకి గది ఎక్కడుందండి?
3: అబ్బా ఇందాక మన కోడలి పిల్ల ఆ మూలకి కాస్త సర్దుకోండి అని చెప్పింది కదా, ఆ మూల మనకి వాస్తు సరిపోతుందో లేదో చూసుకోవద్దటే.
0: నాలుగు రోజులు పోతే ఆయన వెళ్ళిపోతారు, మన గదిలోకి మనం వెళ్ళిపోతాం. ఈ మాత్రం దానికి వాస్తు ఎందుకండి?
3: లేదే నాకేదో కొడుతుందే, ఆ మూలే మనకి పర్మనెంట్ ఏమో అనిపిస్తుందే.

0: శ్యామల, ఓయ్ శ్యామల,
1: వస్తున్నా.
0: మా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాసి ఎవరో వచ్చారు చూడవే.
1: వస్తున్నానండి. రండి అన్నయ్య గారు.
0: ఎవరే?
1: వెంకట గారు వచ్చారండి.
0: అలాగా, నువ్వు మంచిళ్ళు తీసుకురాపో వెళ్ళు. రండి బాబు గారు, రండి రండి. నమస్కారం, బాగున్నారా?
2: ఉన్నాను.
1: మంచిళ్ళు తీసుకోండి అన్నయ్య గారు.
2: అలా ఉంచండి, నా దగ్గర ఉన్నాయిలే.
1: గృహప్రవేశానికి రాలేదే అన్నయ్య గారు.
2: దేనికి రావాలి?
1: ఇల్లుని చూడ్డానికండి.
2: ఇల్లు చూసేదేంటి? ఏ ఇల్లు అయినా కట్టేది ఇటుకులు సిమెంట్తోనేగా. ఇల్లు ఏమైనా స్పెషల్గా కట్టారా? వీళ్ళేరి?
0: ఎవరు బావుగారు?
2: అదే మీ అబ్బాయి, మీ కోడలు.
0: ఆఫీస్కి వెళ్ళారండి.
1: కాఫీ తెమ్మంటారా అన్నయ్య గారు?
2: పట్టరండి.
1: అలాగే అన్నయ్య.
0: బావుగారు రిటైర్ అయిపోయినట్టున్నారు.
2: పార్వతి వాళ్ళ అమ్మ పోగానే వాలంటరీ తీసుకున్నాగా.
0: అదేమిటండి? పార్వతి వాళ్ళ అమ్మంటే మీ భార్యే కదా.
2: ఆవిడ పార్వతికి అమ్మే కానీ నాకు భార్య కాదు.
0: అదేమిటి బావుగారు?
2: అయితే మీకు ఒక కథ చెప్పాలి.
0: చెప్పండి.
2: మీ కోడలు, ఐ మీన్ నా కూతురు పార్వతికి చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చింది. చేతిలో చిల్లిగవ్వలేదు. వేరే దారి లేక వాళ్ళమ్మ నగలు తాకట్టు పెడతామని బజారుకి తీసుకెళ్లాను. గిల్టు నగలు తాకట్టు పెడతామని సేట్ కొట్టినంత పనిచేశాడు. ఆ నగలు పెళ్లిలో మా మామగారు పెట్టిన నగలు. గిల్టు అని ఆ క్షణం వరకు నాకు తెలియదు. తిన్నగా వెళ్ళి హాస్పిటల్లో కూతురు దగ్గరున్న వాళ్ళమ్మను అడిగాను. పెళ్లినాడు తప్పని పరిస్థితుల్లో గిల్టు నగలు పెట్టవలసి వచ్చిందని, ఏడాది పండగలోపు మంచి నగలు చేయించిస్తానన్నాడని, ఇప్పటిదాకా చేయించడానికి వీలు పడలేదని చెప్పి ఏడ్చింది.
0: ఆవిడ మాత్రం ఏం చేస్తారులే బావుగారు?
2: తొలి రాత్రే నాకు నిజం చెప్పుండాలి. కనీసం కాపురానికి వచ్చేదని చెప్పుండాలి. పిల్ల పుట్టిన తర్వాతనే చెప్పుండాలి. చెప్పలేదు. ఎంత మోసం! నా భార్య నన్ను మోసం చేసింది. నా అత్తగారు నన్ను మోసం చేశారు. మా మామగారు నన్ను మోసం చేశారు. లోకంలో కాసు కోసం ఎంత మోసమైనా చేస్తారు. ఈ శంకరయ్య మాట వరాల మూట.
1: అన్నయ్య గారు కాఫీ తీసుకోండి.
2: ఆ రోజు నుంచి 20 ఏళ్ళు నా భార్యతో నేను మాట్లాడలేదు. తర్వాత మాట్లాడాల్సిన అవసరమే లేకపోయింది.
0: ఏం బావుగారు?
2: ఆవిడ చనిపోయింది.
0: సారీ బావుగారు.
2: సారీ ఎందుకు?
0: మిమ్మల్ని కాస్త బాధ పెట్టినట్టున్నాను.
2: నాకేం ఎమోషన్స్ లేవు, సెంటిమెంట్స్ లేవు. ఇదేనా వంటగది?
0: అవును బావుగారు.
2: బాగుంది. ఇదేనా నా గది?
0: మీరుండే 4 రోజులు ఆ గదిలో ఉండొచ్చు బావుగారు.
2: 4 రోజులు ఏమిటి? నా కోసం ఓ పర్మనెంట్ గది ఉండాలిగా.
0: మీకోసం ఒక పర్మనెంట్ గది? నాకేం అర్థం కావటం లేదు బావుగారు.
2: ఇదంతా మీకు షాకింగ్గా ఉంది కదూ. అయితే మీకు నిజం చెప్పాలి.
0: చెప్పండి.
2: ఈ స్థలం మీ అబ్బాయి కొన్నాడు. ఇల్లు కట్టడానికి మీరు చాలా సాయం చేశారు. అయితే ఆ డబ్బుతో ఇల్లు పూర్తి కాలేదు. ఇంతలో మీ బావి ఎండిపోయింది, అవునా?
0: అవును బావుగారు. ఇద్దరు పిల్లలు పోటీలు పడి మరీ తోడేశారండి. అప్పుడు

0: ఇప్పుడు మీ అబ్బాయి మీ కోడలు నా దగ్గరికి వచ్చారు. ఎలాగైనా ఇల్లు పూర్తి చేయాలని, మీరు డబ్బిస్తే కానీ వీల్లేదు అని నా కాళ్ల మీద పడి ఏడ్చారు. నా డిపాజిట్లు రద్దు చేసుకుని వాళ్ళకి డబ్బు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అయితే నేను నోటు రాయించుకొని మరీ వడ్డీకి డబ్బు అప్పించాను. ఆ వడ్డీ నెల నెలా కట్టాలని, అలా కట్టకపోతే నన్ను ఇంట్లో పెట్టుకుని పోషించాలని, నాకు పర్మనెంట్ గది ఏర్పాటు చేయాలని కండిషన్ పెట్టాను. ఒప్పుకున్నారు, అలానే రాసిచ్చారు కూడా. అది ఆ రూము కథ.
1: మీరు చెప్పేదంతా నిజమేనా బావగారు?
0: అంతాశ్చర్యమెందుకు? వడ్డీకి డబ్బిచ్చినప్పుడు నోటు రాయించుకోమా, వడ్డీ కట్టకపోతే ఎలాగైనా సాధించుకోమా. ఏ, మీరు రాయించుకోలేదా?
2: కొడుకుతో రాయించుకోవడం ఏంటండి, ఎప్పటికైనా వాళ్ళదే కదా.
0: కదా, ఎప్పుడో వాళ్ళదవుతుందని ఇప్పుడే ఇచ్చేసి చేతులు దులుపుకొని కూర్చుంటామా? ప్రతి చిన్న అవసరానికి వాళ్ల దగ్గర చేతులు దాచి దేహీ అంటూ ముష్టెత్తుకుంటామా? ఎవండోయ్, మూట మన దగ్గరుంటేనే కనీసం ఇంత ముద్ద పడేస్తారు, లేకపోతే మూట గట్టి ఓ మూలక విసిరేస్తారు. ఈ శంకరయ్య మాట వరాల మూట.
3: నాన్నా, ఎంతసేపండి మీరు వచ్చి?
0: ఇప్పుడే. ఎక్కడికెళ్ళావు? నేను వస్తానని ఫోన్ చేసాగా.
3: కొత్తగా టీచర్ ఉద్యోగంలో చేరాను, సెలవు అడిగితే ఇవ్వలేదు నాన్న.
4: ప్రయాణం బాగా జరిగిందా మామయ్య గారు?
0: నీకు లీవ్ దొరకలేదా?
4: అది
0: సరే సర్లే, నా గది చూపించండి.
3: నేను చూపిస్తా పదండి నాన్న.
4: నానా, మీ స్నానాలు ఇంకా కాలేదా?
0: కాలేదురా.
4: కామన్ బాత్రూమ్ ఉందిగా, చేసేయండి.
1: కామన్ బాత్రూమా? నాకేం ఇబ్బంది లేదురా, కానీ మీ అమ్మ బట్టలు ఎక్కడ మార్చుకుంటుందిరా?
4: మన్నింటికి ఎవరు వస్తారు నానా? ఎక్కడైనా మార్చుకోవచ్చు.
2: మీ మావయ్య గారు ఇంట్లో ఉన్నారు కదరా?
4: ఆయన ఎక్కడో గదిలో ఉంటాడు. మీరు గదిలోనే ఉండండి, హాల్లోకి రావద్దని ఖచ్చితంగా చెప్పేస్తాను. హాల్ అంతా మీదే, హ్యాపీగా ఉండండి.
2: మధు, మీ మావయ్య గారు ఎందుకు వచ్చినట్టు?
4: ఆయనకి మాత్రం ఎవరున్నారమ్మా? మాకేం సంబంధం లేదని చెప్పేసేయచ్చు, కానీ బాగుండదు కదా?
1: ఏవేవు, పాపం కుటుంబ గౌరవం కోసం వీడు మామగారిని భరిస్తున్నాడు ఎరా.
4: అవునానా? అవును,
1: నువ్వు చాలా గ్రేట్ రా.
3: అత్తయ్య, ఇవాళ ఈయన ఫ్రెండ్ పెళ్లి రోజు, డిన్నర్కి వెళ్ళాలి. ఏమండి, మీరు త్వరగా తయారవ్వండి. అత్తయ్య, మీరు వండుకునేటప్పుడు మీతో పాటు మా నాన్నకు కూడా గుప్పెడు బియ్యం వండేయండి.
2: అలాగేనమ్మా.
3: అయితే నేను రెడీ అవుతాను అత్తయ్య.
2: అమ్మా, ఒక్క నిమిషం.
3: ఏ అత్తయ్య?
2: బయటన్న పట్టి మంచం తీసుకొచ్చి ఇలా హాల్లో వేద్దాం, మీ మామయ్య గారు కాస్త నడుము వాల్చుకుంటారు.
3: ఆ పట్టి మంచం ఇక్కడ నలుగురు వచ్చే ఇల్లు, హాల్లో బాగుండదులే అత్తయ్య. నాన్న, వస్తున్నా నాన్న. సరే నాన్న. అలాగే
0: శ్యామలా.
3: అత్తయ్య, మా నాన్నకు వేళ కాస్త భోజనం పెట్టండి, మందులు వేసుకోవడం జ్ఞాపకం చేయండి, పార్టీ టైం అయిపోతుంది, బయలుదేరాలి. వెళ్ళస్తా అత్తయ్య.
0: శ్యామలా, ఆయన గారు అలా బెల్లు కొట్టడం, మన కోడలు గారు పరిగెత్తుకు వెళ్ళటం నీకేమీ గుర్తుకు రావటం లేదు?
2: లేదే.
0: అప్పుడే మర్చిపోతే ఎలా? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. అదేనోయ్, గతాన్ని గుర్తు తెచ్చుకో అంటున్నాను. తెచ్చుకో, గతాన్ని గుర్తు తెచ్చుకో, వెళ్ళు.

0: నానా.
1: అత్తయ్య గారు.
0: నాన్నా.
1: అత్తయ్య గారు.
2: ఏమిటమ్మా పార్వతి?
0: ఏంట్రా?
1: చెప్పండి.
0: నానా, తెనాల్లో మా మున్సిపల్ స్టాఫ్ ఓ వెంచరేశారు నాన్నా. అందులో 300 గజాలు స్థలం తీసుకున్నాను.
2: అవునా? చాలా సంతోషంరా.
3: సంతోషమే కాని తెనాల్లో మనకింటి స్థలం ఎందుకురా?
1: కావాలి మావయ్య. ఆయన పనిచేసేదేమో తెనాల్లో, వెళ్లాల్సింది విజయవాడ నుంచి. రోజు లేటుగా వెళ్తున్నారని ఈ మధ్య అత్తయ్య 2 సార్లు మెమోలు కూడా అందుకున్నారు మావయ్య.
0: అవునానా?
2: ఒరే మధు, ఈ ఇంటి వానరు ఇల్లు అమ్ముతానంటున్నాడు రా, మీ నాన్న కొనాలనుకుంటున్నారు.
0: నానా, మీ రిటైర్మెంట్కి వచ్చిన డబ్బుతో ఈ ఇల్లు కొందలుచుకున్నావు,

0: ఈ ఇంటి మీద పెట్టే డబ్బేదో తెనాల్లో ఇంటి మీద పెడదాం నాన్న, అందరికీ సౌకర్యంగా ఉంటుంది.
1: ఏమండి, వీడు కూడా ఓ ఇంటివాడు అవుతాడు, ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ అండి.
2: కొత్త ఇల్లు అంటే మాట్లాడే, అయినా ఉన్న డబ్బంతా మీకే ఇచ్చేస్తే రేపు మా అవసరాలకి ఏమీ మిగలవు కదరా.
0: నానా, అవసరమైతే మా డబ్బు మీ డబ్బు కాదా, మా ఇల్లు మీ ఇల్లు కాదా. నానా, ఎక్కడున్నా మీదే పెత్తనం. నేను తెనాల్లో కట్టబోయే కొత్త ఇంట్లో అమ్మకి నీకు విశాలమైన పడగది కట్టిస్తాను, డబల్ కాట్ వేస్తాను, ఏసీ ఫిట్ చేయిస్తాను. మీరు బెల్లు బెల్లు కొడితే చాలు నానా, మీ కోడలు పరిగెత్తుకుంటూ మీ గదిలోకి భోజనం తీసుకొస్తుంది. అవునా పార్వతి?
3: అవును మావయ్య, మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించండి మావయ్య.
0: ప్లీజ్ నానా.
2: సరే సరే, కానివ్వండి, మీరు అందరు అడుగుతున్నారుగా అలాగే ఇస్తారే.
0: థ్యాంక్స్ నానా.
1: ఏమండి, ఏమిటి వెతుకుతున్నారు?
2: బెల్లు బెల్లు ఎక్కడుందా అని వెతుకుతున్నానే.
1: నీ వెంగ్యం నాకు అర్థమైందిలేండి.
2: శ్యామల, ఆ రోజు నేను ఇప్పుడు వీళ్ళు కలర్ సినిమా చూపిస్తున్నారు, అక్కడ కనీసం బ్లాక్ అండ్ వైట్ అయినా ఉంటుందో ఉండదో అన్నందుకు నీకు కోపం వచ్చింది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కూడా లేదు, కేవలం మూకీ సినిమాయే.
1: ఆపండి మీ వేళాకుళం.
2: సరే సర్లే. అవును, ఇవాళ ఏ రోజు నీకు గుర్తుందా?
1: ఏ రోజండి?
2: ఈ ముత్యం నాదైన రోజు.
1: మన పెళ్లి రోజు. అరే, నేను మర్చిపోయాను సుమా, మీరు బాగానే జ్ఞాపకం పెట్టుకున్నారే.
2: ఇవాళ లేచిన దగ్గర నుంచి అదే ఆలోచిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఈ రోజు నీకు కొత్త చీర తెచ్చేవాణ్ణి. ఇవాళ చేతిలో డబ్బు లేదు, మొదలు అడగాల వద్దా అని ఆలోచిస్తున్నాను.
1: ఇప్పుడు నాకు కొత్త చీర ఎందుకులేండి?
2: ఎందుకంటే అది నా సెంటిమెంట్, అది ఎలా కొనసాగించాలని నా తాపత్రయం అంతేనే.
0: నానా, నీ దగ్గర డబ్బులేమైనా ఉన్నాయా?
2: డబ్బా? ఏం లేదురా.
0: మా ఫ్రెండ్కి గిఫ్ట్ తీసుకెళ్ళాలి, ఇప్పుడు ఏం చేయాలో ఏమిటో.
2: శ్యామలా, ఆ దేవుడు ఒక్కోసారి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకునేవాడే. శ్యామలా, ఒక్క నిమిషం ఆగు. ఇదిగో శ్యామలా, నా రిటైర్మెంట్ రోజు నా సర్వీసుకు మెచ్చి మా వాళ్ళు నాకు కప్పిన శాలువా. ఇన్నేళ్ళ నీ సర్వీస్కి మెచ్చి నేను నీకు కప్పుతున్నాను.
1: ఏమండి,
3: అత్తయ్య మేము పార్టీకి వెళ్ళేసి వస్తాం.
1: మంచిదమ్మా.
0: నానా, మేము వస్తాం, లేట్ అవుతుందేమో.
2: పర్వాలేదు లేరా, మేము ఉండేది హాల్లోనేగా, తలుపు తెస్తాలే.
3: వెళ్ళొస్తాం మావయ్యా.
2: మంచిదమ్మా. శ్యామలా, రిటైర్ అయ్యాక మన ఇద్దరికి మంచి ఉద్యోగాలే దొరికాయి.
1: ఉద్యోగాలు ఏమిటండి?
2: అదేనాయ్, నీకు కుక్కు ఉద్యోగం, నాకు కుక్క ఉద్యోగం.
1: ఏమండి ఏమండి, మరీ అంత తక్కువ చేసి మాట్లాడకండి, నేను భరించలేను.
2: పోనీ, వీధి గుమ్మానికి నేను మహారాజుని, వంటగదికి నువ్వు మహారాణివి. సరేనా, వెళ్ళు వంట చేయవే వెళ్ళు.
4: హలో కామ్రేడ్, నే చెప్పిన మాట రుజువైందిగా.
2: ఏ మాట బావగారు?
4: అదే, మూట మన దగ్గర లేకపోతే ఓ మూలకు విసిరేస్తారని విసిరేశారుగా.
2: అయ్యా, మీకో దండం, మీ మాటలకో దండం, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అయ్యా.
4: ఓకే ఓకే ఓకే ఓకే, మీరు నాలాగే మోసపోయారు కాబట్టి కామ్రేట్ అంటున్నారు.

0: మళ్ళీ డబ్బు కోసమే అనుకుంటా. మీ అమ్మతో చెప్తుంటే విన్నాను, జాగ్రత్త.
1: అలాగా దానికి ఎలా బ్రేక్ వేస్తానో చూస్తూ ఉండు.
2: శ్యామలా,
0: ఇదిగో మీ నాన్నగారు వస్తున్నారు, పదండి.
1: అలాగే.
2: ఏయ్ శ్యామలా.
3: వస్తున్నా.
2: ఇలా రావోయ్, ఇదిగో ఈ కూరగాయలు తీసుకెళ్ళి లోపల పెట్టు.
3: ఇటువండి.
2: అమ్మా.
4: ఏనానా, బాగున్నావా?
2: పర్వాలేదమ్మా, ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి?
4: ఇప్పుడేనానా?
2: అమ్మా, అల్లుడు గారు ఉద్యోగం
4: ప్రస్తుతానికి ఉంది.
2: వ్యాపారం తల్లి.
4: క్షేపంగా ఉంది నానా.
2: సంతోషం తల్లి.
4: నానా, మీ మనవడితో పెద్ద చిక్కొచ్చి పడింది నానా.
2: ఏమ్మా, చదువు విషయమా ఏంటి?
4: అబ్బే, ఆ విషయంలో పేచీ ఎప్పుడూ లేదు.
2: మరి
4: మా ఇంటి పక్కన ఉంటాడే రామానాయుడు గారు, మీకు తెలుసుగా, సర్వీస్ లో అడ్డగోలుగా సంపాదించేశాడు.
2: ఆ విషయాలన్నీ మనకెందుకమ్మా? బాగున్నారా అంటే బాగున్నామని పలకరింపులతో సరిపెట్టుకోవాలి తల్లి.
4: మనం సరిపెట్టుకుంటాం, పిల్లలు సరిపెట్టుకోవద్దు. ఆ మధ్య వాళ్ళ మనవడికి పంచిల్ ఫంక్షన్ చేశాడు నానా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో, పెద్ద కళ్యాణ మండపం బుక్ చేసి టౌన్ లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఓ విందు వినోదాలేనా నానా, వెండి కుంకుమల్ని కూడా పంచారు.
2: స్థితి మంతులు కదమ్మా, వాళ్ళ ముచ్చట కొద్దీ వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఉంటారులేమ్మా.
4: పులిని చూసి నక్క బాత పెట్టుకుందంటారే, అలా ఉంది మీ మానవడి వ్యవహారం. తాతీతో చెప్పి నాకు కూడా ఫంక్షన్ అలా జరిపించమని ఒకటే ప్రాణాలు తీసేశారంటే నమ్మండి. మన్నైతే మీ అల్లుడు గారు సహనం కోల్పోయి వాణ్ణి చావు బాధేశాడు.
3: అయ్యయ్యో, బిడ్డలకి ఏదో నచ్చ చెప్పుకోవాలి కానీ అలా చావు బాధుకుంటావా అమ్మా?
2: అప్పు నీ ఒప్పం చేయమ్మా, మంచి రోజు చూసి మనం ఇక్కడ తీసురమ్మా. మనకు చేతనైనంతలో ఆ శుభకార్యం మనం చేసేసుకుందాం తల్లి.
3: ఏమండి, మొన్న అన్నట్టు మీరు రిటైర్ అయినప్పుడు ఎవరో పనిచేసా పెట్టారు, అది మడత కూడా విప్పలేదు, అలాగే ఉంది. అది తీసుకొచ్చి పిల్లాడికి
4: ఏదో తూత మంత్రం చెప్తే మీ మానవుడు ఏమన్నా తెలివి తక్కువ అనుకుంటున్నారా? ఫంక్షన్ గ్రాండ్గా.
2: అమ్మా, అంత శక్తి మనకి ఎక్కడుందమ్మా? ఉన్నదంతా మీకే ఇచ్చేసాను కదా తల్లి, నా దగ్గర ఇంక ఏం మిగిలిందమ్మా?
3: మీ నాన్న చెప్తున్నారు కదమ్మా, అర్థం చేసుకో.
4: మొగుడు తాన అంటే పెళ్ళ తందానా అనిందని తల్లిగా ఏది ఘనంగా జరిపించావు గనక.
3: అది కాదమ్మా.
4: నీ మెళ్ళ గొలుసుందిగా, ఇవ్వు, అక్కడ తెచ్చుకుంటాను.
2: అమ్మా, దాని మెడలో ఆ కొద్ది బంగారం అన్నా ఉండనివ్వండమ్మా.
4: మీకు ఇది ఎప్పుడు ఉండే ఏడిపేగా.
3: అమ్మా చెప్పేది వినిపించుకో తల్లి.
4: కాపండి అమ్మా. ఈనా ఏంటి చెప్తున్నాను కదా, ఇక్కడ ఒక్క రూపాయి కూడా రాలదు. ఒట్టిపోయిన గొడ్డిని పిండితే ఏమి లాభం? అరే వినిపించుకోండి, మూసుకోండి. అవునండి, మా నాన్న దగ్గర ఒక్క రూపాయి కూడా లేదండి, ఆయన ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేడండి. మీరు నన్ను వదిలేసినా సరే ఆయన ఇవ్వలేడండి. ఎవడి ఎవడి ఎవడి తమ్ముడు, చూసావా మీ బావగారు ఫోన్ కట్ చేశాడు. ఆయనేమో అలా అంటాడు, వీళ్ళేమో ఇలా అంటున్నారు, మధ్యలో నేను చస్తున్నారా? తమ్ముడు, నాన్న ఎటు ఇవ్వలేడు గాని మీ మేనల్లుడు పంచిల ఫంక్షన్ కి ఒక్క 50,000 సర్దరా.
1: నీ నటనకు నందే కాదే, ఆస్కార్ కూడా తక్కువే.
4: అంటే ఏమిట్రా?
1: నువ్వు బావని మూసుకో అంటుండగానే వచ్చాను. బావకి ఉద్యోగం పోతుందన్నది అబద్ధం, పైగా ప్రమోషన్ కూడా వచ్చింది.
4: నీకెవరు చెప్పారు?
1: అదే ఆఫీస్ లో నా ఫ్రెండ్ ఒకడు పనిచేస్తున్నాడు.
4: అది కాదురా.
1: ఇంకా నాటకాలు ఆడావంటే నీ సంగతంతా నాంతో చెప్పేస్తాను. నీ యాక్టింగ్ ఆపి వెళ్ళు వెళ్ళు.
4: ఏంటి చెప్తున్నాను కదా, ఇక్కడ ఒక్క రూపాయి కూడా రాలదని మళ్ళీ ఇంకొక మాట మాట్లాడారంటే ఎర్రగా అట్లక్కడ కలిసి బాత పెడతాను. డబ్బు కావాలంటే డబ్బు,
2: అమ్మా దుర్గా.
4: ఏంటి?

0: మీ అమ్మ టిఫిన్ రమ్మంటుందమ్మా.
1: చేస్తారులే. ఏమండి మీరు టిఫిన్ కు రండి.
0: నాకింకా తెల్లారలేదే.
1: అదేమిటండి?
0: పొద్దుటి నుంచి నువ్వు కాఫీ కూడా ఇవ్వలేదు, పాలు తాగానే కూరగాయలకు పరిగెత్తిచ్చిందిగా కోడలు పిల్ల.
1: అయ్యో నా మతి మండా, పిల్లలకు టిఫిన్ చేసే హడావుళ్ళో మీ సంగతే మర్చిపోయాను. ఉండండి కాఫీ తెస్తాను.
0: శ్యామలా తెద్దు గాని రా, ఇలా కూర్చో.
1: ఏమిటండి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా?
0: అవును శ్యామలా. శ్యామలా ఆడదానికి పిల్లలు పుట్టేదాకానే భర్త మీద మమకారం, పిల్లలు పుట్టాక పిల్లలే సర్వస్వం, భర్త వెనక్కి వెళ్ళిపోతాడే.
1: అలా మాట్లాడకండి.
0: లే శ్యామలా, నాకు పిల్లల మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఎంత ఉండాలనే విచక్షణ కూడా ఉంది. నీ మొండి పట్టుదలతో నాకు ఇష్టం లేని పని చేయించావు, దాని ఫలితమే ఇదంతా.
1: మీరు డబ్బు ఇవ్వలేదనుకోండి, పిల్లలు ఏ అఘాయిత్యమైనా చేసుకుంటే మీ విచక్షణ మిమ్మల్ని రక్షిస్తుందా? జీవితం అన్నాక పట్టు విడుపు ఉండాలండి.
0: శ్యామలా వాళ్ళు చచ్చిపోతారని భయపడి బతికుండగానే మనం ప్రతిక్షణం చస్తూ బతకాలా శ్యామలా?
1: ఇప్పుడు మనకేమైంది, బాగానే ఉన్నాం కదా.
0: ఏం బాగుంటావు శ్యామలా, ఎంత అధ్వానంగా ఉన్నావో చూడు. నువ్వు అద్దంలో మొహం చూసుకొని ఎన్నాళ్ళయిందే? మా మగాళ్ళకి 60 ఏళ్లకి ఆఫీసులో నుంచి రిటైర్మెంట్ ఉంటుందే. మీ ఆడోళ్ళకి చచ్చేదాకా వంట పొయ్యిలో నుంచి రిటైర్మెంట్ లేదే.
1: నాకు ఇప్పుడు ఏమైంది, నేను సంతోషంగానే ఉన్నాను కదా.
0: ఏం సంతోషం శ్యామలా, కొత్త చీర కట్టుకొని ఎన్నాళ్ళయింది, కొత్త రవిక కొనుక్కొని ఎన్నాళ్ళయింది చెప్పు. ఏమీ కొనలేని నిస్సహాయుణ్ణి చేసావుగా శ్యామలా నువ్వు నన్ను.
1: ఏమండి అన్నట్టు మీకు ఉత్తరం వచ్చింది.
0: ఎక్కడి నుంచి?
1: కంటి ఆసుపత్రి నుంచి.
0: శుక్లాలు ముదిరిపోయాయి, ఆపరేషన్ అవసరమని రాసి ఉంటారు. వాళ్ళు చెప్పేదేంటే నాకే తెలుసు, నిన్ను నాకు ఎదురుగా వచ్చే లారీ కూడా కనపడలేదు. కాస్తుంటే లారీ కింద పడిపోయేవాడిని తెలుసా?
1: అయ్యయ్యో కాస్త చూసుకుని వెళ్ళొద్దండి.
0: అసలు చూపు ఆంటం లేదు శ్యామలా. నేనేం చేయను, ఆపరేషన్ చేయించుకుందామంటే మన సుపుత్రుడు ఏమీ మాట్లాడడు కదే.
1: అన్ని వాడే చూసుకుంటానన్నాడు కదా.
0: వాడు చూసుకునేది లేదు, నాకు చూపు వచ్చేది లేదు శ్యామలా.
1: ఎందుకు చూసుకోడు? ఉండండి నేను వెళ్ళి అడుగుతాను.
0: శ్యామలా వద్దు, వాడిని ఏమీ అడగొద్దు, అసలు అడగనే వద్దు.
1: సరే కాఫీ తెస్తాను.
0: శ్యామలా కాఫీ ఏం వద్దులే, ఏకంగా స్నానం చేసి టిఫినే చేస్తా నేను. టిఫినే చేస్తా.
1: సరే మధు. ఒరే మధు.
2: ఏంటి?
1: నీ నాన్నకు అసలు కంటి చూపు కనపడడం లేదురా, ఏదైనా కంటి ఆసుపత్రి తీసుకెళ్తే బాగుంటుందేమో.
2: ఖర్చులు ఎలా ఉన్నాయో నువ్వు చూస్తున్నావుగా, ఈ నెలలోనే టీవీ కొన్నాం. మీ కోడలు వద్దంటే వినకుండా అదిగో ఆ వాషింగ్ మెషిన్ తీసుకుంది. ఆపరేషన్ సంగతి 2 నెలలు ఆగి ఆలోచిద్దాంలే.
1: మీ నాన్నకు అసలు కంటి చూపు కనపడడం లేదురా, బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే.
2: బయటికి వెళ్ళొద్దాను, ఇంట్లోనే ఉండమను. చిచ్చి ఎప్పుడు ఏదో సమస్య.
3: నాన్నగారి కంటి ఆపరేషన్ కోసం మీ కొడుకుని డబ్బులు అడిగినట్టున్నావు.
1: అవునమ్మా, ఇప్పుడే కుదరదన్నాడు. నువ్వు
3: అంత తీసుకున్న వాడే కాదంటే ఇంత తీసుకున్నదాన్ని నేను వైద్యం చేయించడం అంతగా బాగుండదులే. ఏమిటి అలా చూస్తున్నావు?
1: మీలాంటి సంతానం కోసమా? నేను ఆయనతో దెబ్బలాడి మీకు డబ్బు ఇప్పించింది.
3: ఎవరు ఇప్పించమన్నారు? ఇప్పించకపోతే మానేయాల్సింది. ఈ దెప్పుళ్ళు ఎందుకో?

0: పార్వతి, పార్వతి,
1: నానా,
0: ఇంత వేళైనా టిఫిన్ పెట్టరా?
1: అత్తయ్య, అత్తయ్య,
2: వస్తున్నానమ్మా.
1: ఇంత వేళైనా మా నాన్న టిఫిన్.

0: పెట్రా, వెళ్ళండి వెళ్ళి పట్రా అండి.
1: తెస్తున్నానమ్మా, ఇప్పుడే తెచ్చేస్తున్నాను.
0: నాన్న, ఈరోజు నా పుట్టినరోజు నాన్న, ఆశీర్వదించండి.
2: కొత్తగా ఏంటి ఇదంతా? దక్షిణమైనా కావాలా?
0: అక్కర్లేదు నాన్న, మీ ఆశీస్సులుంటే అంతే చాలు.
2: వేస్ట్గా ఆశీస్సులు ఎందుకులే, ఈ 500 ఉంచు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న.
1: టిఫిన్ అండి.
2: నాకేనా లైవ్?
1: కాదు, అన్నయ్య గారికి. తీసుకోండి అన్నయ్య గారు.
2: రేపటి నుంచి లేటు కానియద్దు.
0: మావయ్య గారు, అత్తయ్య గారి పక్కన ఉంచండి. ఈవేళ నా పుట్టినరోజు అత్తయ్య, ఆశీర్వదించండి.
2: ఆయుష్మాన్ భవ.
1: నిండు నూరేళ్లు పసుపు కుంకాలతో వర్ధిల్లు తల్లి.
0: ఒట్టి దీవెన్ లేనా, గిఫ్ట్లేం లేవా?
1: స్త్రీకి పసుపు కుంకాల కన్నా విలువైంది ఇంకేముంటుందమ్మా?
2: అమ్మా, కన్నా వాళ్ళు బిడ్డలని దీర్ఘాయుష్కులు కావాలని దీవిస్తారమ్మా. ఎందుకో తెలుసా? వాళ్ళ చేతుల్లో ఈ జీవితాలు కడతేరాలని. కానీ ఇప్పుడు ఈ చేతులు ఖాళీ చేతులమ్మా.
0: మీ చేతులు ఖాళీ అయితే మావయ్య గారు, అత్తయ్య గారు మెడ బరువుగానే ఉందిగా, మెళ్ళో ఆ గొలుసు ఇవ్వచ్చుగా.
1: అమ్మా పార్వతి, పుట్టింటి వాళ్ళు ఎంత లేని వాళ్ళైనా ఇంత బంగారం పెట్టి ఎందుకు పంపిస్తారో తెలుసా అమ్మా? బతికినంతకాలం బండెడు చాకరీ చేసి ఏదో విధంగా బతుకుతుంది, చచ్చాక దిక్కు లేకుండా చచ్చిందని అనుకుంటారని ఇంత బంగారం పెట్టి పంపిస్తారమ్మా.
0: ఇది వరుస విన్నారుగా
2: అమ్మా. నేను బాగానే సంపాదించానమ్మా. మీ ఆయన పదే పదే ఇంటర్లో ఫెయిల్ అయితే పెద్ద పెద్ద కాలేజీలో ఫీజులు కట్టడానికి కొంత అయిపోయింది తల్లి. తర్వాత డిగ్రీలో చేరగానే అయ్యగారి ఆడంబరాలు కొంత అయిపోయింది. డిగ్రీ దాటాక ఇప్పుడు పనిచేస్తున్నాడు మున్సిపాలిటీలో ఉద్యోగం, ఆ ఉద్యోగం కొంటాని కొంత అయిపోయిందమ్మా. అలా మీ ఆయన ఈ కుడి చెంప గొరికేశాడు. అదిగో అక్కడ కూర్చొని తమాషా చూస్తుంది మీ వదిన గారు. దాని చదువులకి పెళ్లిళ్ళకి పురుళ్ళకి కొంత అయిపోయింది తల్లి. ఆవిడ గారు ఇదిగో ఈ ఎడవ చెంప గొరికేసింది తల్లి. ఉండవే, ఇద్దరు కలిసిన చెంప రెండు గొరికి పారేశారమ్మా, గొరికి పారేశారు.
1: మాటలు ప్లీజ్ అండి.
2: ఏంటే ప్లీజు? ప్లీజు ప్లీజ్ అని నా పేకల మీదకి తెచ్చావు కదే, నా పేకల మీదకి తెచ్చావే అమ్మా. అవునరా ఎంఏ, ఈ ఎంఏరా నా కొడుకో ఇంటివాడు అవుతాడు. కొడుకు డబ్బిప్పించి కొడుకు చేత నా గుండు కొరికిచ్చింది ఈ ఎంఏ. ఇదిగో నా కూతురు కాపురం పోతుంది, అల్లుడు వ్యాపారం చేసుకుంటాడు అని కూతురుకు డబ్బిప్పించి కూతురు చేత నా గుండు కొరికిచ్చింది ఈ ఎంఏ. ఇద్దరు కలిసి నా గుండు కొరుకుతుంటే గొరగనివ్వండి అంటూ నా రెండు చేతులు పట్టుకొని నన్ను ఆపింది ఈ అమ్మే.
3: ఏంటమ్మా ఆయన దౌర్జన్యం? మాకు డబ్బిచ్చాననే అహంకారమేగా?
0: మాకివ్వకుండా మోటు కట్టుకుని పైకి పోతాడా?
1: దుర్గా,
0: మిమ్మల్ని కొట్టడం ఏంటత్తయ్యా, ఆడవాళ్ళంటే అంత తేలిక
1: కాదమ్మా. ఆయన చేతిలో పైసా కూడా లేకుండా చేశానని అసహనం దుఃఖం. ఆయన చేత నన్ను కొట్టించారు. ఇన్నేళ్ల కాపురంలో ఏనాడు ఆయన నా మీద చేయి చేసి

0: అమ్మ దూరం అయితే గాని నాన్న లొంగడు. కొద్ది రోజులు సర్దుకోరా, ఎలాగో పంచల ఫంక్షన్ కి మనిషి కావాలిగా. అమ్మ చాకిరి మీద నాకు హక్కు ఉంది. 2 వారాల తర్వాత అమ్మని ఇక్కడ పంపిస్తాను, నాన్నక్కడ పంపిద్దు గాని.
1: అలాగే
0: అమ్మా. అమ్మా
2: ఏంటమ్మా?
0: మనం ఇప్పుడు గుంటూరు వెళ్తున్నాం, బయలుదేరు.
2: నేను నాన్న తర్వాత వస్తాం, నువ్వు వెళ్ళమ్మా.
0: వీల్లేదమ్మా, దగ్గరుండి తీసుకురమ్మని మీ అల్లుడు గారు చెప్పారు, బయలుదేరు.
1: అక్క అంతగా చెప్తుందిగా, వెళ్ళు.
2: బట్టలు అవి సర్దుకోలేదురా?
0: నేను సాయం చేస్తాను పద.

0: 어디 가냐?
1: మీ అమ్మను పర్మనెంట్ గా గుంటూరులోనే ఉంచేస్తుందేమో.
2: అది అసలే పిసినారి. వారం రోజుల్లో మూటగట్టి వీధి బయట పారేస్తుంది.
3: శ్యామలా, ఓ శ్యామలా,
1: అదిగో మావగారు వచ్చారు.
2: అమ్మ లేదు.
3: ఎక్కడికి వెళ్ళిందిరా?
2: అక్కతో గుంటూరు వెళ్ళింది.
3: గుంటూరా? నాతో చెప్పకుండా వెళ్ళదే.
2: కోడలు వచ్చిన తర్వాత కూడా అమ్మ మీద చేయి చేసుకుంటే వెళ్ళకేం చేస్తుంది? ఆగో, ఎక్కడికి?
3: మీ అమ్మ దగ్గరికి. సీత ఉన్న చోటే రాముడికి అయోధ్య.
2: నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడే ఉండు, అమ్మ అక్కడే ఉంటుంది. అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్దువు గాని.
3: ఏ, ఎందుకు అలాగా?
2: మీ ఇద్దరిని విడివిడిగా చెరవ చోటు ఉంచాలని అక్క నేను నిర్ణయించుకున్నాం.
3: రే, నేను మీ అమ్మ విడివిడిగా ఉండాలని నిర్ణయించుకుని ఉన్నట్టయితే మీరు అసలు ఈ లోకంలోకే వచ్చిండేవాళ్ళు కాదురా. అచ్చి
2: ఆగో.
1: ఏమండి, ఎక్కడికి వెళుతున్నారు?
3: శ్యామలా, ఇక్కడే ఉన్నావా? నీ దగ్గరికే శ్యామలా.
1: నేను ఇక్కడే ఉన్నానండి. మీరు లేకుండా నేనే ఎలా వెళ్తాననుకున్నారు? రాముడు ఉన్న చోటే సీతకి అయోధ్య.
2: ఆగో, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. మీ ఇద్దరు విడివిడిగా చెరో చోటు ఉండాలని అక్క నేను నిర్ణయించుకున్నాం.
1: మమ్మల్ని పంచుకుంటారట్రా?
4: పస్తులు పెడితే తప్పు గాని పంచుకుంటే తప్పేంటి?
1: అమ్మా, చావు మమ్మల్ని విడదీసేదాకా అయినా మమ్మల్ని కలిసే ఉండనివ్వండి అమ్మా.
2: కలిసే ఉండండి, కానీ మా ఇద్దరి దగ్గర కాదు, వేరుగా ఉండండి.
3: నా చేతిలో పైసా లేకపోవచ్చురా, కానీ ఒంట్లో పౌరుషం ఉందిరా. మీ ఆసరా లేకుండా బతకగలననే ఆత్మవిశ్వాసం నాకుందిరా. శ్యామలా, పద వెళ్ళిపోదాం పద.
2: ఆగో, వెళితే నువ్వు వెళ్ళు. అమ్మని తీసుకెళ్ళటానికి వీల్లేదు.
4: అవును, అమ్మ మాతోనే ఉండాలి.
3: ఏ హోదాలో ఉండాలి?
2: కన్న తల్లి హోదాలో ఉండాలి.
3: రే, మీకు తల్లి కాకముందే నాకు భార్య అయిందిరా. నాకు భార్య అయ్యాకే మీకు తల్లి అయింది. బొడ్డు పేగు కోసేయటంతోనే మీతో ఆ బంధం తెగిపోయిందిరా. కానీ పెళ్లితో మీ అమ్మకు నాకు ఏర్పడిన బంధం ఉందే, మూడు మూల బంధం, అది జీవితాంతం ఉండేది.
2: కానీ మమ్మల్ని ఉద్ధరించావు.
4: కట్టుకొని అమ్మని ఉద్ధరించావు?
3: అవును, మేము గుండెల్లో పెట్టుకొని పెంచకుండానే గాలికి పెరిగి పెద్దవాళ్ళయ్యారు. మేము ఆదరించకుండానే ప్రయోజకులయ్యారు. ఏమాత్రం చేయుత ఇవ్వకుండానే ఉద్యోగం సంపాదించావురా నువ్వు. పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. నా నుండి ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండానే ఓ ఇంటి వాళ్ళయ్యారు. ఇప్పుడు ఏ స్వార్థం లేకుంటే నన్ను మీ అమ్మని విడదీయాలనుకుంటున్నారా?
4: అమ్మ శేష జీవితం సుఖంగా గడపాలనే మాతో ఉండాలనుకుంటున్నాం.
2: అమ్మ నీతో వస్తే గుడి దగ్గర అడుక్కు తినేలా చేస్తావని మా భయం.
4: అవును
3: అవును, నిజమే. అడుక్కునే తినాలి, భిక్షాందేహి అని అడుక్కునే తినాలి. మీ బోటి వెధవల్ని కన్నందుకు మా బోటి వాళ్ళు గుడి బెట్టలని ఆశ్రయించాలరా?
2: ఏమన్నా ఎవరు వెధవ? ఎవరు వెధవ? ఇంకోసారి నోరు దారేవంటే.
3: ఏరా, ఆగిపోయావే? కొట్టు, ఆగిపోయావేరా? ఈవేళ ముసలి తల్లిదండ్రుల దగ్గర ఉన్నదంతా లాగేసుకొని కనీసం వాళ్ళకు కూడు కూడా పెట్టకుండా కొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేసే కొడుకుల జాబితాలో నువ్వు చేరిపో. కానీ అలా గెంటి వేయబడ్డ తల్లిదండ్రుల నేను ఏడుస్తూ కూర్చోనరా? నిన్ను ఏడిపించగలను, నీ మీద కేసు పెట్టగలను. పిల్లల చేత నిరాదరణకు గురైన తల్లిదండ్రులకు ఆసరాగా ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. నెలకి ఇంత అని మీ దగ్గర ముక్కు పిండి వసూలు చేసి మాకిస్తుంది. కాదంటే మీ ఉద్యోగాలు ఓడబెరికి మిమ్మల్ని మూల కూర్చోబెడుతుంది. పెట్టనా కేసు, పెట్టమంటావా కేసు? పద శ్యామలా, పద.
5: ఆగండి. చచ్చాక తప్పించే నరకాన్ని బతికుండగానే చూపించేవాడే కొడుకు.

0: ఏవైనా మిగులుంటే లాక్కొని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటి వేయడం వాడి విధి. ఎవరికోసం వారు జీవిస్తున్న వ్యవస్థలో ఉన్న మనం ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం కన్నా ముందుగానే ఆరోగ్య ఆర్థిక జాగ్రత్తలు తీసుకుని వృద్ధాప్యాన్ని కాపాడుకోవడం మంచిది బావగారు. నాకంటే మీరే అదృష్టవంతులు. మీ వాడు మీ మీద చెయ్యెత్తే వరకే వచ్చాడు.
1: నా కొడుకు నా మీద చెయ్యి చేసుకున్నాడు కూడా.
0: అప్పుడే నాకు జ్ఞానోదయమైంది. ఓ నిర్ణయానికి వచ్చారు. కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే డబ్బడిగితే నోటు రాయించుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. పిల్లలు అడగటం, ప్రాధేయపడి కళ్ళ నీళ్లు పెట్టుకోవటం, పెద్దవాళ్లు కరిగిపోయి ఉన్నదంతా వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ చేత తన్నులు తినడం, ఇదే నేడు జరుగుతున్న కథ. ఏ పేపర్ చూసినా ఇదే గోళ.
2: అంకల్, ఆయన మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, వెళ్ళనివ్వండి.
0: ఆగండి కామ్రేడ్, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది మీ ఇల్లు.
2: వీళ్ళిల్లేంటి నాన్న?
0: అవును, ఇది వాళ్ళిల్లే. కావాలంటే డాక్యుమెంట్ కూడా ఉంది.
3: ఏంటా డాక్యుమెంట్?
0: మీరు నా దగ్గరకు అప్పు కోసం వచ్చి నా షరతులకు అంగీకరించి ఖాళీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టారు, గుర్తుందా? ఆ డాక్యుమెంట్ మీద ఈ ఇల్లు మీ నాన్నదేనని నేను రాశాను. దానికి చట్టబద్ధత కల్పించాను. దీనికి తిరుగులేదు.
3: మామగారాన్ని నమ్మినందుకు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా?
0: మీ నాన్నను నమ్మించే కదా నువ్వు మోసం చేసింది. అదే నేను చేశాను, దీంట్లో తప్పే ఉంది?
2: కళ్ళ బిడ్డకి ఇంత అన్యాయం చేస్తావా నాన్న నువ్వు?
0: ఏమ్మా, కన్నవాళ్లకి పిల్లలు అన్యాయం చేయొచ్చు కానీ పిల్లలకి కన్నవాళ్ళు అన్యాయం చేయకూడదా?
2: అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఇదంతా?
3: నాన్న నాన్న, ఏంటి నాన్న ఇది?
4: ఒరే మధు, మీరు పుట్టకముందు మాకు మేమేమో లోకం అనుకున్నాం, కానీ మీరు పుట్టాక మా గురించి మేము మర్చిపోయాం. మేము తినే అన్నంలో ఒక ముద్ద తక్కువ తింటే అది మీకే కదా చెందుతుంది అనుకున్నాం. మేము సంపాదించే దాంట్లో గీసి గీసి ఖర్చు పెట్టి దాచి దాచి మీకు మూట కట్టి ఇస్తే ఆ డబ్బుతో మీరు కట్టుకున్న ఇళ్లలో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ రూమ్ అన్నీ ఉన్నాయిరా. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించలేదు, ఇంత ఇంట్లో పేరెంట్స్ బెడ్రూమ్ ఏది అని. మా ప్రేమకు మీరు ఇచ్చేస్తాను సున్నారా?
5: ఊరుకో శ్యామల, ఊరుకో. శంకరయ్య గారు, మీ అభిమానానికి కృతజ్ఞతలండి. మీ కూతుర్ని అల్లుణ్ణి కాదని మీరు నాకు ఇంత ఉపకారం చేయటం ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా నేను నమ్మలేకుండా ఉన్నాను బావగారు.
0: ఊరుకోండి బావగారు, ఊరుకోండి. వీళ్ళు నా దగ్గరికి అప్పు కోసం వచ్చి నా షరతులకు అంగీకరించి ఖాళీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టినప్పుడే మిమ్మల్ని అనాథలు చేస్తారని నాకెక్కడో కొట్టింది. అందుకే అడ్డుకట్ట వేశాను. మోసం జయించకూడదు.
6: మీరు చేస్తుంది మోసం కాదా?
0: కాదు, మోసానికి విరుగుడు ప్రతిక్రియ. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని మోసం చేసి వీధి పాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలగాలని నేను ఇలా చేశాను. బావగారు, ఇదిగోండి డాక్యుమెంట్.
5: బావగారు, ఈ ఇల్లు నాకు ఇష్టమైనట్లు చేసుకోవచ్చుగా? నేను
0: మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అఫ్ కోర్స్, మీకిష్టం లేని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మెడబెట్టి బయటకు గెంటొచ్చు.
7: నానా,
0: ఆలోచించేశారేమిటి?
5: బావగారు, అవకాశం దొరికింది కదా అని అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ధర్మం కాదండి.
0: మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటైపోవడం ధర్మమా?
5: చూడండి, నేను ఇష్టపడి వాళ్ళకి నాకు

0: లేరమ్మా, లే దుర్గా, లేరా.
1: కన్నవాళ్లు బిడ్డల మీద చూపించిన మమకారంలో కొంతైనా బిడ్డలు కన్నవాళ్ల మీద చూపిస్తే మాలాంటి వారి జీవితాలు ఆనందంగా ఉంటాయిరా. ఈ చిన్న విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండి రా చాలు.
2: ఇది రాబోయే తరాలకు ఆదర్శం కావాలి.

మీరింతవరకు జరుగుతున్న కథ నాటకం విన్నారు. రచన శ్రీ ఆకెళ్ళ, నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో పార్వతి, వీర్ల అంజుశ్రీ, నరసింహం, గంగోత్రి సాయి, శ్యామల శ్రీమతి ద్రాక్షారామ సరోజ, మధు వివి స్వామి, దుర్గ బండారు నాగరాణి, శంకరయ్య శ్రీ పి రంగనాయకులు, సంగీతం శ్రీ కె సత్యనారాయణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

పొదుగల పరిగొట్టే సంధి ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, అలాగే హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి విన్నారు. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గంటేటిదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుండి వెలువడే కార్యక్రమాలను ఇద్దరు. మరి కొంచెం సేపట్లో మీరు కోరే సినిమా పాటల కార్యక్రమము మాట చెప్పుండ్రి పాటినుండ్రి. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 29508, ఇంకొక నంబర్ 23008. మాట చెప్పుండ్రి పాటినుండ్రి కార్యక్రమం తర్వాత పిల్లల కార్యక్రమం ఉంటుంది సంబురం. ఈ పొజమట్టు 5:30 ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కడెం మండలం యలగడప గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ

మాట చెప్పుండ్రీ, పాట ఇనుండ్రీ. మీ మాటలు మీకోసం సినిమా పాటలు. పసందైన ఎన్నో తీర్ల పాటలు వింటూ సరదాగా ముచ్చట పెడుతూ మీ అనుభూతుల్ని అందరితో పంచుకోండి. అలాగే మీకు నచ్చిన పాటను కొరి నుండ్రి. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 0872732, ఇది ఆదిలాబాద్ కోట్ నంబర్. ఫోన్ నంబర్లు 2950081, ఇంకొక నంబర్ 2300081. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమము.

తండ్రి కార్యక్రమానికి ఫోన్స్తోనే కాకుండా ఉత్తరం తెసుక మీకు నచ్చిన పాటను వినొచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ విద్యానగర్ ఆదిలాబాద్ 504001. మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమానికి ఉత్తరం వచ్చింది. సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి పెళ్లి చేసుకుందాంరా అనే సినిమా కోసం పాటను కోరిన శ్రోతలు తారాచంద్, గౌతమ్ చంద్, జయభీమ్ చంద్, అనసూయ, విద్యావతి, మాయావతి, సత్యవతి కుటుంబ సభ్యులు వీళ్ళ కోరిక మేరకు పెళ్లి చేసుకుందాం అనే చిత్రం నుంచి ఈ పాట.

0: వినడానికి శ్రోత రెడీగా ఉన్నారు. హలో హలో
1: మేడం,
0: నమస్తే.
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: నాగరాజు.
0: నాగరాజు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? ఏం చేస్తుంటావు నాగరాజు? అవునా, సరే. ఏ పాట వింటావు?
1: రాంబాయి.
0: రాంబాయి పాట పేరే రాంబాయి కదా? ఇంకేం నీకు అంటే కొత్త పాట అంటే ఇష్టం, పాత పాటలు అంటే ఇష్టం ఉండవా? అన్ని ఇష్టమే, కాకపోతే ఈ పాట వినాలి. అయితే పాత పాటలు అంటే బాగా ఇష్టమా, కొత్త పాటలు అంటే బాగా ఇష్టమా? పాత పాటలు అంటే ఇష్టం, కానీ ఇప్పుడు కొత్త పాట వినాలని ఉంది కదా? మంచిదే, సరే. పాట వచ్చేస్తుంది, వినేషే ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: మూడు కాలేజీలలో
5: డోంట్ వరీ
4: ఫీజు చూడు.

0: ఎలా ఉన్నారు?
1: ఏంటి విషయం?
2: ఫేస్ కోసం టెన్షన్.
1: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా,
3: సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా.
1: అదెక్కడ?
0: అదే స్వీట్.
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుంటారు ఈ పాటి నుండి కార్యక్రమము. కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేశారు. హలో హలో
1: హలో
0: నమస్తే. హలో వినబడుతుందా? హలో వినిపిస్తుందా? నీ పేరే? మానస. ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు మానస? చెప్పు ఏ పాట వింటావు? ఏ పాట? చెప్పవు వినబడుతుంది. హలో
1: హలో
0: చెప్పు ఏ సినిమా పాట వింటావు? హలో హలో
1: హలో
0: చెప్పమ్మా ఏ పాట వింటావు?

0: సరే పాట చేస్తుంది వినేశయ్. అందాల రాముడు చిత్రం నుంచి జాబిల్లి కోసం అనే పాట కదా, జాబిల్లి రావే అనే పాట కదా. సరే పాట చేస్తుంది, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయాలి.

0: చేయడానికి సంప్రదించండి.
1: 9493921891 మరొక నంబర్ 9491399052.
0: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇది ఈఎల్టీ మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమము. తిరిగి రేపు పొద్దుమట్టు 5:00 మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు, మరి వినిపిస్తాం. ఇప్పుడు ఫోన్ కలవని శ్రోతలు రాత్రి 8:00 ప్రసారమయ్యే ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి ఇనుండ్రి.

0: సంబురం పిల్లల కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ నిర్మల్ జిల్లా కాడెం మండలం ఎలగడప గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమము. సమర్పణ పి కమలాకర్రెడ్డి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్.

0: చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
3: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సంబురం. బడికిపోయే పిల్లలు వాళ్ళు చెప్పే కథలు, నీతి కథలు, నాటికలు, ఏకపాత్ర అభినయము, పద్యాలు, పాడే జానపద పాటలు, సినిమా పాటలు, వీటిని అన్నింటినీ కదంబంగా ప్రసారం చేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రతి ఆదివారము పొజ్జమట్టు 5:30 సంబురం కార్యక్రమంలో. మరి ఇయ్యేళ్ళ నిర్మల్ జిల్లా కడెం మండలం ఎలగడప గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమము. సమర్పణ పీకంలాకర్ రెడ్డి. విందామా మరి.
4: ఇప్పుడు కూనలమ్మ పదాలు సహస్రకయ చెబుతుంది, థర్డ్ క్లాస్.
5: కూనలమ్మ పదాలు. ఎలత పంబుల కన్నా చదువు సాముల కన్నా ఉపకారమేమిన్నా. ఓ కూనలమ్మ, అన్నమిచ్చిన వాణి నాలునిచ్చిన వాణి నాపహించుట హాని. ఓ కూనలమ్మ, కాపు పాడే రెడ్డి కరకపోచే గడ్డి కానకుంటే గుడ్డి. ఓ కూనలమ్మ, కవిత రాసుకు జల్లు కట్గాల గల్లు కర్ణాలకే చెల్లు. ఓ కూనలమ్మ, ఆడి తప్పిన వాణి నలిమేలని వాణి నాదరించుట హాని. ఓ కూనలమ్మ, కోరిన ఒక మాలిక కోమల సుమాలిక నాదరించుట హాని. ఓ కూనలమ్మ, చిన్న పదములందు చివరి కాసలు చేయు ఇనుల వీణు. ఓ కూనలమ్మ, జాడి చెల్లములోన నీటి చెప్పని జాను నీటు హృదయపు వీణ. ఓ కూనలమ్మ, పేద సమసతులున్న పెద్ద వృత్యము కన్ను చిన్న పదమే నిన్న. ఓ కూనలమ్మ, పరుల మేలును కోరి పదములల్లెడు వారి పదము చక్కని దారి. ఓ కూనలమ్మ, నీవు పలికిన రీతి నేను పాడే నీతి నీకు చెందని ఖ్యాతి. ఓ కూనలమ్మ.
4: థ్యాంక్ యూ అక్కయ్య. ఇప్పుడు కోతి కుందేలు కథ లక్ష్మీనందన్ చెబుతున్నాడు, ఫస్ట్ క్లాస్.

0: బాగా నాటాలి.
1: మై నేమ్ ఈస్ ప్రీతా అండ్ ఐఎమ్ స్టడీంగ్ సెకండ్ క్లాస్. గుట్కా తినడం వల్ల నష్టాలు. గుట్కా తినడం వల్ల గొంతు క్యాన్సర్ వస్తుంది, దంతాలు పాడైపోతాయి, నోరు పాడైపోతుంది, శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు వస్తాయి. ఈ అలవాట్లు 14 సంవత్సరాల లోపు అలవాటైతే 32 సంవత్సరాల లోపు చనిపోతారు. 21 సంవత్సరాల లోపు అలవాటైతే 62 సంవత్సరాల లోపు చనిపోతారు. దీనిలో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది, దీని వల్ల మానుట కష్టం. గుట్కా తినడం మానండి, ఆరోగ్యంగా ఉండండి.
2: మై నేమ్ ఈస్ శ్రీ వైనవి.

0: నేమ్ ఇస్ అను, సెకండ్ క్లాస్. నేను 4 తోకలక కథ చెప్తున్నాను. ఒకరోజు 4 తోకలక ఉండేది. అప్పుడు అందరూ చూసి నవ్వుతారు. వెళ్ళి ఒక తోకని కట్టేసుకుంటారు. 3 తోకలక అంటారు. ఇంకొక తోకని కట్టేసుకుంటారు. 2 తోకలక అని అంటారు. ఇంకో తొక్క కట్టేసుకుంటారు. 1 తోకలక అని అంటారు. ఇంకొక తోకని కట్టేసుకుంటారట. అప్పుడు ఏం తోకలేరా అయ్యయ్యో అని నవ్వుతారు.
1: మై నేమ్ ఈస్ ఈషిత. ఐఎమ్ స్టడింగ్ సెకండ్ క్లాస్.
2: మై నేమ్ ఈస్ శ్రీ వైణవి. ఐఎమ్ స్టడింగ్ సెకండ్ క్లాస్. ఎన్ని గుడ్లు పెట్టింది?
1: కట్టడంట.
2: ఒకటి ఇస్తావా?
1: ఇయ్యా.
2: అది కొట్లాట పెట్టుతుందమ్మా.
3: డిచ్ బై డిచ్ బొమ్మాయి డిచ్. డిచ్ బై డిచ్ బొమ్మాయి డిచ్.
4: మై నేమ్ ఇస్ హరిప్రియ. ఐ స్టడీయింగ్ 3rd క్లాస్. నేను రాష్ట్ర చిహ్నాలు చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు తెలుసుకుందాం. రాష్ట్ర ముద్ర కాకతీయ కలతోరణం చార్మినార్. రాష్ట్ర పక్షి పాలపిట్ట. రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. రాష్ట్ర మృగం జింక. రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్. జాతీయ చిహ్నాలు. జాతీయ చిహ్నం 3 సింహాలు. జాతీయ పుష్పం తామర పువ్వు. జాతీయ పక్షి నెమలి. జాతీయ వృక్షం మర్రి చెట్టు. జాతీయ మృగం పులి. జాతీయ రాజధాని న్యూఢిల్లీ. జాతీయ జెండా 3 రంగుల జెండా. జాతీయ గీతం జనగణ మన.
5: ఇప్పుడు మతిమరుపు ఈగ నాటిక ప్రదర్శిస్తున్న వారు సహస్ర, విస్మయ, మల్లిక్, కార్తీక్, వరుణి, ఋత్విక్, మోక్ష.
6: చెంగున ఎగిరే లేగమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా.
7: నీ పేరా? నాకని తెలుసు, వెళ్ళి మా అమ్మని అడిగి చూడు.

0: మల్లెను కన్నా ఆవమ్మ ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ చెట్టు కింద ఓ గుర్రమ్మ, గుర్రం కడుపుల పిల్లమ్మ నా పేరేమిటో చెప్పమ్మ.
1: నీ పేరు ఇక కదూ.
0: ఆ గుర్త

0: పేరు ఎప్పటికీ మర్చిపోను.
1: మై నేమ్ ఇస్ మోక్షిత్. ఐఎమ్ స్టడింగ్ సెకండ్ క్లాస్. మద్యపానం గురించి ఏమైతుందో చెప్తున్నాను. మద్యపానం తాగడం వలన మత్తుగా ఉంటారు. ఈ రోజుల్లో యువత నుండి పెద్దవారి వారికి ఎక్కువ తాగుతున్నారు. తాగడం వలన చిన్న మెదడు పనిచేయరు. ఏం చేస్తున్నారో తెలియడం లేదు. స్నేహితులతో గొడవ పడతారు. భార్య భర్తలు విడిపోతారు. తన పిల్లలు చాలా కష్టపడతారు. బండి మీద నడిపితే యాక్సిడెంట్ లో చనిపోతున్నారు. మత్తు మందు సారా వీసి అవి తాగడం వలన చనిపోతున్నారు. మద్యపానం మానండి, ఆరోగ్యంగా ఉండండి.
2: మై నేమ్ ఇస్ అమూల్య. నేను ఎరిక చెప్తున్నా.

0: మైలైన్ తున్నండన్ దాని దాని పాప ఇంటి ఓ పాప తెలియనో పాప
1: మై నేమ్ ఇస్ మోక్ష. ఐఎమ్ స్టడింగ్ ఇన్ థర్డ్ క్లాస్. నేను రోజు పొద్దున లేవగానే బ్రష్ చేసుకుంటా, తర్వాత పాలు పెరుగు ఇంటింటికి తిరిగి పోస్తా, తర్వాత నేను ఇంటికి వచ్చి స్నానం చేస్తా, తర్వాత బ్యాగ్ పట్టుకొని స్కూల్ కి వస్తా, తర్వాత మంచిగా చదువుకొని అల్లరి చేయకుండా ఇంటికి వెళ్ళేస్తా. థ్యాంక్ యూ.
2: మై నేమ్ ఇస్ విష్మయ. ఐఎమ్ స్టడింగ్ థర్డ్ క్లాస్. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత అవనిలో నలేదురా, తర రక్తం పోసి మనను కనిపించునురా, తీర్పి కథలు చెప్పి బువ్వ తినిపించునురా, అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా, అమ్మ పలుపు మాటల్లో అమృతమే చిందురా, జోల పాట పాడి ఉయ్యాలూపురా, లాలి పాట పాడి నిద్రబుచ్చురా.
1: మై నేమ్ ఇస్ మోక్ష. నేను సొంతంగా తయారు చేసిన పాట ఇప్పుడు నేను వినిపిస్తున్నాను.

పెద్దవారి మాట పెరుగన్న మూట, చదువులేని మొద్దు కదలలేని ఎద్దు, మంచి వైద్య చదువు మంచి బుద్ధుల్లో దవ్వు, కలిసిమెలిసి తిరుగు.

0: నేరు అరుస్తొక్క నేల కాళ్ళు కడుగ నేల.
1: నా పేరు మోక్ష, నేను ఆడపిల్లి వారిని.
2: నా పేరు వర్ణి, నేను మగపిల్లి వారిని.

0: My name is Arushav. I study in third class.
1: My name is Mayank. I study in third class.
2: My name is Mokshit. I'm studying second class.
0: ఇప్పుడు మేము పచ్చదనాన్ని పెంచండి అని నాటకం వినిపిస్తున్నాం. మంత్రశేఖర వేటకు వెళ్దాం పద.
1: పద వెళ్దాం.
0: ఈ ముసలోడు ఏం చేస్తున్నాడు?
2: చెట్లను నాటుతున్నా.
0: నువ్వు ఇంత ముసడివాడిలా ఉన్నావు, చెట్లను నాటి మామిడి పళ్ళను తింటావా?
2: మా మేత తాతలు నాట్ల చెట్లు మా తాతలు తిన్నా.

0: మా తాతలు నాటిన చెట్లు మేము తిన్నాం, మేము నాటిన చెట్లు మా మామలు తింటారు. ఇతనికి ఏడు బంగారం వచ్చే మనిషి శేఖర తీసుకో. కృతజ్ఞతలు మహారాజా. చెట్లను పెంచండి,
1: చెట్లను పెంచండి,
0: పచ్చదనం పెంచండి,
1: పచ్చదనాన్ని పెంచండి,
0: పర్యావరణం అందాన్ని పెంచండి,
1: పర్యావరణం అందాన్ని పెంచండి.
0: పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు,
1: పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.
2: మై నేమ్ ఇస్ సహస్ర, ఐఎమ్ స్టార్టింగ్ థర్డ్ క్లాస్. నేను చెప్పబోయే కథ బతుకమ్మ కథ. భట్ట నరసింహ అనే రాజు కవి చోళ దేశం పరిపాలించేవాడు. ఆయన చాలా ధర్మమిత్రుడు. అతని భార్య సత్యవతి ఒక యుద్ధంలో ఆ రాజు తన బంధుమిత్రులను కోల్పోయి తన భార్య సత్యవతితో అడవులకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆయన శ్రీలక్ష్మీదేవిని మనస్సున తొలిచి గొప్ప తపస్సు చేశాడు. కొంతకాలానికి శ్రీలక్ష్మీదేవి కరుణించి ప్రత్యక్షమై ఏమి వరం కావాలని అడిగింది. మాకు సంతానం లేక బాధపడుతున్నాం తల్లి, మమ్మలను కరుణించి నీవే మా కుమారైగా జన్మించాలని కోరుతున్నాము. అందుకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి సంతోషించి తదస్తు అన్నది. కొంతకాలానికి సత్యవతి గర్భన శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది. ఆ బాలికను చూసి మనులు భుషులు ఎంతో సంతోషించి ఆరోగ్యాలు లేకుండా బాగా బతుకమ్మ అని దీవించారు. ఆనాటి నుండి బతుకమ్మగా పిలవసాగారు. బతుకమ్మ జన్మించిన కొంతకాలానికి రాజు తిరిగి తన రాజ్యాన్ని సంపాదించి రాజ్యం ఏలాడు. ఆ రాజ్య ప్రజలు సుఖ సంతోషతో ఎంతో ఆనందంగా జీవించారు. బతుకమ్మ పెరిగి పెద్దదై యుక్తి వయస్సు వచ్చింది. శ్రీ మహావిష్ణు చక్రం కూడా అనే రాజుగా వచ్చి బతుకమ్మను వివాహమాడాడు. ఆ దంపతులు ఎంతో కాలం సిరి సంపదలతో రాజ్యపాలన చేశాడు. బతుకమ్మను కొంతమంది బొడ్డమ్మగా కూడా పిలుస్తారు, మరికొంతమంది గౌరమ్మగా కూడా భావించి శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ అని బతుకమ్మను పేర్చి స్త్రీలు లయబద్ధంగా పాడుతూ బతుకమ్మను ఆడుతారు. శ్రీ చక్రం ప్రతిరూపంగా తులసి బతుకమ్మను ఒక పళ్ళెంలో రంగురంగుల పూలతో గుండ్రంగా ఎత్తుగా పేర్చుతారు. పసుపు ముద్ద చేసి ఆ ముద్దను గౌరమ్మగా భావించి బతుకమ్మ పై పెడతారు. బతుకమ్మను దేవుని ముందు ఉంచి పూజలు చేసి ఇంటి ముందడ పెట్టి ఇరుగు పొరుగు స్త్రీలను కూడా పిలిచి తాము చేసిన బతుకమ్మలను కూడా తీసుకొని వచ్చి ఇంటి ముందు పెట్టి అందరూ కలిసి లయబద్ధంగా అడుగులు వేస్తూ చప్పట్లు కొడుతూ బతుకమ్మను చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ అయ్యాలో బంగారు బతుకమ్మ అయ్యాలో అని ముందుకు పాడుతూ లేస్తూ ఒకరు పాడగా మిగతా వారందరూ ఆమె పాడిన విధంగా పాడతారు. ఈ బతుకమ్మ పాటల్లో ఎన్నో సాంప్రదాయాలు విలువలు నిండి ఉన్నాయి. తెలంగాణ తల్లి చేతిలో తెలుగువారి పవిత్ర బతుకమ్మ.
3: మై నేమ్ ఇస్ రీతన్, ఐఎమ్ స్టడింగ్ సెకండ్.

0: fruits and vegetables, shelters, I water plants every day. My teacher tells to protect trees. I promise to say trees always. Thank you all.
1: పెళ్లి కూతురు ధరించే దుస్తులు చీరే జాకెట్ లంగా ఓని పైజామా జీన్ ప్యాంట్ షర్ట్ రకరకాల దుస్తులు బంగారు ఆభరణాలు నెక్లెస్ పుస్తెల్తాడు చెవి కమ్మలు బంగారు గాజులు నడుముకు అడ్డాల ఉంగరం పుస్తెల్తాడు హారం రవ్వల నెక్లెస్ పట్ట గొలుసులు మట్టెలు చెవి కమ్మలు మేకప్ బాక్స్ లిప్స్టిక్ పౌడర్ కొబ్బరి నూనె చెంకి దువ్వెన పెళ్లి కూతురు నూతన వస్త్రాలను ధరించితే అందంగా ఉంటుంది కొబ్బరికాయతో వస్తే దేవతలా ఉంటుంది ఆభరణాలు చూస్తే అందం పెళ్లి కష్ణ బంధువులు మేళతాళాలు చప్పట్లు చూస్తే అందం పెళ్లి భోజనం తింటే ఆనందం ఉత్సాహం ఉల్లాసం
2: ఒక అడవిలో ఒక పులి ఉండేది అది జింకని తినాలనుకున్నది

0: కాదు కోతి ఉన్నాయంట, బామి ఎక్కుందంట, ఒక బామి ఎక్కున్నాక వద్ద అంట, వద్దానికి బోమన్నాయంట.
1: My name is Sita. I am studying Chakiru. I be pichi kuka kaatu. I be chane vayre chenchi lugu. Kokli ove pichcha pravachincha jentulu. Manchilanu kadadam valla jentulu. Notuloni lala jalam yara manchi deham lohi. Seru tundi. I be chala bayankaya yadi. Iji nuti ki nudu. Satam pranantaka mainati. I be skoke jentulu kuka nakka pilli todellu. Koti I be chayre jentulu. లేదా మంచి నిన్నటి వ్యవస్థలో ప్రవచిస్త నరణం తప్పదు. అయితే కరిచిన వెంటనే ప్రథమ చికిత్స చేసి కొంతవరకు నిరోధించగలము. కరిచిన జంతువులు ఎబిజాది ఉంటే అది ఖర్చాక వారం 10 రోజులకి చచ్చిపోతుంది. పిచ్చిగా ప్రవచించడం, నూటి నుంచి నుగ్గ రావడం, చొంగ కాలడం, తోక కిందికి వంగిపోవడం, ఇది నురిగినప్పుడు యానిలో మార్పు రావడం, నీరంతా భయం పడడం, ఇవన్నీ యాతి లక్షణాలు. ఎబీచ్ కోకిన జంతువులు కరిచిన వెంటనే ఎబీచ్ లాంటి లాక్షాంతీకాలు వేయించుకోవాలి. ప్రథమ చికిత్సగా గాయానికి నీళ్లు పోసి తబ్బుతో రుద్ది బాగా కడగాలి. గాయానికి ఏదైనా చప్పి క్రీమ్ కానీ ఆల్కహాల్ కానీ రాయాలి. తరువాత తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. వారు చెప్పిన విధంగా చూచ తప్పకుండా ఇంగ్రేషన్ కోర్సును తీసుకోవాలి. ఎట్టి పరిస్థితి లేకుండా కోచు మధ్యలో ఆపకూడదు. ఆపితే ప్రమాదం తప్పనిసరి.
2: ఇంతవరకు నిర్మల్ జిల్లా కడెం మండలం ఎలగడప గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విన్నారు. సమర్పణ పీ కమలాకర్రెడ్డి. ఇది ఈఎల్టీ సంబురం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన సంబరం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని ఇనుండ్రి. ఇన్ని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.
3: మూడు కాలేజీలలో
4: డోంట్ వరీ,
3: ఫీజ్ చూడు.
5: ఎలా ఉన్నారు?
6: ఏంటి విషయం?
4: ఫీజ్ కోసం టెన్షన్?
6: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా,
7: సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
8: ఆర్బీఐ అంటుంది
9: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6 గంటలు అవుతుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వెలువడతాయి.
10: ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే సర్ ఫిరోజీ. हर घर तिरंगा अभियान आज से शुरू हो गया है. 17 अगस्त तक चलने वाले इस अभियान का उद्देश्य देशवासियों को अपने घरों पर तिरंगा फहराने और देशभक्ति तथा राष्ट्रीय एकता से जुड़े कार्यक्रमों में शामिल होने के लिए प्रोत्साहित करना है.
11: हर घर तिरंगा, आसमान को पाना है, आसमान से आगे जाना है.
10: इस वर्ष ये अभियान राष्ट्रीय गीत वंदे मातरम की 150वीं वर्षगांठ के साथ मनाया जा रहा है. देश भर में वंदे मातरम का सामूहिक गायन भी होगा. दुनिया भर में 200 से अधिक भारतीय दूतावास, उच्चायोग और वाणिज्य दूतावास भी अभियान के अंतर्गत कार्यक्रम आयोजित करेंगे. इस वर्ष सूर्य पथ तिरंगा डिजिटल रिले भी आयोजित होगी. इसमें 54 भारतीय राजनयिक मिशन और केंद्र शामिल होंगे. ये रिले 15 अगस्त को फिजी से शुरू होकर सैन फ्रांसिस्को में समाप्त होगी. प्रधानमंत्री नरेंद्र मोदी ने देशवासियों से इस अभियान में उत्साह के साथ शामिल होने और विकसित भारत के निर्माण में योगदान देने का संकल्प फिर से लेने की अपील की है. प्रधानमंत्री ने कहा कि तिरंगा देश का गौरव है. उन्होंने इस बात पर प्रसन्नता व्यक्त की कि इस वर्ष का अभियान वंदे मातरम को समर्पित है. उपराष्ट्रपति सीपी राधाकृष्णन ने आज

ആകാശവാണി ആദിലാബാദ് 90.2 FM മനസ്സു നിണ്ട ഇഎൽടി രേപ്പട്ടി കാര്യക്രമാല വിവരാലു. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలము జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు రెండవ భాగం, ఇంకా తలమడుగుకు చెందిన ఎల్చర్వార్ మాణిక్రావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు నాలుగవ భాగం వింటారు. ఈ పూట రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పంట మార్పిడి ఆవశ్యకత, ఆచరణీయమైన పంటల సరళుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ప్రసారమైతుంది. ఇంకా పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం గురించి, సేంద్రియ ఎరువులు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు కేలేని. ఈ పూట రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మావూరి భాగవతం కథలు సంపుటి నుండి తెల్లారేదాకా ఉంటే కథ కథ ప్రసారమవుతుంది. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఉద్యోగం వ్యవసాయం రెండు రంగాల్లో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం సారంగపూర్కు చెందిన కూచనపల్లి శ్రీనివాస్తో ముచ్చట వింటారు. ఈ పూట రాత్రి 9:45 ఇగై నుండి కార్యక్రమం.

0: క్రమంలో రాత్రి 10 గంటలకు రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో వరవిక్రయం శ్రావ్య నాటకం 2వ భాగం ప్రసారమైతది. రచన కళ్ళకూరి నారాయణరావు, రేడియో అనుసరణ నిర్వహణ బందకనకలింగేశ్వరరావు. ఇవే కాకుండా మరిన్ని సినీ గీతాల కోసం రాత్రి 8 గంటలకి ఉషారులో ఉషారైన పాటల్ని, రాత్రి 10:30కు మధురిమలో హాయన పాటల్ని, అలాగే ఈపూట రాత్రి 7:45కు దిల్ పసంద్లో హిందీ సినీ గీతాలు ప్రసారమైతాయి. ఇవి ఈపూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు పొద్దుగల 6:10 ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో శివకథ చంద్రశేఖర అష్టకం ప్రసారమైతుంది. రేపు పొద్దుగల 7:10 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన నేత్రాల రక్షణకు యోగా శిక్షకులు సిద్ధిరాములు ప్రసంగం, ఇంకా చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో ఫిజియోథెరపీ కోర్సులు ప్రవేశాలు, ఫిజియోథెరపీ వైద్యుడు డాక్టర్ నాగరాజుతో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. ఇంకా పెరడి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 42వ భాగం ప్రసారమైతుంది. రేపటి అంశం అన్నమయ్య. ఆ తర్వాత దేశభక్తి గీతాలింటారు. రేపు జమటో 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలము చించుఘట్ గ్రామానికి చెందిన పాట్కుట్ అక్షయ్ కుమార్ తో ముచ్చట ప్రసారమైతది. పాటలను ముచ్చట పెడతారు యు దినేష్. రేపు రాత్రి 7:10 ఇల్లు యోసం కార్యక్రమంలో పశుగ్రాసాల పరిరక్షణ పద్ధతులు గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ తో ముచ్చట వింటారు. ఆ తర్వాత కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చట ప్రసారమైతుంది. ముచ్చట పెడతారు జి రవీందర్. రేపు జమటో 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన డెంస పాటలు, నార్నూర్ మండలం కైర్దాట్వ గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డొల్కి పాటలు ప్రసారమైతాయి. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మావురి భాగవతం కథలు సంపుటి నుండి అల్లీరానికి మీసాలున్నాయి కథ ప్రసారమైతుంది. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో తన సాహితీ ప్రస్థానం గురించి నిర్మల్కు చెందిన ప్రముఖ కవి రచయిత వైద్యుడు డాక్టర్ దామెర రాములతో ముచ్చట ప్రసారమైతుంది. ముచ్చట పెడతారు పి అశోక్. సి లలిత సి సరోజ పాడిన పదములు జావళీలు వింటారు. రేపు రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో. ఇవే కాకుండా మరిన్ని సినీ గీతాల కోసం రేపు పొద్దుగల 8:45 సింగిడిలా పొజ్జజామున 5:00 మాట చెప్పుండ్రి పాటి నుండిలా, రాత్రి 8:00 ఉషారులో ఉషారైన పాటల్ని, రాత్రి 10:30 మధురిమలో హాయన పాటలు వింటారు. ఇవే కాకుండా ఆకాశవాణి వివిధ భారతి తెలుగు హిందీ కార్యక్రమాలు ప్రసారమైతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడతాయి.
1: వినే ముందు వాణిజ్య ప్రకటన
2: వినండి. మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ 0. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హైదరాబాద్ లో ఈరోజు బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర మంత్రులు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన ఆదివాసీ బిడ్డలకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరామర్శించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో ఈరోజు బోనాల ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు ఆలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర్మఠ్తో తన పర్యటన ప్రారంభించిన మంత్రి అంబర్పేట్ మహంకాళి ఆలయం, నింబోలి అడ్డలోని శ్రీ మహంకాళి ఆలయం, సికింద్రాబాద్లోని శ్రీ కట్టమైసమ్మ, శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయాలను దర్శించుకున్నారు. అంబర్పేట మహంకాళి అమ్మవారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం బాల్కంపేట శ్రీ ఎల్లమ్మ ఆలయం, యూసుఫ్ గూడ ఎల్ఎన్ నగర్ మహంకాళి ఆలయం, ఖైరతాబాద్లోని సెవెన్ టెంపుల్స్, కార్వాన్లోని శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం షేక్పేట్ గ్రౌండ్లో జరిగిన బోనాల కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. లోవర్ ట్యాంక్బండ్ కనకాల కట్టమైసం ఆలయం, కవడిగూడ రోటరీ కాలనీ వరాల పోచం ఆలయం, గాంధీనగర్ విఎస్జీ కట్టమైసం ఆలయం, విద్యాసాగర్ పోచం ఆలయం, బాకారం పోచం ఆలయం, హరినగర్ జమిని కాలనీ, రామ్నగర్ డివిజన్ అడిక్మెట్ వడ్డర్బస్తీ, కార్వాన్ అసెంబ్లీ పరిధిలోని అమ్మవారి ఆలయాలను సందర్శించారు. ఆయా ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఉప్పుగూడలో శ్రీ మహంకాళి అమ్మవారికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. మీరాల మండలిలోని శ్రీ మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. గౌలిపూర మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్వాన్లోని శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. లోవర్ ట్యాంక్బండ్లో శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్లో ఆషాఢ బోనాల వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్తో కలిసి పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌలీపూర దర్వాజా మహంకాళి మాతేశ్వరి, కోటమైసమ్మ, అక్కన్న మాదన్న మహంకాళి ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. మీరాల మండి శ్రీ శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రభుత్వం తరఫున బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి నృత్యం చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ప్రభాకర్ చెప్పారు. హిందూ సమాజాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు భయపెడుతున్నాయని బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్లోని 3,400 ఆలయాలకు కేవలం 20 కోట్ల రూపాయలు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని, హైడ్రా 150 పోస్టులకు వేలాది మంది రావడమే నిదర్శనమని అన్నారు. ఫీజు రీఇంబర్స్మెంట్ అందక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సంజయ్ అన్నారు. లాల్ దర్వాజా సింహవాహిని బోనాల్లో కేటీఆర్పై సెటర్లు వేసిన సంజయ్ బీజేపీ అధికారంలోకి వస్తే బోనాలు ఘనంగా నిర్వహించి భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులైన రామచంద్రరావు ఈరోజు తార్నక, లాలపేట, మల్కాజ్గిరి ప్రాంతాల్లోని పలు ఆలయాలు నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తార్నక నల్లపోచమ్మ, లాలపేట పోచమ్మ, మల్కాజ్గిరి ఉజ్జయిని మహంకాళి, సఫీల్గూడ కట్టమైసమ్మ ఆలయాలను దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. బోనాల పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. గిరిజన ఆదివాసీ బిడ్డలకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అడవితో అనుబంధాన్ని, మూలాలను కాపాడుకుంటూనే గిరిజన సమాజం అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గిరిజన సంక్షేమానికి 2026-27లో 18,745,16,00,000 రూపాయలు కేటాయించామని మంత్రి తెలియజేశారు. విద్య, మౌలిక వసతులు, సాగునీరు, ఉపాధి, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లిలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సుదర్శన్ రెడ్డి కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమారుడు ధర్మిష్ఠులకు 2 కోట్ల రూపాయల చెక్కులను, సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మకు 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. దివంగత నాయకుడి కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కోయగూడెం OC3, JVR OC3 బొగ్గు బ్లాక్లను సింగరేణి కేటాయించాలని ABKMS BMS సంఘాల నాయకులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. మణుగూరు పీకే OC2 డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు సింగరేణికి దక్కేలాగా చొరవ తీసుకున్నందుకు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో సింగరేణి వేలంలో పాల్గొనలేకపోవడంతో కొత్త గనులు రాక ఈ ఏడాది సుమారు 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గే పరిస్థితి ఏర్పడిందని వారు వివరించారు.

0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కూడలో ఏర్పాటు చేసిన ఆదివాసీ ఉద్యమ వీరుడు కొమరం భీమి విగ్రహాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసర అనసూయ సీతక్క ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,
1: ఎవరికి మేము వ్యతిరేకం కాదు, ఎవరు వచ్చినా హక్కున చేర్చుకున్నారు. ఆనాడు ఈ దట్టమైన అడవులలో రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి వాటిని ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.
0: నక్సలిజంపై పోరాటంలో ప్రాణాలు అర్పించిన 28 మంది పోలీసు సమరవీరుల కుటుంబ సభ్యులతో డీజీపీ సివి ఆనంద్ స్వయంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా డీజీపీ మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాల పునాదులపైనే రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిడవిల్లుతున్నాయని అన్నారు. అనంతరం నేర సమీక్ష సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ,
2: ఆశ అనేది చూపిస్తారు. మీరు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 20 రూపాయలు వస్తాయని సాధ్యం. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మోసం చేయడానికి చెప్తున్నారని అర్థం చేసుకునే మన స్తోమత వస్తే తప్పకుండా సైబర్ క్రైమ్ దానంతగానే తగ్గిపోతుంది.
0: మరణానంతరం దానం చేసే అవయవాలు అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న పలువురికి కొత్త జీవితాన్ని అందించే అవకాశం కల్పిస్తాయి. జగిత్యాల జిల్లా కమలాపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి లావణ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందగా, ఆమె కళ్లు దానం చేసినట్లు ఆమె సోదరుడు ఆవునూరి మల్లేష్ తెలియజేశారు.
3: లావణ్య 2 కళ్ళను హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాలకు దానం చేశాం. మా బాధలో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆమె మరొకరి జీవితానికి ఉపయోగపడుతుందనే సంతృప్తి మాకుంది. అవయవదానం ఎంతో గొప్ప విషయం. మాలాగే ప్రతి కుటుంబం కూడా అవయవదానంపై అవగాహన పెంచుకుని అవసరమైన వారికి కొత్త జీవితాన్ని అందించేందుకు ముందుకు రావాలని కోరుతున్నాం.
0: రాష్ట్రంలో హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు లూటును పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీల అభివృద్ధికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ చెప్పారు. ఆసిఫాబాద్ లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సోమశిలలో పర్యాటకులకు బోటింగ్ సేవలను నగర కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ పునః ప్రారంభించారు. వేసవిలో కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉండడం వల్ల బోటింగ్ సేవలను నిలిపివేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాల ఎగువ మానేరు జలాశయ నీటి మట్టం పూర్తి స్థాయి సామర్థ్యం 31 అడుగులకు చేరిందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. దీంతో మత్తడి దూకుతోందని వారు తెలియజేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక దృష్టి సారించింది. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సమయం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా ముదితా వేతాలః.
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పల్లె పదాలు జానపద సంగీతాన్ని వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇవాళ తాంసి మండలము జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు 2వ భాగం. ఇంకా తలముడుకు చెందిన ఎల్చర్వార్ మాణిక్రావు బృందం పాడిన తుకడోజీ మహారాజ్ భజనలు 4వ భాగం.
7: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువుల తామరా బురద పుల్లా.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
9: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
10: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు. దేవుని భక్తిలో నిమగ్నమై పాడే పాటలైనా కీర్తనైనా తత్వాలైనా ఏవైనా సరే వింటూ ఉంటే అన్ని కష్ట సుఖాలు మర్చిపోయి ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతాం. ఇదే భక్తి పాటలంటే, కీర్తనలన్నా తత్వాలన్నా ఇంతే. అయితే ఎలా పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలము జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పరమేశ్వరయ్య తత్వాలు వినిపిస్తున్నారు. ఇది రెండవ భాగం, విందామా మరి.
1: పువ్వేమో భూయంగా పూబోడి రాలంగా ఈ దేహములాంటి ఒక ఆకుకు ఒక చెట్టుకు మకరంధ్రం అనేటి ఎట్లా ఉంటుందో, ఈ దేహంలో అనేటి మకరంధ్రం అనేటి జీవుడు ఉన్నాడు. మరి పువ్వు వాలిపాయ ఇదంతా వాయా, మరి దేవుడు అనేటోడు ఇంట్లో ఉన్నాడంటే మరి ఉన్నాడా, మరి ఎటువాయా, మరి అతన్ని తెలుసుకున్నావా లేదా? అది తెలుసుకొని దేవుడు అంటోడు ఉన్నాడు, ఈ దేహం పోయితే అలా దేవుడు ఉండడు, అప్పుడు వెళ్ళిపోతాడు జీవుడు, ఎట్లా వెళ్ళిపోతాడు అన్నది ఒకటి గురుపదేశం, గురు దాటికి పోయి ఆ దాని మార్గము తెలుసుకొని దాని యొక్క అర్థం.

వెంకటేశ్వర సంకటాహర, ఓ భగవంతా, నువ్వు వెంకటేశ్వర రూపంలో వచ్చినావు, మరి నువ్వు ఏ తీరుగచ్చి నన్ను రక్షణ చేస్తావు వెంకటేశ్వర? ఈ బరంపురం గుట్టక ఆడ అతడు ఆడ రాసిండు ఆడ నువ్వే అని అని అంటారు. ఓ భగవంతా, నువ్వు ఏ రూపంలో వస్తున్నావు, ఎట్లా వస్తున్నావు, ఏం వస్తున్నావు, ఇక మరి నిన్నైతే నేను మొక్కుతున్నా అని ధ్యానం చేస్తున్నాడు.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలము జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు రెండవ భాగం.
1: ఓ భగవంతా, ఓ గురుదేవా, 84 లక్షల జీవరాశుల నీ జీవే ఉన్నది, నువ్వే నిండి ఉన్నావు. మరి ఏ వేషము గచ్చి నాకు వరం ఇస్తావా, నాకేం చేస్తావా, నన్ను పుట్టించున్నాడు నువ్వే భగవంత, ఏ వేషము నచ్చి నాకేమన్నా పండ్లం ఇస్తావా అని ఈ మానవుడు వేడుతున్నాడు.

మల్లా చెట్టే చూడరన్నా. మల్లా చెట్టు అంటే ఇది ఒక దేహము, దీని కొనలు కిందున్నాయి, మొదలు మీద ఉన్నది. దీనికి నవరంధ్రాలున్నాయి, అష్టమంగళాలు 8 ఉన్నాయి. అవిడితోని నిండిన దేహం ఇది, ఇది ఒక చెట్టు అని దాని అర్థం.

0: ఇంతవరకు తలమడుగుకు చెందిన ఎల్చర్వార్ మాణిక్రావు బృందం పాడిన, క్షమించండి, ఇంతవరకు తాంసీ మండలము జామిడి గ్రామానికి చెందిన మల్లపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు రెండవ భాగం విన్నారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
6: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
7: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెఫ్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
8: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎం

0: HSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Stand Up India, Mudra, CGT, MSC.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు. ఇప్పుడు తలమడుగుకు చెందిన ఎల్చర్ వార్ మాణిక్రావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు 4వ భాగం.
3: భారత్ కే బల్వాన్ జంగమే ఆజా ఆజారే తుహి యా హనుమాన్ బనా లంకా కో కర్ దియా ఫనా.

ఇప్పుడు మరాఠీలో నిఘుదే దివస మంగల్తో బఘాయా భారత తుజల అవకళా లోపలి సారి మిళో సుఖ శాంతి సక.

ఇంతవరకు తలమడుగుకు చెందిన ఎల్చర్వార్ మాణిక్రావు బృందం పాడిన తుకుడోచి మహారాజ్ భజనలు నాలుగవ భాగం విన్నారు. ఇది ఈఎల్టీ పల్లె పదాలు కార్యక్రమము. ఇప్పుడు ప్రసారమైన పల్లె పదాలు కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అలా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన పల్లె పదాలు కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినండి. ఇన్ని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. పల్లె పదాలు కార్యక్రమము ప్రతి ఆది మంగళ గురువారాలలో పొజ్జమటు 6:20 ప్రసారమవుతుంది. తిరిగి రేపు పొజ్జమటు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాత్రి శ్రీధర్ బృందం పాడిన డేమ్స పాటలు, ఇంకా నార్నూర్ మండలము కాయర్తాట్వ గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డొల్కి పాటలు రెండవ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా విద్యా ఉద్యోగ సమాచారము.

ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ కళాశాలలో మరో 60 సీట్లు పెంపు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిమాండ్ దృష్ట్యా లైఫ్ సైన్సెస్ విభాగంలో ప్రభుత్వం మరో 60 సీట్లను అదనంగా జోడించింది. ఇంగ్లీష్ మీడియం బీజెడ్సీఎస్ సబ్జెక్టుల కాంబినేషన్లో విద్యార్థులు స్పెషల్ ఫేస్ దోస్తు ద్వారా ప్రవేశాలు పొందవచ్చని ప్రిన్సిపల్ డాక్టర్ జే సంగీత తెలిపారు. ఈ నెల 11 వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని ఆమె కోరారు.

0: 8వ తరగతి 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆయా గ్రేడ్లకు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకుని వెబ్ ఆప్షన్లు నమోదు పెట్టుకోవచ్చని, ఈ నెల 17వ తేదీ వరకు ధృవపత్రాల పరిశీలన, ఈ నెల 20న సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. మెరిట్ రిజర్వేషన్ ప్రతిపాదికన ప్రవేశాలు దక్కుతాయన్నారు. ఏవైనా సందేహాలుంటే ఈ ఫోన్ నంబర్కు సంప్రదించాలని సూచించారు. ఫోన్ నంబర్ 9866435005. ఈ ఫోన్ నంబర్ ఇంకొకసారి 9866435005. నీట్ జేఈఈ ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్. బీసీ విద్యార్థులు నీట్ జేఈఈ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రముఖ విద్యా సంస్థలో సీట్లు సాధించేందుకు మహాత్మా జ్యోతిబా పుల్లే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ అవకాశం కల్పిస్తుంది. 2027 విద్యా సంవత్సరానికి గాను నీట్ యూజీ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ లాంగ్ టర్మ్ ఉచిత కోచింగ్ మిగిలిన సీట్ల భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. బాలురకు హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ మండలం పరిధిలోని బాటసింగారంలో ఉన్న సిఓఇ బాలుర వివేకానంద ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్లో బాలికలకు నాగోల్లోని సిఓఇ బాలికలు సెంటర్లో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం బాలికల విభాగానికి సంబంధించి నీట్లో 100, జేఈఈలో 40 సీట్లు ఖాళీగా ఉండగా బాలుర విభాగానికి సంబంధించిన నీట్లో 50 సీట్లు, జేఈఈలో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆదివారం అంటే ఇవాళ నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక మెరిట్ సీట్ల లభ్యత ఆధారంగా ఉంటుంది. ఇది ఈఎల్టీ విద్యా ఉద్యోగ సమాచారం. తిరిగి రేపు రాత్రి 7 గంటలకు మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం చెప్తారు. మా రేడియో నేస్తాం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పనితీరు గురించి కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన దేశం వైపు దురుద్దేశంతో చూసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పిఎంఏవైయు 2.0 కింద ఇంతవరకు 1.25 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా ఉద్యమంకి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటును అందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని ప్రకటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్రివర్ణాల పతాకం దేశ గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవ అందించేందుకు నిరంతర స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది వందే మాతరం 150వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది చేపడుతున్న ప్రయత్నాలను వందే మాతరానికి అంకితం చేస్తున్నట్లు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు అండమాన్ నికోబార్ దీవుల రాజధాని శ్రీ విజయపురంలోని ఫ్లాగ్ పాయింట్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో నిర్వహించిన వందే మాతరంపై తిరంగా కాన్సర్ట్ రాష్ట్రస్థాయి కార్యక్రమంలో కూడా ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. తన ప్రసంగంలో భారత స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి ఉన్న అండమాన్ నికోబార్ దీవుల ఘనమైన చరిత్రను ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు.
2: It is indeed a pleasure to launch this campaign today on the August Kranti Divas as we commemorate the Quit India Movement of 1942. Millions of Indians responded to his call and rose against the British with the unwavering resolve of do or die on this day. It is therefore deeply significant that we launch the Har Ghar Tiranga campaign from the historic islands on this historic day.
1: భారత స్వాతంత్ర్య

ఐటీఐలో రెండో విడత ప్రవేశాలు. ప్రభుత్వ ఐటీఐ ఏటీసీలో రెండో విడత ప్రవేశాలు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు.

0: పోరాటంతో ముడిపడి ఉన్న అండమాన్ నికోబార్ దేవులు స్వాతంత్ర సమరయోధులు తీవ్రమైన హింసను ఊహించలేని కష్టాలను అనుభవించిన నేలని ఆయన అన్నారు. సెల్యులర్ జైల్ చారిత్రక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ రాధాకృష్ణన్ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను అందించిన సహకారాన్ని కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పోర్ట్ ప్లేయర్ లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన చారిత్రక దినమైన 1943 డిసెంబర్ 30 తేదీని కూడా ఆయన స్మరించుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా అక్కడి ప్రకృతి సౌందర్యం పచ్చదనం మాత్రమే కాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడ మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడంతో ముడిపడి ఉన్న దేశభక్తి భావన కూడా గుర్తుకొస్తుందని ఉపరాష్ట్రపతి చెప్పారు. వందే మాతరం ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ స్వాతంత్ర్యోద్యమ కాలంలో ప్రజల్లో జాతీయతాభావాన్ని ఐక్యతను పెంపొందించడంలో ఈ గీతం కీలక పాత్ర పోషించిందని ఉపరాష్ట్రపతి అన్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో 2 రోజుల పర్యటనలో ఉన్న రాధాకృష్ణన్ నిన్న జాతీయ స్మారక సెల్యులర్ జైలును సందర్శించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. అలాగే వీర సావర్కర్ గదిని కూడా సందర్శించి సెల్యులర్ జైల్లో నిర్వహించిన లైట్ అండ్ సౌండ్ షోను తిలకించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులకు కూడా ఆయన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ ఇచ్చిన కరో యా మరో అనే పిలుపు నుంచి స్ఫూర్తి పొంది వారు స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని ఏకం చేశారని సోషల్ మీడియాలో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పుదుచ్చేరిలోని మురుగా థియేటర్ సిగ్నల్ వద్ద హర్ ఘర్ తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్, పుదుచ్చేరి హోంమంత్రి ఏ నమశివాయం, వ్యవసాయ రైత సంక్షేమ శాఖ మంత్రి జిఎన్ఎస్ రాజశేఖరన్, బీజేపీ అధ్యక్షుడు విపి రామలింగం తదితరులు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలతో వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకుముందు గోరిమేడులోని పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో పుదుచ్చేరి పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అందజేసే వేడుకలో హోంమంత్రి పాల్గొన్నారు. ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అనే చారిత్రక గుర్తింపుతో పోలీస్ బలగానికి లభించే అత్యున్నత గౌరవాన్ని పొందిన దేశంలోని 18వ రాష్ట్రంగా పుదుచ్చేరి అవతరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సంస్థాగత యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడానికి, ప్రక్రియలను క్రమబద్దీకరించడానికి, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి దృష్టి పెట్టవలసిన కీలకమైన అంశాల గురించి, ముందుకు వెళ్లే మార్గాల గురించి చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి చెప్పారు. ప్రతి విద్యార్థి ఆకాంక్షలకు అనుగుణంగా బలమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థ నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారం, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి కూడా అయిన ప్రహ్లాద్ జోషి ప్రస్తుత చక్కెర సీజన్ కు సంబంధించి చక్కెర నిల్వల పరిస్థితి, ఉత్పత్తి స్థాయి, అవసరాలు అంచనా వేయడానికి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. చక్కెర లభ్యత నిరంతరం పర్యవేక్షించడం పైన తగినంత చక్కెర నిల్వ ఉండేలా చూడడం కోసం సకాలంలో తగిన చర్యలు తీసుకోవడం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. దేశ మహిళలు ధరించే సింధూరాన్ని రక్షించడంతో పాటు ప్రతి పౌరుడి భద్రతను నిర్ధారించేందుకు భారత్ ఎంత దూరమైనా పడుతుందని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి ఒక సందేశం పంపిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. న్యూఢిల్లీలోని బేస్ హాస్పిటల్లో జరిగిన సింధూర్ మహారక్తదాన యాత్ర రక్తదాన శిబిర ప్రారంభోత్సవంలో ఆయన ఈ మాటలు చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను, వారి హ్యాండర్లను మట్టుపెట్టడంలో, అలాగే భారత్పై వక్ర దృష్టి సారించే వారికి తగిన గుణపాఠం చెప్పడంలో భారత రక్షణ దళాలు చూపిన ఉత్సాహాన్ని రక్షణ మంత్రి అభినందించారు.
1: पहलगाम में धर्म पूज कर हमारे निर्दोष नागरिकों पर काराना आतंकी हमला हुआ था तो उसके बाद हमारी बहादुर सेनाओं ने ऑपरेशन सिंदूर की शुरुआत की थी. हमने पाकिस्तान में बैठे आतंकियों और उनके सरपरस्तों को नेस्त नाबूद कर दिया और सारी दुनिया को यह बता दिया कि भारत अपने नागरिकों की सुरक्षा के लिए वो किसी हद तक जा सकता है. हमने दुनिया को बताया कि हमारी नारी शक्ति के सिंदूर की रक्षा करने के लिए हम किसी भी हद तक जाने को तैयार है.
0: ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారిలో మహారాష్ట్రకు చెందిన సుమారు 1000 మంది కుస్తీ యోధులు, క్రీడాకారులు ఉన్నారని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం PMAYU 2.0 కింద ఇప్పటి వరకు 1,25,00,000 పైగా ఇళ్లు మంజూరయ్యాయని గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో దేశవ్యాప్తంగా 1,00,000 పైగా ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని లబ్దిదారులకు అందుబాటులోకి వచ్చాయి. సుమారు 1,00,000 ఇళ్లు మహిళలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిషా, రాజస్థాన్

తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్తో సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాల కోసం పీఎంఏవై 2.0 కింద 2,09,000కు పైగా ఇళ్లు మంజూరైనట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సీనియర్ సిటిజన్ల కోసం 16,600కు పైగా ఇళ్లు మంజూరు చేశారు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం సంయుక్త పేలుడు పదార్థాల నిర్వీర్యం చేసే విన్యాసాలను రేపటి నుంచి 14వ తేదీ వరకు కొచ్చిలోని సదరన్ నెవల్ కమాండ్లో నిర్వహిస్తాయి. రెండు దేశాల నావికాదళాల ప్రత్యేక డ్రైవింగ్ ఈఓడి బృందాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు, వృత్తిపరమైన సంబంధాలు బలపరిచేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు దోహదం చేస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. థాయిలాండ్లోని పుకెట్ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన ఇటీవలి ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సంఘటనను తీవ్రమైన ఘటన, సీరియస్ ఇన్సిడెంట్గా గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నెల 4వ తేదీన విమానం గగనతలంలో క్రూయింగ్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల మేరకు ఎత్తును కోల్పోయింది. ఆ తర్వాత విమానం అదుపులోకి వచ్చి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో కొద్దిమంది ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది గాయపడ్డారు. ప్రామాణిక నిబంధనల్లో భాగంగా విమాన సిబ్బంది ఇద్దరికీ సూచించిన సైకో యాక్టివ్ పదార్థాల స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పనితీరు గురించి కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన దేశం వైపు దురుద్దేశంతో చూసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పీఎంఏవై 2.0 కింద ఇంతవరకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

0: illu yausam. రైతన్నలకు వ్యవసాయంకు సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ పంట మార్పిడి ఆవశ్యకత, ఆచరణీయమైన పంటల సవరణల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు పి అశోక్. ఇంకా పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం, సేంద్రియ ఎరువులు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట ప్రసారమైంది. ముచ్చట పెడతారు కేలేనిన్. వాతావరణ సూచన. జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ తేలికపాటి వర్షం కురవచ్చు. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు.
1: अरे अरे अरे अरे क्या कर रहा है? इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का.
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था. पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ,
2: पर हम तो सभी डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और चाकम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा.

0: माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती। ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ప్రతి ఏడు ఒకే పంటను పండించకుండా పంటలను క్రమ పద్ధతిలో మార్చి మార్చి పండిస్తే మట్టి సారం పెరగడమే కాదు పురుగులు మరియు తెగుళ్ళుగా నివారించగలం అంటూ పంట మార్పిడి ఆవశ్యకత గురించి తమ ముచ్చట్లలో చెప్పుకొస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్. ఆయనతో ముచ్చట పెడతారు పి అశోక్. విందామా మరి.
1: నమస్కారం డాక్టర్ రఘువీర్ గారు.
2: నమస్కారం అండి.
1: మరి ముందుగా చెప్పండి, అసలు ఈ పంట మార్పిడి ఆవశ్యకత ఏంది, మనం పంట మార్పిడి ఎందుకు చేయాలంటారు, అసలు పంట మార్పిడి చేస్తే ఏమేమి లాభాలు ఉంటాయి? మరి
2: పంట మార్పిడి ఎందుకంటే అండి, ఎప్పుడైనా ఒకే రకమైన పంటని మనం ఒకే నేలపై లేదంటే ఒకే మట్టిపై వేసినప్పుడు ఆ భూసారం అనేది కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు చూసుకుంటే ఇప్పుడు రైతులు కొందరు వరి తర్వాత వరి వేస్తున్నారు. మన ఆదిలాబాద్ ప్రాంతంలో వరి ఏర్ కానీ మిగతా ప్రాంతాలు ఇప్పుడు నిర్మల్ కానీ లేకపోతే వరంగల్ జగిత్యాల అలాంటి ఏరియాకి వెళ్తే కరీంనగర్ వరి తర్వాత వరి పంటను వేస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే ఒకే రకమైన పంట వేయడం వల్ల మనము కొట్టే మందులు కానీ పురుగు మందులు కానీ లేదంటే గడ్డి మందులు కానీ ఇంకా లేవని కానీ ఆ ఒకే రకమైన పురుగులకు వాడడం వల్ల వాటికి కూడా వాటితోని ప్రభావం చూపే కెపాసిటీ తగ్గిపోతుంది కెమికల్స్ కూడా. దానికంటే ముఖ్యం ఏంటంటే మన నేల అండి, నేల ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఎందుకంటే పంటలు ఒకే విధంగా పోషకాలను తీసుకోవడం వల్ల భూమిలో స్వతహాగా ఉన్న పోషక గుణాలు అనేటివి వెళ్ళిపోతాయి. మనం పైపాటుగా మనం వేసే యూరియా డిఏపి ఎంఓపి ఇలాంటివి వేసినా కూడా భూమి యొక్క స్వతహాగా పోషకాలని పెంపొందించి అందించే సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు ఏమవుతుందంటే మనకు ఈ ఒకే రకమైన పంట వేయడం వల్ల నికర ఆదాయం అనేది కూడా రైతు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో కూడా తగినంత మార్కెట్ ప్రైస్ దొరకకపోవడం వల్ల కూడా, ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఈ ఉత్పత్తి ఎక్కువ అవుతుందో మనకు దానికి తగ్గట్టు ధర కూడా తక్కువ దొరుకుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నింటిని మనం వదిలించుకోవాలంటే మనకు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పంట మార్పిడి అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ పంట మార్పిడి చేసేటప్పుడు కూడా మనము ఉదాహరణకి ఇప్పుడు మన ఆదిలాబాద్ ప్రాంతంలో చూసుకుంటే ఖరీఫ్లో మనము సోయాబీన్ పత్తి కందులు వేస్తామండి. సో కొందరు రైతులు ఏం చేస్తారంటే సోయాబీన్ తర్వాత శనగలు వేసుకుంటారు, ఇంకొందరు పత్తి పంటని కంటిన్యూ చేసుకుంటుంటారు మార్చి ఏప్రిల్ వరకు. అలా కాకుండా కొందరు పత్తిని తీసేసిన తర్వాత శనగలు లేదంటే జొన్నలు లేదంటే నువ్వులు లాంటివి వేసుకుంటారు. ఇంకొంచెం ఏరియాలో ఒక 500 నుంచి 1000 ఎకరాల ఏరియాల వరకు మనకు ఈ పసుపు సాగు కూడా అవుతుందండి. ఈ పసుపు తీసిన తర్వాత కూడా రైతులు కొద్దిగా నువ్వును వేస్తున్నారు. సో ఇలా ఏమవుతుందంటే మనము ఎప్పుడైతే మనము ఈ కమర్షియల్ వాణిజ్య పంటలు లేదా మిగతా పంటల నుంచి ఈ పప్పు దినుసుల వైపు మనం వెళ్తామో ఈ పప్పు దినుసులు లేదంటే అపురాలు ఏవైతున్నాయో ఇవి నేల యొక్క పోషక సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి వేరు బుడిపెల ద్వారా మొక్కలకు అందిస్తే దాంతోపాటు భూమిలో కూడా నత్రజని శాతాన్ని పెంచుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ పంట మార్పిడి మనం చేయడం వల్ల నేల ఆరోగ్యం ఒకటి బాగుపడుతుంది, దాంతోపాటు మనకు చూసుకున్నట్టయితే అపరాలు ఏవైతే మనకు పప్పు దినుసులున్నాయో కందులు చూడండి మనకు ఒక 6,000 నుంచి 7,000 వరకు ఉంది మార్కెట్ ప్రైస్ క్వింటాల్కు. అలాగే మన పెసర మినుము ఇవి కూడా 5 నుంచి 6,000 వరకు ఉన్నాయి. శనగలు 4,500 నుంచి 5,500 వరకు పోతున్నాయి. సో ఏంటంటే మనకు వీటికి మార్కెట్ ప్రైస్ కూడా మంచిగా ఉంది, దీంతోపాటు నేల ఆరోగ్యం కూడా స్థిరీకరించబడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే మనం ఒకే రకమైన పంటను కంటిన్యూ చేయకుండా ఉండడం వల్ల పంట మార్పిడి జరిగి మంచి దిగుబడితో పాటు నేల యొక్క ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు.
1: ఎన్నో లాభాలున్నాయి కాబట్టి ఈ పంట మార్పిడితోటి వ్యవసాయదారులు ఈ పంట మార్పిడి చేస్తూ మంచి లాభాలు సాధించాలని కోరుకుందాం. అయితే మరి మన ఆదిలాబాద్ పట్టిలో ఏ విధమైన పంటల సరళులు నడుస్తున్నాయి, ఏ విధమైన పంటల సరళి ఉంటే మన ఆదిలాబాద్ జిల్లా రైతులకు లాభాలు వస్తాయో చెప్పండి.
2: ముఖ్యంగా మన దగ్గరకు వచ్చేసరికి అండి సోయాబీన్ తీసిన తర్వాత రైతులందరూ శనగలు వేసుకుంటున్నారు. అదే పత్తి వేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొందరు రైతులు ఏప్రిల్ వరకు లేదంటే మార్చి వరకు పత్తిని కొనసాగిస్తారు. ఈ సమయం వరకు కూడా పత్తి కట్టెలు మనం చూస్తుంటాం శనగల ఇప్పటికీ కనబడుతుంటాయి. ఇలాంటి రైతులకు ఏంటంటే నీరు లేకపోతే వేరే పంట వేయాలనే అవగాహన లేకపోవడం వల్ల ఇలా వీళ్ళు పత్తిని కొనసాగిస్తున్నారు. ఏ రైతులకైతే కొద్దిగా అవగాహన ఉండి నీళ్లు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఇప్పుడు పత్తి పంటను మనం ఏ నెల వరకు వేసుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు మనం జూన్లో వేస్తాం, అదే నవంబర్ మొదటి వారం వరకే పత్తిని ఉంచాలనుకుంటే నవంబర్ మొదటి వారం తర్వాత తీసేసిన తర్వాత వెంటనే శనగేసుకోవచ్చు. ఇదొక పంటల సరళి. దీంతో మనం గమనిస్తుంది ఏంటంటే ముఖ్యంగా మనం ఈ గులాబీ రంగు పురుగు వచ్చేసి నవంబర్ సమయంలో ఉధృతంగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం వచ్చే దిగుబడి పెట్టే ఖర్చు కంటే తక్కువగా ఉంది. సపోజ్ ఉదాహరణకు 10 రూపాయలు పెడితే రైతుకు 5 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ గులాబీ రంగు పురుగు కోసం మనం స్ప్రేస్ ఎక్కువ చేయడము, నీళ్ళు ఇవ్వాల్సి వస్తుండడము, నీళ్ళు ఇచ్చించో పురుగు పెరుగుతున్నది, నీళ్ళు ఇవ్వకపోతే పంట దిగుబడి రాదు, పంట దిగుబడి కోసం మళ్ళీ స్ప్రేలు కొట్టారు. అంటే మనకు మళ్ళీ పత్తి ఎరడానికి

0: ఖర్చు ఎక్కువైతున్నది. మొదట్లో ఇప్పుడు మనము మొదటి రెండు పికింగ్లకు తీసుకునే ఛార్జ్ కంటే మూడు నాలుగో పికింగ్లు చాలా ఎక్కువ రేట్ తీసుకుంటున్నారు కూలీలు వచ్చేసి. సో ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఒకవేళ పత్తిని నవంబర్ మొదటి వారంలో తీసేసి అదే రెండవ వారంలో శనగలు వేసుకుంటే శనగల్లో కూడా మనకు మంచి దిగుబడి మరి మంచి మార్కెట్ రేట్ ఉన్నది కాబట్టి రైతులు ఈ విధంగా ఈ పంట సరళి పాటించి వచ్చేదానికంటే సుమారుగా ఒక 50 నుంచి 60 వేలు ఎకరానికి ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంది. దాంతోపాటు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. ఇది ఒకటెప్పుడు మన నవంబర్ మొదటి వారంలో పత్తి తీసినప్పుడు. లేదు రెండు పిక్కింగ్స్ కంటే మూడవ పిక్కింగ్ కోసం కూడా రైతులు ఆగాలనుకుంటే పత్తి తర్వాత జొన్న పత్తిని డిసెంబర్ చివరి వారం వరకు తీసేసి జనవరి మొదటి వారంలో జొన్న పంటను వేసుకున్నట్టయితే పత్తి దిగుబడితో పాటు మనకు జొన్న దిగుబడి కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంది. రైతులు జనవరి జనవరిలో జొన్న వేస్తున్నారు. సో ఈ పత్తిని మనం మార్చి ఏప్రిల్ దాకా ఉంచుడు కంటే డిసెంబర్ చివరి వారంలో తీసేసి జనవరి మొదటి వారంలో జొన్న వేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది. 15 నుంచి 20 క్వింటాలు ఎకరానికి మన సరాసరిగా ఆదాయం వస్తుంది. జొన్న కూడా 2 నుంచి 3 వేల వరకు రేటు ఉంది. సో ఈ విధంగా కూడా మనం ఏంటంటే రైతు మీద పడే ఆర్థిక భారాన్ని మరియు నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడి మంచి దిగుబడి సాధించవచ్చు. లేదు కొందరు రైతులు నాలుగు పిక్కింగ్ వరకు కూడా వెళ్లాలనుకుంటే వేసిన పంటతోని పత్తితోని జనవరి చివరి వారం వరకు పత్తి ఉంచాలనుకున్నప్పుడు జనవరి చివరి వారంలో పత్తి తీసేసి ఫిబ్రవరి మొదటి వారం లోపే నువ్వులు వేసేసుకోవచ్చు. సో ఈ సరిలో కూడా మనకి ఏంటంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన ముఖ్యమైన పంట పత్తి కాబట్టి రైతులు అంత తొందరగా పత్తి పంటను తీసేయాలని అనుకోకపోతే ఈ మూడు పంట సరిలో చివరిదైన ఈ పత్తి తర్వాత నువ్వులు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మనం నువ్వులు వేసేది ఆల్రెడీ ఫిబ్రవరిలో వేస్తున్నాం కాబట్టి ఈ ఫిబ్రవరి మాసం తర్వాత మనకు అంతగా పత్తి దిగుబడి రాదు. కాబట్టి రైతులు వాటర్ ఇవంతా ఈ పంట సరళులు మనం ఏదైతే చెప్తున్నామో ఎవరికైతే నీరు అందుబాటులో ఉంటుందో నీటి వసతి ఉందో వాళ్ళ కోసమే. నీటి వసతి లేని వాళ్ళు మాత్రం పత్తి పంటను అలాగే కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ జనవరి చివరి వారంలో పత్తిని తీసేసి ఫిబ్రవరి మొదటి వారంలో నువ్వులు వేసుకున్నట్టయితే కూడా మంచి ఆదాయం పొందొచ్చు. నువ్వులో కూడా మనకు MSP మనం ఏదైతే మార్కెట్ ధర ఏదైతే ఉన్నదో అది 7.5 నుంచి 8.5 వేల వరకు ఉంది క్వింటాల్కు. సో మనకు ఒక 4 క్వింటాల్ కూడా ఎకరానికి తీసినా కూడా అక్కడనే రైతు ఒక 30 నుంచి 40 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. సో ఈ పంట సరళులు ఏవైతున్నాయో ముఖ్యంగా ఈ పత్తి తర్వాత మనకు మేజర్ మన 4 లక్షల ఎకరాల్లో పత్తి ఉంది కాబట్టి పత్తితోనే మనం పోల్చుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో నవంబర్ మొదటి వారంలో తీయగలిగితే వెంటనే శనగ వేసుకోండి, లేదు డిసెంబర్ చివరి వరకు తీయగలిగితే జనవరిలో జొన్న వేసేసుకోండి, లేదు జనవరి చివరి వరకు తీసుకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో నువ్వులు వేసుకోవచ్చండి. మనకు అనుకూలమైన ఈ మూడు పంటల సరళులు ఉన్నాయి. ఇవి కాకుండా రైతులు జనరల్ గా మనం సోయాబీన్ తర్వాత శనగ వేసుకుంటున్నారు. ఈ మధ్య సోయాబీన్ మరియు కంది అంతర పంటగా వేసుకొని కూడా కాకపోతే సాళ్ల మధ్యలో దూరం ఎక్కువగా ఉంచి అంటే 6 సార్లకు ఒక కంది ఉంచాల్సిన దగ్గర 12-14 సార్ల తర్వాత ఒక కంది పెట్టేసి ఎప్పుడైతే ఈ సోయా హార్వెస్టింగ్ అయిపోతుందో కోసిన తర్వాత దాని మధ్యలో కొందరు రైతులు శనగలు వేసుకోవడము లేదంటే ఈ గోధుమలు లాంటివి కూడా పంటలు వేస్తున్నారు. ఇవి కూడా అనుకూలంగా ఉంటాయి. దీంతో ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ కందులు చేనులలో ఉంటాయి, దాంతోపాటు మనం ఇంకో పంటను కూడా మనం ఎక్స్ట్రాగా సాగు చేయడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మనకున్న చేనుల అదే జాగాని మంచిగా యూజ్ చేసుకుని మనం రెండు లేదంతకంటే ఎక్కువ పంటల్ని పండించుకున్నట్టయితే పంట మార్పిడి చేసుకుని మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు నేల ఆరోగ్యం బాగుంటుంది, రైతు యొక్క ఆర్థిక స్తోమత కూడా పెరుగుతుంది.
1: మరి పంట మార్పిడి చేసేటప్పుడు వ్యవసాయదారులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు, మరి ఏ విషయాల్ని గమనించి ఈ పంట మార్పిడి చేసుకుంటే మనం ఎక్కువ లాభాలు సాధించవచ్చు అంటారు?
0: ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి అండి నీటి వసతి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన అన్ని వర్షాధార పంటలు, నీటి వసతి ఉన్న రైతులు మాత్రమే ఈ పంట మార్పిడి ఈ ఏదైతే మనం యాసంగిలో పంటలు వేయాలనుకుంటామో వాటిలో మార్పిడి చేసుకోవాలి. దాంతోపాటు మనం ఇప్పుడు పంట మార్పిడి చేయబోతున్న పంట నవంబర్ లో అనుకున్నట్టు మనం శనగ, జనవరి అయితే జొన్న, ఫిబ్రవరి అయితే నువ్వులు. సో వీటిని కూడా మనం ఎంత సమయంలోపు విత్తుకోవాలి? నవంబర్ లో తీయగలిగితేనే శనగ వేసుకోండి, డిసెంబర్ వేసిన తర్వాత శనగ వేసుకుంటే మనకు దిగుబడి అనేది అంతగానో రాకపోవచ్చు. అంటే మనం ఏదైతే పంట సరళిని చేయాలనుకుంటున్నామో ఆ పంట సరళిలో మనం ఎన్నుకునే పంట యొక్క విత్తుకునే సమయం దాటిపోయిన తర్వాత దాన్ని విత్తుకోవద్దు. ఇలా చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ మనం ఏదైతే పంట వేస్తున్నామో దాన్ని దిగుబడి అంతగానో రాకపోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు రైతులు కూడా కొందరు ఏం చేస్తారంటే ఉదాహరణకు ఒకటే పంట వేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఒక 3-4 ఎకరాలు ఉంటే ఈ సంవత్సరం ఎల్లున అయితే పత్తి వేసిండ్రు, నెక్స్ట్ ఇయర్ అందులో సోయా వేయండి, మళ్ళీ సోయా వేసిన దాంట్లో పత్తి వేయండి. ఇలా కూడా మనం పంట మార్పిడి చేసుకుని మనం భూమిలో ఉన్న పోషకాల యొక్క నాణ్యతను వాటి యొక్క సంఖ్యను మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది.
1: చాలా మంచిదండి రఘువీర్ గారు. ఈ పంట మార్పిడి ఆవశ్యకత ఏంది, అసలు పంట మార్పిడి ఎందుకు చేయాలా, పంట మార్పిడి చేస్తే ఏమేమి లాభాలున్నాయి, అట్లనే మన ఆదిలాబాద్ పట్టకు అనువైనటువంటి పంటల సరళులు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా చెప్పిండు. మరి వ్యవసాయదారులు ఈ పంట మార్పిడి చేసి అట్లనే మన ఆదిలాబాద్ పట్టకు ఏదైతే అనువుగా ఉంటుందో

0: అలాంటి పంటల సరళుల్ని ఎంపిక చేసుకొని మంచి లాభాలని దిగుబడుల్ని సాధించాలని కోరుకుంటూ ఈ పంట మార్పిడి గురించి ఇన్ని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు పంట మార్పిడి ఆవశ్యకత, ఆచరణీయమైన పంటల సరళుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది పి అశోక్.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం, సేంద్రియ ఎరువులు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట పెడతారు కే లెనిన్.
7: నమస్కారం మోహన్ దాస్ గారు.
8: నమస్కారం అండి.
7: అయితే ఈ సేంద్రియ ఎరువులు వాడకపోతే ఏం నష్టం జరుగుతుందో దాని గురించి ముందుగా చెప్తారా?
8: అయితే సేంద్రియ ఎరువులు పంటలను వాడినట్లయితే ఈ పొలంలోని మట్టి జీవం కోల్పోయి క్రమేణా అది పంట ఉత్పాదక శక్తిని తగ్గిస్తుంది. తర్వాత వాడుతున్న రసాయన ఎరువుల వినియోగం తగ్గి క్రమేపీ ఈ రసాయనిక ఎరువుల మోతాదు పెంచవలసి వస్తుంది. దీంతో రైతుకు ఖర్చు అధికమవుతుంది. అయితే ఇటువంటి భూమిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి ఎక్కువ నీరు ఉపయోగించవలసి వస్తుంది. కాలక్రమేణా ఈ సూక్ష్మ పోషక లోపాలు అధికమవుతాయి. తద్వారా పంట ఖర్చు కూడా ఎక్కువ అవడానికి వీలుంటుంది. అయితే ఏటా వాళ్ళు భూముల్లో మట్టి కోత అధికమై ఈ సారవంతమైన పై మట్టి కోల్పోవడానికి అధికంగా ఆస్కారం ఉంటుంది.
7: అయితే ఇప్పుడు ఈ కంపోస్ట్ ఎరువు ఏదైతే ఈ పశువుల ఎరువులు అయితే ఉన్నాయో ఇవి పోషక విలువలను ఎట్లా పోగొట్టుకుంటున్నాయి, ఈ రైతులు ఎట్లా వీటిని పోగొట్టుకుంటున్నారు ఈ పోషక విలువలని, దాని గురించి చెప్తారా?
8: అయితే ముఖ్యంగా ఈ కంపోస్ట్ ఈ పశువుల ఎరువుల్ని తయారు చేయనప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. లేకపోతే ఇందులోని పోషకాల విలువల్ని పొందలేక నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నిర్లక్ష్యంగా వీటిని తయారు చేస్తే అవి బాగా చివకక పంటకు కావలసిన సత్ఫలితాలను కూడా ఇవ్వవు. అప్పుడప్పుడు వీటి మీద నీరు చల్లుతూ ఉండాలి. బాగా చివకడం కోసం ఈ నీడ ఉన్న ప్రాంతంలోనే అంటే ఈ గుంటల్ని ఏర్పాటు చేసుకోవాలి. అక్కడనే గుంటల లోపలనే మనం దీనికి కావాల్సిన పదార్థాలను వేసుకున్నట్లయితే వీటి యొక్క విలువలు ఆవిరి కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అయితే పొలంలో వాడేటప్పుడు రైతాంగం కుప్పలుగా పోసి చాలా రోజులు ఎండకు అలాగే పెడుతుంటారు. పొలంలో పోసిన తర్వాత వెంటనే మొత్తం పొలంలో చల్లినట్లయితే వీటికి యొక్క విలువలు పోకుండా పంటకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది.
7: అయితే ఇప్పుడు ఈ కంపోస్ట్ ఎరువు తయారు చేసేటప్పుడు దీనిలో ఈ పత్తి కంది పంటలకు సంబంధించిన కాండాలు ఉంటాయి కదా, అవిటిని అంటే ఎరువుల్ని తయారు చేయడానికి వాడచ్చా?
8: అయితే ఇది సేంద్రియ ఎరువులు తయారు చేసినప్పుడు ఇటువంటి బాగా గట్టి కాండం కలిగినటువంటి పంటల కాండాలు బాగా చివికుటకు ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల వీటిని వీలైతే ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసి లేక బాగా పశువుల పేడతో కలిపి గాని ప్రత్యేకంగా ఎరువుగా చేసుకుంటే తొందరగా చెవికి మంచి సేంద్రియ ఎరువుగా తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది.
7: అయితే ఒకవేళ ఈ సేంద్రియ ఎరువులు దొరకనప్పుడు రైతులు ఏం చేయాలా?
8: అయితే ఈ సేంద్రియ ఎరువులు ముఖ్యంగా మనకు దొరకనప్పుడు ఈ పొలాలకు సేంద్రియ ఎరువుల వాడకం మనకు ఎంతో అవసరం ఉంటుంది. అవి పంట అవశేషాలను కాల్చకుండా పొలంలో బాగా కలిగి ఉండటం, తర్వాత చుట్టుపక్కల లభ్యమయ్యే పచ్చిరొట్ట ఆకు మనకు జీలుగల గ్లైసిడియన్ అంటాం మనం, ఆ గ్లైసిడియన్ వాడుకున్నట్లయితే వీలైనంతగా వాడడం, ఆకు బాగా రాల్చే సోచిక్కుడు గాని ఇటువంటి పంటల్ని పండించడం వల్ల కొంతవరకు సేంద్రియ ఎరువుల లోటును మనం తీర్చవచ్చు.
7: అయితే ఇప్పుడు బజార్లో దొరికే ఏదైతే ఎరువులు ఉంటాయో వాటిల్లో నాణ్యత ఎట్లా ఉంటది, ఏ రకంగా ఉంటది, దాని గురించి చెప్తారా?
8: రైతు దగ్గర

0: ఈ బజార్లో దొరికే ఈ సేంద్రీయ ఎరువుల బస్తాల నాణ్యత చూసుకున్నట్లయితే రైతు దగ్గరున్న బాగా చివికిన సేంద్రీయ ఎరువును మార్కెట్ లో ఉన్న సేంద్రీయ ఎరువుకు పెద్దగా తేడా ఉండదు. కాకపోతే ఈ బజార్లో దొరికే సేంద్రీయ ఎరువులతో కొద్ది మోతాదులో పోషకాలు కలుపుతుంటారు. ఈ పోషకాలనే రైతాంగం ఎరువుల ద్వారా ఇస్తుంటారు. కాబట్టి అధిక ఖర్చుతో వీటిని వాడడం కన్నా రైతాంగం తమ వీలును బట్టి తమ దగ్గరే కంపోస్టు ఈ పశువుల ఎరువుల్ని తయారు చేసుకుని వాడడం మంచిది. తర్వాత మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న పడేది.
1: అయితే ఇప్పుడు ఈ పంటలేసేటప్పుడు భూసార పరీక్షలు చేయించకపోతే ఎసుంటి లాభాలని కోల్పోతారు రైతులు?
0: ముఖ్యంగా రైతులు తమ పొలంలో తక్కువ ఉన్న పోషక పదార్థాల గురించి తెలుసుకోలేక తద్వారా దాన్ని వాడకుండా అధికోత్పత్తి పొందలేకపోతున్నారు. అదే విధంగా రైతులు తమ పొలంలో ఈ సరిపోయినంత లేక ఎక్కువ ఉన్న పోషకాల గురించి తెలియకుండా వాటిని అనవసరంగా ఎక్కువ రసాయనిక ఎరువుల రూపంలో వాడి పంట ఖర్చును ఎక్కువ చేసుకుంటున్నారు. అయితే తమ పొలంలో ఉన్న చౌడు మొదలగు పంట నిరోధక గుణాలను తెలుసుకుని వాటి గురించి చర్యలను తీసుకోకుండా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
1: అయితే ఇప్పుడు ఒకవేళ భూసార పరీక్ష చేయిస్తే గిట్ట ఈ ఎరువుల వాడకం ఏమైనా తక్కువ అవుతుందా?
0: ఈ భూసార పరీక్ష వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి. పొలాన్ని బట్టి సిఫార్సులు మారుతుంటాయి. సాధారణంగా కొన్ని పోషకాలు ఎక్కువగా మరికొన్ని తక్కువగా వాడమని ఫలితాలు మనకు సూచిస్తాయి. కాబట్టి అన్ని ఎరువుల వాడకం ఎక్కువ కావడం లేకుండా తక్కువగా వాడమనే అపోహలు లేకుండా భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులు సిఫార్సు చేయబడతాయి.
1: భూసార పరీక్ష చేయించినాక దాని ఫలితాలు పంట వేసినాక గిట్ట వస్తే అదేమన్నా లాభమా నష్టమా ఏమైనా ఫలితం ఉంటుందా?
0: ఒకసారి ఈ చేసిన ఈ భూసార పరీక్ష ఫలితాలు రైతుకు 2-3 సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది. అందువల్ల భూసార పరీక్ష ఫలితం మొదటిసారిగా పంట వేసిన తర్వాత చేతికి అందితే దానిని రెండవ పంటకు కూడా ఉపయోగించవచ్చు. కాకపోతే మొదలు వేసిన పంట మరియు రెండవది వేరైతే రెండవ పంటకు ఎక్కువ సిఫార్సు దగ్గరలోని వ్యవసాయ అధికారిని గాని తర్వాత శాస్త్రవేత్తలను గాని భూసార కేంద్రంలో గాని సంప్రదించి తగిన ఎరువులు వాడుకోవాలి.
1: అయితే ఇప్పుడు బోరు బావులతోని నీరు ఉపయోగించినప్పుడు ఈ వ్యవసాయంలో పంటలు ఎదగవు అంటారు, ఎందుకు ఎదగవు మరి?
0: అయితే ఈ బోరు బావుల నీటి నాణ్యత పంట మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ లవణాలు అధికంగా ఉన్నప్పుడు క్రమంగా నేల దెబ్బతిని పంట ఏపుగా పెరగదు. వర్షాకాలంలో ఇటువంటి నీటి ప్రభావము లవణాల సాంద్రతను బట్టి ఎక్కువగా దుష్ఫలితాలు మనకు ఇవ్వకపోయినప్పటికీ రబీలో బాగా నష్టం కలగజేస్తుంది. కాబట్టి ఇటువంటి నీటిని సమీప భూసార పరీక్ష కేంద్రంలో గాని ఈ కేవీకేలో గాని పరీక్ష చేయించుకుని దీని యొక్క వాడకాన్ని నియంత్రించాలి. అయితే లేనట్లయితే క్రమేణా భూమి దెబ్బతింటుంది, ఇటువంటి దుష్పరిణామాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు మనం కొంత చూస్తూ ఉంటున్నాం అప్పుడప్పుడు పంట మధ్య కాలంలో ఈ పంటకు సంబంధించిన ఆకులు పచ్చగా మారి కనిపిస్తాయి, ఎందుకు ఇట్లా మారుతాయి? అంటే దేని లోపం వల్ల ఇట్లా ఈ ఆకులు పచ్చగా మారుతాయి?
0: అయితే పంటకు కావలసిన భాస్వరాన్ని భూమి నుండి తన మొదట పెరుగుదల దశలోనే 70-80% వరకు పంట గ్రహించడం జరుగుతుంది. మిగిలిన భాస్వరాన్ని కూడా భూమి నుంచే లభ్యతను బట్టి భూమి లోపల పొరల్లో ఉన్న వేళ్ల ద్వారా ఇవి గ్రహించడం జరుగుతుంది. కాబట్టి పైపాటి భాస్వరం ఎరువుల్ని పంట మధ్య కాలంలో వేసినా కూడా అధిక ప్రయోజనం కలగదు, తర్వాత ఖర్చు వృధా అవుతుంది. ఈ విధంగా మధ్య కాలంలో వేసిన భాస్వరపు ఈ ఎరువులు భూమిపై భాగంలోకి ఉండిపోతాయి.
1: అయితే ఇప్పుడు మనం ఈ పంటలలో ఒకవేళ పోషకాల లోపాలను గిట్ట మనం గుర్తించినా గమనించినా ఆ లోపాలని సవరించాలా అంటే ఏం చేయాలా? ఎసుంటి జాగ్రత్తలు ఉన్నాయి, ఎసుంటి నివారణ ఉపాయాలు ఉన్నాయి, వాటి గురించి చెప్తారా?
0: అయితే ముఖ్యంగా ఈ పంటలో ఉప పోషక పదార్థం లోపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులు పాటించాలి. అయితే మొదటగా ఆరుతడి వరి చూసుకున్నట్లయితే మనకు ఈ వర్షాధారం కింద మనం వరిని పండిస్తాం. అయితే దీంట్లో జింక్ లోపం ఈ ఉప పోషకం చాలా లోపం కనబడుతూ ఉంటుంది. దీనికి తీసుకోవాల్సిన చర్యలు చూసుకున్నట్లయితే దీనికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటిలో కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పంటకు భూసార పరీక్షకు అనుగుణంగా జింక్ సల్ఫేట్ వాడాలి. ఉదాహరణకి 20 కిలోల 1 ఎకరానికి జింక్ సల్ఫేట్ ను వాడినట్లయితే క్రమం తప్పకుండా సేంద్రీయ ఎరువులను కూడా వాడినట్లయితే మనకు ఈ జింక్ లోపాన్ని రాకుండా మనం పంటలపై చూసుకోవచ్చు. దాని తర్వాత వరి నారుమడిలో చూసుకున్నట్లయితే ఈ జింక్ లోప నివారణకి లీటర్ నీటికి 1-2 గ్రాములు ఈ జింక్ సల్ఫేట్ పిచికారీ చేసుకోవాలి. నాట్లు వేయబోయే పొలంలో భూసార పరీక్ష చేయించుకుంటే చాలా మంచిది. దాని తర్వాత నాట్లు వేసిన వరికి అయితే ఈ జింక్ 2 గ్రాములు జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటిలో కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకున్నారు.

0: అయితే తదుపరి భూసార పరీక్షకు అనుగుణంగా జింక్ సల్ఫేట్ ను వాడాలి. 20 కిలోల ఎకరానికి క్రమం తప్పకుండా సేంద్రియ ఎరువులు వాడుతుంటే మనకు జింక్ లోపం రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ మొక్కజొన్న ఇతర పప్పు దినుసుల పంటలకు, ఈ నూనె గింజ పంటలకు, ఈ పత్తి గాని మిరప పంటలకు కూడా ఈ జింక్ లోపం ఉన్నట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీళ్లు కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. దాని తర్వాత పంటకు ఈ భూసార పరీక్షకు అనుగుణంగా జింక్ సల్ఫేట్ వాడాలి. దీనికైతే 20 కిలోలు జింక్ సల్ఫేట్ 1 ఎకరానికి వాడుకోవాలి. ఈ క్రమం తప్పకుండా సేంద్రియ ఎరువులు మనం వాడుతుండాలి. దాని తర్వాత 6 తడి వారికైతే ఈ ఇనుము లోపం అధికంగా రావడాన్ని మనం గమనిస్తుంటాం. అయితే లీటర్ నీటికి 2 గ్రాముల అన్నం వేది వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఈ పిచికారీకి ముందు 1 ట్యాంక్ ద్రావణంకు 1 నిమ్మచెక్క తప్పకుండా పిండుకోవాలి. 6 తడి వరిలో ఇనుము లోపం తరచుగా మనం గమనిస్తుంటాం రావడాన్ని. దీనికి కారణం తడి మరియు బిట్ట పరిస్థితులు వెంట వెంటనే కలగడం వల్ల ఈ పిచికారీ చాలా బాగుంటుంది. దాని తర్వాత ఈ వేరుశనగలు మనకు ఇనుము లోపం ఎక్కువ కనబడుతుంది. ఈ పంట దశను బట్టి లీటర్ నీటికి 1-2 గ్రాముల అన్నబీజి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. పిచికారీకి ముందు 1 ట్యాంకు ద్రావణానికి 1 నిమ్మచెక్క తప్పనిసరిగా మనం పిండుకోవాలి. దాని తర్వాత మనకు చెరుకులో కూడా మనకు అప్పుడప్పుడు ఈ ఇనుము లోపం కనబడుతుంది. దీని నివారణకి లీటర్ నీటికి 2-5 గ్రాముల అన్న బేదిని వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఇనుము లోపాన్ని మనం నివారించుకోవచ్చు. అయితే వివిధ పంటల్లో ఈ బోరన్ లోపం మనకు అధికంగా ఉంటుంది. అయితే ఈ బోరన్ లోపం వల్ల పూత సరిగా రాక, లేక కాయలు చిన్నవిగా ఉండడం, లేక గింజలు తాలుగా కనిపించడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో బోరన్ వేయడం లేక పిచికారీ చేయడం వలన తగినంత లాభాలు ఉన్నాయి కాబట్టి వార్షిక పంటలకు 4 కిలోల బోరాక్స్ ను ఎకరానికి ఆఖరి దిక్కులో పంటకు వేయాలి. ఈ కొబ్బరికి 1 చెట్టుకు 75-100 గ్రాముల బోరాక్స్ ఈ పాయల్లో వేయాలి. మామిడికి కూడా చెట్ల వయసును బట్టి 100-150 గ్రాములు వరకు మొదటి దఫా ఇతర ఎరువులు వేసేటప్పుడు మనం వేసుకోవాలి.
1: చాలా సంతోషం మోహన్ దాస్ గారు. ముఖ్యంగా ఈ వివిధ రకాల పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం గురించి, అట్లాగే సేంద్రియ ఎరువుల గురించి చక్కగా చెప్పిండు. మరి రైతులు ఈ సమగ్ర పోషక యాజమాన్యం పాటించి సేంద్రియ ఎరువుల్ని మోతాదుకు అనుగుణంగా వినియోగించి పంట సాగులో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం, సేంద్రియ ఎరువుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది కేలెనిన్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు వ్యవసాయం పాట.

టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసం పాట విన్నారు. ఇది ఈఎల్టీ ఇల్లు వ్యవసం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన ఇల్లు వ్యవసం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినండి. ఇన్ని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పశుగ్రాసాల పరిరక్షణ పద్ధతులు, ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చట వింటారు. ఇంకా ముచ్చట పెడతారు పి అశోక్. ఇంకా కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు జి రవీందర్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా దిల్ పసంద్, పసందైన హిందీ సినీ గీతాల కార్యక్రమము.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. హుషారు సినిమా పాటల జోరు సరదాగా సందడి చేసే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి వినతందుకు మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 2, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 2950 81, ఇంకొక నంబర్ 2300 81. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు.
1: పదహారేళ్ళ పరుసు పిల్లల ఆడాలా.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీ ఉన్నారు. హలో,
1: అక్క చెప్పు.
0: నమస్తే.
1: నమస్తే.
0: మీ పేరు?
1: సీను పీపుల్ కోటి.
0: ఏం చేస్తుంటావు సీను?
1: నేను కైకిలు చేస్తా, ఇట్లా కూలి పని.
0: కైకిలు చేస్తావు, కూలి పని చేస్తావు కదా.
1: పాటలు అంటే బాగా ఇష్టం కదా, భజన ఇవన్నీ ఇష్టం ఉంటాయి మేడం.
0: రాత్రి పండుకునేటప్పుడు ఒకసారి హుషారు కార్యక్రమం వినేసి మళ్ళా పండుకుంటాం.
1: చాలా ఇష్టం.
0: ఏ పాట వింటావు? నేను ఒకటి అంటే మీరు ఇట్లా ఇది హుషారు కార్యక్రమము. హుషారు కార్యక్రమంలో హుషారైన పాట అడగాల. మీరు గోస పాటలు అడిగితే ఎట్లా? మేజర్ చంద్రకాంత్ నుంచే పాట వేస్తా. అయితే హుషారు అంటే ప్రతి ఒక్క పాటకు ఒక్కొక్క పాటల ప్రోగ్రామ్ కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటది అన్నట్టు. ఇప్పుడేమో హుషారు పాటలు, హుషారు పాటల్లో మీరేమో ఏడుపు పాటలు అడిగితే ఎలా కదా. అందుకే హుషారైన పాట అన్నట్టు. సరే, పాట వచ్చేస్తుంది, వినేసేయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

0: మీ
1: అసలు వజ్రపుట్టి అన్న, నేను దివ్యాంగుల సంక్షేమ శాఖ వైస్ ప్రెసిడెంట్. వాళ్ళ తర్వాత మామూలు గ్రీన్ యాగ్లో వాచ్మెన్ డ్యూటీ చేస్తాను.
0: ఇంకా
1: రెండు చేస్తాను మేడం.
0: రెండు చేస్తారా? నేనేమనుకున్నా అంటే ఇంకా ఇంకా ఇంకా ఏమో అంటే ఇంకా పనులు చేస్తారేమో అనుకున్నా. మంచిదే, చాలా బాగుంది. సరే చెప్పండి, ఏ పాట వింటారు? పాడతారా పాట? ఉట్టి వినడమే వచ్చు కదా, ఏ పాట అయినా గానీ. అన్ని పాటలు వినేస్తారు ఇక. మంచిదే, సరే మరి వినేయండి, పాట వచ్చేస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీగా ఉన్నారు. హలో, నమస్తే.
1: నమస్తే,
0: చెప్పండి, నీ పేరు చెప్పు.
1: శంకర్.
0: శంకర్, ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు?
1: పిప్పలకోటి నుండి.
0: ఇవాళ ఎందుకో చాలా మంది పిప్పలకోటి నుండి మాట్లాడు ఫోన్ చేస్తున్నారు.
1: మాకు ఎప్పుడు రేడియో పాట మేడం, ఇంకా టీవీలో ఏం లేదు మాకు.
0: ఇవాళ 5 గంటలకు పిప్పలకోటి నుండి మానస అనే శ్రోత ఫోన్ చేసింది. తర్వాతనేమో పొచ్చన్న, పొచ్చన్న కాదు, ఎవరంటే సీను, తర్వాత శంకర్. ఇవాళ మొత్తం హుషారు కార్యక్రమం మొత్తం పిప్పలకోటి నుండే వస్తుంది కదా. హలో హలో హలో హలో,
1: చెప్పండి మేడం. వినాస్తున్నాయి?
0: వినిపిస్తలేదు, నువ్వే మాట్లాడతలేవు.
1: అదే మాట్లాడుతున్నా మేడం.
0: చెప్పే పాట వింటావు?
1: అదే నాగార్జున పాట, నువ్వు వస్తావా అని. ఆ పాట
0: నువ్వు వస్తావా అని చిత్రం నుంచి ఏ పాట?
1: కొమ్మ కొమ్మ విన్నావా మా.
0: ఆ పాట. సరే, ఏం చేస్తుంటావు శంకర్?
1: నేను వెళ్ళి పని చేస్తా మేడం.
0: ఎన్ని ఇండ్ల నుండి చేస్తున్నావు ఈ పని? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు పని? 5 సంవత్సరాలు ఆయనా? సరే, నేను ఒకటి అడుగుతా. అయితే నువ్వు వెల్డింగ్ పని 5 సంవత్సరాల నుండి చేస్తున్నావు కదా, అయితే వెల్డింగ్ చేసేటప్పుడు ఆ లైట్ వెళ్తుంది చూడు, అది కళ్ళ మీద పడుతుంది. అయితే ఆ కళ్ళ మీద లైట్ పడకుండా నువ్వేం చేస్తుంటావు? ఆ కాంచు అంటే ఇట్లా కళ్ళకి అద్దాలు ఏమైనా పెట్టుకుంటావా, లేకుంటే కాంచు పట్టుడు అంటే ఏంటిది?
1: అద్దాలు ఉంటాయి మేడం, అద్దాలు దొరుకుతాయి కదా, తెచ్చుకుంటాను నేను.
0: మళ్ళా ఇట్లా కొద్దిగా అదే, ఇప్పుడు కొందరికి ఏమైతుంది అంటే ఆ లైట్ వల్ల కళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, అలాంటప్పుడు ఏం చేస్తారు మరి మీరు?
1: అట్లా కూడా అలగడ్డ కోసి ఇట్లా కళ్ళకు పెట్టుకుంటారు. ఇట్లా ఎర్రగా అయితే కళ్ళు
0: మొత్తం
1: మంట మంట మండుతాయి ఉంటుంది.
0: అయితే ఆలుగడ్డ కట్ చేసి కళ్ళ పైన పెట్టుకుంటారు. కీర కూడా పెట్టుకుంటారు కదా చాలా మంది. అది పెట్టుకో, ఉట్టి ఆలుగడ్డని పెట్టుకుంటావు.
1: ఆలుగడ్డ పెట్టుకుంటే ఇట్లా కోసి ఇట్లా పెట్టుకుంటే కళ్ళకు చల్లగా నీళ్ళు పారుతాయి నాకు.
0: బాగుంది, చాలా మంచిగా చెప్పావు.
1: కూల్ మంచిగా కూల్ ఉంటుంది అన్నట్టు.
0: సరే సరే, బాగుంది. సరే, నువ్వు కోరిన పాట వచ్చేస్తుంది వినేష్, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

0: మనతో మాట్లాడటానికి శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
1: హలో మేడం.
0: నమస్తే.
1: నమస్తే మేడం.
0: పేరు?
1: సుజాత.
0: సుజాత, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు?
1: ఆదిలాబాద్, కేఆర్కే
0: కాలనీ. చెప్పే పాట ఏంటో.
1: మంజునాథ సినిమా మేడం.
0: మంజునాథ నుంచి?
1: ఒక్కడే ఒక్కడే మంజునాథడు. ఒక్కడే
0: పాడవు?
1: నాకు రాదు మేడం.
0: నీకు రాదా? పాడ మంచి అని అంటున్నావు కదా, దాన్ని కొద్దిగా లయబద్ధంగా పాడితే అయిపోతుంది.
1: మొత్తం రాదు మేడం.
0: సరే, ఆయన ఏ పనులు మరి?
1: మా ఆయన రాలేడు, పనికి వెళ్ళిండు.
0: తిన్నవలేదా?
1: తింటున్నా మేడం. మీ కాలు అప్పటిదాన్ని కలుస్తలేదు మేడం.
0: ఇప్పుడు కలిసింది కదా.
1: అవును మేడం.
0: అప్పటి సంధి కలవకుండా ఇప్పుడు కలిసింది. ఇంకేమి, ఇటు నువ్వు మాట్లాడింది ఎనుకుంటూ నువ్వు అడిగి, అంటే నువ్వు ఏదైతే పాట కోరుతున్నావో ఆ పాట ఎనుకుంటూ తిను, రెండు ముద్దలు ఎక్కువ పోతాయి. మమ్మల్ని పిలుస్తలేవు మరి, నువ్వే తింటున్నావు. పాట నీతో మాట్లాడుతున్నావు కదా, మీ ఇంటికి వచ్చినట్టే. ఇంకేమి, సరే పాట వచ్చేస్తుంది వినేష్. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీ ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే.
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: మా పేరు చెల్ల.
0: ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు? సరే, చెప్పండి, ఏ పాట వింటారు? అందులోంచి సరే పాట వినిపిస్తా, చెప్పండి. ఇంకేమైనా చెప్పాలని ఉందా? చెప్పండి. అయితే చిన్నపిల్లలకు ఫోన్లు తల్లిదండ్రులే ఇస్తారు, వాళ్ళే అలవాటు చేస్తారు. మళ్ళీ అలవాటు అయినాక వాళ్ళే అంటారు, నా పిల్లలకు ఫోన్ అలవాటు అయింది, ఫోన్ అలవాటు అయింది అని వాళ్ళే చెప్తుంటారు.
1: అదే మేడం, వాళ్ళు తల్లిదండ్రులు
0: రైటే కదా. కొద్దిగా ఫోన్లో కొద్దిగా తగ్గించేసి బుక్స్లు చదివించడం కానీ, లేకుంటే చిన్న చిన్న ఆటలు మనం కూడా వాళ్ళతో ఆడితే ఇంకా బాగుంటుంది. చాలా బాగా చెప్పారండి, ధన్యవాదాలు. నిజంగానే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాల్సిందే. తల్లి మనమే పిల్లలకు ఫోన్ ఇవ్వకుండా జాగ్రత్త పడితే మరీ మంచిది.

0: పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: మనతో మాట్లాడడానికి మరొక శ్రోత రెడీగా ఉన్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే, మీ పేరు? హలో, మూసా? మూసాపేట గ్రామమా? హలో, సరిగ్గా వాయిస్ వినిపిస్తలేదు. నరేష్ ఫోన్ చేశారు, సరిగ్గా గొంతు వినబడకపోవడం వల్ల ఫోన్ కట్ చేస్తున్నా. తను ధర్మక్షేత్రం

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇది ఈఎల్టీ ఉషారు. రేపు రాత్రి 8:00 ఉషారులో ఉషారైన పాటలు వినిపిస్తారు. మా రేడియో నేస్తం ఈ పూట రాత్రి 10:30 మధురిమలో హాయన పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 8:45 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో సమాచార సంధ్య. హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వెలువడతాయి.

0: Thank you, sir.
1: Thank you.
2: You were listening to a discussion on Har Ghar Tiranga, celebrating the spirit of patriotism and national unity. The participants were Ashok Tandon, political analyst, and Sarabjit Kaur, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsttalks@gmail.com or WhatsApp on 9289094044.
3: Spotlight.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కథనం. చక్కటి తెలుగు సాహిత్య వచన రచనల్ని వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ మావూరి భాగవతం కథలు సంపుటి నుండి తెల్లారేదాకా ఉంటే కదా కథ రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
4: ఇక కొత్త పంతులు దొరికిండు కదా. ఆ కొత్త పంతులు దొరికినాక మా నాటకం యొక్క తీరే మారిపోయింది. ఎప్పుడైతే శాల పున్నయ్య పంతులు వచ్చిండో అప్పుడు మా నాటకానికి ఇంకా మూటి పెరిగింది. మేము ఆటలు ఆడుతున్నాం కదా, ఇప్పుడు ఆడే ఆటల్లో బాగా వచ్చిన ఆట ఏందంటే మాయా సుభద్రనే. ఊరు ఊరంతా ఆ నాటకం చూసినాక మమ్మల్ని ఒగుడుతుండ్రు. తువ్వపంటి పోతుంటే బీడీలు చేసే ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నవ్వుకుంటా మర్రి మర్రి చూస్తుండ్రు. గోదల కాసే పొల్లగాన్లు అయితే మా పాటలే వాడుతుండ్రు. ఎప్పుడన్నా సేన్ దిక్కో శిల్క దిక్కో పోతే మా పాటలే వినిపిస్తున్నాయి. అంత బాగా జనంలోకి వెళ్ళిపోయినాయి ఆ పాటలు. ఇక మాయా సుభద్రలో అందరి వేషాలు ఒక ఎత్తు అయితే అర్జునుని వేషమేసే పెంటేది ఒక ఎత్తు. ఇద్దరు ముగ్గురు ఆడోళ్ళు ఎంబడేవాడారట. లోపల లోపల ఏం జరిగిందో గాని పెంటే పెండ్లా మాలిగి అవ్వగారింటికి పోయిందట. మా కొండయ్య మామను ఎవలో ఆడి మనిషి అటకాయించిందట. మామ నాలుక ముఖం వేసుకుని అత్తుంటే తమ్మలపాకేసుకుని మీది ఉంచిందట. యవతిరాముండా దాని పేరు చెప్పు, బూరెంటికలు గొడిగిత్తా అన్నది మా అమ్మ. మా మామనే నోరిప్పలేదు. ఇంకోసారి ఇదే ఆటను ఆడాలని అందరికీ ఉంది. ఆడిన ఆటనే ఇంకోసారి అద్దు అని మా పాంతులు చెప్పిండు. మాకు కూడా నిజమే అనిపించింది. ఇక్కడ కాకపోయినా ఇంకో ఊళ్ళోనన్నా ఈ ఆట వేయాలనే పట్టుదలతో ఉన్నాం. అయితే ఏమైందంటే ఈసారి రాజన్నపేటలో నాటకం వేద్దాం. అక్కడ ఇంతవరకు నాటకమే వేయలేదట. మస్తు పైసలు వస్తాయి. ఇంకో 4 రోజులైతే కోతలు పడతాం, అప్పుడు తీరిక దొరకది అని మా దాసి నాయన అన్నాడు. అందరూ సరే అంటే సరే అన్నారు. ఎందుకంటే ఇక మేము ఆట ఆడాలనే ఉత్సాహంలో ఉన్నాం కదా. ఇక సమస్య ఏంటంటే మేము ఇంతవరకు మా ఊర్లే తప్ప వేరే ఊర్లో నాటకం వేయలే. అందుకే మా అందరికి కూడా జట్టనేయాలనే సంబూరంతో ఉన్నాం. పంతులు కూడా సరే అన్నాడు. ముందుగా ఎక్కడేస్తే బాగుంటుందో చూసి రాపోన్రీ అన్నాడు. పంతులు చెప్పినట్టుగానే మా కొండయ్య మామ మా దాస్ చిన్నాయన రాజన్నపేటకు పోయి ఆడేందుకు ఏ స్థలం బాగుంటుంది అని చూసి వచ్చారు. వస్తూ పటేల్ను పట్వారిని కూడా కలిసి పర్మిషన్ కూడా అడుక్కొచ్చారు. అక్కడ కూడా మా ఊళ్ళో గడి లెక్కన ఒక పెద్ద గడి ఉందట. చుట్టూ గోడలున్నాయట. ముందట కూడా పెద్ద పాటాకుందట. అక్కడేస్తే మంచిగా ఉంటుంది అన్నారట. నిజంగా ఎప్పుడో ఒకటి రెండు తప్ప ఆ ఊళ్ళే నాటకాలే వేయలేదట. అక్కడ గనక కరసలమందం పైసలత్తే అట్లనే గొల్లపెళ్ళి, బొప్పరము, కిష్టంపెళ్ళి, కోర్ట్లపేట, గుండారంలో కూడా నాటకం వేసుకుందాం అనుకున్నాం. మా పంతులు కూడా సరే ఈయన రోయ్ మీ ఎంబర్ నేనుంటా అన్నాడు. అందరం తయారైనాం. నాటకం వేసే ముందు ఈ మాయా సుభద్ర నాటకాన్ని 3 రోజులు రిహార్సల్ చేసినాం. స్టేజ్ వేయడానికి 10-12 ఎల్తె బొంగులు పొడువైనవి జమ చేసినాం. మైకును కూడా కిరాయికి తెచ్చినాం. ఎవల పెట్టాను వాళ్ళు అదురుకున్నాం. తబలాలు, పరదాలు ముల్లెగట్టుకున్నాం. సైకిళ్ళ మీద బయలుదేరినాం. సైకిళ్ళు లేనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టెలను నెత్తిమీద ఎత్తుకొని ఎంతసేపు, ఆమెడ దూరమే కదా,

అర్ధగంటలో పోతాం, గొల్లపల్లి దాటితే అయిపోయా అనుకుంటా కాలినడకన బయలుదేరిండ్రు. ఇక ఆ రోజు ఆదివారం, నాకు బడి లేదు, అందుకని పొద్దున్నే మా మామతోని సైకిల్ మీద బయలుదేరిన. అవసరం లేకపోయినా నేను కూడా అందరి లెక్క ఒక పెట్టెను కొనుక్కున్నా. అందులో సగం కంటే ఎక్కువ సామాన్లు మా మామయ్యే ఉన్నాయి. ఎవల పెట్టేల సామాన్లు పెట్టకపోయినా, అరే నువ్వు పెట్టుకోరా, ఇది దాచిపెట్టు, అడిగినప్పుడు ఇయ్యి అని నాకే ఇత్తురు. నేను దాన్ని పెట్టెలో పెట్టుకుందుంటి. అట్లా అందరం రాజన్నపేటకు చేరుకునే వరకు పగటి యాళ్ళ దాటింది. గడిలో యాప చెట్టు కింద సామాన్లు దింపినాం. అప్పుడే కనిపించిండ్రు మా మనసులు. చుట్టాల ఇంటికి పోయేస్తామని ఎక్కడోళ్ళు అక్కడ మాయమయ్యారు. మా మామ, చిన్నాయన, నేను ఇంకో ఇద్దరు ముగ్గురమే మిగిలినమంతే. గడి పెద్దగానే ఉంది. మా ఊళ్ళున్నట్టే నాలుగు గోడలు, పాటాకు, స్టేజ్ వేయడం మొదలుపెట్టినాం. పీటలు అడ్కచ్చినాం, ఎల్తబొంగులు కట్టినాం, పరదాలు చుట్టినాం, పక్కనే ఉన్న ఇంట్లోంచి కరెంటు తెచ్చినాం. మైకును మోగిద్దామంటే మాకెవ్వలకు దాని సంగతి తెలియదు. మా పంతులే రావాలి, ఆ మైకే మోగాలి. పంతులేమో పొద్దు గూకేటప్పుడు అత్తనన్నాడు. అటో ఇటో పొద్దు గూకింది, పంతులు ఇంకా రాలేదు, మైకేమో మోగది. ఎట్లా, మేం నాటకం ఆడుతున్నట్టు ఊళ్ళో తెలవాలి కదా. మైకుంటేనేమో మైకులో చెప్పుతుంటిమి, అందరికీ ఎరుకవు. మరి ఎట్లా, చూస్తే చూస్తే పంతులు ఇగరాడు అగరాడు. ఇక ఇట్లయితే గలవదని మా మామ, మా చిన్నాయన ఏదో బదులుకున్నారు. దాస్ చిన్నాయన రెండు తబలాలు తాడుకు గట్టి, అరే ఇక రారా అని నా మెడకేసిండు. తనేమో పుంగి పట్టుకున్నాడు. తప్పడ తప్పడ కొట్టుకుంటా ఊరంతా తిరిగినమిద్దరం. నాటకం ఆడుతున్నామని చిన్నాయన పుంగిలో చెప్పిండు. ఊరంతా తిరిగి వచ్చేసరికి మా పంతులొచ్చిండు, మైకు పెట్టిండు. గాజులకిష్టే గాజులు గాజులు గాజులు పాటలు రికార్డు వేసిండు. అప్పటికి చుట్టాల ఇండ్లకు పోయిన మా మనసులు ఇంకా రానేలేదు. సీకడ పడుతుంది, ఏషాలు వేయాలి కదా. పంతులు మైకులో, మల్లారెడ్డిపేట నాట్యమండలి సభ్యులు ఎక్కడున్నా రావాలి, భీముని మల్లారెడ్డిపేట నాట్యమండలి సభ్యులు ఎక్కడున్నా తొందరగా రావాలి, స్టేజి వద్దకు వచ్చి వేషాలు వేయాలి అని మైకులో చెప్తోండు. మైకు గరగరమంటోంది. ఓ మాటను మింగి ఇంకో మాటను ఇడుతోంది. ఇక మా సంగతి, ఆ ఊళ్ళో మాకు ఎవ్వరు చుట్టాలు లేరు. పొద్దున తిన్న తిండి, ఆకలి అయితోంది. మా దాస్ చిన్నాయన జర తెలివైన మనిషి. ఎవరినో ఒక గిన్నె అడుకొచ్చిండు, ఎవరినో ఇన్ని బియ్యం అడుకొచ్చిండు, స్టేజ్ వెనుకనే పొయ్యి పెట్టిండు, అర్ధగంటలో అన్నం వండిండు. ఒకరిని ఇంత మామిడికాయ తొక్కడుకొచ్చిండు, ఒకరు నాలుగు ఇస్తాలు అడుకొచ్చిండు. నాకు, పంతులకు, మామకు అన్నం పెట్టిండు. తను కూడా ఇంత తిన్నాడు. అప్పుడు మెల్లగా ఒక్కొక్కరు దిగిండ్రు మా ఊరి మనుషులు. పెట్టెల తాళాలు తెరిచి సామాన్లు తీసిండ్రు. అందరూ మేకప్ మీద కూసున్నారు. మా పంతులు గరానికి వచ్చిండు, గిట్లేనా శేషుడు, ఇప్పటికే లేట్ అయింది, జట్జట గాన్రి అన్నాడు. నాటకం ఉన్నదని రూపాయి టికెట్ అని మైకులో చెప్తున్నాం. టికెట్లు పట్టుకొని పంతులు, నేను గేటు ముందు నిలబడ్డాం. ఏషాలేష్టోళ్ళు ఎత్తనే ఉన్నారు. మైకుల పాటలు నడుతనే ఉన్నాయి, కానీ ఒక్క పురుగత్తలేడు. 7, 8, 9 దాటింది. ఏషకాళ్ళు ఏషాల మీదనే లోపలికి బయటకు తిరుగుతున్నారు. మేం టికెట్లు పట్టుకొని అటూ ఇటూ తిరుగుతున్నాం. చూడడానికి ఎవ్వరు రాలేదు. మేమంతా పరిశాన్ అవుతున్నాం. ఆట త్వరలో ప్రారంభం కాబోతుంది, తొందరగా రావాలి, ఆలోచించితే ఆశాభంగం. రండి రండి, చూడండి, చూసి ఆనందించండి, మంచి తరుణం, మించిన దొరకదు, బ్రహ్మాండమైన నాటకం, మాయా సుభద్ర, మాయా సుభద్ర అని పదే పదే మైకుల చెప్తున్నాం. చూస్తుండగా చూస్తుండగా మెల్లగా నలుగురు వచ్చిండ్రు. మాకు కొద్దిగా ధైర్యం వచ్చింది. అబ్బా, ఇక జనం అత్తుండ్రురా, ఆగరు అనుకున్నాం. వచ్చిన వాళ్ళు టికెట్ కొనుక్కుండానే చూస్తామంటారు, ఎందుకంటే స్టేజ్కి వేసిన పీటలు వాళ్లే ఇచ్చినాయట. టికెట్ కొనమంటే మా పీటలు మాకీ అంటున్నారు. సరే అనుకుని వాళ్ళను వట్టికనే ఇడిచిపెట్టినాం. తర్వాత నలుగురు పటేన్ల జీతగాళ్ళట. పటేల్ తర్వాత వచ్చి పైసలు ఇస్తానన్నాడు, మమ్మల్ని పంపమన్నాడు అన్నాడు. పటేల్ పేరు చెప్పినాక ఇక పంపకూకుంటామా, వాళ్ళను కూడా లోపలికి పంపినాం. తర్వాత ఒక 4-5 టికెట్లు అమ్ముడైనాయి అంతే. ఒకళ్ళు బియ్యం ఇచ్చినామని, ఒకళ్ళు కరెంటు మాదని, ఒకళ్ళు గడీలు కావాలని, ఒకళ్ళు పట్వారి పంపిండని, కొందరు మా చుట్టాలున్నారని, ఒకళ్ళు తొక్కు పెట్టిండని, ఒకళ్ళు ఇస్తారు ఇచ్చిందని, ఒకళ్ళు గిన్నెలు ఇచ్చిందని, ఇట్లా మొత్తం పెరడు నిండిరు. అంతుత్తగానే కలెక్షన్ మాత్రం

0: 12 రూపాయలు వచ్చినాయి. సూతె మాత్రం పెరడు నిండాడు. మా పంతులు నేను నోరు తెరిచినాం. లోపలున్న ఏషకాళ్ళకి ఏం తెలుసు, అబ్బా మస్తు మందచ్చిర్రా, మస్తు పైసలు వచ్చినట్టున్నాయి అని మురుతున్నారు. ఇక మేం మెల్లగా అసలు విషయం చెప్పినాం. ఈ అసలు విషయం తెలిసినాక ఆటను ఆడాలా వద్దా అన్న డైలామాలో వన్యం. అటువంటి ఆపద సమయాల్లో మంచి సలహాలు ఇచ్చేది మా కొండేమావనే. ఇప్పుడు ఆట ఆడకుంటే బాగుండది. ఎట్లనో వచ్చినాం, ఏషాలు కూడా వేసినాం. గేటు తెరిచి ఉత్తగనే ఆడదాం, రేపు ఇంకొకటి ఆడదాం. ఈరోజు మంచిగున్నదాన్ని రేపైనా టికెట్ పెట్టుకుంటారు అన్నాడు మా మామ. అందరికీ నిజమే అనిపించింది. ఏం చేద్దాం, ఆడక తప్పదు కదా అనుకున్నాం. వెంటనే మైకులో వట్టిగానే ఆడుతున్నాం, రాండ్రి అందరు చూడండి, మా ఆట మంచుకుంటే ఇంకొక ఆటకు మీరు టికెట్ కొని రాండి అని చెప్పి గేటు తెరిచినాం. ఇక ఫ్రీగా అనేసరికి 10 నిమిషాలల్లా ఇంకొకంతమంది వచ్చారు. గడి మొత్తం నిండిపోయింది. మాకు విచిత్రం అనిపించింది, ఇంతమంది ఇంతసేపు ఎక్కడ దాక్కున్నారా అనిపించింది. మేము ఫ్రీగా ఆడుతున్నామన్న విషయం తెలిసినాక మొదలు టికెట్ కొన్నోళ్ళు ఉన్నారు కదా 10-12 మంది, వాళ్ళు మా పైసలు మాకిత్తరా లేదా అని వచ్చారు. ఇలా వస్తారని మేము ఊహించలేదు. మొదలు ఇయ్యనే ఇయ్యమన్నాం, వాళ్ళు లొల్లి మొదలు పెట్టినారు. 12 రూపాయలతో ఎందుకు లొల్లి ఇచ్చేద్దామని అనుకున్నాం. కానీ అమ్ముడైన ఈ 12 టికెట్లు అయితే వచ్చింది 33 మంది. ఎవరు కొన్నారో ఎవరు కొనలేదో ఎట్లా తెలుస్తుంది? మేం కొన్న వాళ్ళకు పాసులు కూడా ఇయ్యలేదు. అందరు టికెట్లు కొన్నామని వాళ్ళు, 12 మందే కొన్నారని మేము చెప్పింది అసలే ఇన్నారు. అందరికీ పైసలు ఇయ్యాలంటారు. కళ్ళు తాగినట్టున్నారు, ఏదేదో వదులుతున్నారు. పెద్ద కొట్లాటైంది. కొండయమామకు తిక్కలేసింది. ఒకరిని గలవట్టి పొట్టు పొట్టు కొట్టిండు. వాడు మామ ఇద్దరు గలవడ్డారు. ఇక చూడు కథ, పెద్ద బొబ్బ. ఆట మొత్తం క్యాన్సిల్ అయింది. మేం పైసలు ఎవ్వరికి ఇయ్యమని తెగేసి చెప్పినాం. ఎట్టి ఎరో రేపు పొద్దున చూస్తాం మీ సంగతి అన్నారు. ఇక మా కొండయమామ ఉంటాడా? పొద్దున దాకా మేము ఉంటే కదా మీరు చూసేది అనుకున్నాం. ఇక ఆట ఆ రోజు ఆడలేదు. రేపు ఆడతామని మైకులా చెప్పినాం. అందరు ఎక్కడోళ్ళక్కడ పండుకున్నాక పరదా లిప్పుకొని సైకిల్ ఎక్కినాం. మంటర మంట బలవల తెల్లారంగా మా ఊరికొచ్చినాం. వట్టిగానే ఆడుదామని సలహా ఇచ్చిండు కదా మా కొండయమామ. మా పంతులు పొట్టు పొట్టు తిట్టిండు, నువ్వు అట్లా అనపోతే అయిపోవు కదా అని. తెల్లారి అక్కడుంటే మాత్రం మా బొక్కలు ఎరుగుతుండేనట. ఎందుకంటే మా మామ గల్లవట్టి కొట్టింది పటేన్ల జీతగాన్నట. అరే నా జీతగాని మీద చెయ్యేసినోడు ఎవడాడు, వాణ్ణి కొడితే నన్ను కొట్టినట్టే, వాణ్ణి ఉంచనే ఉంచా, సంపని చంపుతా అని పటేలు మిసాలు వడివెట్టి తెల్లారక ముందే మా స్టేజీ దగ్గరికి వచ్చిండట. మేము ఎదురైతే మాత్రం పొట్టు పొట్టు దంతుందినట. ఈ విషయం చుట్టాలతోనే మాకు తెలిసింది. మళ్ళా రాజన్నపేట అని యాజ్ చేయకుండా అయింది. అంతట్లకే కోతలు మొదలైనవి. మనిషికి మనిషి దొరకకుండా అయినరు. ఎవలంతల వాళ్ళు ఎవల పనుల మీద వాళ్ళు పడ్డారు. ఇక మా కొండయమామ సంగతి తెలుసు కదా, మళ్ళా మ్యాళ్ళాన్ని మూటిగట్టే పనిలో పడ్డాడు.
1: ఇప్పటిదాకా మా ఊరి బాగోతం కథలు సంపుటి నుండి తెల్లారేదాకా ఉంటే కథ కథ విన్నారు. రచనా పఠనం పెత్తింటి అశోక్ కుమార్. ఇప్పుడు ప్రసారమైన ఈ కథనం కార్యక్రమము తిరిగి రేపు పొద్దుగల 8:30 పునః ప్రసారం. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అండ్లా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినండి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. కథనం కార్యక్రమము ప్రతి ఆది సోమవారాలల్లా రాత్రి 9:30 ప్రసారం అవుతుంది. తిరిగి రేపు రాత్రి 9:30 మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి అల్లిరానికి మీసాలున్నాయి కథ వింటారు. రచనా పఠనం పెద్దంటి అశోక్ కుమార్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు.

0: డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇకైనుండి కొత్త పాత ముచ్చట్లతో అలరించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ ఉద్యోగం, వ్యవసాయం రెండు రంగాల్లో అనుభవాలు గురించి ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం సారంగపూర్కు చెందిన కోచినపల్లి శ్రీనివాస్తో ముచ్చట పెడతారు యు దినేష్.
2: కూచనపల్లి శ్రీనివాస్ గారు, మీకు నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: మీకు భూమి ఎంత ఉంటుందండి?
3: 5 ఎకరాలు ఉంటాయి సార్.
2: ఉద్యోగరీత్యా మీరు ఉపాధ్యాయులు, ఉద్యోగం చేస్తూ వ్యవసాయం చేయడం సాధ్యమవుతుందా?
3: సాధ్యమవుతుంది సార్. ఎందుకంటే నేను ఉన్న ఊరికి దగ్గరలోనే మా స్కూల్ ఉన్నది. పొద్దున స్కూలు, ఇప్పుడు హాఫ్ డే స్కూల్, పొద్దున స్కూల్కి పోయి వచ్చిన తర్వాత మధ్యాహ్నము పొలానికి వెళ్ళి చూసుకోవచ్చు. ఆదివారము, రెండవ శనివారము, పండుగల రోజు నాడు ఫుల్ టైం వ్యవసాయానికి ఇస్తా.
2: ఏమేమి పనులు చేస్తారు మీరు వ్యవసాయంకి వెళ్ళినప్పుడు?
3: పొలానికి ఏమన్నా మందు వేయాలన్నా, ఒకవేళ గడ్డి అయింది అనుకోండి, గడ్డి అయితే గడ్డి మందు కొట్టాలి.
2: మీరు కొడతారా డబ్బా వేసుకుని? ఇప్పుడు
3: నేను డబ్బా వేసుకుని కొడతాను సార్. అరక పట్టిన సార్. ఆ రోజుల లోపల వ్యవసాయము ఒక నెల రోజుల వరకు పొలం దున్నుడే ఉంటుండే. నేను నా చిన్నప్పటి రోజులలో మా నాన్న దున్నేటప్పుడు నేను చూస్తుంటే ఆ ఒక నెల వరకు దున్నేది. ఆ తర్వాత కాలక్రమేణా నేను వ్యవసాయం చేసేసరికి గొర్రె కొట్టుకున్నకే వచ్చింది. ఆ అరకబట్టి దున్నుడు అన్నది లేకుండా అయిపోయింది.
2: మీ కుటుంబం అంతా వ్యవసాయ నేపథ్యమేనా?
3: మా తమ్ముడు కూడా ఉద్యోగస్తుడు. తల్లిదండ్రులు వ్యవసాయము మరియు ఈ వడ్రంగం, వ్యవసాయ పనిముట్లు అన్ని చేయొచ్చు.
2: ఏమేం చేస్తారు వ్యవసాయ పనిముట్లు మీరు?
3: నాగలి, గొర్రు, ఇంట్లోకి కావాల్సినటువంటి రోకల దుడ్డు గాని, కొడలి పిల్లు, గొడ్డలి కామలు, దౌరలు, నాగన్లు, గుంటుకులు, ఇవన్నిటిని చేస్తాం.
2: అంటే అప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు చేయడం సాధ్యమవుతుందా ఇది?
3: ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు అంత వృత్తి పనులన్నీ కూడా లేకుండా అయిపోయినాయి. ప్రతి దానికి ట్రాక్టర్లు వచ్చినాయి. ఈ ట్రాక్టర్ల ద్వారా మా పని అన్నది దాదాపుగా తగ్గిపోయింది. వ్యవసాయం పని వచ్చే వాళ్ళు చాలా తక్కువ వచ్చారు. ఇంతకు ముందు ఎడ్ల బండి ఉంటుండే, ఆ బండికి ఏమన్నా పేలేయాలన్నా, నొగలిరిగిపోయినా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతి దానికి ట్రాక్టరే, ట్రాక్టర్లోనే వెళ్ళిపోవడు, ట్రాక్టర్లోనే తీసుకుని వచ్చడు. చేసేసరికల్లా వ్యవసాయం పనిముట్లు చేసడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. మా బాపుతోటి పొద్దున పూట బడి టైం అయ్యేంత వరకు వ్యవసాయ పనిముట్లకు దుంపలు ఉంటుండే, ఇట్లా వి ఆకారంలో దుంపలు ఉండేది. దానికి ఇట్లా 3 ఏళ్ల మందం ఇడిసబెట్టి తొల్లు కొట్టాలంటే చేతితోటి తొలిగొట్టి చేసి పోతుంటి. సాయంత్రం వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకుని మళ్ళీ రాత్రి ఏమన్నా ఉంటే చెక్తుంటి. ఆ విధంగా వ్యవసాయం పని బాపు ద్వారా పని వచ్చింది. సెలవు ఉన్ననాడు నాన్నగారి వెంట వెళ్తుంటి, సెలవు రోజున కూడా ఆ గొర్రు ఏ విధంగా పట్టాలా, ఇట్లా పట్టుకో అని చెప్పి శనని ఇస్తుండే. ఆ గొర్రు కొట్టడం ఆ విధంగా తండ్రితోటి చూసి వెళ్లి నేర్చుకోవడం జరిగింది.
2: పెద్దబాడిసె పట్టినప్పట్లు?
3: అవును, పెద్దబాడిసె పట్టిన అప్పుడు ఏందంటే చాలా పెద్ద పెద్ద ముద్దులు వచ్చేటి. ఆ ముద్దులు వచ్చినప్పుడు ఆ పెద్దబాడిసె పట్టి సాఫ్ చెక్కుతుంటి. ఇప్పుడు పెద్దబాడిసె ఏం లేదు, అంతా మిషనరీ.
2: ఉద్యోగం రాకముందు ఏమేం చేసే, ఎట్లా చేసేవాళ్ళు?
3: ఉద్యోగం రాకముందు వ్యవసాయం పని చాలా కష్టంగా ఉండే సార్. అప్పటి రోజుల లోపల పొలము నాటేయడం, పొలం నాటేసుడు అంటే ఒక 20 మంది 25 మంది కూలీలు వచ్చేది. వాళ్ళందరికీ నారు అందియాల, నారు అందియాలంటే నారు కొంతమంది నారు వీకిన తర్వాత ప్రతి మడికి వెయ్యాల, వెయ్యాలంటే ఆ నారు పట్టుకొని అక్కడి వరకు అందుతలేదంటే అక్కడ కురుకుతో వేసి రావాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకుని పౌడు వేసుడు, అందరికి నారు వంచుడు. అదే టైంలో ఒకళ్ళు మందాలకుడు, అడుగు మందాలకుడు, ఇవన్నీ చేద్దురు. మోకాలం వంటి బురద లోపల ఒక్కోసారి బురదలో కూడా జారి పడుతుంటే, జారి పడ్డగాని కూడా మన ముఖ్యమైన విషయం ఏంటంటే నారు అందాల అని చెప్పేసి నని తొందర తొందరగా పరిగెత్తుకుంటూ ఇద్దరం వెళ్లి నారు అందిస్తుంటే, వచ్చిన కూలీలు నారు వీకే వాళ్ళు. నారు వీకి ఆ రోజు ఎంత మందం యాత అయితే అవుతుందో పొద్దున వచ్చి ఒక మునుము అని అంటారు ఇట్లా, ఒక మునుము వెళ్ళి ఆ మళ్ళీ యాత వేయడానికి పోయేటోళ్ళు. అప్పుడు యాత వేయడానికి పోయే టైం లోపల నారు వీకంగా తీసుకుపోయి మల్లెలు ఉంటాయి. ఒక్కొక్క మల్లె ఎంత అయితే నారు అవసరం పడుతుంది.

0: ఆ నారు వేసుకుంటా వస్తుంటే.
1: మీరు నాట్లు వేస్తుంటారా?
0: నాట్లు ఒడ్డు కర్ర వేస్తుంటే, ఒడ్ల పొంటి తొందరగా అయిపోవాలని వేసుకుంటా పోతారు కాబట్టి ఒడ్డు కర్ర పెడుతుంటే.
1: ఒడ్లు ఎక్కుతుంటారు అప్పుడు
0: మంచి పార పట్టుకుని ఆ ఒడ్లు చెక్కి కొంత దూరం ఇట్లా చెక్కుంటా దూరం వేయాలా, ఒడ్లు ఎక్కుకుంటా పోతుంటే ఒడ్లు మంచి బ్రహ్మాండంగా ఎక్కుతుంటే రెండు వైపులా గడ్డి అనేది ఉండకపోతుండే. పొద్దంతా ఒడ్లు ఎక్కినా గాని కూడా మంచి ఉత్సాహం ఉంటుండే. అప్పటి వ్యవసాయము శారీరక శ్రమ ఉండి మంచిగా ఇష్టంతో వ్యవసాయాన్ని చేశారు, ఖర్చు తక్కువ ఫలితం కూడా ఎక్కువ వచ్చింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యవసాయమే చాలా బాగుండే. ప్రతి దానికి కూడా ఎడ్ల బండిని కట్టుకుని పోయి ఎడ్ల బండి మీదనే తీసుకుని వచ్చి ఇంటి దగ్గర ధాన్యం వేసేది, అదే మాదిరిగా ఎడ్ల బండి మీదనే పోయి ఖానాపూర్ వరకు కూడా ఎడ్ల బండి మీదనే పోయి కావలసిన యూరియా బస్తాలు గాని ఏవైనా తీసుకుని వచ్చేది. కానీ ఇప్పుడు యూరియా మన ఇంటికే రావాలా, ఆటోలనే తీసుకురావాలా, ఆటో కిరాయిలు పెరిగినాయి, ఆటో నుంచి వెళ్ళి మళ్ళీ పొలాలకు తీసుకుపోవాలన్నా దీనికి కూడా బైక్ మీద తీసుకుపోవడం చేసుడు ఉంది కాబట్టి దీనికి దానికి ఖర్చులు చాలా ఎక్కువైనాయి. మళ్ళీ ప్రతిదానికి మనమే నాగలి దున్నుకోవడంతో ఏ విధమైన నష్టం రాకపోయేది. కానీ ఈ ఇప్పుడు అంత ట్రాక్టరే, ట్రాక్టర్ల గొర్రగొట్టుడు, ట్రాక్టరే దున్నుడు, ట్రాక్టరే అంతా చేసిపోయేసరికి ట్రాక్టర్ కు ఖరీదు అనేది ఎక్కువైతుంది, వచ్చే లాభం అనేది చాలా తగ్గిపోతుంది.
1: ఉద్యోగం ఎప్పుడు వచ్చింది?
0: నాకు ఉద్యోగం 2002లో వచ్చింది.
1: అంతవరకు వ్యవసాయమే చేసేది?
0: వ్యవసాయం చేస్తూ చదువుతూ ఇటు ఫర్నిచర్ వృత్తి గాని నాగన్లు గాని పని చేస్తుంటే ఆ వడ్రంగం పని చేసుకుంటూ కూడా ఈ వచ్చినటువంటి డబ్బులతోటి పరీక్ష ఫీజులు కట్టడానికి గాని ఎంట్రాన్స్ ఉద్యోగానికి కావాల్సిన ఎంట్రాన్స్ ఎగ్జామ్లకు రాయడానికి గాని వెళ్తుంటే.
1: ఇప్పుడు ఆ పని చేస్తున్నారా? మరి
0: ఇప్పుడు ఒక పాఠశాల కొరకు కావలసినటువంటి టీఎల్ఎం తయారు చేయడం కొరకు మాత్రమే ఆ పని చేస్తున్నా. బెంచీలు టేబుల్ ఏమన్నా రిపేర్ ఉంటే చేస్తున్నా, వాటి ద్వారా పిల్లలకు బోధిస్తున్నా.
1: మీరు పాఠశాలకు వెళ్ళినప్పుడు ప్యాంటు షర్టు జేబులు పెన్ను ఉంటుంది, బడికి రానున్నాడు మీ అవతారం ఎట్లుంటది?
0: బడికి వెళ్ళని రోజునాడు కేవలం ఒక లుంగి ఒక బనీను నెత్తికి ఒక తువాల కట్టుకొని పట్క కట్టుకొని భుజం మీద పార పెట్టుకొని ఆ పొలానికి వెళ్ళి ఆ పొలంలో ఏ మల్లెకు నీళ్లు వచ్చినాయి, ఎందులోనికి రాలేవు, ఎందులో ఎక్కువన్నాయి, ఎందులో తక్కువన్నాయి అని చూసుకుంటా. అదే రోజు పెరట్లో గనక ఆ మోటార్ చార్జ్ చేసి ఏ పట్టెకు నీళ్లు ఎక్కువ ఉన్నాయి, ఏ పట్టెకు సరిపోతలేవు అని చూసి పెరట్లో కూడా చూసుకుని వస్తా.
1: ఇప్పుడు ఏమేమి పంటలు ఉన్నాయి?
0: ఇప్పుడు వరి ఉన్నది, తర్వాత మొక్కజొన్న ఉన్నది.
1: వరి నాట్లు ఎప్పుడు వేసిండ్రు మీరు?
0: జనవరి నెలాఖరు వేసినాం, ఇప్పుడు పొట్ట దశలో ఉన్నాయి, ఏప్రిల్ నెలాఖరుకు కోత కస్తుంది.
1: ఈ మొక్కజొన్న ఎప్పుడు వేసిండ్రు?
0: మొక్కజొన్న ఫిబ్రవరి నెలలో వేసినాం.
1: అది కోతకు రావాలంటే?
0: అది ఇప్పుడు ఆల్రెడీ మక్కెన్లు అయినాయి, కంకులు అయినాయి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్, ఇంకొక 20 రోజుల లోపల కోత కస్తుంది.
1: మీకు ఉద్యోగ జీవితం సంతృప్తినిస్తుందా, వ్యవసాయ జీవితం సంతృప్తినిస్తుందా?
0: రెండు రెండు కన్నులు. ఏ విధంగా అంటే నాయకుడు పొడితే 100 మందిని పాలిస్తాడు, ఒక నియంత పొడితే 1000 మందిని శాసిస్తాడు, ఒక రైతు పొడితే 1000 మందికి అన్నం దానం చేస్తాడు, 1000 మందిని పోషిస్తాడు. కాబట్టి ఈ రైతు వృత్తి చాలా సంతోషమే. అలా అని ఏ వృత్తికి కూడా అన్యాయం చేయలేదు ఇంతవరకు.
1: మీ పిల్లలకి ఇది నేర్పించారా?
0: వ్యవసాయము మా పెద్ద బాబుకు రాలేదు, కానీ చిన్నబాబు వ్యవసాయం చేస్తాడు. మందాలు కడం గాని, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒడ్లు ఎక్కడం గాని, ఒడ్లు పెట్టడం గాని, ఏ పని అయినా సులభంగా చేయగలుగుతాడు అవలీలగా.
1: ఈ వ్యవసాయంలో కొత్త రకమైన పద్ధతులు ఏమైనా తీసుకొచ్చారా మీరు?
0: ఆర్గానిక్ పంటల వైపు మొగ్గు చూపాలని కోరుకుంటున్నాను. మా ఇంటి వద్ద నేను చిక్కుడు చెట్టు, బీర తీగ జాతి చెట్లను పెట్టి ఆ వాటి నుండి వచ్చినటువంటి కూరగాయలను మా ఇంటి మందము తీసుకుంటున్నా. అదే మాదిరిగా పచ్చగూర, ఆకుకూరలు, కొత్తిమీర, మెంతి ఇంటి దగ్గర పెట్టి అవి పండించి వీలైనంత వరకు వాటిని తింటున్నా. కానీ ఈ రోజుల లోపల మనం యాతేయాలంటే చాలా వరకు పెట్టుబడి అనేది ఎక్కువైతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెనుకటి రోజుల్లో ఉన్నటువంటి వ్యవసాయ రంగం చాలా బాగుంది, మరి అలుకుడు పద్ధతి వేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆ వెదజల్లుడు పద్ధతి చేశాను. అది మంచి రిజల్ట్ ఇస్తుంది, చాలా చక్కటి పంట వండుతుంది.
1: ఏంటి ఉపయోగం ఏంటి దానివల్ల?
0: నాటేయడానికి ఒక్కొక్కరికి 500 నుంచి 600-700 వరకు ఉంది. ఒక ఎకరం నాటేయాలంటే సుమారు 8000 వరకు

0: 9,000 వరకు వస్తుంది. కానీ అలాంటి ఖర్చు ఏమి లేకుండా డైరెక్ట్ గా విదజల్లి దాని ద్వారా ఈ ఖర్చును తక్కువ చేస్తున్నాం. అంతేకాకుండా యూరియా కూడా వీలైనంత వరకు తగ్గింపు చేసి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి చెత్త చెదారాన్ని నాటి రోజుల లోపల ఆ పెంట కుప్పలు అనేవాళ్ళు అలాంటి పెంట కుప్పను తయారు చేసి మరి కాంపోస్ట్ ఎరువులాగా తయారు చేసి ఆ కాంపోస్ట్ ఎరువునే పొలంలో చల్లి వీలైనంత వరకు మందులు తగ్గింపు చేసి ఆ తగ్గింపు చేసినటువంటి పంటను మనమే తినాలా.
1: మరి మీ పాఠశాలలో ఏమైనా కూరగాయలు పండించే ఆలోచన ఏమైనా ఉందా మన ముందు రోజుల్లో?
0: అవును, ఈ ఏడాది జహీరాబాద్ నుండి నర్సన్న అని కొప్పుల నర్సన్న వాళ్ళది అరణ్య సంస్థ, వారి సహాయాన్ని కోరాను. విత్తనాలు ఇస్తానని హామీ ఇచ్చిండు. ఈ జూలై నెలలో కూరగాయల చెట్లు మొక్కలు నాటించి తప్పకుండా ఆర్గానిక్ పంట తీస్తాం. పండించినటువంటి కూరగాయలను విద్యార్థులకు తినేటట్టు చేస్తాం మధ్యాహ్న భోజనం.
1: మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మరి వ్యవసాయం కంటిన్యూ చేస్తారా?
0: ఆర్గానిక్ పంటలు నేను తీస్తా. అప్పుడు ఫుల్ టైం అందరు కూడా నేను తీసిందే కాకుండా మిగతా వాళ్ళు కూడా మీరు అందరు ఆర్గానిక్ వ్యవసాయం చేయండి, ఆరోగ్యంగా ఉండండి అని 10 ఊళ్ళకు కూడా ప్రచారం చేసి చెప్పేస్తాను.
1: భూమి కొనే ఆలోచన ఉందా మీకు?
0: భూమి ఇప్పుడు ప్రస్తుతానికి 5 ఎకరాలు ఉంది, ఇంకో 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకుందామని అనుకుంటున్నాను.
1: బాగుందండి శ్రీనివాస్ గారు. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా మీకు సలహాలు ఇవ్వచ్చు, కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.
0: 9705705735734899.
1: థ్యాంక్ యూ అండి.
0: ధన్యవాదములు అండి.
2: ఇంతవరకు ఉద్యోగం వ్యవసాయం రెండు రంగాల్లో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం సారంగపూర్కు చెందిన కోచనపల్లి శ్రీనివాస్తో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది యు దినేష్. ఇది ఈఎల్టీ ఇగై నుండి కార్యక్రమము. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో తన సాహితీ ప్రస్థానం గురించి నిర్మల్కు చెందిన ప్రముఖ కవి రచయిత వైద్యుడు డాక్టర్ దామెర రాములతో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు పి అశోక్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు లలిత గీతం.

0: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9493921891 మరొక నంబర్ 9491399052.
0: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ആകാശവാണി ആദിലാബാദ് മന്ദ പോയിന്റ് 2 FM മനസ്സു നിണ്ട. റേഡിയോ മാണിക്കാലു ఆకాశవాణి భాండాగారం నుంచి ఏర్చికూర్చిన అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలు వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ వరవిక్రయం శ్రావ్య నాటకం రెండవ భాగం, రచన కాళ్లకూరి నారాయణరావు, రేడియో అనుసరణ నిర్వహణ బందకనక లింగేశ్వరరావు.
1: బట్టలు కొనుక్కుంటాను, జీతం ఇస్తారా?
2: నీ బట్టలు పాడు గారు, నీకెప్పుడు బట్టలు రందీరా? ఎందుకు నా బట్టలు? లేకపోతే ఏ గాంధీ మహాత్ముడు చూడరాదు, గావంతా కట్టుకుని తిరుగుతున్నాడు.
1: అవును, మీరు గాంధీ గారిని అయితే మెచ్చుకుంటారు, గాని మీరు ఖద్దరు కట్టరేం బాబు?
2: ఆ విషయంలో ఆయనకు మతి లేదురా. కట్టుకో ఖద్దరు కట్టుకోమనటమే గాని ఖరీదు తగ్గే సాధనం చూపించాడు కాదు.
3: అవును, మీకున్నంత మతి ఆయనకి లేదుగా బాబు. నా జీతం మాట ఏమంటారు?
2: అరగ చెబుతా లేరా గంటయ్యా?
3: అయ్యా,
2: అమ్మగారు ఏం చేస్తున్నారు?
3: అమ్మగారా అండి, గదిలో కూర్చుని కథలు చదువుకుంటున్నారు.
2: గంటయ్యా, నిన్న అసలు ఆ చైలకు పోవద్దన్నాను కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళావురా.
3: బాగుందండి, ఏ వైపుకి వెళ్ళక ఎలా చచ్చేదండి? ఆ వైపు కడితే నేనేమన్నా అమ్మగారిని కొరుక్కు తినేస్తాను అనుకున్నారా? జీతం అడిగితే చాలు, ఏదో ఒకటి సాకు, నేను పోతానులేండి.
2: ఒరే గంటయ్యా,
3: ఆ పావయ్యా.
2: రాబోయేపారయ్యారా, ఏమిటి విశేషాలు?
4: ఏం చెప్పను, భ్రమరాంబ గారి దుఃఖం పట్టలేకుండా ఉన్నాం.
2: అది సరే, గాని ఆ చచ్చిన జ్యేష్ఠాముడి కాస్త పడ్డ తర్వాత అయినా చచ్చింది కాదేమిటి?
4: అవునవును, అలా జరిగితే ఈ భూమి దక్కి 5,000 దక్కి, ఈ పాటికి ఇంకో 5,000కి బేరం కూడా తగిలేదు.
2: అదిగో అదేనయ్యా నాకు పట్టిన బాధ. చావుకే విధవ చావు, ఎప్పుడైనా చచ్చిపోవలసిందేగా. రమ్మంత సందర్భానుసారంగా చస్తే బాగుండేది. సరే గాని ఈ సొమ్ము మాట ఏమైనా వచ్చిందా? ఏమిటి?
4: ఎందుకు రాదండి, దానికోసమేగా నేను ఇప్పుడు వచ్చింది.
2: అలాగా అయితే ఆ సొమ్మంత తేలిగ్గా ఉందా? నేనెంత ప్రయత్నం చేశానో ఏమైందో తెలుసా?
4: ఆ నష్టం మీద హాయించుకునే మిగతా సొమ్ము ఇవ్వండి.
2: ఇవ్వకపోతే
4: దావా చేస్తాడు
2: సాక్ష్యం
4: తమ రశీదులే.
2: నేనెంత పెయ్యమని అనుకున్నావటో ఆయపారయ్యా. నా దస్తురిలాగా రాశారా, నా సంతకల్లా చేశారా, నన్ను ఆ రసీదులేం చేస్తాయి?
4: అరిముండా కొడక, 5,000 మింగేయాలి ఊహ? అంత పరుస్తే మేమంతా లేమిటండి.
2: అట్లా అయితే నీ కమ్మని ఆలోచన ఏమిటో కాస్త చెప్పు.
4: అదిగో అట్లా అడగండి, ఆ సొమ్ము ఆ భూమి దక్కించుకోవాలంటే ఆ రెండో పిల్లని ఎలాగైనా చేసుకోవడమే సాధన, లేకుంటే మర్యాద దక్కదు.
2: అందుకు ఆయన అంగీకరిస్తాడంటావా?
4: నిజమే, అయినా నన్ను ప్రయత్నం చేయమంటే చేస్తాను, నా శక్తి యావత్తు ధారపోస్తాను.
2: ఇంటా బయట కూడా అల్లరి పడటం కంటే ఇదే మంచిది. పోయా వ్యవహారం చూడు.
4: అయ్యా చేద్దాం.

0: ఈ పొద్దు పెళ్లి మూడవ రోజు, ఇంకా రెండు రోజులు గడవాలి. అబ్బా, ఆడపిల్లలకు పెళ్లి చేయడం కంటే అశ్వమేధ యాగం చేయడమే సులభం.
1: ఏమండి, ఎక్కడ పురుషోత్తమరావు గారు? అయ్యా అయ్యా, ఇంకా మీ ఇంకా ఇక్కడే ఉన్నారా? వియ్యప్పరాలు గారు లేచే వెళ్ళయింది, అమ్మగారిని ఇంకా పంపించారు కాదు.
0: ఏమిటండి, ఎందుకు గంటయ్య గారు?
1: ఎందుకంటారు ఏమిటండి, వియ్యప్పరాలు గారికి తెలివి రాగానే కళ్ళు తుడవాలి, నీళ్ల చెంబు అందివ్వాలి, రాగానే కాళ్ళు కడగాలి, పళ్ళు తోమాలి, మొహం తొలవాలి, నీళ్లు పొయ్యాలి, ఒళ్ళు తుడవాలి, తల దువ్వాలి, కొత్త చీర కట్టాలి, కుర్చీ వెయ్యాలి, కూర్చోబెట్టాలి, పారాణి రాయాలి, గంధం పోయాలి, అత్తర్లు ఇవ్వాలి, పన్నీళ్లు చల్లాలి, మొహాన్ని మోరీలు అద్దాలి, కళ్ళకు కాసులు అద్దాలి, ఒంటికి వరహాలు అద్దాలి, వెండి పలుపు వెనక్కి కట్టాలి, బంగారు పలుపు పక్కన చుట్టాలి, దిష్టి తీయాలి, హారతి ఇవ్వాలి, అద్దానం ఇవ్వాలి, ఆ శ్రాద్ధం ఇవ్వాలి, ఆ పిండాకుండా, ఇలాంటివి నా తల వెంట్రుకలలో ఉన్నాయి.

0: అయ్యా ఆలస్యం అయితే అలకట్టం కూడా జల్లించాల్సి వస్తుంది. త్వరగా పంపించండి, త్వరగా పంపించండి.
1: సరే మీరు వెళ్ళండి. ఎన్నడూ వినలేదు ఎక్కడ పద్ధతులు రా దేవుడా. పోన్లే, దాని అవస్థతో పోలి చూస్తే నా అవస్థ కొంచెం మెరుగు. దివో ఎక్కడా?
2: వస్తున్నా. ఎందుకు పిలిచారు?
1: ఎందుకేమిటి, బియ్యపురాలు లేచే వేళైందిట కబురు పంపారు.
2: ఇదిగో పెడుతున్నా. ఆ మొహరీలు ఎక్కడున్నాయి?
1: ఏది, నా చేతి పెట్టిలో ఉన్నాయి. ఇవిగో తాళాలు.
3: నమస్కారం బద్దులు గారు.
1: ఓహోహో, వచ్చారా పేరయ్య గారు? ఇక 2 రోజులు ఉన్నాయి బాబు. ఈ 2 రోజులు కూడా దాటించారా, ఈ జన్మానికి శిక్ష చాలు.
3: ఇవాళే గడ్డు రోజు. ఇవాళ గడిస్తే ఇక భయమే లేదు. లింగరాజు గారు సంతులు కోసి సంభావనలు ఇస్తారని పై ఊళ్ళ నుంచి కూడా బ్రాహ్మలు వచ్చారు. ఆయనేమో పోలీసు వారిని అరణ్యమంట చేస్తున్నారు. విన్నారా?
4: అయ్యా పంతులు గారు, పలహారాలు కావాలి ఇంకా రానేలేదండి. పెళ్లి వారు ఎంతసేపు అవుతారు చెప్పండి? ఎవరి మటుకు వారు కాఫీ హోటళ్లకు ప్రయాణాలు అవుతుంటే చంగు చంగును నే పరిస్థితికి వచ్చాను. మగ పెళ్లి వారిని ఇలా అమర్యాద చేస్తే ఎక్కడ మాట తగ్గుతుందో చెప్పండి పంతులు గారు.
1: ఇదిగోరండి వీరయ్య గారు, ఇప్పుడే పంపించేస్తాను. ఈ పడి సిద్ధం అయ్యే ఉంటా.
4: ఏం కావడమో ఏమిటో, నిన్న ఉప్మాలో నిమ్మ పళ్ళ రసమే తాగలేదుట, ఇడ్డలలో అల్లం మొక్కలే లేవుట, కాఫీలో పంచదారే లేదుట. ఈ పూటైనా కాస్త ఇంపుగా ఉండకపోతే పట్టుకొచ్చిన వాళ్ళ మొహాన పెట్టి కొడతారని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారండి. కారాకిలీలు కాస్త ఎక్కువగా పంపించండి పంతులు గారు. చుట్టలు బీడీలు సిగరెట్లు కాస్త పరిశుభ్రమైనవి పంపిద్దురు. నిన్న పంపిన చీట్ల బ్యాగలు నిన్న రాత్రే అయిపోయినాయి. ఈ పూట ఇంకో 4 ఎక్కువ పంపించండి పంతులు గారు.
1: సరే సరే.
4: మదరాజు రహస్యం మర్చిపోవద్దు సుమా మంతులు గారు. మరీ మరీ చెబుతున్నా తమతో, మదరాజు రహస్యం మర్చిపోకండి. సెలవు, మరి ఆలస్యం అయితే మాట దగ్గర స్వామి.
1: ఏ నిరంకుశాధికారం రా భగవంతుడు. ఏమిటి మిలిటరీ ఫోర్సు, మగ పెళ్లి వారంటే మరిణీ దేవతలు కారు కదా.
3: 8,000 50,000 ఉంటాయి. ఇంతవరకు నా చేతిలో పైసా పడలేదు. ఇప్పుడే నాది నేను ఒడుక్కోవాలి కానీ ఆనక వీరిచ్చేదేమిటి చచ్చేదేమిటి? ఆనక వీళ్ళు తినడానికి మెతుకులు ఉంటాయి కదా. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేశాక ఇంకా ఉండేదేవిడు ఉద్దరి. తొలినాడు అడావిడి, మళ్ళాడు ఆయాసం, 3 మంగళాష్టకాలు, 4 సిగపట్ట గోత్రాలు, 5 అప్పగింతలు, 6 అంపకాలు, 7 వంట బ్రాహ్మణ తగవు, 8 రుణదాత నోటీసు, 9 జవాబు, 10 దావా, 11 స్టేట్మెంటు, 12 విచారణ, 13 డిగ్రీ, 14 టమటమా, 15 వేలం, 16 చిప్ప. ఈ రోజుల్లో ఇదే 16 రోజుల పండగ కాబట్టి వెళ్ళి కదిపి చూస్తాను.
1: అబ్బబ్బా, 2 గంటలైపోయినా ఇంతవరకు ఒక్కళ్ళు భోజనానికి రాలేదు. చేసిన వంటలు చల్లారిపోతుండే, వంట వాళ్ళు కసుమంటుండే.
3: బాబు, ఈ పూట నా మచ్చ మాసింది. తిరిగి తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి.
1: ఏమన్నారండి, పెళ్లి వారు ఎవరైనా వస్తున్నట్లా పెరయ్య గారు?
3: ఏం పెళ్లివారు, ఏం రావడం. పోలీసు వారి చేత పొడిపించినందుకు బయటికి వస్తే బ్రాహ్మణులు చంపేస్తారట. ఈ పూట లింగరాజు గారి ఇంట్లోనే అత్తశరం వేయించుకుని ఆరగించారు.
1: పోనీయండి కడమవారు.
3: ఇదిగో వస్తున్నా. లింగరాజు గారి మొదటి భార్య మేనమావ బావమర్ది తోడల్లుడు తమ్ముడుట. ఆయనకి ఈ పూట పెసరట్లలో అల్లం ముక్కలు తక్కువైనాయట, అందుకోసం అలి కూర్చున్నాడు. పెళ్లి కొడుకు జలక సంబంధం బాపతో పిల్లతండ్రి గారి సవితల్లి తమ్ముడు బావమర్దికి వేలు విడిచిన మేనమావ కొడుకట. ఆయనకు రాత్రి చిన్నపీట వేశారట, అందుకోసం భీష్మించు కూర్చున్నాడు. వియ్యపురాలి గారి అన్న పిన్నత్త గారి ఆడబడుతూ తోడి కోడలు సవితల్లి తమ్ముడు మేనమావ గారి మేనత్త కొడుక్కి మేస్టర్ గారితో వచ్చిన స్నేహితుడు గారట. ఆయన్ని రాత్రి మీరందరితో పాటు ఆదరించలేదుట, అందుకోసం రైలుకు పోతానని రెంకెలేస్తున్నాడు. స్టూడెంట్లు రాత్రి బంగాళదుంప కూర పకోడీల పులుసు చేయించారు గారట, అందుకోసం వాళ్ళు ఈ పూట వెళ్ళడమా మానేద్దామా అని ఆలోచిస్తున్నారు. వారంతారాన్ని మేమెల్లా వస్తామని కడం వారు కాళ్ళు దాచు కూర్చున్నారు. ఇక తమరు వెళ్ళి తంటాలు పడవలసిందే గాని నా వల్ల కాదు.
1: సరే మరి ఊరువారు?
3: ఊరివారు మామూలు అంటే ఇదిగో వస్తున్నాం పదండి, అదిగో వస్తున్నాం పదండి.
1: ఏమండి అన్నట్లు రామ్మూర్తి గారైనా రాలేదే?
3: పట్టుబట్ట మరజంబు దేవడానికి బ్రాహ్మడు దొరకలేదుట. బ్రాహ్మణ్ణి వెతికించడానికి కూలి మనిషి కోసం బయలుదేరారు.
1: మరి చైన్లు గారు?
3: నిన్న తల వెంట్రుకలు ఉన్న పూర్వసువాసిని ఎవరో వంటపందిట్లో కనిపించిందట పాపం, అందుకని ప్రాయశ్చిత్తం చేయించుకుంటున్నారు. ఈ పూట శాఖపాకాలు ఏమిటి అని అడిగితే పరసకాయ కూర, పులిహార, బొబ్బట్లు, బూందీ మిఠాయి అని చెప్పాను. అయితే 5 నిమిషాల్లో వస్తాను
1: పదమండి.
2: ఏమండి పేరయ్య గారు, ఏరి ఏరి చివరికి ఎంత చక్కని సంబంధం సంపాదించి పెట్టారండి. వారి లాంఛనాలు వారు పుంజాలు తెంపి మరి పుచ్చుకుంటున్నారే, మనకి ఇయ్యాల్సి వచ్చినప్పుడు మాకు కారమా అయితే లేదంటారే.

0: మనం ఇచ్చిన కట్నాన్ని బట్టి చూసినా మంగళహారతిలో మనకు 516 రావాలి కదా.
1: సరే,
0: వాళ్ళు వరహ కంటే వేరుట. ఇది
1: ఈ మాట చెప్పడానికేనా నువ్వు ఇప్పుడు వచ్చింది?
0: అది కాదుండండి, అసలు విషయం విన్నారా? ఇప్పుడు వియ్యపురాలి పినతల్లి కూతురు తోడి కోడలు అక్క ఆడబిడ్డ సవితి మొహాన్న అద్దిన మొహరి మోటుగా ఉందట. అందుకోసం ఆమె అలిగిందట. వియ్యపురాలేమో విచారిస్తూ కూర్చుందట. అమ్మలక్కలంతా చుట్టుమూగి ఆమెకేమో పూరెక్కిస్తున్నారు.
1: సరే కానీ వెళ్ళి కాళ్ళ మీద పడి కటాక్షించమని వేడుకుందాం పద.
2: వెంకటపయ్య, ఓ వెంకటపయ్య.
3: అయ్యా,
2: పొద్దున్నే ఈ కునికిపాట్లు ఏమిటయ్యా? చూడు, పార్టీలు ఎవరైనా వచ్చారా?
3: ఎవరు రాలేదండి. ఒక్క పెట్టైనా వస్తే ఒట్టండి.
2: ఓరి నీ అమ్మ కడుపు కాల ఎప్పుడు చూసినా ఎంగిలి మాట ఏమిరే?
3: ఆ పట్టిన కేసల్లా పాడవుతుంటే ఇంకెవరు ఎక్కుతారండి ఈ గుమ్మం?
4: అయ్యా బాబు, ప్లీడరు తాలూకా బోర్డు ప్రెసిడెంట్ వెర్రి బుర్రల వెంకటప్ప గారి కచేరీ ఇదేనా అండి?
2: ఎవరు నువ్వు?
4: నమస్కారం అండి. నేనా అండి? అచ్చన్నపేట స్కూల్ తాలూకు 5వ టీచర్నండి.
2: అయితే ఏమంటావు, ఆ నంగినింగి వేషాలు ఏమిటి?
4: చేతం ఒల్లూలోనండి, నా భార్య అండి. కనలేక 3 నాళ్ళ నుంచి కష్టపడుతోందండి. అయ్యా మరి 2 రోజులు సెలవు ఇప్పిస్తే వెళ్ళొస్తానండి.
2: నీ భార్య కష్టపడుతుంటే నువ్వెందుకు ఎడవను? నువ్వు కనిపిస్తావా లేక వకాలతనం పుచ్చుకొని నువ్వే కంటావా?
4: చేతం డాక్టర్ అమ్మగారండి. అదేనండి, దొరసం అమ్మగారు లేరండి, ఆయన్ని తీసుకెడతానండి.
2: అబ్బో, నీ మొహానికి అది కూడానా? సరే, ఇన్స్పెక్టర్ గారిని చూసావా?
4: చేతం చూశానండి. చూస్తేనండి తమతో మనవి చేసుకోమన్నారండి.
2: అయితే ఆ పిడతను ముందు చూసి ఆ పిడత వెళ్ళమంటే అప్పుడు వచ్చావన్నమాట. పో, సెలవులేదు గెలవలేదు పో.
4: చేతం కటాక్షించాలండి, కష్ట సమయం బాబు.
2: ఇదిగో పొమ్మంటే పోయావు కావు గనక 2 రూపాయలు ఫైన్.
4: అయ్యా మహానుభావులు, దైవ స్వరూపులు, మన్నించాలండి.
2: ఫైన్ అన్నా కదా లేను గనక 15 రోజులు సస్పెండ్.
4: చేతం అధికారులు ఆగ్రహపడితే నేనేం చేయగలనండి? అనుగ్రహించండి బాబు.
2: చూడు, సస్పెండ్ అన్నా కదిలావు కాదు గనక డిస్మిషన్ పో.
4: చేతం ఆరు చండాలుడా, ఆ మాట కూడా అనేసావా? సరే ఇంతేనా, ఇంతకన్నా చేయగలవా? ఈ 3 ఏళ్ల ముచ్చి పదవి పోగానే అయ్యో ఏమయ్యో ఇంటింట అడుక్కు తినే యోగం పట్టిందా నీకు? చేతం ఈ కాటి కాపరి పని మాకు దొరక్కపోదు. ఓయ్, నీకు కాలం దగ్గర పడదు. ఓయ్, కాకపోతే కళ్ళింత ముసుగుపోవు. ఇన్స్పెక్టర్ గారి మీద నీకెంత కడుపు పండేందుకు? చేతం నీతో కలిసి నీ పాటకు తాళం వేయలేదు కనుకనా ఆయన చెప్పులు మోయటానికి కూడా పైకిరావు. నువ్వు ఏడండి ఏమంటారా, నువ్వు చేసిన దారుణాలకు నీ గుండెల్లో గుణపంలాగా ఆ మహారాజు కాస్త అండగా ఉండబట్టి కానీ ఇంత అన్నది ఎట్టన్నావు? చిత్తం ప్రతి వారిని పెడతా పెడతా పెడతా అంటావు. పెడతేటో నీ పిండకుడు, ఎంతమంది నీ ప్రాణానికి పడి ఏడుస్తున్నారు, ఎందరి ఉసురు నీ ఇంట చుట్టుకుంటున్నారు. అయ్యా ఎరక్క ఇంత పొంగి బాధలు పడుతున్నావు. ఇదిగో భగవంతుడు మా మరణకపోడు, పటక్కని దొంప తెంపకపోడు. ఇదిగో ఈసారి నిన్ను ఎలాగా ఈడ్చిపారేస్తాలే. ఓయ్ చిత్తం, మా మాటలు మాత్రం మనసులో ఉంచుకో, వస్తా.
2: అమ్మా అమ్మా, ఎంత లేచి మాటలన్నాడు! ఆ వ్యథ వల్ల దులిపారిస్తుంటే పాడునోరు పైకి లేచింది కదే, ఇదే గామోసు గిల్టీ కాన్షియన్స్ అంటారు. నిజంగా ఇంత నిర్భాగ్యపు వ్యధవని నేను ఇదివరకు ఎన్నడూ చూడలేదు. నా ధూమధాములు చూసి 4 టీచర్లు నా అంత వాళ్ళు అడనుకునేవారు. ఈ సంగతి తెలిస్తే ఇక నన్ను ఎవడైనా లక్ష్య పెడతాడా? సమయానికి చాకలాడు కూడా లేకుండా పోయాడు కదా, అవసరానికి లేకపోయినందుకు ఆ వ్యధవని డిస్మిస్ చేస్తేడతాను. ఎవరో వచ్చినట్టున్నారు, ఎవరండి?
3: వెంగళప్ప పంతులు గారి పూటైంత తీరిగ్గా ఉన్నారే.
2: ఓహో, లింగరాజు గారు, దయచేయండి దయచేయండి. ఏం తీరిక, ఏం లోకం అండి, పార్టీలంతా ఇప్పుడే బసలకు పోయారు. వెంకటపోయా అంతేకాదు, ఎవరో టీచర్ వచ్చి చెప్పుకుంటుంటే వింటున్నాను. ఏమిటి సమాచారం? కూర్చొని వెంకటప్పయ్యా, లింగరాజు గారు వచ్చారు, కూర్చోబెట్టి కూర్చి వేయి.
3: మరి వెళ్ళలేదు. ఈ పురుషోత్తమరావు పంతుల గారి కుమార్తెను మా పిల్లవానికి ఇచ్చిన సంగతి తమకి తెలిసే కదూ?
1: అవును.
3: అవునా అండి? వివాహ కాలమున 4,000 రూపాయల నగలు ఉంచాం. ఏమండి, పెళ్ళైపోయి 3 ఏళ్లు కావచ్చింది, పిల్లని కాపరానికి పంపరు, మా నగలు మాకేమంటే మాట్లాడరు. అసలు రహస్యమేమా? ఆ నగలు మనవి కావు.
1: ఓహో,
3: తర్వాత చూసుకుందామని తాకట్టు వస్తువులు.

0: తీసి తగిలించాను. తాకట్టు పెట్టిన వాళ్ళు నన్ను తాటిస్తున్నారు.
1: కార్యం కాగానే చల్లగా సంగ్రహించుకోలేకపోయారా?
0: అప్పటి నా అభిప్రాయం అదే, కానీ సాగింది కాదు. ఆ పిల్ల ఎలాగో నా అభిప్రాయం కనిపెట్టి అందుకు అవకాశం చెక్కరిచింది కాదు సుమండి.
1: ఆ పిల్లకి ఇప్పుడు ఎన్నో ఏడు?
0: 16 ఏడు వచ్చింది.
1: వెంకటప్పయ్య,
2: అయ్యా
1: రాసుకుంటున్నావా?
2: రాసుకుంటున్నాను.
1: అయితే మైనార్టీ వదలలేదన్నమాట. అబ్బాయికో
2: 19
1: రాసుకున్నావా వెంకటప్పయ్య?
2: రాస్తున్నాను.
1: సరే, దానికే ముందు నోటీసు ముక్క వ్రాసి పారేసి అబ్బాయి పేరుతో తక్షణం తండ్రి మీద దావా దాఖలు చేద్దాం.
0: అంతేకాదండు, తండ్రి మీదే కాదు, దాన్ని కూడా కోర్టుకి ఇచ్చి తెప్పించి నలుగురులో నగలు ఇస్తే గానీ నాకు అస్తే కాదు.
1: అదెంత పని? పసిపిల్లను నగలతో పరారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ పుచ్చుకుని ఇట్టే ఇడ్పించుకు రావచ్చు. కోర్టులో మన మాట అంటే ఇప్పుడు 1,00,000 కింద చలామణి అవుతుంది వెంకటప్పయ్య, అంతే కదా?
0: మరొక్క విషయం, మనకు మనోవర్తి బాగా లేకుండా ఈ సంబంధం ఇంతటితో తప్పిపోయేదారి కూడా తమరు చూడాలి.
1: దానికేముంది, ప్రతి రాత్రి మునసవు గారే, లింగరాజు గారు పేకాటకు మన ఇంటికి వస్తూ ఉంటారు. ఇది నా సొంత వ్యవహారం వంటిదని చెప్పానా, ఆయన సొంత కార్యం కింద చూస్తారు.
0: బాగుంది, సరే నోటీసు రాయించండి.
1: చూడండి లింగరాజు గారు, వకాలతనామా మీద అబ్బాయి సంతకం కావాలి, మరి
0: ఎందుకండి? వాడి సంతకం చేస్తాగా?
1: అదేమిటండి,
0: 1,000 సంతకాలైనా సరే ఒకదానికొకటి పోలిక లేకుండా సంతకాలు చేస్తారు. లింగరాజు అంటే ఏమిటో అనుకుంటున్నారు తమరు.
1: చూడండి, సరే దానికేం కానీ ఇప్పుడే రాసేస్తాను. వచ్చేటప్పుడు ఫీజు ఏమైనా తెచ్చి జమకట్టిస్తారు కదా?
0: అయ్యో, దానికి ఆ మాట మీరు వేరే చెప్పాలా?
2: కోర్టులు చేస్తారు కదా.
0: అలాగే లీడర్ గారు, ఈ కేసు మీ సొంత తీరని నడిపించండి. మీ సొమ్ము యావత్తు దావాల ఖర్చుల కింద డిగ్రీ ఎలాగో అవుతుందిగా, అప్పుడే తమరు వసూలు చేసుకోవచ్చు. మనం తర్వాత చూసుకుందాం.
2: అందుకే అభ్యంతరం లేదండి.
0: లీడర్ ఇంట్లో కాలు పెట్టగానే ఫీజు గోల చేచే. ఫీజు ముట్టే వరకు లీడర్ పిశాచిది.
3: పరమేశ్వర, నా బ్రతుకు పరీక్షా సమయం దగ్గర పడ్డది. నిన్నే నమ్ముకుని ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటే ఆదరించగల కరుణామూర్తివని, నీ పాదాలే దిక్కని నమ్ముతున్న బాలన్, వేలను దీనురాలని, ఏమి చేసినా నీదే భారం. నటనడి సంద్రంలోకి విసిరి పారేస్తావు, కనికరించి గట్టించుకుతావు రక్షక.
4: అవురా, కోర్టులకు ఎక్కడం కంటే నీచమేమున్నది? ధనలోభము పట్టుదలయో దురాశయో వేధింప నిలువెల్ల వెర్రి ఎత్తి కూట సాక్ష్యములను గూరుచుకొని ఇండ్లు వాకిళ్ళు ముదుకల వశమునర్చి బ్రోకర్లు సేయు దుర్బోధలు మది నమ్మి ప్లీడర్లు కోరిన ఫీజులిచ్చి పూట కూళ్ళింగ్ల ఊడ్పులు నాకి వారి పంచల తాటియాకు చాపల పరుండి రైళ్ల క్రిందను కాఫీ హోటళ్ల క్రింద కొంపలు గోడులును మాపుకొనుచు ఓడువాడు బయటను గెలిచిన వాడు లోన నేర్చుటే గాని లాభ

0: సైలెన్. కోర్టు అరుస్తున్నారు.
1: వెంగళప్ప గారు, ఈ వ్యవహారం ఇంతవరకు రావాల్సింది కాదండి. ఉభయలకు రాజీ చేయడం మంచిదని నా అభిప్రాయం.
2: యువర్ ఆనర్, కోర్టు వారు అలా సెలవిస్తే కొంప ములిగిపోతుంది. మా క్లయింట్ వంటి మర్యాదస్తుడు యువర్ ఆనర్ మద్రాసులో కూడా లేడండి. ఆయన పెళ్లికి 5,500 కరుకులు కట్నం ఇచ్చారు.
3: అయ్యయ్యో, ఆ సంగతి మనం ఒప్పుకోకూడదయ్యా బాబు. ఆయన తండ్రికని తిద్దుకోండి.
2: యువర్ ఆనర్ అన్నట్టు పొరపాటు మనవి చేశాను. ఆయనకు కాదు కట్నం, ఆయన కొడుకు. యువర్ ఆనర్ కాదు కాదు, తండ్రికి. ఆయన తండ్రి లక్షాధికారండి. 30,000 పెళ్లిళ్ళైనాయి.

0: మూడు కట్నాలు వచ్చాయి ఇవరా పొరపాటు, మూడు మూడు పెళ్లిళ్ళైనాయి, 30,000 కట్నాలు వచ్చాయి. మున్సిపలిటీ మెంబర్ కోసం 3 సార్లు స్టాండ్ అయినాయండి. ఓడిపోయినాడు అనుకోండి పర్వాలేదు.
1: ఆయన చరిత్ర ఇప్పుడు అవసరం లేదు, కానీ రాజీ మాట రవంత ఆలోచించండి.
0: ఈ విషయంలో ఈశ్వరుడు చెప్పిన మా క్లయింట్ వినడండి. దావా మా పక్షం కావటానికి పట్టెడు రికార్డు ఉంది, బోర్డు సాక్ష్యం ఉంది. అలహాబాద్ 23లో యువరానర్ అత్తవారు పెట్టిన నగలు హరించకూడదని 5 పేజీలు బ్రాశాడు. కలకత్తా 24లో పిల్లను కాపురానికి పంపి తీరాలుంది. ఏం
1: వెంకటప్పయ్యా సమయంలో చూస్తాను. ఏం లింగరాజు గారు, మీ అబ్బాయిని మీరు ఒప్పించలేరా?
2: చిత్తం చిత్తం, కోర్టు వారి చిత్తమట్లున్నప్పుడు 1 కోటి రూపాయలు పోయినా పోనీగాక. మా నగలు మాకిచ్చి, మా ఖర్చులు మాకిచ్చి, వారికి మాకు సంబంధం లేకుండా చేసుకోవటానికి వాళ్ళు ఇష్టపడితే మా అబ్బాయిని నేను ఒప్పిస్తాను.
1: ఏ కోడలు ఎందుకు పనికిరాదు?
2: చిత్తం, ఆ పిల్ల మా ఇంట్లో అణుకవతో కాపురం చెయ్యదండి.
1: ఏం పురుషోత్తమరావు గారు, అమ్మాయికి నచ్చ చెప్పి అత్తవారి ఇష్టానుసారంగా నడుచుకునేట్లు చేయలేరా?
3: అయ్యా, నేను అసహాయవాదిని, అందువల్ల మీ ప్రశ్నకు సమాధానం చెప్పే అవకాశం నాకు లేదు.
1: న్యాయాధిపతిగా కాక గృహస్థుగా అడుగుతున్నాను.
3: అయ్యా, ఇది న్యాయస్థానం గాని గృహం కాదు కదా.
1: అయితే ఈ వ్యవహారం ఇక ఇరుపక్షాలకి అనుకూలంగా నిర్వర్తించడానికి అవకాశం లేదన్నమాట.
0: ఆ సంగతి నేను ఆదిలోనే మనవి చేశాను యువరాజు.
2: వెంకటప్పయ్యేది
1: అందుకనేనా మీరు వకీలును పెట్టుకుంది?
4: అయ్యా, మీరు అధిష్ఠించింది ధర్మపీఠం. తమరు ధర్మదేవతకు ప్రతినిధులు. తమ కాడబిడ్డ ఉంటే ఏమియే నా కుమార్తె అనుకుని తమ సన్నిధిలో ధర్మం వినవించుకోవటానికి నాకు అనుజ్ఞ దయచేయండి.
0: యువరానర్, నో, ఆ చిన్నది మాట్లాడటం అశాస్త్రీయం. ఇందుకు లా ఎంత మాత్రం ఒప్పదు. ఏది సివిల్ ప్రొసీజర్ కోడ్ వెంకటప్పయ్యా.
1: ఏ ఎందుకని మాట్లాడకూడదు?
0: ఆ పిల్ల మైనార్టీ వెళ్ళలేదండి. మైనార్టీ వెళ్ళని వాళ్ళు మాట్లాడకూడదని బోలెడు బొంబాయి తీర్పులు తప్పయ్యా.
4: చట్టం వేరు, సందర్భం వేరు. సందర్భాలను బట్టి చట్టాలు మారుతాయి, కాని చట్టాలను బట్టి సందర్భం మారదు. నా తండ్రి గారు అసహాయవాదులు. నాకు వకీల్ని పెట్టుకోవటానికి అవకాశం లేదు. చట్టంలో చెప్పబడిన ఈడు రాకపోయినా స్వవిషయాన్ని సమర్థించుకోవటానికి చాలినంత జ్ఞానం సర్వేశ్వరుడు నాకు ప్రసాదించాడు. ఇలాంటి స్థితిలో నా మాట వినకపోవటం నాకు అన్యాయం చేయటం కదా?
1: చెప్పమ్మా చెప్పు. నువ్వు చెప్పిన మాటలు రికార్డు చేయకూడదనవచ్చు, కానీ నన్ను వినకూడదనడానికి వీళ్ళెవరు?
4: చిత్తం చిత్తం, దావా సారాంశాలు 2. మొదటిది, నా తల్లిదండ్రులు నా నగలు హయింపదల్చారని. 2, అందుకని వారు నన్ను కాపురానికి పంపలేదని. ఇదిగో వాళ్ళు పెట్టిన నగల మూట. ఈ నగలు వారు నా వివాహ కాలంలో నాకు బహుకరించారు. బహుకరించిన వస్తువుని తిరిగి పరిగ్రహించడానికి ఏ దాతకు హక్కు లేదు.
0: కావలసినంత హక్కు ఉంది. కలకత్తా తీర్పు లక్ష చూపెడతాను.
1: అమ్మాయి, ఏది 2 సారాంశం గురించి ఏం చెబుతావు?
4: ఇదే తమరు కాస్త శ్రద్ధతో వినాల్సిన విషయం. నా భర్త నా ఇంటికి వచ్చి నా అజ్ఞానుసారం నడుచుకోవలసి ఉంది, కానీ ఆయన ఇంటికి నన్ను రప్పించుకునే అధికారం ఆయనకి ఏమీ లేదు.
0: కావలసినంత అధికారం ఉంది. కలకత్తా 26లో కాళ్ళు చేతులు కట్టి తీసుకుపోతున్నాడు కూడా ఉంది వెంకటప్పయ్యా.
1: నువ్వు ఆగవయ్యా, ఎందుకు అధికారం లేదంటావమ్మా?
4: ఆయన్ను మేము వేలంలో 5,500 రూపాయలకు కొన్నాం.
1: కొన్నారా? అదేలాగా?
4: నాకు కాళింది అనే అక్కగారుండేది. ఆమె కోసం మా తండ్రి గారు ఈ సంబంధం కోసం ప్రయత్నించుండగా ముందంగి వారు పోటీకి వచ్చారు. అప్పుడు పెళ్లి కొడుకుని వేలంలో పెడితే ఆ వేలంలో 5,500కు మేము పాడుకున్నాం.
2: అయ్యా ధర్మప్రభువులు, వట్టిది అబద్ధం, అలాంటిది ఏమీ జరగలేదు. నిబ్బట్టు పొక్క, నిజం కాదని చెప్పమేమయ్యా ప్లేడరు.
0: యువరానర్, అదంతా అబద్ధం అండి. కావలిస్తే మా క్లయింట్ గంగలో తిరిగి చచ్చే వరకు ప్రమాణం చేస్తాడు వెంకటప్పయ్యా.
4: అయ్యా, ఇదిగో ఇది మొదటి అగ్రిమెంటు. ఇది సొమ్ము ముట్టినప్పటి రసీదు. తమరు పరిశీలించండి.
2: అయ్యా చిత్తగించాలి. వారం కోసం వారు సొమ్ము ఇచ్చినట్లే నిశ్చయించినా అది కట్నమవుతుంది, కానీ క్రయధనం ఎలాగవుతుంది?
4: కట్నానికి క్రయధనానికి ఏ కాస్త కూడా భేదం లేదు. ఉన్నదన్నా, కట్నాలు వివాహకాలంలో ఇవ్వటం ఉన్నది, కానీ వేలము బజానా అగ్రిమెంటు ముందు చెల్లించుట ఇలాంటి ఆచారం ఎచ్చటా లేదు. అందువల్ల ఇది క్రైదనం అనటానికి ఆక్షేపమేమీ లేదు.

0: అది అలా ఉంచండి. శుభలేఖలో సర్వత్రా వారి కుమారునకు వీరి కుమార్తెనిచ్చి అని కదా ఉండును. వీటిని చిత్తగించండి. ఇవిగో శుభలేఖలు.
1: నా కుమార్తె చీసౌ కమలను బ్రహ్మశ్రీ సింగరాజు లింగరాజు గారి కుమారుడు బసవరాజును ఇచ్చి, ఇది పురుషోత్తమరావు గారి శుభలేఖ. ఇది లింగరేజు గారి శుభలేఖ ఎలా ఉందో, నా కుమారుడు చిరంజీవి బసవరాజును బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కమలకు ఇచ్చి. ఓ సరే, ఇకని స్పష్టంగానే ఉంది. ఏం లింగరాజు గారు, కుమారుణ్ణి ఆమెకి ఇచ్చి వేసినట్లు మీరే ఒప్పుకున్నారు?
2: అయ్యా, అన్యాయం మహాప్రభు, అన్యాయం. ఖర్చు తగ్గుతుందని మీ శుభలేఖలతో పాటు మాకు కూడా కొన్ని అచ్చు వేయించి పెట్టండి. బుద్ధి గడ్డి తిని పురుషోత్తమరావు గారిని కోరినందుకు.
1: ఏమండి వెంగళప్ప గారు, ఏం చెబుతారు మీరు దీనికి?
3: అయ్యా, ఇప్పుడు మాట్లాడవలసిన వాడిని నేను కానీ ఆయన కాదు. ఈ దావాకు సంబంధించిన కాగితాల మీద నేను సంతకాలు చేశాను. నా తండ్రి బలవంతం పెడితే నేను చేశానే కానీ నా స్వబిద్ధ వల్ల చేయలేదు. అందువల్ల నా దావాను నేను రద్దు చేసుకుంటున్నాను. ఆ చిన్నది చెప్పిన మాటల్లో అణువంతైనా అసత్యం లేదు. నా తండ్రి మాటల్లో నలుసంతైనా నిజం లేదు. ఈ వ్యవహారంలో నా తండ్రి చేసిన దుష్కృత్యాలన్నీ ఇక్కడ వెల్లడించడం నాకు ఇష్టం లేదు. ఇన్ని మాటలు ఎందుకు? మా తండ్రి నన్ను అమ్ముకున్నాడు, ఆయన రొక్కం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. ఈమెకు నేను సేవకుని. ఆమె ఈ పైన ఏ పని చెబితే ఆ పని చేయవలసిన వాణ్ణి. ఆమె చెప్పినట్టల్లా చేయగలవాణ్ణి. నేనే కాదు, నాలాగా కట్నాలు పుచ్చుకునే వాళ్ళంతా అమ్ముడుపోయేవారే కానీ భర్తలని చెప్పుకోవటానికి అర్హులు కాదు.
1: భేష్ భేష్, చాలా సగ్గా చెప్పేవా. కానీ చెప్పింది చెప్పినట్లు ఆచరించడం కూడా జరిగితే కానీ లోకానికి ఓ శ్రేష్టమైన గుణపాఠం రాదు.
3: న్యాయాధికారులకు ఈ విషయంలో సందేహం ఆవంతైనా ఉండక్కర్లేదు. కమల,
2: నీకేం నిరాశకాలం వచ్చిందిరా? అయ్యో అయ్యో, ఇంకేముంది మహాప్రభో, మా అబ్బాయి ఆడదానికి లొంగిపోయాడండు బాబు. మా అబ్బాయి ఆడదానికి లొంగిపోయాడు.
3: నువ్వు సుగుణవతి
2: ఊరి అప్రాచుడా
3: కమల,
2: ఊరి అప్రాచుడా.
3: ధనం ఉందన్న అహంకారంతో మా నాన్న మీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు.
2: పురుషోత్తమరావు బాబు గారు, బాబు చివరికి పందిని పొడుచు పంట అనిపించుకున్నావయ్యా. ఈ లోకంలో మిమ్మల్ని, మీ అమ్మాయిని, మీ అల్లుండి ప్రశంసించిన వారు లేరు. నన్ను, నా భాగ్యాన్ని అపహాస్యం చేసి ఆడిపోసుకున్న వారు లేరు. బావగారు, నేను కూడా మీతో పాటు ఈ వరవిక్రయ నిర్మూలనం కోసం పాటుపడతాను. కడుపు నోరు కొట్టుకొని ఇంత సంపాదించాను. వడ్డీకి వడ్డీలు కట్టి పద్దులు పత్రాలు దిద్ది దీపాలు అర్పి గడిచారు. అతిథని, చుట్టవని, గురువని, యాజగుడని, దేవుడని లేకుండా ప్రవర్తించారు. చివరికి కట్నాన్ని కూడా గట్టి కడిచారు. నా ఆత్మకు శాంతి లేదు.
4: సరే మీ ఇష్టం, ఎలాగైనా చదరిపోయిన మనసులు కుదురుకుంటే అంతే చాలు. ఇవాళ చాలా మంచి రోజు, మనందరకు కాలిందే ఆదర్శం. శుభం. అలాగే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి.
5: ఇంతవరకు వరవిక్రయం శ్రావ్య నాటకం 2వ భాగం విన్నారు. రచన కాళ్ళకూరి నారాయణరావు, రేడియో అనుసరణ, నిర్వహణ బందకనక లింగేశ్వరరావు. ఇది ఇఎల్టి రేడియో మాణిక్యాలు కార్యక్రమము. రేడియో మాణిక్యాలు కార్యక్రమము ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక శాస్త్ర సంగీత కార్యక్రమంలో సి లలిత, సి సరోజ పాడిన పదములు జావళీలు ప్రసారమవుతాయి.

0: రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട മധുരിമ పొద్దంత పనిచేసి అలసిన మనసుకు శరీరానికి హాయన పాటలు మధురిమలో ముందుగా రుద్రమ్మదేవి చిత్రం నుంచి ఈ పాట

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలోని ఎన్నో ఎన్నో అంటూ సాగే పాట ఒక సూపర్ హిట్ పాట. ఈ పాటను గోపి సుందర్ స్వరపరచగా కార్తిక్ మరియు చిన్మయ శ్రీపాద పాడారు. సిరివెన్నెల శాస్త్రి రచించిన ఈ గీతం ప్రేమభావాలను తెలియజేసే అతి మధురమైన బాణి కారణంగా ఈ పాట ఇప్పటికీ అందరి నోటనే ఉంటుంది. ఈ పాట మీకోసం.

తెలుగు సినిమా ఓ పాపలాలేలోని మాటేరాని చిన్నదాని అనే పాట ఇళయరాజా స్వరకల్పనకు మరియు సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన అర్థవంతమైన సాహిత్యానికి ప్రసిద్ధి చెందింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తన మంత్రముగ్ధమైన స్వరంతో ఈ పాటను దశాబ్దాల పాటు ఆదరించబడిన ఒక చిరస్మరణీయమైన క్లాసికల్గా నిలిచింది ఈ పాట.

ఓడి చేను పల్లె నాకికలోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే చిన్నదాని చళ్ళు పలికే ఊసులు

ఇది ఈఎల్టీ మధురిమ. తిరిగి రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని హాయన పాటలు వినిపిస్తారు. మారేడనేస్తాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వాతావరణ సూచన. జిల్లాలో రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ తేలికపాటి వర్షం కురవచ్చు. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా రేపు ప్రసారం.

が ప్రసారమైతది. రేపు పొద్దుజామున 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన పాట్కుట్ అక్షయ్ కుమార్తో ముచ్చట పాటలు నడుమయింటారు. ముచ్చట పెడతారు యు దినేష్. రేపు రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పశుగ్రాసాల పరిరక్షణ పద్ధతులు గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ బి సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు పి అశోక్. ఇంకా కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు జి రవీందర్. రేపు పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాత్లి శ్రీధర్ బృందం పాడిన ఢీంసా పాటలు, ఇంకా నార్నూర్ మండలం కాయర్దాట్వా గ్రామానికి చెందిన మడా

ప్రసారమైనది. మొదట పెడతారు జి రవీందర్. రేపు పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాత్లి శ్రీధర్ బృందం పాడిన ఢేంసా పాటలు, ఇంకా నార్నూర్ మండలం కాయర్తాట్వా గ్రామానికి చెందిన మడా